0: We now bring you a special recording from a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this, Swami elucidates the method and benefits of Jyoti meditation.
1: Jyoti meditation.
2: పవిత్రాత్మస్వరూపుడైన
3: పవిత్రాత్మస్వరూప
1: అనగా మనస్సులకు తీరికలేని పని మనం అందించినప్పుడు ఈ మనస్సు యొక్క బాధ మనకేమాత్రము ఉండకుండా పోతుంది.
3: వెన్ వీ గివ్ ఎ వర్క్ విచ్ కీప్స్ ది మైండ్ ఎవర్ బిజీ దెన్ ది మైండ్ డజంట్ ట్రబుల్ అస్.
1: కొంతమంది మీరు చూచి ఉంటారు, కోతులు పట్టేటువంటి వాడు ఆ కోతికి ఎప్పుడు కూడా ఎక్కటం దిగటం ఎక్కటం దిగటం, ఈ చంచలత్వం దానికి స్వభావం.
3: Sometimes people catch hold of monkeys and it is the tendency of the monkey to go up and down the tree, to go down and up the tree.
1: ఊరికే ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాన్ని కోతి చేష్టలంటా చూడండి, ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది.
3: If we keep the monkey at one place, it goes on performing monkey tricks.
1: అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది, ఒక కర్రను పెట్టేది, ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు. దీంతో వానికి ఒక బిచ్చం చేస్తుంటాది.
3: Therefore, this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh Timanna, oh monkey, go up the stick and go down the stick."
1: అదే విధంగానే ఈ యొక్క మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
3: In the same manner, the mind is a mad monkey.
1: ఈ మంకీని కొంతవరకు కొంత పని, తీవ్రమైన పని దానికి అందించాలి.
3: Therefore, this monkey must be entrusted with an absorbing work.
1: మొట్టమొదటినే మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు.
3: ఇఫ్ వీ సిట్ ఇన్ ధ్యాన యాజ్ ది ఫస్ట్ స్టెప్, దెన్ ది మంకీ విల్ నాట్ బి విత్ ఇన్ అవర్ కంట్రోల్.
1: కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి.
3: సో వీ మస్ట్ సిట్ ఇన్ ధ్యాన అండ్ వీ మస్ట్ గివ్ ద డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మంకీ, నేమ్లీ ది మైండ్.
1: ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం సోహం సోహం అనేటువంటి దీనిని పోయేటువంటిది వచ్చేటువంటిది వాచ్మ్యాన్ పని పెట్టేటప్పటికి ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది.
3: ఇఫ్ వి ఎంట్రస్ట్ ది డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మైండ్ అండ్ దిస్ మంకీ సిట్స్ దేర్ ఎట్ ది టిప్ ఆఫ్ ది నోస్ అండ్ గోస్ ఆన్ వాచింగ్ ద బ్రెత్ దట్ గోస్ ఇన్ ఇస్ సో అండ్ ది బ్రెత్ దట్ కమ్స్ అవుట్ ఇస్ హమ్. This process goes on, so hum, and the monkey is kept busy watching this coming in and going out.
1: ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాల అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి ఒక చిత్రాన్ని నీవు ముందు పెట్టుకో.
3: After 5 minutes, after keeping the mind busy for 5 minutes like this, have a picture which is dear to your heart.
1: లేక ఒక జ్యోతిని నీవు ఎదురుగా పెట్టుకో.
3: Or have a flame in front of you.
1: Aa jyotini neevu kannulu terchi chakkaga choodu.
3: Look at that flame with your eyes wide open.
1: Ee yokka jyotini neevu bahirmukhamainatundi jagatlo neevu chustivo danini kramakramina kannulu mooskoni aa jyoti neelo praveshinchinattiga image cheyi.
3: Imagine that flame which you have beheld with your eyes wide open. After closing the eyes, you imagine that flame is kindled within you.
1: Kevalamu akkadu kudanu manasunuku oka teevramaina pani pettali.
3: There also the mind must be given a busy activity.
1: Hey mind, aa jyotini teeskoni vachi neevu naa hrudayamlo teeskoni ra ani aa manastho aa jyotini hrudayamleki teeskoni povali.
3: We must make the mind bring that flame and deposit that flame within the recesses of our heart.
1: Akkada hruday kamalam lopala jyoti velugutunnattuga chintinchali.
3: in the lotus of the heart, we must imagine that this flame is ablaze.
1: అక్కడి నుంచి ఆ జ్యోతిని సర్వాంగములలో ప్రయాణం చేయాలి. ఈ చేతిలో చేయాలి, ఈ చేతిలో చేయాలి, కడుపులో చేయాలి, కాళ్ళల్లో చేయాలి, కన్నుల్లో చేయాలి, నోటితో చేయాలి, చెవులు అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం సలుపుతూ రావాలి.
3: Then this flame must travel all over the body, through the limbs, through the stomach, through the eyes, and through every portion of the human body.
1: Ee deham anta sancharam chesina tarvata aa deham nunchi tirigi bayataki teppinchali.
3: After this flame moves all over the body, then this flame must be brought out of the body.
1: Aa jyotini nee kutumbamlo unnatundi sarvulu yendu undinattuga nee bhavinchali.
3: You must imagine that that flame is burning bright in all the members of your family.
1: Akkadunchi nee prakinti varu, nee bazaarlo varu, nee mitrulu, ee andari endu kudanu ee jyothi undinattuga bhavinchali.
3: Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations.
1: అంతే కాదు, తదుపరి నీ శత్రువుల పైన కూడా ఈ జ్యోతి ఉంటుందని నిరూపించాలి.
3: At a later stage, you must prove that you are able to realize that this flame is burning bright even in your enemies.
1: అప్పుడు ఈశావాస్యం మిదం సర్వం.
3: Then everything, every object is enveloped by Ishvara.
1: కనుక నీ యొక్క జ్యోతి నీ కన్నుల్లో పోయి చేరినది కనుక బ్యాడ్ దృష్టి ఉండకూడదు. ఎందుకంటే తమసోమా జ్యోతిర్గమయ, ఎక్కడ జ్యోతి ఉంటుంటారో అక్కడ చీకటి ఉండదు.
3: బికాస్ ది ఫ్లేమ్ ఈస్ బర్నింగ్ బ్రైట్ ఇన్ ది ఐస్, దేర్ షుడ్ బి నో డార్క్నెస్.
1: కనుక నీవు చెడ్డ దృష్టికి నీవేమాత్రమో అవకాశం అందించవు.
3: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ బ్యాడ్ ఆబ్జెక్ట్స్.
1: నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలనేటువంటిది వినడానికి వీల్లేదు.
3: Because the flame has joined your ears, you should not hear anything that is bad.
1: ఆ జ్యోతి నీ యొక్క నాలుక పైన రావటం చేత అక్కడ చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు.
3: Because the flame is burning bright on your tongue, there is no scope to utter
1: bad words. నీ పాదముల్లో ఈ జ్యోతి చేరటం వల్ల చెడ్డ ప్రదేశానికి ఇది ప్రయాణం చేయడానికి ఏమాత్రం అంగీకరించదు.
3: Because this flame is bright in your limbs, your feet should not go to bad places.
1: నీ చేతుల్లో ఆ జ్యోతి చేరటం చేత చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రం ముందంజ వేయవు చేతులు.
3: Because the flame is there in the arms, your hands do not undertake any bad work.
1: కనుక ఈ ఏక జ్యోతిని అనేక విధములైనటువంటి యొక్క ప్రయాణములు సలిపి సర్వత్రా ఉన్నటువంటి యొక్క పరమాత్మ జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించుకోవటంలో ఈ ధ్యానం అనేటువంటిది ఎంతైనా మనకు సహాయకారిగా ఉంటుంది.
3: సో దిస్ వన్ ఫ్లేమ్ ట్రావెల్స్ టు సెవెరల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇట్ ఎనేబుల్స్ అస్ టు రియలైజ్ దట్ ది సేమ్ రియాలిటీ ఈజ్ ఆల్ పర్వేడింగ్.
1: మీరు దీపావళి పండుగ రోజు మీరు కొంతవరకు గమనించి ఉంటుంటారు, అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్తో ఒక్కొక్క క్యాండిల్తో మనం అంటిస్తూ వస్తుంటాం.
3: ఆన్ ది దీపావళి డే,
1: దివాళి, ఉత్తరప్రదేశ్ దివాళి,
3: ఆన్ ది దివాళి డే విచ్ వీ కాల్ దీపావళి, రో ఆఫ్ ల్యాంప్స్, వీ కీప్ ఏ రో ఆఫ్ క్రిసెట్స్, అర్జెంట్ క్రిసెట్స్, అండ్ విత్ వన్ ఫ్లేమ్ వీ కిండిల్ ఆల్ ద ఫ్లేమ్స్.
1: కానీ ఒక్క జ్యోతి నుంచి అనేక జ్యోతులు మనం అంటిస్తూ వస్తుంటాం.
3: With one flame we are able to kindle myriad flames.
1: Antinchina jyoti parabrahma jyoti, antimpabadina jyotulu jeevana jyotulu.
3: The jyoti which kindles is the parabrahma jyoti, the eternal flame, and the others which are kindled by that flame, they are the jeevana jyoti.
1: Kattagalapatiki antinchina jyoti antimpabadina jyoti rendu kudanu okati gaane kanipistuntayi.
3: At last the flame that kindles and the flame that is kindled, they are identical.
1: కనుకని ఈ పరబ్రహ్మ జ్యోతి జీవన జ్యోతి రెండు కూడా ఏకం కావటం చేతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, అది ఇది రెండు ఒకటి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు.
3: బికాస్ దీస్ టూ ఫ్లేమ్స్ బికమ్ ఐడెంటికల్ వన్ అండ్ ది సేమ్. ఇట్ ఈస్ సెడ్ దట్ వన్ హూ నోస్ బ్రహ్మ బ్రహ్మవిత్ he will ultimately become brahma himself.
1: కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది.
3: సో మెడిటేటింగ్ అపాన్ ద ఫ్లేమ్ ఈజ్ ది హైయెస్ట్ టైప్.
1: కారణం ఏమనగా, దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది.
3: బికాస్ దిస్ బాడీ, టేక్ ఇట్ ఫర్ ఇన్స్టెన్స్, ఇట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు.
3: బట్ దిస్ ఫ్లేమ్ డజంట్ అండర్ గో చేంజ్.
1: ఎట్లనగా, దీనికి ఒక చిన్న ఉదాహరణము,
3: ఏ లిటిల్ ఇలస్ట్రేషన్ టు ప్రూవ్ దిస్.
1: ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాము.
3: యూ కీప్ ఏ టబ్ ఆఫ్ వాటర్,
1: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటర్ తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది.
3: ఇఫ్ ఈచ్ వన్ డ్రాస్ ఏ టంబ్లర్ అవుట్ ఆఫ్ ది టబ్ ఫుల్ ఆఫ్ వాటర్, అట్ ఏ స్టేజ్ దెర్ విల్ బి నో వాటర్ ఇన్ ది టబ్.
1: ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుకు తెచ్చి పోసాము.
3: అట్ వన్ ప్లేస్ వీ హావ్ డిపాజిటెడ్ ఏ లారీ లోడ్ ఆఫ్ శాండ్.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టెడు ఈ యొక్క ఇసుకను తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుకు కూడా క్షీణించిపోతుంది.
3: ఇఫ్ ఈచ్ వన్ క్యారీస్ అవే ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ శాండ్ ఆల్ ది శాండ్ వుడ్ బి ఎగ్జాస్టెడ్.
1: కానీ ఒక్కటి ఒక జ్యోతి ఎక్కడైనా అంటించినామంటే ఆ జ్యోతి నుంచి లక్ష మంది జ్యోతులు అంటించుకుని పోని ఈ జ్యోతి తగ్గిపోదు.
3: బట్ అవుట్ ఆఫ్ వన్ ఫ్లేమ్ వన్ మే కిండిల్ మిలియన్ ఫ్లేమ్స్, బట్ దిస్ ప్రైమార్డియల్ ఒరిజినల్ ఫ్లేమ్ రిమైన్స్.
1: కనుకని ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అనేటువంటి ఒక దశ ఉండదు.
3: సో దేర్ ఇస్ నో ఫేజ్ ఆఫ్ డిమినూషన్ ఆర్ డిస్ట్రక్షన్ ఫర్ దిస్ గ్రేట్ ఫ్లేమ్.
1: కనుక జ్యోతిని నీవు మెడిటేషన్ లో ఉంచుకుని తదుపరి నీకేమైనా ఆరాధన రూపం నీకు ఒకటి ఇష్టముంటే ఆ జ్యోతి లోపలిని నీ ఆరాధన రూపాన్ని కూడా నీవు స్థాపించుకో, లేక నిలబెట్టుకో.
3: So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate.
1: Kanuka na aaradhana devamu ee yokka jyoti lone unnadu, parabrahma jyoti nunchine anni jyotulu kuda vachinayi ane itunte yokka ekatva bhavanni manam abhivruddhi parchukotam. Idi chaala saarthakamaina itunte yokka meditation.
3: It is the best form of meditation to think that the form which I adore is in the jyoti, in the flame, and that flame is in all.
1: Kani ee naadu aneka rakamulainatti meditation lu chaala viriviga perigipothu vachinayi,
3: and today there are various types of meditation that are propagated.
1: Kani cheptu unnaru kani dani anubhavinchina vaaru ekkada kanipinchatam ledu.
3: There are people who talk about it, but we do not come across people who have
1: kevalamu artificial meditations ani cheppavachu.
3: These are all artificial meditations.
1: Inta sulabhanga okka turi kuchunu tachame transcendental paiki potadu potadu potadu ekkada pothunnado em chestunnado evariki artham kaadu. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోని ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడా ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళు తెలియకుండా పోయారా?
3: ఇఫ్ ఇట్ ఈజ్ సో ఈజీ టు సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దెన్ ట్రాన్సెండ్ ది బాడీ, ఈజ్ ఇట్ ఫర్ నథింగ్ దట్ ది సెవెన్ రిషీస్ ఆఫ్ ఓల్డ్ స్పెండ్ సో మెనీ ఇయర్స్ టు ట్రాన్సెండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది బాడీ?
1: ఇంత సులభంగా వీరు ఆధ్యాత్మిక తత్వంలో ప్రవేశిస్తే వీరు చెప్పడం ఏమిటి, తన్మయత్వంగా మారిపోతారు. ఒక్క కొన్ని నిమిషాల లోపల వాళ్ళకు దేహం యొక్క భ్రాంతి ఏమాత్రము ఉండదు, ఇదే మెడిటేషన్ అని అంటున్నారు.
3: దే సే దట్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ ది బాడీ కాన్షియస్నెస్ ఇస్ ఫర్ గాటెన్ అండ్ దెన్ దే రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్.
1: బాడీ కాన్షియస్నెస్ పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా?
3: Simply because body consciousness is lost, we cannot describe that state as meditation.
1: Baag rendu bottle taagesesthe adi kuda body consciousness.
3: If one drinks two bottles of wine, then also he loses body consciousness.
1: Idi kuda oka meditation ena?
3: Is it a type of meditation?
1: Kaani adi kaadu. Body consciousness povali, atma consciousness, super consciousness raavali.
3: So meditation must first of all make us forget the body consciousness, and it must also enable us to experience the super consciousness.
1: ee western country vallu ee material life lopala vallantha kaalani dip oka depression kavatam cheta ee body consciousness povadaniki deenini aneka rakalaga upayoga pettukuntu pracharam chestu vacharu.
3: People in the west, because of the frustration and depression they feel in their lives, they are propagating this type of meditation which grants them the forgetting of the body consciousness.
1: Kani bharatiya sanskruti yandu idi dini dhyanam ani cheppadaniki veelu kaadu endukanaga manam dhyanam ante kontha mandi concentration antunnaru.
3: But according to Indian tradition, this cannot be called dhyana, but some people describe dhyana as meditation.
1: This is concentration.
3: This is concentration.
1: Concentration ante ippudu nenu oka paper pattukunnanu.
3: I am holding a paper in my hand.
1: Ikkada nenu oka paper lo vishayam unnatundi chadutunnanu.
3: I am reading what is there on the paper.
1: District Sevadhal Conference ani pettukunnanu.
3: There I find the words District Sevadhal Conference.
1: ఈ సేవాదల్ కాన్ఫరెన్స్ అనేది చదవడానికి నా కన్నులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి.
3: ఇన్ ఆర్డర్ టు రీడ్ వాట్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద పేపర్ మై ఐస్ మస్ట్ బి ఫోకస్డ్ అట్ ది లెటర్స్.
1: ఈ చెయ్యి ఇక్కడ దీనిని పట్టుకోవాలి.
3: అండ్ ఐ మస్ట్ హోల్డ్ ది పేపర్ ఇన్ మై హ్యాండ్.
1: మనసు యోచించాలి.
3: అండ్ ఐ మస్ట్ థింక్ విత్ మై మైండ్.
1: బుద్ధి విచారించాలి.
3: అండ్ ది ఇంటెలిజెన్స్ మస్ట్ ఎంక్వైర్.
1: బుద్ధి, మనసు, చేయి, కన్నులు ఇవన్నీ కూడా నువ్వు ఒక కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దీనిని చదవడానికి వీలవుతుంది.
3: ఇంటెలిజెన్స్, మైండ్, హ్యాండ్ అండ్ ది ఐస్, దే మస్ట్ ఆల్ వర్క్ ఇన్ కంజంక్షన్. ఓన్లీ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్.
1: అనగా బిలో సెన్స్, ఇంద్రియముల యొక్క సమ్మిళితమే ఈ యొక్క చదవడానికి వీలవుతుంది.
3: సో only with the coordination of all the senses it is possible for us to read.
1: Kabatti ee reading kanta kudano oka concentration undali.
3: Therefore concentration is necessary for reading.
1: Writing ku oka concentration undali.
3: Another type of concentration is necessary for writing.
1: Walking ku concentration undali.
3: Another type of concentration is necessary for walking.
1: Plate lopala pettinatundi padarthamu idi appalama idi bajja idi lekapothe chapati idi putina idi potato ane ee concentration lekapothe tinadaniki veelu kaadu.
3: It is not possible for us to eat if we do not have the concentration to discriminate whether this item is appalam or whether this item is a sweet.
1: Oka driving cheyalanante chakkaga concentration undali.
3: To drive a motor car, concentration is essential.
1: Kanuka ee concentration anetundidi below sense daily life lo idi natural idiga untundadi.
3: This concentration becomes a routine. It is a daily habit.
1: Ee concentration manu develop chesukune nimittamai pedda dhyanam enduku manaku cheyali.
3: In order to get this concentration it is not necessary to undertake dhyana.
1: Kanuka concentration anetundidi dhyanam kaadu.
3: Therefore concentration cannot be equated to dhyana.
1: Concentration below sense.
3: Concentration is below sense.
1: Meditation beyond sense.
3: Meditation is beyond sense.
1: ee beyond sense ku manamu ee oka below sense nunchi manam prayanam cheyali.
3: We must travel, undertake the journey from below sense to what is beyond sense.
1: ee below sense anetundi dantlo start ayipoyi kramakramena prarambhinchukunnappudu akkada ee concentration nunchi contemplation nuni oka border vastundi.
3: So when we set out from what is below sense through concentration we reach the stage of contemplation.
1: ఈ కాంటెంప్లేషన్ అనే క్లాస్ ను మనం దాటిని ఆ హద్దును దాటినప్పటికి మెడిటేషన్ వస్తుంది.
3: అండ్ వెన్ వీ క్రాస్ ది లిమిట్స్ ఆఫ్ కాంటెంప్లేషన్ వీ రీచ్ ది ఏరియా.
1: కనుక కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, మెడిటేషన్ ఈ మూడు స్థాయిలు ఎట్లా ఉంటున్నాయంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
3: So there are three stages: concentration, contemplation and meditation. Concentration may be compared to the one you think you are.
1: The one others think you are contemplation.
3: Contemplation is the one others think you are.
1: Inka meditation it would be the one you really are.
3: And meditation enables us to recognize the one you really are.
0: We now offer you a song by MS Subbalakshmi entitled Hari Tum Ho.

0: whom does the humanity love? It is one who speaks truth, who is humble, and who speaks sweetly. Who is the blind person in this world? The blind one is one who has education, but still who is full of bad qualities.
1: Vidyarthulara.
0: Dear students,
1: Paramabhaktudu, Kavi, Jnani, Ajyatika Margamuna, Adarsya Murti Aina Kuntivadu, Bhartruhari.
0: Bhartruhari was an ideal person in terms of his devotion. He was a big, great poet. He was a very wise person also.
1: Atti Bhartruhari, Vakanoka Samayamuna, తనలోని యొక్క దోషములను గుర్తించి తాను విచారిస్తున్నాడు ఏమని.
0: ఆన్ ఏ పర్టికులర్ డే రికగ్నైజింగ్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ హీ బిగన్ థింకింగ్ దస్ వాట్ వాస్ ద లైన్ ఆన్ విచ్ హీ వాస్ థింకింగ్.
1: నేను అల్పజ్ఞుడైన సమయమునందు నన్ను మించినటువంటి వారు ఈ లోకంలో లేరని మదగజము అని కన్ను మిన్ను కానక ప్రవర్తించారు.
0: When I had very little knowledge, I was thinking that I was one of the most accomplished persons. With pride and ego, I conducted myself in a very arrogant way.
1: కాని మహర్షుల సందర్శన చేతను సద్బోధన చేతను నా సత్యాన్ని గుర్తించుకోగలిగాను.
0: But I have been able to recognize the truth by the teachings of the great sages and great souls and my own inquiry.
1: Aushadhamu cheta rogamu nivaranainattu,
0: just as disease can be cured by medicine,
1: peddali yokka darshanamu chetanu bodhanalu chetanu padagajam vanti ee yokka manasu aduplo raavatam sambhavistundi anukunnadu.
0: He also said that it is possible to exercise full control over this mind by the teachings and by the darshan of great people.
1: Ananta vishwamulandu nee roopam ettidi, nee deham ettidi, nee vettivadu.
0: In this infinite vast world, what is your stature? What is your form? What are you?
1: Ee anantamaina aakashamulandu suryudu entati vadu.
0: In this vast horizon, what a small entity sun is.
1: ఈ యొక్క సూర్యతత్వమునందు నలుసు వంటి ఈ భూమి మరింతది.
0: Earth compared to sun is after all a very small thing, insignificant one.
1: ఈ యొక్క భూమి యందు ఏషియా దేశము మరింత చిన్నది.
0: On this earth, Asia occupies only a small portion.
1: ఈ ఏషియా లోపల భారతదేశం మరింత చిన్నది.
0: భారత్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఓన్లీ ఏషియా.
1: ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరింత చిన్నది.
0: ఆంధ్రప్రదేశ్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్ టు భారత్.
1: ఈ ఆంధ్రప్రదేశ్ లోపల అనంతపురం జిల్లా మరింత చిన్నది.
0: అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఈజ్ మచ్ స్మాలర్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్.
1: అనంతపురం జిల్లాలో ప్రశాంతి నిలయం మరింత చిన్నది.
0: ప్రశాంతి నిలయం ఈజ్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్.
1: ఈ ప్రశాంతి నిలయం లోపల నీ ఉన్న గది ఎంత చిన్నది.
0: ద స్మాల్ రూమ్ విచ్ యూ ఆక్యుపై ఇన్ ప్రశాంతి నిలయం ఈజ్
1: నీ గదిలో నీవెంతటి వాడవు.
0: అండ్ యూ ఓన్లీ ఆక్యుపై ఎ స్మాల్
1: నీ అహంకారంలో స్థానం ఎక్కడది.
0: వేర్ ఇస్ రూమ్ ఫార్ యువర్ అరోగెన్స్.
1: కేవలం ఇది అజ్ఞానం యొక్క మోహం.
0: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇన్ఫాచుయేషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇల్యూజన్.
1: నిజముగా మానవత్వాన్ని లోతులోకి విచారించినప్పుడు
0: యూ ఓన్లీ యూ ట్రై టు ఎన్క్వైర్ ఇన్ డెప్త్ అబౌట్ ది హ్యూమానిటీ.
1: సత్యమైన నిత్యమైన యొక్క జీవతత్వములు ఎన్నియో మనకు అర్థమవుతున్నవి.
0: వీ కెన్ అండర్స్టాండ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ దేర్ ఫుల్నెస్.
1: రైలు గంటకు 50 మైళ్ళ వేగంతో పోతుంది.
0: ట్రైన్ రన్స్ అట్ ద రేట్ ఆఫ్ అబౌట్ 50 మైల్స్ పర్ అవర్.
1: ప్లేన్ 500 మైళ్ళు పోతుంది.
0: ఎరోప్లేన్ రన్స్ అట్ ద రేట్ ఆఫ్ 500 మైల్స్.
1: కాంతి 5 కోట్ల మైళ్ళు వెళ్ళిపోతుంది.
0: లైట్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 5 లక్ మైల్స్.
1: కానీ మనమున్నటువంటి ప్రదేశమునకు నక్షత్రములకు 23 లక్షల కోట్ల దూరం ఉంటుండాలి.
0: ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్స్ అండ్ అర్త్ ఈస్ 23 లక్ క్రోర్ మైల్స్.
1: మనం నివసించే ఈ భూమికి సూర్యునకు ఇంచుమించు 10 కోట్ల మైళ్ళ దూరం ఉంటుండాలి.
0: ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ అర్త్ ఈస్ 10 క్రోర్ మైల్స్.
1: మనకు కనిపించేటువంటి సూర్యుడు అమితంగా ప్రకాశిస్తున్నాడు.
0: ద సన్ విజిబుల్ టు దిస్ నేకెడ్ ఐ ఈ షైనింగ్ రెస్ప్లెండెంట్లీ.
1: కారణము సూర్యుడు మనకు సమీపంలో ఉండటం చేత.
0: ద రీజన్ ఈజ్ సన్ ఈజ్ క్లోజర్ టు అస్.
1: ఆ సూర్యుడు కూడాను ఒక నక్షత్రమే.
0: ది సన్ ఆల్సో ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎ స్టార్.
1: ఇంతటి విశాలమైనటువంటి ఈ విశ్వమునందు మానవత్వం అనేటువంటిది ఒక దివ్యత్వంగా విశ్వసించడానికి కానీ లేక దివ్యత్వంగా రూపొందడానికి కానీ ఉన్నటువంటి కారణం ఏమిటి?
0: హౌ ఇస్ ఇట్ దట్ హ్యుమానిటీ హ్యాస్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ ఎ వెరీ యూనిక్ వే, రెస్ప్లెండెంట్ వే ఇన్ సచ్ ఎ బిగ్ కాస్మిక్ సెటింగ్?
1: విద్యార్థులారా,
0: యువర్ స్టూడెంట్స్,
1: సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ ది ట్రూత్.
1: జ్ఞానం అత్యవసరం.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ విజ్డమ్.
1: జ్ఞానం అనగా ఈనాటి యొక్క పరిస్థితి యందు 3 విధములుగా విశ్వసిస్తూ వస్తున్నారు.
0: దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఇస్ రికగ్నైజ్డ్ టుడే.
1: సామాన్యమైనటువంటి స్థితి యందు సత్యమును సత్యముగా అసత్యమును అసత్యముగా విశ్వసించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క జ్ఞానం అనుకుంటారు.
0: 1 టైప్ ఆఫ్ నాలెడ్జ్, ఓన్లీ నాలెడ్జ్ ఈజ్ టు సీ ట్రూత్ యాజ్ ట్రూత్ అండ్ అన్ట్రూత్ యాజ్ అన్ట్రూత్.
1: కానీ మాధ్యమికమైనటువంటి యొక్క సత్యము అసత్యాన్ని సత్యముగాను సత్యమును అసత్యముగాను విశ్వసించడమే సత్యమని భావించి ఇదే జ్ఞానంగా భావిస్తుంటారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ థింక్ దట్ దిస్ చేంజింగ్ ట్రూత్ ఇట్ చేంజెస్ ఇన్ టు అన్ట్రూత్, అన్ట్రూత్ చేంజెస్ ఇన్ టు ట్రూత్, దిస్ ఇస్ కన్సిడర్డ్ టు బి రియల్ ట్రూత్.
1: అనగా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతయును మన అనుభూతిలో ఉండినప్పటికీ ఇది అసత్యమని భావిస్తున్నారు.
0: ఇట్ ఇస్ రికగ్నైజ్డ్ దట్ ఆల్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ ఈజ్ ఓన్లీ అన్ట్రూత్.
1: మనకు కనిపించని, వినిపించని, తలపించని, వనిపించని, వినిపించని ఇలాంటి యొక్క దైవత్వాన్ని లేదు అని దీన్ని అసత్యము అని భావిస్తున్నారు.
0: పీపుల్ థింక్ దట్ యాజ్ దే కెనాట్ సీ, కెనాట్ హియర్, కెనాట్ టచ్ గాడ్, దే థింక్ దట్ గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, డివినిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: అనగా దివ్యత్వాన్ని లేదనియు ప్రకృతత్వాన్ని కలదనియు విశ్వసించడము ఇది మాధ్యమికమైనటువంటి జ్ఞానం.
0: The second type of knowledge is that world exists but God does not exist.
1: Adi idi aneetunte bedhamule ledu anta okkate aneetunte kudanu sarvam vishnumayam jagattu sarvam brahmamayam jagattu aneetunte dooram lopala idi aadhyatmika gnanamani visvasistu vacharu.
0: It is also believed that it is spiritual knowledge to feel that there is no difference whatsoever between the seen and the unseen. Everything is suffused by, pervaded by God himself. This is spiritual knowledge.
1: Aithe itti gnanamunaku prakruta gnanam athyavasaram entundi.
0: The worldly knowledge provides as the basis.
1: Danini manamu daatukunna taruvatane nitya satyamainti gnanaanni manamu pondatuku arhulam avutam.
0: Only when we transcend this worldly knowledge, then only we can get what true knowledge.
1: Gnanamu talli vantidi.
0: Wisdom is like mother.
1: ఈ జ్ఞానం నుంచే సర్వం కూడాను ఆవిర్భవించినటువంటివి.
0: Everything has taken its birth from out of wisdom.
1: నాస్తి మాతృ నహి గురుః. ఈ యొక్క గురువు అనేటువంటిది తల్లి కంటే మించినటువంటి గురువు మరొకరు లేరు అని.
0: There is no greater master than mother.
1: కానీ అట్టి తల్లితత్వాన్ని జ్ఞాన రూపకంగా మనం అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
0: But we are not making any efforts to experience that motherhood in terms of knowledge.
1: Teenati bala balikalu gaani stree purushulu gaani itti yokka divyamainatundi yokka tattvanni artham chesukunnatakudano prayatninchatam ledhu.
0: Whether it is man or woman or a child or a boy or a girl, they are not making efforts to understand
1: this. Deeniki moola kaaranamu kevalam ee aadhunika vidya yokka prabhavame.
0: The basic reason for this state of affairs is the influence of modern education.
1: ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యల చేత మానవత్వం అనేటువంటిది కేవలము ఒక మనసుకు సూటైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు, కానీ మనసుకు హితమైనటువంటి మితమైనటువంటి మార్గాన్ని అనుసరించటం లేదు.
0: ది మోడర్న్ ఎడ్యుకేషన్ మేక్స్ హ్యుమానిటీ టు బిలీవ్ దేర్ ఓన్ మైండ్ బట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రికగ్నైజ్ సర్టన్ బేసిక్ ట్రూత్స్ విచ్ ఆర్
1: ఆధునిక విద్యల చేత మృదుమధురమైనటువంటి హృదయం కూడాను కఠినంగా మార్చుకోగలుగుతున్నారు.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్ ఇంటూ హార్డ్ హార్ట్.
1: ఇంటియే కాక అతి సూటి అయిన సూక్ష్మమైనటువంటి బుద్ధిని మొద్దు బుద్ధిగా మార్చుకోగలుగుతున్నారు.
0: దిస్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్స్ ద సటిల్ వెరీ షార్ప్ మైండ్ ఇంటూ బ్లంట్ వన్.
1: ఒకనొక సమయం లోపల గాంధీని నెహ్రూ ప్రశ్నించాడు, ఎందుకు మీరు ఎప్పుడు కూడా చాలా విచారంగా ఉంటారే, దీనికి కారణం ఏమిటి అని.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ నెహ్రూ క్వశ్చన్ గాంధీ అండ్ ఆస్క్డ్ హిమ్ వై ఆర్ యూ గివింగ్ ది ఇంప్రెషన్ దట్ యు ఆర్ ఆల్వేస్ వరీడ్.
1: ఈనాటి విద్యార్థుల యొక్క హృదయం కఠినంగా మారిపోతుండాలి, ఈ కఠిన హృదయులైనటువంటి విద్యార్థులు లోకానికి ఏమి చేయగలరు అనేటువంటి విచారమే నా విచారం అన్నాడు.
0: గాంధీజీ సెడ్ దట్ మై వరీ ఇస్ టుడేస్ స్టూడెంట్స్ హార్ట్స్ ఆర్ బికమింగ్ స్టోనీ అండ్ హార్డ్ అండ్ సచ్ పీపుల్ వాట్ కెన్ దే డూ ఫర్ ద గుడ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: ఈనాటి యువతులు కేవలము ఉత్తమమైనటువంటి యొక్క పత్రికగా ఉండాలని ప్రాంతమే ప్రయత్నిస్తున్నారు, కానీ ఉత్తమ మాతలుగా రూపొందాలనేటువంటి ఒక యోచన వారిలో కలగటం లేదు.
0: టుడేస్ లేడీస్ ఆర్ ట్రైన్ టు బికమ్ గుడ్ వైఫ్స్ బట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ గుడ్ మదర్స్.
1: ఈనాటి విద్యార్థులు కూడాను కేవలము ఒక విధమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క భర్తగా తయారు కావాలని కోరటం లేదు.
0: టుడేస్ ది బాయ్స్ ఆల్సో ఆర్ నాట్ ట్రైన్ టు
1: ఆదర్శనీయమైనటువంటి భర్తగా ఉండాలని మాత్రమే ఆశిస్తున్నారే, కానీ ఆదర్శవంతమైనటువంటి ఒక తండ్రిగా రూపొందాలనేటువంటి ఒక విషయాన్ని విస్మరిస్తున్నారు.
0: టుడేస్ బాయ్స్ ఆల్సో ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ హస్ టు బికమ్ హౌ టు బి అట్రాక్టివ్ హస్బెండ్స్ బట్ నాట్ ఐడియల్ ఫాదర్స్.
1: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడాను ఈ విద్యా విధానం లోపల తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహం అందిస్తూ ఉంటున్నారు. వీటికి మాత్రమే
0: పేరెంట్స్ ఆర్ ఆల్సో ఎన్కరేజింగ్ దీస్ రాంగ్ ట్రెండ్స్ బోత్ ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్.
1: నా కుమారుడు గొప్ప గుణవంతుడు కావాలని ఆశించేటువంటి తండ్రులు చాలా తక్కువ, గొప్ప విద్యావంతుడు కావాలని ఆశించేటువంటి తండ్రులు మాత్రమే అధికంగా ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది ఫాదర్స్ ఆర్ ఆస్పైరింగ్ దట్ దర్ చిల్డ్రన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ వెల్ బట్ దే ఆర్ నాట్ వెరీ పర్టికులర్ అబౌట్ దర్ చిల్డ్రన్ బికమింగ్ వర్చ్యుయస్ సన్స్.
1: కనుక గుణవంతులు కావాలనేటువంటి కోరేటువంటి తండ్రులే ఉత్తమ తండ్రులు.
0: దోస్ ఫాదర్స్ హూ ఆస్పైర్ దర్ చిల్డ్రన్ టు బికమ్ వర్చ్యుయస్ చిల్డ్రన్ అండ్ గుడ్ చిల్డ్రన్ దే ఆర్ ది ట్రూ ఫాదర్స్.
1: ఈ విద్యయే జీవితం యొక్క పరమావధి కాదు.
0: దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ది బీ ఆల్.
1: జీవితంలో విద్య ఒక భాగం మాత్రమే.
0: Education is only a part of life.
1: Kani gunamalannitunte jeevitamunku pradhanamainatunte vennemuka.
0: It is the virtue and goodness which is the spinal column.
1: Kanukane education should be for life, not for living. Ee yokka bhavam raavadaniki ide moola kaaranam.
0: That is why it is said education should be for life and not for living.
1: Ee annintiki kudanu aadhyatmika bhavamu aadhyatmika margamu ఆధ్యాత్మిక చిత్తము అత్యవసరము.
0: స్పిరిచువల్ పాత్, స్పిరిచువల్ హార్ట్, స్పిరిచువల్ లైకింగ్ ఆర్ ఎసెన్షియల్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్.
1: భక్తి
0: డివోషన్ అండ్ డివోషన్ అండ్ డివోషన్.
1: ఈ భక్తి అనగా భగవంతునితో అవ్యక్తము కానటువంటిది.
0: దిస్ డివోషన్ రిఫర్స్ టు
1: అనగా భగవంతునితో ఎడబాటు కలగనటువంటిదే భక్తి.
0: Not being separated from God is true devotion.
1: Bhagavantato vibhaktamu kaanatuntide bhakti.
0: Not being divided and not being separated from God, that is true devotion.
1: Aa bhakti anetuntide ganga ani pilcharu bharatiyu.
0: Bharatiya has called such a devotion as ganga, ganges.
1: Ganga anaga pavitramainatuntidi, nirmalamainatuntidi, saatkakamainatuntidi.
0: Ganga or Ganges refers to sacred, pure and most sanctified.
1: Vishya vyaptini, pavitra kirtini, arjinchinatvante ee yokka Ganga.
0: Ganges is one which has become world famous అండ్ హ్యాస్
1: కనుక భక్తి అనేటువంటిది కేవలము స్వచ్ఛమై నిర్మలమై నిస్వార్థమైనటువంటి రీతిగా ఉండాలి.
0: దేర్ఫోర్ డివోషన్ మస్ట్ బి ప్యూర్ సెల్ఫ్లెస్ అండ్ సేక్రెడ్.
1: ఈ భక్తికి అనుగుణంగా కర్మ, ఇదే యమున.
0: కర్మ యాక్షన్ ఈజ్ సంథింగ్ లైక్ యమున.
1: యమున అనేటువంటిది సర్వకర్మ భగవత్ప్రీత్యర్థంగా గావించినటువంటి కర్మలన్నీ కూడాను యమునతో సమానమే.
0: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ దాట్ బికమ్స్ యమున.
1: కనుకనే సర్వకర్మ భగవత్ప్రీత్యర్థంగా ఆచరించినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను పుణ్య తీర్థమైనటువంటి యమున అనేటువంటి నది స్వరూపమే.
0: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ యాజ్ అన్ డెడికేషన్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ అండ్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్
1: విధమైనటువంటి కర్మలు, స్వప్రయోజన విధమైనటువంటి కర్మలు యమునతో సంబంధించినటువంటి కర్మలే.
0: ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్
1: ఇది యమ, అది యముడు.
0: ఆల్ ది సెల్ఫ్లెస్ యాక్షన్స్ అండ్ యాక్షన్స్ పర్ఫార్మ్ ఫర్ వన్స్ ఓన్
1: అయితే లోకములో భక్తి కర్మలు రెండు గోచరింపు చేస్తున్నాయి, కనిపిస్తున్నాయి, కానీ అంతర్వాహిని అయినటువంటి యొక్క సరస్వతి మనకు కనిపించటం లేదు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ టు సీ డివోషన్ అండ్ యాక్షన్ బట్ విజ్డమ్ ఈజ్ ఇన్విజిబుల్, యూ కెనాట్ సీ దట్.
1: అది ఏ సరస్వతి,
0: అండ్ దట్ ఈస్
1: సరస్వతి గుప్తమై గూఢంగా ఉండినటువంటిది.
0: సరస్వతి ఈజ్ సెట్ టు బి వెరీ సటిల్,
1: అవ్యక్తమైనటువంటిది.
0: ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్.
1: ఇట్టి అంతర్వాహిని జ్ఞానము మనకు కనిపించదు.
0: దిస్ అండర్ కరెంట్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ నాట్ విజిబుల్.
1: ఇట్టి జ్ఞానమే నిజమైన జ్ఞానము.
0: దట్ విజ్డమ్ అలోన్ కెన్ మేక్ ఎ పర్సన్.
1: అట్టి జ్ఞానమే ఇంద్రియ నిగ్రహమునకు తగినటువంటి యొక్క సహాయకారిగా ఉంటుంది.
0: దట్ విజ్డమ్ అలోన్ కెన్ కన్ఫర్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: పైన తూరి చెప్పాను, రాములు 34 విద్యలు చదివినటువంటి వాడు.
0: ది అదర్ డే ఐ టోల్డ్ యూ దట్ రావణుడు
1: 64 విద్యలను చదివినటువంటి వాడు.
0: రావణ హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అయితే రాముని కంటే ఎక్కువ విద్యలు చదివినటువంటి వాడు అయినప్పటికీ,
0: ఆల్దో రావణ హ్యాడ్ మాస్టర్డ్ మోర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
1: రావణో నామ మూర్ఖోసే అన్నాడు వాల్మీకి. రావణుడు కేవలం ఒక మూర్ఖుడు అని అతన్ని ఉచ్చరించాడు.
0: వాల్మీకి డిస్క్రైబ్డ్ రావణ ఓన్లీ యాజ్ ఎ గ్రేట్ ఫూల్.
1: కారణమేమిటి? ఇన్ని చదువులు చదివినప్పటికీ ఇంద్రియ నిగ్రహము లేకపోయి ఇంద్రియములకు దాసుడైపోవటం చేతనే రావణుడు కేవలం ఒక మూర్ఖుడయ్యాడు.
0: రావణ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ గ్రేట్ ఫూల్ బికాస్ హీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్
1: విద్యను చదివినటువంటి వాడు.
0: ది అదర్ డే ఐ టోల్డ్ యూ దట్
1: రావణుడు 64 విద్యలను చదివినటువంటి వాడు.
0: రావణ హ్యాడ్ మాస్టర్డ్ 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అయితే రాముల కంటే ఎక్కువ

0: రాముడు.
1: Rama was one that he along with his education he had complete sense control.
0: కనుక చదువుకున్నటువంటి వారందరూ కూడా జ్ఞానులు కారు, వారు విద్యావంతులు కావచ్చు.
1: All educated people may be described as educated ones but they cannot be called జ్ఞాని.
0: చదువు కలిగి ఇంద్రియ నిగ్రహమునే సాధించినటువంటి వాడు వాడే నిజమైన జ్ఞాని.
1: Along with education the one who has sense control alone may be described as a జ్ఞాని, a wise one.
0: కనుకనే ఇట్టి అంతరార్థాన్ని గుర్తించి వర్తించేటువంటి యొక్క వ్యక్తిత్వములను చక్కగా భక్తి రూపం లోపల వర్ణిస్తూ వచ్చారు.
1: అండ్ సచ్ ఇన్నర్ మీనింగ్స్ సటిల్ మీనింగ్స్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ బై గ్రేట్ వన్స్.
0: భక్తుడు అనేటువంటి వాడు ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను విసుగు అనేటువంటి దానిని ఏమాత్రం కూడాను కల్పించుకునరాదు.
1: ఎ ట్రూ డివోటీ షుడ్ నెవర్ హ్యావ్ ఎ డిస్గస్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: విన్న విషయాలే విన్నప్పటికీ, తిన్న పదార్థములే తిన్నప్పటికీ వాటిపైన విసుగు రాకూడదు.
1: వన్ షుడ్ నెవర్ గెట్ డిస్గస్ట్ ఆన్ మ్యాటర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ హర్డ్ అగైన్ అండ్ అగైన్ దే మే బి హర్డ్. సిమిలర్లీ వన్ మే ఈట్ ది సేమ్ థింగ్ స్టిల్ వన్ షుడ్.
0: స్వామి చెప్పిన విషయాలే చెప్తూ రావచ్చు.
1: స్వామి మే బి టెలింగ్ దోస్ వెరీ థింగ్స్ విచ్ హాస్ ఆల్రెడీ టోల్డ్.
0: మీకు వినిపించినటువంటి విషయాలే వినిపించవచ్చు.
1: యూ మే మేక్ యూ హియర్ దోస్ వెరీ థింగ్స్ విచ్ హావ్ ఆల్రెడీ హర్డ్.
0: కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: తిన్న కడుపుకే తింటున్నాము, కడిగిన ముఖాన్నే కడుగుతున్నాము. కారణమేమి?
1: వీఆర్ టేకింగ్ ఫుడ్ టు ది సేమ్ స్టమక్ అండ్ వాషింగ్ ది సేమ్ ఫేస్ అగైన్ అండ్ అగైన్.
0: తిన్న అన్నం జీర్ణమైపోతుంది, తదుపరి తిరిగి తినవలసి వస్తుంది.
1: ది ఫుడ్ విచ్ హావ్ టేకన్ ఈస్ డైజెస్టెడ్, దేర్ ఫార్ యూ టేక్ ఫుడ్ అగైన్.
0: విన్న విషయాలు మర్చిపోవచ్చును.
1: Things which are heard may be forgotten.
0: మర్చిపోయిన దానిని తిరిగి జ్ఞప్తికి చేయటమే తిరిగి విన్న విషయాలే వినాలి.
1: In order to remind ourselves, we may have to hear those very things which have already heard.
0: దీనికి మీరు విసుగుంతకు రాదు.
1: You should never have
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example.
0: మీరు 15 సంవత్సరములు 20 సంవత్సరములు కాఫీనో టీనో త్రాగటం ప్రారంభించారు.
1: For the past 15 years or 20 years you may be drinking coffee.
0: ఇది త్రాగిన కాఫీనే కదా, త్రాగిన తీనే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మేము త్రాగుతున్నాం, ఎందుకని దానిపైన విసుగు రావటం లేదు.
1: యూ నెవర్ సీమ్ టు గెట్ డిస్గస్ట్ విత్ కాఫీ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ డ్రింకింగ్ ఇట్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: ఎప్పటికప్పటికి ఆ సమయానికి ఆ కాఫీ నూతనమైన యొక్క ఉద్రేకాన్ని ఉల్లాసాన్ని అందిస్తుంది.
1: అగైన్ అండ్ అగైన్ అండ్ ఫర్ ఎవ్రీ మూమెంట్ ది కాఫీ సీమ్స్ టు గివ్ న్యూ ఎనర్జీ అండ్ న్యూ.
0: ఆ కాఫీనే 2 నిమిషాలు ఆలస్యం వెప్తే తలపోటు ఎక్కుతుంది.
1: If coffee is
0: విసుగు పుడుతుంది.
1: If the same coffee is delayed by 2 minutes, you get headache and you get disgusted.
0: నీకు ఇష్టమైనటువంటి కాఫీ టీ నిత్యము తాగుతున్నప్పటికీ ఒక పర్యాయం కాదు 4 పర్యాయం 8 పర్యాయం తాగినప్పటికీ నీకు విసుగెత్తటం లేదు.
1: కాఫీ ఆర్ టీ విచ్ యు లైక్ ఇస్ 4 times to 8 times ఈవెన్ యూ టేక్ యూ డు నాట్ సీమ్ టు బి డిస్గస్టెడ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక విషయమునందు మాత్రమే విన్నటువంటి విషయాలను అనుభవించినటువంటి విషయాలను ఆదర్శాలను వినడానికి మనసుకు విసుగు వస్తుంటుంది.
1: బట్ అన్ఫార్చునేట్లీ మైండ్ సీమ్స్ టు బి గెటింగ్ డిస్గస్ట్ వెన్ ఇట్ స్టార్ట్స్ హియరింగ్ ది వెరీ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మిక ప్రసంగాల్లో ప్రవేశించినప్పుడు నిద్రైనా వస్తుంటుంది, లేక తలనొప్పైనా ప్రారంభమవుతుంది, రెండూ లేకపోతే క్షుద్రమైన విషయాలు జ్ఞప్తికైనా తెచ్చుకుంటుంటారు.
1: ఎయిదర్ ది స్లీప్ ఆర్ థింకింగ్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ ఆర్ హెడ్ ఏక్ దే గెట్ వెన్ దే స్టార్ట్ హియరింగ్ ది స్పిరిచువల్ థింగ్స్.
0: ఇలాంటి దురదృష్టవంతులు ఎన్ని విధమైన ఆధ్యాత్మిక ప్రబోధనలు విన్నప్పటికీ ప్రయోజనం లేదు.
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ స్పిరిచువల్ డిస్కోర్సెస్ ఆర్ హర్డ్ బై సచ్ పీపుల్ ఇట్ ఈస్ యూజ్లెస్.
0: కనుక విన్న విషయాలైనప్పటికీ మరొకతూరి నెమరు వేసి దానిని తిరిగి జ్ఞప్తికి ఉంచుకోవటం అత్యవసరం. కనుకనే విన్న విషయములే వినాలి.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రిఫ్లెక్ట్ అపాన్ దోస్ వెరీ థింగ్స్ విచ్ హావ్ హర్డ్ అగైన్ అండ్ అగైన్ సో దట్ వీ అండర్స్టాండ్ బెటర్. దేర్ ఫోర్ వీ షుడ్ హియర్ దోస్ వెరీ థింగ్స్ అగైన్ అండ్ అగైన్.
0: భక్తి విషయంలో ఏమాత్రం కూడాను విసుగు విరామము లేకుండా కూడాను ఆనందమైనటువంటి ఒక దివ్యమైన భావంతో దీన్ని అనుభవించాలి.
1: ఇఫ్ యూ ఆర్ ఎ డివోటీ యూ షుడ్ ఎంజాయ్ దోస్ వెరీ థింగ్స్ without any disgust, always having delight in that particular thing. You should not even rest either.
0: Okka chanamaina kudunu deenipaina visugu raakudadu.
1: Even for a moment you should not get disgust about such great things.
0: Vennalaku chakora pachulu tirigi tirigi vaatikaina kontha

0: మనిషికి పుట్టవచ్చును.
1: ది చకోర బర్డ్ మే ఫీల్ ఎ లిటిల్ డిస్గస్టెడ్ టు సీ ది మూన్ లైట్ అగైన్ అండ్ అగైన్.
0: కోకిల గానమైనా పాడుతూ పాడుతూ విసుగును కలిగించవచ్చును.
1: ఈవెన్ కకూస్ మ్యూజిక్ మే క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ డిస్గస్ట్.
0: అమృతమైనా త్రాగుతూ త్రాగుతూ విసుగు పుట్టవచ్చును.
1: యాజ్ యు గో ఆన్ డ్రింకింగ్ ఈవెన్ నెక్టర్,
0: కానీ దైవ విషయమునందు మాత్రం విసుగు రాకూడదు.
1: బట్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు డివినిటీ యు షుడ్ నెవర్ హ్యావ్ ఎనీ డిస్గస్ట్.
0: ఇది ఏ నిజమైన భక్తి యొక్క చిహ్నం.
1: దిస్ ఈజ్ ఎ ట్రూ సింబల్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: అట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్య భావములు విద్యార్థుల యొక్క హృదయం లోపల వ్యాప్తి కావాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ దట్ దే షుడ్ గ్రిప్ ది హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ సచ్ గుడ్ ఐడియా.
0: కారణమేమనగా విద్యార్థులు ఎందు ఇంద్రియ నిగ్రహం చాలా తక్కువ.
1: ది రీజన్ ఈజ్ స్టూడెంట్స్ డూ నాట్ హ్యావ్ మచ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ సంయమము అంటే ఏమిటో విద్యార్థులకు ఏమీ అర్థం కావటం లేదు.
1: దే డు నాట్ నో వాట్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్.
0: స్వేచ్ఛా విహారం కల్పటమే వారి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావిస్తున్నారు.
1: దే థింక్ దాట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ టు బి
0: స్వేచ్ఛ అనగా ఏమిటని దాన్ని కూడా కొంత అర్థం చేసుకోవాలి విద్యార్థులు.
1: యూ షుడ్ అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: తన ఇష్టం వచ్చినట్టు సంచరించటము, ఇష్టం వచ్చినట్టు జీవించటము, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటము, ఇదే స్వేచ్ఛ అనుకుంటారు.
1: దే థింక్ దట్ థింకింగ్ యాజ్ ద లైక్, డూయింగ్ యాజ్ ద లైక్, గోయింగ్ టు ప్లేసెస్ వేర్ ద లైక్, దిస్
0: ఆ విధమైనటువంటి స్వేచ్ఛా విహారములు పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి కదా.
1: Animals, birds, insects also enjoy that kind of freedom.
0: ఈ కుక్కలకు కోతులు ఎవరికి ఏ విధమైన నియమాన్ని పెట్టడం లేదు, ఇష్టం వచ్చినట్టు సంచరిస్తున్నాయి.
1: There are no rules and regulations to regulate the conduct of dogs.
0: మన జీవితం దీనితో పాటు ఏమి ప్రత్యేకమైనటువంటి?
1: What is so special about human life then?
0: కనుకనే మానవుడైనటువంటి వాడు, విద్యావంతుడైనటువంటి వాడు, విద్యార్థి అయినటువంటి వాడు గుర్తించవలసినటువంటిది ఒక్కటి, స్వేచ్ఛ అనేటువంటి పదములకు అర్థమేమిటి?
1: An educated person, a student, you should understand one basic thing, the meaning of freedom.
0: Swa iccha is swechcha.
1: It consists of two syllables, swa iccha, that is swa.
0: Swa anaga emiti? Atma.
1: Swa there means atma.
0: Atma bhavanni anusarinchadame swechcha.
1: Following atma and the feeling of atma.
0: Deha bhavanni anusarinchadam kaadu swechcha.
1: Following the dictates of the body, that is not freedom.
0: దేహమును అదుపులో ఉంచుకొని
1: కంట్రోలింగ్ ది ఫిజికల్ బాడీ,
0: మనసు నుంచి ఆవిర్భవించేటువంటి ప్రతి విషయంలో కూడాను ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఆ డిస్క్రిమినేషన్ పవర్ దానికి ప్రవేశపెట్టి
1: సబ్జెక్టింగ్ ఆల్ థాట్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ మైండ్ టు ది ప్రాసెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: తన కాన్షియన్స్, తన ఆత్మతృప్తి అయినటువంటి పదం వెలువడినప్పుడే అదే నిజమైనటువంటి స్వేచ్ఛ.
1: ఓన్లీ వెన్ వన్ గెట్స్ దట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, that alone is swechha, freedom.
0: Ade self confidence, ee confidence, ee rakamga udyogam anetindlo oka namakam raavali.
1: One should have that self confidence.
0: Aa namakam anetindi undinappude ee vidhamaitundi swa anetindi daniki chakkani arthanni kuda manam gurtinchadaniki veel avutundi.
1: Only when we have that faith and that confidence, we can understand the meaning of
0: each conscience and itundi dani manam chakkaga gurtinchukovali.
1: We should understand the correct meaning of conscience.
0: Ee conscience anetundi aatma tattvamunaku sambandhinchinatundi.
1: This conscience is itself atmic principle.
0: Vidyarthulara,
1: dear students,
0: mukhyamga vidya kante gunamulu sadgunamulu marinta poshinchukovadaniki tagina krushi cheyali.
1: You should make efforts to cultivate good qualities and virtues more than education.
0: Alpa swalpa mainatundi vishayal lopana manam e maatram kodunu udrekaanni abhivruddhi parichukoraadu.
1: We should never get excited in small things, petty things and little ones.
0: Ee yokka divya tattvanni gurtinchukodaniki bhagavad bhakti atyavasaram.
1: To understand divinity, devotion is essential.
0: Aa vishwasam gaadhamuga undinappude elanti nashta kashtamulaina, elanti apajayamulaina, ఎలాంటి నిందలు నిష్ఠూరములైనా కూడా మనం సాధించుకునేటువంటి దివ్యమైనటువంటి యొక్క స్ట్రెంగ్త్, శక్తిని మనకు సంపాదించుకోవచ్చు.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ సచ్ స్ట్రాంగ్ ఫెయిత్, యూ క్యాన్ ఫేస్ ఆల్ ది డిఫికల్టీస్, యూ హ్యావ్ ది కెపాసిటీ టు ఫేస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ అండ్ కాంకర్ అండ్ బి విక్టరీ.
0: ఇలాంటి పూర్ణ విశ్వాసం లేనప్పుడే మానవునికి అనేక రకములైనటువంటి యొక్క ఉడుతుడుకులంతా హింసింపజేస్తుంటాయి.
1: ఓన్లీ వెన్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ దట్ కంప్లీట్
0: మొట్టమొదట ఈ నమ్మకమును అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డెవలప్ ఫెయిత్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
0: పంచ పాండవుల లోపల ప్రధానుడైనటువంటి వారు ధర్మజ, భీమ, అర్జునుడు.
1: అమంగ్ ది ఫైవ్ పాండవాస్ ధర్మజ, భీమ అండ్ అర్జున ఇంపార్టెంట్.
0: వీళ్ళ జీవితం యొక్క సారము లోపల సత్యం వద ధర్మం చెర ఈ రెండింటిని పాటించినటువంటి వారు.
1: దిస్ హౌ ఇంప్లిసిట్లీ ఫాలో టూ ప్రిన్సిపల్స్, సత్యం వద, స్పీక్ ట్రూత్, ధర్మం చెర.
0: సత్యం పలకవలసిందే కానీ సత్యం చేయవలసింది కాదు.
1: ట్రూత్ హ్యాస్ టు బి స్పోకన్, ట్రూత్ కెనాట్ బి ప్రాక్టీస్డ్.
0: ధర్మము చేయవలసిందే కానీ చెప్పవలసింది కాదు.
1: ధర్మ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్, ధర్మ షుడ్ నాట్ బి టాక్డ్ అబౌట్.
0: అయితే ధర్మజుడు సత్యమును చెప్పటము, ధర్మమును ఆచరించటము రెండింటి ఎందు కూడాను ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచాడు.
1: ధర్మజ వాజ్ అన్ ఐడియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ ఫాలోయింగ్
0: ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి యొక్క ధర్మజుడు మూడవ దాన్ని కూడాను లక్ష్యంలో నిలుచుకున్నాడు.
1: ధర్మజ అబ్జర్వ్డ్ దీస్ టూ థింగ్స్ అండ్ ఆల్సో కెప్ట్ ఇన్ యూ వన్ మోర్ పాయింట్ అండ్ దట్ ఇస్ ద థర్డ్ వన్.
0: భగవంతుడు సత్యమును పలుకుతాడు అనేటువంటిది కాదు అతని యొక్క విశ్వాసం.
1: His faith was that God does not speak truth.
0: భగవంతుడు ఏమి పలికినా సత్యమే అనేటువంటిది అతని యొక్క దృఢ విశ్వాసం.
1: His firm faith is that whatever God speaks itself is truth.
0: భగవంతుడు ఏమి మాట్లాడినా అది సత్యమే.
1: Whatever God tells is truth.
0: దీనికి భగవంతుడు సత్యము పలుకుతాడు అనే దానికి ఎంతో భేదం ఉంటుంది.
1: There is a lot of difference in telling God speaks always truth.
0: భగవంతుడు ఏది చెప్పాడు ఇది సత్యమే అని దాన్ని ఉచ్చరించాడు. ఇది అతని యొక్క విశ్వాసం.
1: హిస్ ఫర్మ్ ఫెయిత్ వాజ్ సో మచ్ దట్ హీ ఫాలోడ్ వాట్ ఎవర్ కృష్ణ సేడ్. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వత్థామా తక్కుంజర హీ ఫర్మ్లీ బిలీవ్డ్ అండ్ హీ అటర్డ్ ద సేమ్ థింగ్.
0: అయితే అతను పరమ భక్తుడైన ధర్మజుడు తన యొక్క శక్తిని ఏ విధంగా నిలుపుకోగలిగాడు?
1: హౌ వాజ్ హీ ఏబుల్ టు మెయింటైన్ దట్ స్ట్రెంగ్?
0: ధర్మజుడు సెంటర్ లో ఉండటం.
1: Dharmaja was in the center.
0: Kudavaipana Bhimudu.
1: The right side was Bhima.
0: Edavaipana Arjunudu.
1: Left side was Arjuna.
0: Deeni yokka antarathani manam chakkaga gurtinchali. Bharatiyulaiti varu.
1: Bharatiyas, we should recognize the inner meaning behind this.
0: Kevalam kudavaipana unnatundi Bhimudu pasubaludu kaadu.
1: Bhima, who was the right side, was not merely having animal
0: dharma baludu.
1: He had the strength of dharma.
0: అన్నయ్య అయినటువంటి యొక్క ధర్మరాజు వాక్యాన్ని శిరసావహించి నడుచుకునేటువంటి వాడే కాని అందులో తన బలం ఉపయోగపెట్టుకునేటువంటి వాడు కేవలం పశుబలు వలె తాను దుర్వినియోగం చేసుకునేటువంటి వాడు కాదు.
1: భీమా వాజ్ వన్ హూ యూజ్ ఆల్ హిస్ స్ట్రెంగ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద వర్డ్స్ ఆఫ్ ధర్మజ, హూ వాజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: ఇంకా ఎడం వైపు ఉన్నటువంటి యొక్క అర్జునుడు పవిత్రుడు.
1: అర్జున
0: అనగా ప్యూరిటీ.
1: అర్జున హూ వాజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ధర్మజ వాజ్ ప్యూరిటీ.
0: కేవలం ఈ నిర్మలత్వమే కాకుండా అనేక శక్తిని సామర్థ్యములు కలిగినటువంటి వాడు.
1: నాట్ మెయిర్లీ వాజ్ హీ ప్యూర్ బట్ హీ హ్యాడ్ అట్ హిస్ కమాండ్ ఎ నంబర్ ఆఫ్ ప్రాయస్.
0: ఇంద్రుని చేతను, దేవేంద్రుడి చేతను, సర్వుల చేతను కూడా అతను అనేక రకమైనటువంటి బిరుదులు పొందినటువంటి వాడు.
1: హీ వాజ్ వన్ హూ గాట్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఫ్రమ్ వేరియస్ పీపుల్ లైక్ ఇంద్ర.
0: ఇలాంటి భారతీయుల వలె పద్మశ్రీ, పద్మవిభూషణ ఇలాంటివి పొందినటువంటి వాడు కాదు.
1: హీ వాజ్ నాట్ లైక్ ది ప్రజెంట్ డే భారతీయస్
0: పాల్గొన్న పార్థివ కిరీటి చేతువాహన భీమశ్చయ్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ ఇలాంటి గొప్ప గొప్ప బిరుదులంతా కూడా అందుకున్నాడు.
1: హీ గాట్ సచ్ గ్రేట్ టైటిల్స్ లైక్ అర్జున, సవ్యసాచి, ధనుంజయ ఎట్సెట్రా.
0: ఇలాంటి బిరుదులు అందుకున్నటువంటి వాడు ఎలాంటి వాడంటే నిత్య శుద్ధుడు.
1: ద వన్ హూ గాట్ సచ్ టైటిల్స్ వాజ్ ఎవర్ ప్యూర్.
0: కనుక ధర్మమునకు ఒకవైపున బలము, ఒకవైపున పరిశుద్ధము రెండు ఉండటం వల్లే ధర్మం రాణిస్తూ వచ్చింది.
1: Dharma can shine only when it is supported on one side by the strength and on the other side by the
0: purity. ఒక వైపున దృఢ విశ్వాసము అనే దృఢమైనటువంటిది ఆ నమ్మకం రావాలి, ఆ బలం ఉండాలి.
1: Devotee therefore should have on one side firm faith, that is the strength.
0: రెండవ వైపున పరిశుద్ధము, నిర్మలత్వము అనేటువంటి అర్జునుడు కూడా ఉంటుండాలి.
1: On the other side he should have అర్జున హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: ప్యూరిటీ. అప్పుడే ధర్మజ యొక్క కీర్తి జగత్ వ్యాప్తిగా వచ్చింది.
1: దెన్ ఓన్లీ ద ఫేమ్ ఆఫ్ ధర్మజ బికేమ్ వన్ వన్.
0: ధర్మజుడు ఒక్కడే ఉండి ఉంటే ఇంతటి కీర్తిని పొందిన ఉండేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ప్రాబబ్లీ హీ వుడ్ నాట్ హావ్ గాట్ దిస్ కైండ్.
0: ధర్మరాజు యొక్క కీర్తి ప్రతిష్టలకంతా కూడాను భీమార్జునులు కూడాను తోడు నీడిగా ఉండినారు.
1: ఫర్ ది నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ధర్మజ ఇట్ వాజ్ భీమా అండ్ అర్జున హూ ఆర్ ఆల్సో సపోర్ట్.
0: కనుక భగవద్ భక్తులైనటువంటి వారికి దృఢ విశ్వాసము, నిర్మలత్వము ఈ రెండింటి యొక్క తోడు ఉండాలి.
1: ఫర్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్ దేర్ షుడ్ బి సపోర్ట్ ఆఫ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ టోటల్ ప్యూరిటీ.
0: విశ్వాసము దృఢంగా లేకపోతే,
1: ఇఫ్ ఫెయిత్ ఈజ్ నాట్ ఫర్మ్, నిర్మలత్వమే లేకపోతే కేవలము డౌటింగ్ థామస్ గా మారిపోతాడు. హీ బికమ్స్ ఏ డౌటింగ్ థామస్. ఇలాంటి జీవితంలో ఇంకా భక్తి ఏమి మనకు ఫలితాన్ని అందించగలదు. ఇఫ్ వన్స్ లైఫ్
0: అడుగడుగునకు మనకు డౌట్స్.
1: ఇఫ్ అట్ ఈచ్ స్టెప్ ఇఫ్ యు ఆర్ ఫేస్డ్ విత్ డౌట్స్,
0: ఇలాంటి వాడు ఏ కించిత్తైన కూడా విజయాన్ని సాధించలేడు.
1: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ లైక్ దాట్ హీ కెనాట్ అచీవ్ ఈవెన్ స్మాల్ విక్టరీస్.
0: కనుక దృఢమైనటువంటి విశ్వాసం అంటే భీముని వంటి యొక్క శరీర బలమే కాదు, గద బలమే కాదు, బుద్ధి బలం కూడా కలిగినటువంటి వారిగా ఉండాలి.
1: ఫర్మ్ ఫెయిత్ వెన్ యూ సే ఇట్ షుడ్ నాట్ బి మియర్లీ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ యానిమల్ బట్ షుడ్ బి వెరీ ఇంటెలిజెంట్.
0: భగవంతుని పాదముల పైన క్షణకాలమైనా కూడా నిర్మలమైన ప్రేమని పెట్టినప్పుడే వస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ పుట్ యువర్ ఫర్మ్ ఫెయిత్ అండ్ ఫర్మ్ లవ్ ట్రూ లవ్
0: భూమి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణీ

0: పుత్ర మిత్ర భరణం వ్యాపారం నిమిత్తమై ఏ చింతని నీవు ఎంతకాలం చేస్తున్నావో.
1: వాట్ ఎవర్ థాట్స్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ద చిల్డ్రన్, ఆన్ ఫ్రెండ్స్, ఆన్ ద సక్సెస్ ఇన్ బిజినెస్ అండ్ సచ్ అదర్
0: చింత ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: వాట్
0: దేని నిమిత్తమై నీవు ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై లాభాల నిమిత్తమై ఎంత కాలాన్ని నీవు వినియోగం చేస్తున్నావో.
1: వాట్ ఎవర్ టైమ్ అండ్ థాట్స్ ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ నేమ్, ఫేమ్, వెల్త్, ప్రాపర్టీ అండ్ ప్రాస్పెరిటీ.
0: చింతాభువి నందనందన కృష్ణుని యొక్క పాదాల విందే ధ్వయం. ఈ రెండు పాదముల యొక్క దీని లోపల రెండు నిమిషాలు నీవు ఆ యొక్క మనస్సు లగ్నం చేస్తే,
1: ఇఫ్ యూ కెన్ మర్జ్ యువర్ మైండ్ అట్ లీస్ట్ ఫర్ టూ మూమెంట్స్ ఆన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ,
0: ఈ చింతన చేసేటువంటి కాలము లోపల రెండు క్షణముల కాలం మాత్రం చింత చేస్తే కూడా చాలు భగవంతుని.
1: ఈవెన్ టూ మూమెంట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఎంటైర్ టర్మ్ విత్ యువర్ వేస్టింగ్ అండ్ వేరియస్ అదర్ థింగ్స్ కెన్ బి ఇన్వెస్టెడ్ ఆన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: చింత యమరాజ భీమ సదన ద్వార ప్రయాణే ప్రభు. భయంకరమైనటువంటి మహాబలమైనటువంటి యొక్క యమద్వారములు కూడాను తమకు తాము తెరుచుకొని అతనికి స్వాగతం అందిస్తాయట.
1: That will give you the strength which will make the terrible doors of Yamaraja open and still give you the capacity to face situation.
0: Kani ee naadu ee nirupayogamainatundi chanabanguramainatundi asashtramainatundi loka sambandhamainatundi daniki kavalsinanta kaalanni mana viniyoginchukuntunnam.
1: We are spending so much of time on useless things which relate to the world and thus wasting our
0: time. Aa kaalamlo chana kaalamaina kudunu bhagavantuniki mathrame vinivam chestunnama.
1: Are we investing a moment out of this total time?
0: Whether pandara vinde chane chane oka chana kaalamlo aa rendu paadamulu paina kudunu aa manasu nirpitechalu.
1: Even if for a moment we can fix our mind on the lotus feet of the Lord, that will be sufficient. But unfortunately we are not doing it.
0: Oka chinna sivalingani ichi నాయనా దీనికి అభిషేకం చేసుకుంటుంటే దానికి చేయటానికి చాలా కష్టమైపోతుంది.
1: ఆఫ్టర్ గివింగ్ ఏ శివలింగ ఆస్కింగ్ దెమ్ టు డూ అభిషేక ఆన్ దట్ దే థింక్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ దాట్ ఎవ్రీ డే.
0: ఉన్న పోతులు మాత్రం తిక్కి తిక్కి కడిగి కడిగి దాన్ని శుభ్రం చేస్తారు.
1: దే ఆర్ ప్రిపేర్డ్ టు గో ఆన్ వాషింగ్.
0: ఉన్న పోతులు కడిగి శుభ్రం చేయడానికి దాన్ని స్నానం చేయడానికి టైం ఉంటుంది, కానీ శివలింగానికి కించిత్ శివలింగానికి ఒక స్పూన్ నీళ్లు వేసి స్నానం చేయించడానికి వీలు ఉండదు వాళ్ళకు.
1: They are prepared to spend any amount of time on giving a bath to useless things, useless even a buffalo. But they don't
0: have... Kalamu leka kaadu.
1: It is not as if they don't have time.
0: Leka karma kala kashramayinattu deni kaadu.
1: The task is also not difficult.
0: Shraddha takkuva.
1: But there is lack of shraddha.
0: Prakrutamayinattu deni lopala shraddha ekkuva.
1: In worldly matters, there is so much of shraddha.
0: Bharatvamainatundi dani endu shraddha takkuva.
1: On the transcendental principle paratma,
0: ee shraddha lekapotam chetane manalo aa vicharana jnanam lekapothuntundi.
1: As we are devoid of shraddha, we do not have
0: shraddhavan labate jnanam. Shraddha chetane manaku jnanam labhistundi.
1: That is why it is said we can get knowledge only through shraddha.
0: Kanukane aadhyatmika vishayam nandu manu shraddhanu abhivruddhi parchukovali.
1: In spiritual matters, you should develop shraddha.
0: Vidyarthulara.
1: Dear students.
0: Meeru. Chadvuto patu. Adhyatmika bhavani kudanu. Jantagalipi. Ventaga meeru prayana chesinappude. Mee jeevitamu gamyamunu cherutundi.
1: Only when you combine spiritual knowledge along with this education and journey towards the goal, you will be able to reach the goal safe and secure.
0: Manavulaku kevalam vidya matrame shanti sukhamunu andinchatam ledu.
1: Education is not going to confer peace and prosperity on man.
0: Kevalam aadhyatmika bhavam maatrame manavulaku shashtamainatundi sukhashantanu andistuntundi.
1: It is only the spiritual knowledge which can confer on man permanent peace and joy and happiness.
0: Ee aadhyatmikam kuda nu kevalam swarthapanamainatundi kaadu.
1: Spirituality should not be used either for selfishness.
0: Loka samastha sukhinobhavantoni aanati nundi ee naati varaku kuda nu mana hindava sampradayanni manam anubhavistune untunnamu.
1: Our Hindu culture is based upon, right from the ancient days till now, that everything is done for the welfare of the world.
0: Kalukane vedamulu kudanu ee aikamatyamunu kudanu sakkaga gurtimpa cheyadaniki aneka rakamainatundi okka mantramulu kudanu prabodhistu vachindi.
1: Veda also has expounded a number of mantras in order to bring about unity and cooperation.
0: Kaluk andaru kudanu aikamatyamto untundali.
1: All of us should live together.
0: Kalasi melasi perugudam.
1: We should grow together.
0: కలిసి మెలిసి తిరుగుదాం.
1: We should mix together and move together.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని రాణింపజేద్దాం.
1: We should make whatever we have learned by way of education shine forth together.
0: కనుకని అందరూ కలిసి మెలిసి ఉండాలనేటిది వేదం యొక్క ప్రమాణం.
1: The teachings of Veda is that we should all live together.
0: దాని నిమిత్తమయ్యే ఆధ్యాత్మిక మార్గంలో కృతజ్ఞత అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి లక్ష్యం అందించుకు వచ్చారు.
1: ఇట్ ఈస్ నాట్ టు రెమెడీ దిస్ ఇన్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. ఇట్ ఈస్ సెడ్ గ్రాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఏ చిన్నదానికైనా కూడాను నీవు పొందినటువంటి ఉపకారములకు జీవితమంతా కూడాను నీవు కృతజ్ఞతగా ఉంటుండాలి.
1: ఫర్ వాట్ ఎవర్ స్మాల్ లిటిల్ ఫేవర్ ఆర్ బెనిఫిట్ యు హావ్ గాట్ యు మస్ట్ బి గ్రేట్ఫుల్ త్రూఅవుట్ యువర్ లైఫ్.
0: ఇది ఏ విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
1: దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ డ్యూటీ విచ్ ది స్టూడెంట్స్ విల్ హావ్ టు లెర్న్.
0: కేవలం చదువుకోవటము, డిగ్రీలు తీసుకోవటము, ఏదో పెద్ద ఉద్యోగంలో చేరిపోవటము, ఆ ధనములు ఎక్కువగా సంపాదించటము, ఇంత మాత్రమే కాదు, పూర్వీకులు కూడా ధనములు చాలా సంపాదిస్తూ వచ్చారు.
1: ఎడ్యుకేషన్, డిగ్రీస్, అర్నింగ్స్, గెటింగ్ పొజిషన్, దిస్
0: ధనమంతా కూడా ధర్మ నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి వాడు.
1: ది ఏన్షియంట్ పీపుల్ ఆల్సో అర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ బట్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ధర్మ.
0: చత్రాలు కట్టించేటువంటి వాళ్ళు,
1: దే యూజ్ టు కన్స్ట్రక్ట్
0: బావులు తవ్వించేటువంటి వాళ్ళు,
1: దే యూజ్ టు డిగ్ వెల్స్,
0: విద్యా సంస్థలు నెలకొల్పేటువంటి వారు,
1: దే యూజ్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషన్,
0: ఆరోగ్య కేంద్రములు అంతా కూడా నెలకొల్పేటువంటి వారు,
1: దే యూజ్ టు ఎస్టాబ్లిష్ హెల్త్ సెంటర్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ధనమును ధర్మ నిమిత్తమై ఉపయోగపెడుతూ వచ్చారు.
1: దే యూజ్ టు యూజ్ ఆల్ ది మనీ ఫర్ ది సేక్ ఆఫ్
0: ధర్మ. ధనం ఎక్కువైపోయే కొద్దీ మేడలు కట్టడం.
1: టుడే మెన్ ఆర్ యూజింగ్ మనీ
0: నిమిత్తమే,
1: ఓన్లీ ఫర్ దర్ సెల్ఫిష్నెస్ టు బ్రింగ్
0: కార్లు కొనటము,
1: టు బై కార్స్,
0: క్లబ్లో కూర్చోవటము,
1: టు గో టు
0: పేకాట రాయటము,
1: ప్లే కార్
0: దుర్వినియోగం చేయటము,
1: మిస్యూజ్ ఆల్ ద మనీ.
0: ఎదా రాజా కదా ప్రజ, ఏ మార్గంలో వచ్చిందో ఆ ధనమును ఆ మార్గంలోనే దుర్వినియోగం చేయటం.
1: In whatever bad way they got the money, they misused the money in the bad way again.
0: వాళ్ళు శ్రమించి సంపాదించినటువంటి ధనము కనుకనే వాళ్ళు సక్రమైన రీతి లోపల ధర్మ మార్గంలో దాన్ని వినియోగం పెట్టి వచ్చారు.
1: ద ఏన్షియంట్ వన్స్ ఎర్న్ మనీ ఇన్ ద రైట్ రాయల్ వే, దేర్ఫోర్ దే యూజ్డ్ ఇట్ ప్రాపర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ధర్మ.
0: ద్వారా ధర్మను సంపాదించుకోండి, తప్పు కాదు.
1: దియర్ స్టూడెంట్స్ ఎర్న్ మనీ,
0: సద్వినియోగం ధర్మ మార్గంలో ఉపయోగం పెట్టుకోవడానికి తగినటువంటి కృషి చేయండి.
1: బట్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, యూజ్ ఇట్ ఫర్ ధర్మ.
0: అది లేకపోతే మన కుటుంబాన్ని కూడా అనేక రకములైనటువంటి హింసల పాలు చేస్తుంది ఆ ధనము.
1: ఇఫ్ యూ డోంట్ యూజ్ మనీ ప్రాపర్లీ, మనీ ఇస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఈవెన్ యువర్ ఓన్ ఫ్యామిలీ.
0: కానీ ఈనాడు సిరి భక్తులు అధికమవుతున్నారు, కానీ హరిభక్తులు ఎక్కడా కనిపించడం లేదు.
1: టుడే ద డివోటీస్ ఆఫ్ వెల్త్ ఆర్ గ్రోయింగ్, బట్ డివోటీస్ ఆఫ్ హరి ఆర్ నాట్ సీన్ అట్ ఆల్.
0: లక్ష్మీ ఆరాధకులు కనిపిస్తున్నారు, కానీ శ్రీమన్నారాయణ ఆరాధకులు ఇక్కడ కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ వర్షిప్పర్స్ ఆఫ్ లక్ష్మీ, బట్ వర్షిప్పర్స్ ఆఫ్ నారాయణ, శ్రీమన్నారాయణ.
0: ఇది ఈనాటి యొక్క భక్తి యొక్క ప్రపత్తులు.
1: దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ డివోషన్ అండ్ సరెండర్. దిస్ ఈస్ నాట్ ట్రూ డివోషన్.
0: సిరి ఈనాడు వస్తుంటే రేపటి దినం పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: 100 రూపాయలు నీవు నీ చేతిలో పట్టుకుని ఇది 400 రూపాయలు అనుకుంటే అది నీ మొహాన్ని చూసి నవ్వుతుంది.
1: When you look at a 100 rupee note and laugh at it, it laughs at you.
0: అరే పిచ్చివాడ, ఇట్లాంటి ముఖాన్ని నేను ఎన్ని చూసి వచ్చానో, రేపటి తిరిగి నేను ఇంకో ముఖం దగ్గర పోతున్నానంటుంది.
1: మ్యాడ్ పర్సన్ ఆర్ సీన్.
0: కనుక ఈ ధనమంతా మంది కాదు.
1: దిస్ మనీ ఈజ్ నాట్.
0: ఆధ్యాత్మిక ధనమే నిజమైన ధనం.
1: స్పిరిచువల్ వెల్త్ అలోన్ ఈజ్ ట్రూ వెల్త్.
0: ఆ ధనము ఎవరికి లొంగేటువంటిది కాదు.
1: దాట్ వెల్త్ విల్ నెవర్ బెండ్ ఇట్ సెల్ఫ్.
0: అది కాలదు.
1: ఇట్ కెనాట్ బి బర్న్.
0: చోరుల వశము కాదు.
1: ఇట్ కెనాట్ బి స్టోల్.
0: నీళ్ళ నానదు.
1: ఇట్ కెనాట్ బి వెట్.
0: చోరుల పాలు కాదు.
1: ఇట్ కెనాట్ బి టేకన్ అవే బై స్టీ.
0: సోదరుల చేత ఏమాత్రము పంచుకొనబోదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ద బ్రదర్స్.
0: ఈ బ్రదర్స్ లోపల ఈ ప్రాపర్టీని ఒకరికొకరు షేర్ చేయడం ఏమాత్రం కూడా రాదు.
1: దేర్ విల్ నాట్ బి క్వారల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది ప్రాపర్టీ.
0: ఎవరికి తానే తన యొక్క ప్రాణ సమానంగా చూసుకునేటువంటి ఆ ఆధ్యాత్మిక ధనం.
1: ఇట్ ఈస్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ విచ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ యూ యాజ్ యువర్ ఓన్ లైఫ్.
0: కనుకని నిన్ను వదలనటువంటిది, నీ దగ్గర నుంచి కదలనటువంటిది, నిన్ను అన్ని విధములు కూడా నువ్వు సద్మార్గంలో ప్రవేశపెట్టేటువంటిది అదే ఆధ్యాత్మిక ధనం.
1: ద వన్ విచ్ విల్ నెవర్ డెసర్ట్ యూ, విచ్ విల్ గివ్ యూ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్, విచ్ విల్ పుట్ యువర్ మైండ్
0: సంపాదించుకునేటానికి తగిన కృషి చేయండి.
1: అండ్ దట్ ఇస్ ది స్పిరిచువల్ లాంగ్వేజ్ యూ షుడ్ ట్రై టు
0: లెర్న్. మన భారతదేశము అన్ని దేశములకు కూడా నాయకత్వాన్ని వహించినట్టుగా ఉంటుంది.
1: దెన్ ఓన్లీ అవర్ భారత్ కెన్ బి ద లీడర్ ఫర్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్.
0: అంతేకాని మీకంటే గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది పోయినారు.
1: దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ, హు ఆర్
0: ఎంతమంది శ్రీమంతులు కూడా దోకాన్ని వదిలిపెట్టి పోయారు.
1: మెనీ వెల్తీ పీపుల్ ఆర్ నో మోర్ నౌ.
0: ఎంత సత్య మార్గం అనుసరించినటువంటి వారు కూడా దోకాన్ని వదిలిపెట్టి పోయారు.
1: పీపుల్ హు హావ్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్
0: ఎంత మాత్రము.
1: ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ యూ.
0: కానీ ఉన్నంత లోపలి సత్కీర్తిని సాధించుకుని పోవాలి.
1: బట్ విత్ ఆల్ యువర్ లిమిటేషన్స్ ఆర్ ఎ గుడ్ నేమ్ అండ్ దెన్
0: నీరత సత్య ప్రౌఢి ధరని నేని హరిశ్చంద్రుడి ధరవాసి తరగలేదా?
1: Did not Harishchandra leave this world and go away in spite of his following the path?
0: Ella lokamulele yesuku sri nalaraju tana venta bhoomini kuruchutanna.
1: King Nala, who ruled all over the world, did he take anything?
0: Dayugamunaku alankriti cheyu madhata sirimoota gattuku nalagajarana.
1: Did madhata, who was the very important king in
0: jalani setu gatte alanaatu sriramudu ippudu emipai unnavada?
1: ఈ శ్రీరామ అలైవ్ నౌ.
0: ఎందరెందరు రాజులు ఎగినారో.
1: సో మెనీ
0: కన్ను వెంట కొనిపోవరు ఈ ఉరివి తలము.
1: నాట్ ఈవెన్ వన్ కెన్ టేక్.
0: నీవు మాత్రము నీతు రాజ్యము ధనము తలను గట్టుకపోదు ఆ విద్యార్థులారా.
1: ఓ స్టూడెంట్స్ ఆర్ యూ గోయింగ్ టు క్యారీ ఆల్ దీస్ థింగ్స్ వెల్కమ్ నేమ్ ఎట్సెట్రా ఆన్ యువర్ ఓన్?
0: కాదు కాదు, ఉన్నంత లోపల మనం కీర్తిని సంపాదించాలి.
1: విత్ఇన్ ది టైమ్ అలాటెడ్ టు యూ
0: శాంతిని సంపాదించాలి.
1: అండ్ యుడ్ ఎర్న్ పర్మనెంట్ ఫీల్డ్.
0: ఆ శాంతి నిమిత్తమే నీవు చదవాలి. కానీ
1: ఫర్ అటైనింగ్ దట్ పర్మనెంట్ పీస్ యూ షుడ్ స్టడీ.
0: ఆ శాంతి ఒక దైవ ప్రార్థన చేతనే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ పీస్
0: శాంతి లేకపోతే సౌఖ్యమే లేదన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు హాస్ సెడ్ వితౌట్ పీస్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో జాయ్, నో హ్యాపీనెస్.
0: కనుకనే మనం అసంతృప్తికి ఏమాత్రం కూడా మనం గురి కాదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ డిస్కంటెంట్మెంట్.
0: దానిని బట్టి అసంతృప్తి జుజో నష్ట అన్నారు. అసంతృప్తి కలిగినటువంటి వాడుకు రెండు నష్టాలట. ఏమిటి ఆ నష్టం అంటే శాంతి ఉండదు, సుఖం ఉండదు.
1: ఏ డిస్కంటెంటెడ్ వన్ లూజెస్ బోత్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: ఈ అసంతృప్తి ఎప్పుడు కలుగుతుంది విద్యార్థుల్లో?
1: వెన్ డు యు గెట్ డిస్కంటెంట్మెంట్ అమంగ్ ది స్టూడెంట్స్?
0: ఈ పొరపాటును మీరు చక్కదిద్దుకోవాలి.
1: యూ హావ్ టు కరెక్ట్ దిస్ పర్టికులర్ మిస్టేక్.
0: ఎప్పుడు మీకు అసంతృప్తి కలుగుతుందంటే మీకంటే అధికంగా మార్కులు తెలుసుకున్నటువంటి వాళ్ళు చూస్తే మీకు అశాంతి వస్తుంది.
1: వెన్ యూ సీ ఎ పర్సన్ హూ హాస్ స్కోర్డ్ ఎ హైయర్ మార్క్ యూ గెట్ ఎ టైప్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: ఇంకా మీకంటే కొన్ని ఉత్తమమైన స్థితిలో ఉన్నటువంటి వారిని చూస్తే నీ కొంతవరకు అసంతృప్తి కలుగుతుంది.
1: యూ ఆల్సో గెట్ డిస్సాటిస్ఫాక్షన్ వెన్ యూ సీ పీపుల్ హూ ఆర్ బెటర్ ప్లేస్ దాన్ యూ.
0: మీకంటే ఇంకా మంచి చొక్కాలు బుష్కోట్లు అంతా వేసుకున్నటువంటి వారిని చూస్తే నీ కొంచెం అసంతృప్తి కలుగుతుంది.
1: వెన్ యూ సీ అనదర్ పర్సన్ హూ ఈస్ బెటర్ డ్రెస్డ్ దాన్ యూ, యూ గెట్ ఎ టైప్ ఆఫ్
0: డిస్సాటిస్ఫాక్షన్. మీకంటే కొంచెం అందమైనటువంటి వారిని చూస్తే నీకు అసంతృప్తి కలుగుతుంది.
1: వెన్ యూ సీ పీపుల్ మోర్ హ్యాండ్సమ్ దాన్ యూ, యూ గెట్ ఎ టైప్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
0: మీకంటే ఉన్నతమైనటువంటి వారిని చూడద్దు ఇలాంటి విషయాలు.
1: ఇన్ సచ్ మ్యాటర్స్ యూ డు నాట్.
0: మీకంటే తక్కువగా ఉండేటువంటి స్థాయి వాడిని నువ్వు చూడు, అప్పుడు తృప్తి కలుగుతుంది.
1: ఈ ఫోన్ ని యూ సీ
0: చక్కగా గుర్తించాలి.
1: ఈ ఫోన్ ని యూ సీ పీపుల్ హూ ఆర్ ఎ లిటిల్ లోవర్
0: దాన్ యూ. 60 మార్కులు వచ్చినాయి, 40 మార్కులు వచ్చినటువంటి వాడిని చూచు, ఓహ్ వాడికంటే నేనే లేదు అని అనుకుంటావు, అప్పుడు తృప్తి కలుగుతుంది.
1: యూ గెట్ సాటిస్ఫాక్షన్ వెన్ యూ సీ ఎ పర్సన్ హూ హాస్ గాట్ 40 మార్క్స్ అండ్ యూ గాట్ 60 మార్క్స్.
0: వాడికంటే నీవు కొంచెం మంచి చొక్కా వేసుకున్నావు, ఓహ్ వాడికంటే నేను బాగా వేసుకు, అప్పుడు తృప్తి కలుగుతుంది.
1: ఇఫ్ యూ ఆర్ డ్రెస్ మచ్ బెటర్ దాన్ అనదర్ పర్సన్.
0: తృప్తిని అభివృద్ధి పరచుకోవాలనుకున్నప్పుడు నీకంటే చిన్నవారిని చూసి నువ్వు తృప్తి పడాలి.
1: లుక్ అట్ పీపుల్ హూ ఆర్ లెస్.
0: దుర్గుణములు పెంచుకోవాలంటే నీకంటే పెద్దవారిని చూడాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ బ్యాడ్ క్వాలిటీ,
0: అప్పుడు అహంకారం ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ గెట్ ఈగో.
0: కనుక దాని ఎందుకు దీనిని చూచి జాలిపడి తద్వారా నీవు తృప్తి పడటానికి ప్రయత్నించు.
1: పీపుల్ హూ ఆర్ లోవర్ దాన్ యూ ఇన్ స్టేటస్ ఎట్సెట్రా, లుక్ అట్ దెమ్. Have some kind of compassion, kindness.
0: జాలి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దట్ ఫీలింగ్ ఆఫ్ కైండ్నెస్, కంపాషన్ ఇన్ యూ.
0: ఈ విధమైనటువంటి ఒక చిన్న చిన్న నిత్య జీవితంలో జరగవలసినటువంటివి మనం కొంత ఈ మార్గంలో కొంచెం డెవలప్ చేసుకోవాలి.
1: యూ షుడ్ పే అటెన్షన్ టు దీస్ స్మాల్ లిటిల్ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ డే టు డే లివింగ్.
0: కేవలం వేదాంతం అనేటువంటి దాన్ని మనం బోధించుకుంటూ పోతే ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: ఇఫ్ యూ గో ఆన్ ట్రైన్ టు ఫ్రీ
0: చిన్న బాయ్ 6వ తరగతి పిల్లవాడు 11వ సంవత్సరము వాడు చెప్పాడు కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగము అన్ని గురించి చెప్పాడు. అయితే తన హృదయం అంత స్వచ్ఛంగా ఉంటుండాలి, తద్వారా తనకు అనుభవం లేకపోయినా సరే ఆ చెప్పడంలో కూడా ఒక విధమైన ఆనందం కలుగుతుంది.
1: దిస్ స్మాల్ లిటిల్ బాయ్, 6th standard boy డిస్క్రైబ్డ్ వేరియస్ యోగాస్. హీ మైట్ నాట్ హావ్ ఎక్స్పీరియన్స్ బట్ హిస్ హార్ట్ ఈస్ ప్యూర్, దేర్ఫోర్ ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ జాయ్.
0: ప్రతి ఒక్కటి కూడా ఆత్మ తృప్తి నిమిత్తమే జరుగుతుండేటువంటిది.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్
0: చేయకపోయినప్పటికీ పర్వాలేదు, ఆత్మతృప్తిగా ఉంటున్నాడు అబ్బాయి.
1: హీ మైట్ నాట్ హావ్ బీన్ డూయింగ్ దీస్ థింగ్స్ బట్ హీఈస్ హ్యావింగ్ సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్.
0: దాని నిమిత్తమై అనేక రకములుగా కూడా తాను చదివి ఉండవచ్చు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ హీ మైట్ హావ్ స్టడీడ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్.
0: కనుక ఇలాంటి భావాలను మనం నిత్య జీవితం లోపల కొంచెం కొద్దిగా తృప్తి పట్టాలని తగినటువంటి యొక్క ప్రయత్నాలు మనం చూసుకోవాలి.
1: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ to learn things which are useful in day to day life.
0: ఎప్పుడు అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తి. ఈ అసంతృప్తి అనేటువంటికి ఏమీ చిక్కినా కూడా సాధ్యం కాదు.
1: For a person who is filled with dissatisfaction all the time and every moment, it is no good at all for him.
0: మీరు గతుకు కుక్కకు ఏరంత పాడినా మీరు గతుకు కుక్కకు ఏరంత పారినా
1: for a dog which can sip only a few drops of water, what
0: are you going to do? పిసిరి కొట్టు అన్నారు అనగా కుక్క చక్కగా జుర్రుకొని తాగనది. ఎప్పుడు కూడా నువ్వు ఎంత నీళ్లు ఎక్కువగా ఉండినా లేకపోతే చిన్న నీళ్లు ఉండినా నాలుగుతో మాత్రమే తాను తాగుతుంది పాపం.
1: వాట్ ఎవర్ బి ది ఇమెన్సిటీ ఆఫ్ వాటర్ అవైలబుల్ ఇన్ ద రివర్, ఎ డాగ్ కెన్ ఓన్లీ టేక్ వాటర్ ఓన్లీ త్రూ ఇట్స్ టంగ్.
0: ఇక్కడ ఈ విధంగా కూడా నువ్వు ఎప్పుడు చూసినా కూడా నువ్వు ఏదో ఒకటి విధంగా చిన్న చిన్న దాంట్లోనే మనం పోతుంటే మన యొక్క జీవితానికి తృప్తి అనేటువంటిది సంభవించదు.
1: ఇన్ దాట్ వే ఇఫ్ యు గో ఆన్ ఓన్లీ ఇన్ మీన్ వే ఇన్ ప్రతి వే వే వీ కెన్ నెవర్ హావ్
0: సగినట్టుగా దేనికి ఇది నా యొక్క ఇది ఇది భగవంతుని యొక్క ప్రసాదము ఈ కష్టం కూడా భగవంతుని యొక్క ప్రసాదమే అని దానికి తృప్తి పడుతూ రావాలి.
1: ట్రీట్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ గిఫ్ట్ గివెన్ బై గాడ్ దెన్ యుల్ బి హావింగ్ సాటిస్ఫాక్షన్.
0: ఈనాడు ఏదో రెండు పూటలు నేను భోంచేస్తున్నానంటే అవును ఆ షావుకార్ నాలుగు తూర్లు పోల్చేస్తున్నాడు అని దాన్ని పెద్దదానికి పోల్చుకుంటే నీకు చాలా వాడిపైన ద్వేషం వస్తుంది.
1: ఎందుకు
0: కాకుండా అయ్యో పాపం ఆ బిచ్చగాడు ఒక పూట తింటున్నాడు వానికంటే నేనే మేలు కదా భగవంతుడు నన్ను ఈ స్థితి ఎందున్న ఉంచినాడు అని దానికి తృప్తి పడుతూ రావాలి.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ టూ స్క్వేర్ మీల్స్ ఎ డే ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎ వెరీ వెల్తీ పర్సన్ యూ హావ్ డిస్సాటిస్ఫాక్షన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ ఓన్లీ వన్ మీల్ ఎ డే యూ గెట్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: చిన్న చిన్న దాని ఎందుకు మనము తృప్తిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ డెవలప్ సాటిస్ఫాక్షన్ ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్.
0: మానవత్వంలో నుంచి ఈ దివ్యత్వం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ఓన్లీ డివినిటీ స్టార్ట్స్ ఎమినేటింగ్ ఫ్రమ్
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అనేటువంటిది మానవతా గుణంలో ప్రధానమైనటువంటిది.
1: అమంగ్ ఆల్ ద క్వాలిటీస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ సాటిస్ఫాక్షన్ కంటెంట్మెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఒక దైవ భక్తితో తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
1: ది ట్రూ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్ కెన్ బి ఓబ్టైన్డ్ ఓన్లీ త్రూ ప్రాపర్ డివోషన్ టు గాడ్.
0: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ
1: భగవంతుని
0: ప్రేమించుకుంటూ భగవంతు ప్రేమను పొందేటువంటి నిమిత్తమై మీరు ఏ జీవితాన్నైనా సరే అంకితం గావించడానికి తగినట్టు కృషి చేయండి.
1: బి రెడీ టు ఆఫర్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ the Lord, for the sake of the love of the Lord, chanting his name, loving him and expecting for his grace and love.

0: So Bhargav, in our previous episode, we were actually trying to understand how this yajna is conducted and what are the different elements that are included in this yajna to make it a complete phenomenon, if you can call it so. Because
1: the constituents of the yajna, what are the different materials, what are the different components of these yajna which go into making the Vedi, is called the Vedi, means the Homagundam. And different fuel, the offerings, all those things, all those things are described. So we also did little bit of study on this and we found some interesting insights into this. So let's share Ganesh about this. But before that, let us chant this next verse which we are going to take up today.
2: Saptasyasan paridhayaha trisapta samidakritaha devayadyajnan tanvanaha abadnan purusham pashum.
1: It talks about the different dimensions of the Homagundam which is being made. I think before that, when we go to the previous verse which we had covered last week, it talks about the different, what are the different seasons, how they depict the Homagundam as such. So if you remember, it said that the spring season, the Vasantaritu, is something which makes the place where the yajnam is happening the main groundwork for the yajnam to happen. And then the summer, idma, grishma, idma. Idma is again, there are different ways of lighting the fire, the fuel to light the fire. So one of them is idma, and it is written in the ancient text, is that the idma fire is done with 21 sticks tied together. So that is the second one. And the third one, if you recollect, we discussed in the last episode, was that the Sharad Ritu or the autumn is the final havis, the final culmination of whatever you offer. You offer ghee, clarified butter, you offer rice, you offer grains, all that you do in the third stage.
0: The final harvest that a farmer gets out of his effort.
1: Yeah.
0: Yes.
1: And when we talk about the fire, we really hit upon a very interesting discourse of Swami, where Swami is talking about the different types of fires and how they are differentiated from each other. I think we should listen to Swami also about what he talks about these different types of fire.
0: Yes, and this discourse is a very beautiful discourse because Swami goes into the depth of how to conduct a yajna. And very clearly he mentions, this is in the year 1982, 21st of October, during the Dasara celebrations. Swami, the initial discourse, initial day of the 7-day festival. So Swami is telling that everything has a certain procedure. For example, an engineer wants to build and he follows certain procedure to make the architecture complete. In the same way, a painter has a certain procedure to make the painting complete.
1: Yes.
0: In the same way, a yajna has a certain procedure. And Swami is telling that according to the ancient texts, what is mentioned there, for example, the dimensions of the yajna kunda, the items that are being used in the sacrificial fire. So all these constitute the yajna. So Swami is telling, we have followed what has been mentioned in the ancient texts to the word. I think that alone tells us that how much importance and significance Swami is giving for the Vedic texts. I think being the Veda Purusha, Swami is telling us that you should respect when you are doing something, we should do it to utmost perfection.
1: And one more interesting thing Swami highlights is that the fire which you use in the Homakunda is different from the fire which you use in your kitchen for cooking, is different from the fire which is used to burn a corpse, a funeral pyre. So that differentiation is there, and this fire is sacred. That is why it needs all these different
0: elements
1: to be followed strictly according to the scriptures.
0: Yes.
1: So yes, we'll listen to Swami on this.
0: Yes.
3: So every deed or every business action in this world, there are exceptions. And there is a way of doing it. అతి కార్యమునందు మనం విజయాన్ని సాధించలేము.
4: When one transgresses such limits laid down for him, he is bound to be unsuccessful.
3: మానవుడు తన కార్యమునందు విజయం సాధించగలిగినప్పుడు ఒక పద్ధతిని ఒక నియమమును అనుసరించక తప్పదు.
4: If man wants to carry out justice and attain justice and achievement, then he is bound by certain principles.
3: ఒక ఇంజనీర్,
4: an example of an engineer,
3: ఇతను తన యొక్క విజయంలో కొన్ని విధములైన పద్ధతులను కొన్ని విధములైన నియమములను తాను అనుసరిస్తూ అభ్యసిస్తూ ఆచరిస్తూ వచ్చారు.
4: Now this engineer, in the course of his taking up his course on engineering, he is bound by what he learned, the methodology, the system, and other
3: ideas. భవనమునకు ఎట్టి ప్రదేశమునందు ఏ విధమైనటువంటి పునాదులు వేయాలి అనేటువంటిది ఆ ఇంజనీర్ యొక్క పద్ధతి.
4: His method consists in trying to foster if a building consisting of a certain number of stories is to be built, which is a site which is appropriate.
3: ఒక పెయింటర్ కూడాను తన యొక్క పెయింట్ పద్ధతి లోపల ఎంత ఎత్తునకు ఎంత లావుగా ఉంటుండాలి అనేటువంటిది ఒక విధమైనటువంటి పద్ధతిని తాను అనుసరిస్తూ ఉంటాడు.
4: Likewise, a painter is bound by this ethical synthesis, the aesthetic synthesis, where he has to see the proportion of the figure that is entering to portray.
3: కనుక ఈ ప్రపోజల్ అనేటువంటి యొక్క పద్ధతిని తాను ఉల్లంఘించినప్పుడు తాను చిత్రించినటువంటి చిత్రములు కానీ లేక తాను వేసినటువంటి పునాదులు కానీ ఇవి భద్రంగా ఉండలేదు, ఆకర్షణీయంగా ఉంటుండదు.
4: But for the sense of proportion, the painter, all the knowledge that the engineer has to have with regard to the site proper, whatever either of these may undertake will not end up in success.
3: అదే విధముగానే ఈ యజ్ఞమునకు హోమగుండము, దీనికి ఒక వేదిక. ఈ వేదిక కూడా కొన్ని శాస్త్రోక్తమైనటువంటి పద్ధతులు ఉంటుంది.
4: In the same manner, for the performance of the yajna, you have the sacrificial set, and this in turn you need the proper dash for this purpose, and the Vedas have laid down certain scriptures in regard to this.
3: Ee yajna vedikaku konni vidhamainatuvanti oka pravatam untundi. Ee pravatala prakarame ee vedikani nirminchavalsindi kani kontha vikarinchi ee vedikani nirminchinappudu ee yajnam yokka phalitamu ematram kodam untundi.
4: Now this state which we will call is a Vedic yajna. Vedic is wrong, has to be constructed with regard to a certain set of dimensions. Any violation of these would result in negative consequences.
3: Arani yandu adhru bhavishyakunti agni, agniye swaha, indraya swaha, ani swaha karamla cheta, dani, ee yuk yagni vedika yandu unchi, dani raghanumpa jesi, tadwara, ఇందులో అగ్ని అనేక రకములుగా రూపొందింపచేస్తూ వస్తారు.
4: సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ స్పిట్ ఇస్ దట్ యు స్టార్ట్ ఫైర్ ఇన్ ఎ స్మాల్ వే అండ్ బై చాంటింగ్ మంత్రాస్ డిఫరెంట్ వన్ యు ట్రై టు బ్రింగ్ అప్ దిస్ ఫ్లేమ్ దిస్ ఫైర్ ఇన్ ఆల్ స్కూల్స్.
3: ఈ అగ్ని మూడు విధములైనటువంటి అగ్నిగా ఉంటుంది.
4: సో దిస్ ఫైర్ ఇస్ అ ప్రీ డిస్క్రిప్షన్.
3: దక్షిణాగ్ని అని ఒకటి.
4: వన్ ఈజ్ దక్షిణాగ్ని.
3: రెండవది గార్హ సత్యం అని ఒకటి.
4: ద సెకండ్ ఈజ్ గార్హ సత్యం. గార్హపత్యం.
3: ఈ విధమైనటువంటి గార్హపత్యం అనగా ఏమిటి? దక్షిణాగ్ని అనగా ఏమిటి?
4: What is the meaning of these words, Garhapatya and Dakshinagni?
3: Avahaniyam. And the third one.
4: The third is
3: Avahaniyam.
4: Avahaniyam.
3: ఈ మూడింటి యొక్క అంతరార్థములను మనం గుర్తించినప్పుడే ఈ హోమం యొక్క విశిష్టత కానీ దీర్ఘాన్ని కానీ మనం అర్థం చేసుకోవచ్చు.
4: ఇట్స్ ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ వర్డ్స్ విల్ యూ బీ ఇన్ ఎ పొజిషన్ టు అప్రిషియేట్ ఇన్ ఫుల్నెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సాక్రిఫిషియల్ ఫాస్ట్.
3: అగ్ని ఒక్కటే కదా, దీనికి ఈ పేరు ఎందుకు, ఇంత వ్యత్యాసం ఎందుకు అని మనం సందేహించవచ్చు.
4: యూ మస్ట్ హావ్ ఎ డౌట్ ద ఫార్ ఆఫ్టర్ ఆల్ ఇస్ వన్. వై సచ్ డిఫరెన్షియేషన్? వై సచ్ డిమార్కేషన్?
3: ఒక చిన్న ఉదాహరణ,
4: స్మాల్ ఎగ్జాంపుల్.
3: మనము గృహమునందు వంటలు వండుకునే సమయంలో తొయ్యందు అగ్నిని రగిలింపచేస్తాము.
4: Now we know that in the house when we want to cook something we try to light the stuff.
3: ఇది కూడాను అగ్ని.
4: This also is a form of
3: fire. ఇది కేవలము అపక్వమైన ఆహారములను పదార్థములను పక్వం కావస్తుంది.
4: But this fire cooks the uncooked food into food which we can eat.
3: ఇంకా రెండవ అగ్ని మరణించినటువంటి ఒక దేహమును
5: బసూ గారించేటువంటి యొక్క పరిస్థితి ఎందు కాత్మము అనేటువంటి స్వరూపంలో అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటారు.
6: బట్ ఫైర్ ఇన్ అనదర్ ఫామ్ ఈజ్ ద ఫైర్ విచ్ రిడ్యూసెస్ ద డెడ్ బాడీ ఆర్ ఎ కార్ప్స్ ఇన్ టు యాష్.
5: అయితే మన ఇంటి ఎందు కొయ్యిలో మరిగేటువంటి యొక్క అగ్ని ఎందు రొట్టెలు కాల్చుకుంటాం, అనేక పదార్థములను మనం పరిపత్వం గావించుకుంటాము. అయితే శ్మశానం ఉన్నటువంటి అగ్ని ఎందు రొట్టెలు కాల్చుకునే వారు ఎవరైనా ఉంటున్నారా?
6: But then the fire that we have in the kitchen of the house is used to bake roti and chapati. But the fire which you have in the cemetery of the burial ground is used for a different purpose.
5: Ikkada tatvagni antunnam.
6: In the first place, we give
5: an ikkanagni antunnam.
6: The first place in the house we talk about it as
5: smasana agni anitvantidi kevalamu amangalam anitvantidani.
6: The second one is the smasana agni, which is something which is not desirable. Inauspicious.
5: ఇంకా రెండింటికి మధ్యలో ఉన్నటువంటి యొక్క ఈ కొన్ని హోమాగ్ని.
6: And then we have the third one in this category, the హోమాగ్ని.
5: ఈ హోమాగ్ని యజ్ఞో విష్ణు అని యజ్ఞం వల్ల సజ్జరింగేటువంటి యొక్క అగ్నియే విష్ణు స్వరూపమని దీనిని భావిస్తూ వచ్చారు.
6: Now the third one, the హోమాగ్ని, is one where we tend to invoke the blessings of the Lord and try to further this element of fire.
5: యజ్ఞమైనటువంటి అనగా ఏమిటి? ఈ యజ్ఞమేటి యందు అనేక విధమైనటువంటి యొక్క ప్రజ్వరిల్లుతూ ప్రకాశవంతంగా ప్రకటించేటువంటి యొక్క స్వరూపము విష్ణు స్వరూపమని భావిస్తూ వచ్చారు. ఈ కొన్ని హోమాగ్ని.
6: And then the third one in this category, the Homa.
5: ఈ హోమాగ్ని యజ్ఞో విష్ణు యజ్ఞము వల్ల సజ్జరింగేటువంటి యొక్క అగ్నియే దీనిని భావిస్తూ వచ్చారు.
6: How the third one, the Homa, is one where we

0: in the grandeur of Vishnu.
1: మనం నమస్కరించుకున్నాము కానీ మనం వండుకునే అగ్ని కానీ నిజానికి అగ్ని కానీ మనం
0: నమస్కరించలేదు.
1: కలిగేటువంటి అగ్నిలందు మనం హోమం గావించలేదు. అక్కడ మంత్రం ఉచ్చరించలేదు.
0: ఓం చాన్ మంత్రాస్
1: కానీ ఓమాగ్నిందు మాత్రమే మనము ఆ దేవతలను పేర్లు ఉచ్చరించి ఆ దేవతల యొక్క పేర్లతో మనము ఆవాహన గావిస్తున్నాము, అర్థం గావిస్తున్నాము.
0: Only when we sit in front of this Homagni, do we think, do we chant the names of the Lord, the different forms of Godhead, and do our worship.
1: There is another example
0: to illustrate this.
1: Postal department varu akkada akkada konni konni post boxes enda petti andulo evarina samipamga undetundi varu vaaru post andulo vesukuntaru.
0: But the postal department caters to the needs of the people directing the post office boxes, and people in the neighborhood could make use of them by dropping letters in these.
1: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఆయా కాలం ఎందు పోయి దాన్ని పోస్టు తీసుకుని ఎక్కడ పంపాలో అక్కడ పంపుతూ ఉంటారు.
0: బట్ ద క్లియరెన్స్ టైమ్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ద పోస్ట్మెన్ కమ్.
1: ఇది కేవలము ఒక డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటిది.
0: అండ్ దెన్ ద
1: ఒక శాఖకు సంబంధించినటువంటిది.
0: అండ్ ద లెటర్స్ ఆర్ డెలివర్డ్ ఇన్ డ్యూ కోర్స్. నౌ దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోస్టల్ డిపార్ట్మెంట్.
1: అయితే మనం కూడా ఆ పోస్ట్ బాక్స్ లోనే మనము ఇంట్లో చేసుకుని అదే కలరే ఇచ్చి అదే చేతులు మనం గావించి మరి ఇంట్లో పెట్టుకుని పోస్టు వేస్తే అది ఎక్కడైనా వెళుతుందా?
0: Supposing we want to extend the service to our own house, we tend to erect a post office box in the midst of our house. We keep dropping letters into the same. Will we have the desired results?
1: కనుక పోస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఉన్నటువంటి యొక్క పెట్టెను మనమే మనమే నిర్మించుకున్నటువంటి పెట్టెను ఎంత వ్యత్యాసం ఉంటుందో అదే విధముగానే ఒక గ్రహణమందు మనం రగిలించుకొని తద్వారా అగ్ని ద్వారా పెంచుకునేటువంటి యొక్క అగ్నిని ఓనుగుండంలో మంత్రోత్సరణ చేస్తూ ఈ అరవి ద్వారా దగ్గరించేటువంటి అగ్నిని అంత విశ్వాసం ఉంటుంది.
0: In the same manner, we have this world of difference between the post office box erected by the postal department and what we call the post box in our own house. In the same manner, the fire in the house, the fire in the Homagni are two different things altogether. In front of the second one, we sit, chant the names of the Lord and do our worship.
1: Garhapatyamanaga, idhi, guhaskudu, nitya jeevitamu lokala, tanu, అగ్ని ద్వారా ఆచరించేటువంటి సర్వ కర్మల కూడాను ఇది గార్హాగ్ని అంటున్నారు.
0: దిస్ వర్డ్ గార్హపత్య హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ఏ హౌస్ హోల్డర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ డే టు డే యాక్టివిటీ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ ఎ ఫైర్ ఇన్ ద హౌస్ అండ్ దెన్ మేక్స్ హిస్ వర్షిప్.
1: అనగా గృహస్థుడు నిత్య జీవితంలో ఏదో తన పొలి రగిలించుకోవటము, చలిమంటలు వేసుకోవటము, ఊదత్తులు రగించుకోవటము, ఇంకా ఇంకా ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమం జరుపుకోవటము, ఈ విధమైనటువంటి క్రియలు కనపడము గార్హపత్యము అన్నారు.
0: వాట్ ఆర్ ద హౌస్ హోల్డర్ డస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ డే టు డే యాక్టివిటీ బై వే ఆఫ్ కుకింగ్ హిస్ ఫుడ్, బై వే ఆఫ్ లైటింగ్ అగరబత్తి అండ్ సచ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ హిస్ డైలీ రొటీన్ గోస్ అండర్ ద నేమ్ ఆఫ్ హిస్ గార్హపత్య ద పార్ట్ దేర్.
1: ఆహనేయము అనేటువంటిది ఇదియే. అందులోనే సర్వ మంత్రులు చేతను అర్పితము గావించి హోమం చేస్తుంటారు.
0: విసర్జన ఆవాహనే ఈజ్ దిస్ వన్ వేర్ వి హావ్ ది సాక్రిఫిషియల్ ఫేత్.
1: ఇది కేవలం దేవతార్చనకు మాత్రమే దీనిని ఉపయోగపెడతారు.
0: ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ వర్షిపింగ్ ఆఫ్ ద డెడ్.
1: దైవార్చనకు మాత్రమే దీనిని ఉపయోగిస్తారు.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ అటెయినింగ్ గాడ్.
1: ఇంకా దక్షిణాగ్ని అనగా అది
0: దక్షిణాగ్ని
1: అనగా అమంగళకరమైనటువంటి కార్యములు ఆచరించటం, ఆ అగ్ని వినియోగించుకోవటం ఇది దక్షిణాగ్ని.
0: దక్షిణాగ్ని స్టాండ్ ఫర్ ద పార్ట్ విచ్ ఈజ్ యూజ్ ఫర్ ఇన్ఆస్పిషియస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ గుడ్.
1: సర్వసామాన్యంగా ప్రతి మానవుడు కూడాను దక్షిణ తన పెట్టుకోకూడదు అని, దక్షిణ ప్రయాణం మంచిది కాదని మన నిత్య జీవితంలో భారతీయులకు ఇది ఒక సాంప్రదాయంగా ఉంటుంటారు.
0: ఇట్స్ బీన్ ఎ ట్రెడిషన్ హ్యాండెడ్ డౌన్ టు ద భారతీయర్స్ ఫ్రమ్ ఏజెస్ బియాండ్ దట్ వన్ షుడ్ నాట్ రెస్ట్ విత్ హిస్ హెడ్ టువర్డ్స్ ది సౌత్, వన్ షుడ్ నాట్ అండర్టేక్ ఏ జర్నీ విచ్ ఇస్ నాట్
1: అపవిత్రమని అమంగళమని.

0: దీనిని భావిస్తూ ఉంటారు.
1: దేర్ ఇస్ అ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ డిజైరబుల్ దట్ ఇస్ ఇన్ఆస్పిషియస్.
0: కనుకని అగ్ని మూడు విధములుగా విభజించి ఇందులో దక్షిణాదిని కాని గార్హపత్రిని కాని ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టక ఆహ అగ్ని అనేటువంటి దానిని మాత్రమే నియమంగా తీసుకుని వీళ్ళు ఆచరిస్తూ వస్తారు.
1: What we now notice is that we don't let this element of Dakshinagni creep in. We don't let this Garhapatya creep in. We concentrate on this Avaha Agni for the sake.
0: ఈ యజుర్వేదంలో రెండు విధములైనటువంటి యొక్క పద్ధతులు ఉంటున్నాయి.
1: Then there are two steps in this methodology.
0: వీటినే సాంప్రదాయములు అని చెప్తూ వచ్చారు.
1: Now these two have been called సాంప్రదాయ.
0: బ్రహ్మ సాంప్రదాయం అని ఒకటి, ఆదిత్య సాంప్రదాయం అని రెండవది.
1: The first is the Brahma Sampradaya and the second is the Aditya Sampradaya.
0: Brahma Sampradaya అనేటువంటిది Krishna Yajurveda.
1: The first one, Brahma Sampradaya, is the Krishna Yajurveda.
0: Aditya Sampradaya is Shukla Yajurveda.
1: The second one, Aditya Sampradaya, is the Shukla Yajurveda.
0: ఇందులో ఈ యజుర్వేదమునందు ధనుర్వేదము అనేటువంటిది ఒక ఉపవేదముగా ఉంటుండాలి.
1: As a subunit of the Yajurveda, we have the Dhanurveda.
0: ఈ ధనుర్వేదమునకు నాలుగు విధములుగా భావిస్తూ వచ్చారు.
1: And the Dhanurveda in turn

0: ప్రతి అముక్త శుద్ధ అముక్తాముక్త
1: ముక్తాముక్త
0: ముక్తాముక్త అండ్ ఫోర్త్
1: మంత్రముక్త
0: మంత్రముక్త.
1: ఇది ఎందుకోసం ఏర్పడినవనగా ఇందులో బ్రహ్మాస్త్రము విష్ణాస్త్రము ఆగ్నేయాస్త్రము ఈ అస్త్రము యొక్క నిర్మాణ నిర్మాణ నిమిత్తమై ఏర్పడినటువంటి.
0: వై హాస్ దట్ డినామినేషన్ టేకింగ్ ప్లేస్? ఇట్స్ టేకింగ్ ప్లేస్ బికాస్ ఆఫ్ వెపన్స్ విచ్ ఆర్ వెరీ పవర్ఫుల్ బ్రహ్మాస్త్ర విష్ణాస్త్ర అండ్
1: కనుకని బ్రహ్మాస్త్రము విష్ణాస్త్రము ఆస్పతాస్త్రము ఇంకా ఆగ్నేయాస్త్రము ఈ నాలుగు అస్త్రముల నిమిత్తమై ముక్తక అముక్తక ముక్తాముక్తక మంత్రముక్తకము అని పేరు పెట్టి వచ్చారు.
0: ది ఫోర్ పవర్ఫుల్ వెపన్స్ ది బ్రహ్మాస్త్ర ది విష్ణాస్త్ర ది పశుపదాస్త్ర అండ్ అగ్నేయాస్త్ర హ్యావ్ ది ఫోర్ నేమ్ ముక్త.
1: అయితే దురదృష్టవశాత్తు వీటిని ఆచరించి దీని అనుభవంలో తెచ్చుకునేటువంటి వారు లేకపోవటం చేత ఇది నశించిపోయింది.
0: ముక్త అముక్త ముక్తాముక్త అండ్ మంత్ర. But unfortunately, because there is nobody around who can realize and understand these, they have gone into oblivion.
1: కనుక ఈ వేదము నుండి మనము అనేక శాఖలు మనం కోల్పోయినాం.
0: సో వాట్ ద రిజల్ట్ హెస్ బీన్ దట్ దే హావ్ లాస్ట్ ట్రాక్, దే హావ్ లాస్ట్ ది పొజిషన్ ఆఫ్ మెనీ సచ్ వాల్యుబుల్ లెసన్స్.
1: ఉండినటువంటి ఒకటి రెండు శాఖలు అంటే ఇంత ఘనమైనటువంటి ఆత్మాన్ని మనం అనుభవిస్తుండగా ఇంకా గతించుకునేటువంటి యొక్క శాఖలలో ఎంత పవిత్రమైనటువంటి శక్తి ఉందో చెప్పిందో అది ఎవరు కూడా అర్థం చేసుకోలేదు.
0: ఓ ఫ్యూ పోర్షన్స్ ఆఫ్ ద వేదాస్ హూ హావ్ కమ్ డౌన్ టు అస్, ఆర్ సో రిచ్ అండ్ సో ఫుల్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. యు కెన్ ఇమాజిన్ వాట్ వి హావ్ లాస్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ లూజింగ్ సో మెనీ బ్రాంచెస్ ఆఫ్ దిస్ వేదాస్.
1: ఈ యజ్ఞంలో అర్థం చేసేటువంటిది పాలు పెరుగు.
0: What we offer in this yajna is milk, curd,
1: neyi,
0: ghee,
1: somarasamu, somarasamu,
0: somarasamu,
1: vata, anekvaita,
0: and vopa,
1: vopa,
0: vopa.
1: Hindi lo vopa anekvaita padarthamu ati pradhanamainatvaita.
0: Of these five, this vopa is the most important thing.
1: Ee vopa anagali,
0: what is this vopa?
1: దీనిని కొంతమంది విప్రులు బాహ్య సంబంధమైనటువంటి ఆత్మలుగా నిరూపించి దానిని ఈ అద్భుతం గావించడానికి పూనుకుంటూ వచ్చారు.
0: దే ఆర్ బీన్ ఫైట్ ఎఫ్యూ హూ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇస్ రూపా మీ కేమ్ ఫార్వర్డ్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్.
1: అది ఏ విధంగా తీసుకుంటూ వచ్చారంటే ఒక అనగా చిన్న మేకపిల్ల గుండెకాయ యొక్క భాగమునందు కొంత చర్మమును కత్తిరించి ఆ చర్మమును హోమంలో వేయటమే గొప్పగా భావిస్తూ వచ్చారు.
0: This interpretation has been given to this vopa. It has been identified with the portion of his skin near the heart of a small goat. And that is what has to be sacrificed. This was the interpretation given by one
1: said.
0: But this is not the true meaning of this word.
1: నేకపిల్లనగా పిల్లనగా అమాయకత్వం.
0: Now what we have to understand here is, when we talk of a goat which is...
1: కేవలం మేకపిల్ల వరకు పోనక్కర్లేదు. మన మనిషి పిల్లలు కూడా అమాయకులుగా ఉంటారు చిన్నపిల్లలు.
0: A goat which is young indicates innocence.
1: వారు నిమ్మల హృదయులు.
0: Even young children,
1: నిమ్మల పుట్టులు.
0: Are
1: నిస్వార్థపరులు.
0: Are blemishless, are selfless.
1: కనుకనే వీరిని దైవ సమానులుగా భావిస్తూ వచ్చారు.
0: సో ఇట్ హెస్ బీన్ ఎ కామన్ ప్రాక్టీస్ టు ఐడెంటిఫై దెమ్ విత్ గాడ్.
1: దీనిని వేదము నిర్గుణం నిరంజనం సనాతనం వివేకనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమని అనగా వీటి అనాయకత్వంతో నిర్మల శుద్ధులై నిస్వార్థపరుడైనటువంటి యొక్క తత్వములకు దైవత్వంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: In other words, this innocence, which is so full of selflessness, which is so full of serenity, which is so full of purity, has been identified with God.
1: Andulo meka pilla. Meka anaga saatvikamainatuvanti oka jeevi.
0: Now here we talk of the goat. The goat
1: anadu endariki kudamo apakaram cheyinatuvanti jeevi.
0: It is basically a harmless creature.
1: Samayakamainatuvanti jeevi.
0: And it's a very innocent one.
1: Nishnatamainatuvanti jeevi.
0: Selfless.
1: నిరహంకారమైనటువంటి జీవి
0: అండ్ యాబ్సెంట్లీ ఈగోలెస్.
1: అటువంటి జీవి యొక్క తత్వము గుండె పైభాగం ఉన్నటువంటి చర్మమును రోగను చేయటం అనగా తన యొక్క హృదయాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు అనేది, అనగా ఎట్టివారి హృదయం భగవంతుడు స్వీకరిస్తాడు అనగా నిర్మల చిత్తుల హృదయాన్ని, నిస్వార్థపరుల యొక్క హృదయాన్ని, నిరహంకార హృదయాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రకటించే నిమిత్తమై ఈ విధమైన అర్థమును ప్రబోధిస్తూ వచ్చారు.
0: So what the whole thing boils down to is this. When you talk of removing the skin on top of the heart of a goat like this, this creature being what it is, what it really means is that one makes a sacrifice of one's own heart, the pure one, the blemishless one, the serene, and all that goes in the noblest of things.
2: You know, interestingly, Ganesh, what Swami told about the three fires, the Garhapatya, the
3: Dakshina, and the
2: Avahaniya. If you remember, I think we went together. We went to a place called Mattur,
3: yes,
2: in Karnataka, which is on the bank of Tunga River, and a very special village because the whole village speaks only Sanskrit.
3: It's called the Sanskrit village.
2: And the mode of communication is Sanskrit. So I remember we went to one of these houses of a resident in the village, and then he is a Nithi Agnihotra, means he does fire ritual every day. So I remember he took us to his place of his homashala, and there he showed us the three homagundas which are there. And then I remember one of them was round, where the fire is always lit 24 hours, 24/7, 365 days. They use that fire only for lighting other fires every day. Second one was a D-shaped fire. Third one was the square-shaped fire gunda, the place where the ritual is done. And I remember that the round one was the Garhapatya one, the D one was the Dakshinagni one, and the square one was the Avahaniya one. So means, like, we had actually seen it practically, this aspect of it, went to Mattur to witness this ritual.
3: Yeah, that's wonderful, Bhargav. So after knowing these aspects of, or these kinds of fire that constitute a yajna, now actually we are trying to go little more deeper and try to understand what more is there in this yajna.
2: Yeah.
3: So I think the superficially, when you see on the outset, you have a yajnashala. For example, if you take the Dasara yajna that happens, we see three priests sitting and then doing the offering for the fire. So it is a square homogundam. So the boundaries of that homogundam, we call it as paridhis. So that is a circumference of the homogundam. So our paridhi, you and me, our paridhi is limited to only that four. We know only that four. But when you go into the details of Purusha Suktam, I think we'll know more about the universal yajna that is happening. What the gods are actually in the realms of their mind. They are constituting this entire yajnashala. I think we'll just go through that.
4: Saptasyasan paridhayah trisapta samidakritah devayadyajyam tanvanah abhadran purusham pashum.
2: It says that, you know, as you told, the paridhis, the limits, as you told, it is four for us. For this cosmic sacrifice, there are seven. And you know, very interestingly, we went through the Shayana Bhashya, means one of the very, very renowned and very famous commentators of all these Vedic mantras. One is Shayana, one Shayanacharya, one was Vidyaranya, one was Bhattabhaskar. So Shayanacharya mentions this because, you know, thanks to them to give us some insight, otherwise
3: we struggled
2: to understand all this, and we really struggled actually.
3: Yes.
2: So the seven paridhayas, the seven boundaries are
3: enclosures.
2: Yeah, I don't know how could you imagine it. It's very difficult to imagine probably what dimensional plane it will be where you have to do this. So they say that, so you know, the seven meters or the chandas, the original chandas which was, you know, given to us from the Vedas itself, are, you know, the Gayatri. The most compact, the most powerful pill which gives you the strength is only in 24 syllables, that is Gayatri. Gayatri, then Ushnik, you increase four syllables, 24, 28 like that. Ushnik, then Anushtup, that is 32. Many of our Vishnu Sahasranamam, Lalita Sahasranamam, all these stotrams are in Anushtup. Then Brihati, then Pankti, then Trishtup, then and Jagati. Jagati is 48 syllables. I think if you just try to ponder over this, what we understand is, you know, the whole DNA of the universe is coded in these seven ways.
3: Exactly.
2: So that is why they are the limits of the yajna which is happening, because that is where, you know, as you told that, when you said this, I got one more thought, you know, you said that these are the paridhis of the yajna.
3: Mm.
2: So as human beings, we have four. Probably our paridhis, according to Swami, are the Satya and Dharma. We have to keep ourselves in that paridhi
3: limits.
2: Only
3: yes.
2: And operate ourselves to be a good human being. So in the same way, the cosmic Purusha took upon himself these limits of Chandas, these 7 meters, and then went ahead in making the sacrifice, the cosmic sacrifice possible. That is one thing.
3: Then the actual multiplication comes.
2: Yes.
3: So they are telling, by making 7 enclosures with 3 times 7 sacrificial firewood, that is 21.
2: 21.
3: So now we need to understand what these 21 items are.
2: Yeah.
3: So it is told that there are totally 12 months in a year.
2: Yeah.
3: So the 12 months that constitute a year are starting with Chaitram, Vaishakam, Jaishtam, Ashadam, Shravanam, Bhadrapadam, Ashwayuja, Kartika, Margashira, Pushya, Magha, and Falguna.
2: So if you notice that, you know, out of the 21, this is the 12 which we just described now.
3: Yes.
2: And if you notice, it's all dealing with the macro time, you know, the time which all of us experience every day. So this is the 12. And then comes the next, that is the seasons.
3: Mm.
2: So, you know, generally we think of 6 seasons. But in this, when you talk about this specific mantra, the Shayana commentary, Shayanacharya commentary, he says that there are 5 seasons. That is Vasanta, Grishma. Vasanta is spring, Grishma is summer, Varsha is monsoon or the rainy season, Sharda is autumn. Then Hemanta is the early winter. Early winter, late winter, that is Hemanta and Shishira are combined into one as Hemanta only. So there are 5 seasons. So 12 plus 5, 17.
3: 17.
2: And then we remain with 4 more. So the next 3 are the lokas. I mean, the whatever is the creation, the bhur, bhuah, suah, which we talk about in Gayatri Mantra also. Mm. So these are the 3 lokas. And for all these lokas, these months and these seasons, the one who...
3: The presiding deity.
2: The illuminating factor or the presiding deity is Aditya,
3: yes,
2: or the sun god. So he is the one who is also there as part of this 21. So these 21 constitute the firewood.
3: Firewood.
2: So means, I think, I just imagining a firewood is fine, but imagining all these things as firewood is so difficult to understand.
3: So actually firewood goes into the yajna.
2: Yajna.
3: Yajna.
2: And then if you actually see, and after all this, who is the actual offering? Abadnan Purusham Pashum. So Purusha himself is the one who gets offered into it. So he keeps everything ready and offers himself into it. Then what comes after that is the magnificent universe which is created. So I think so fascinating, Ganesh, this is that, you know, we have such a beautiful cosmic sacrifice. And after that, if you remember, Swami makes a small pun on this, Abadnan Purusham Pashum, is that, you know, the way Swami, he is always like that. So Abaddham Purusham Pashum, Swami says.
3: So one who tells a lie becomes an animal.
2: Abaddham makes a Purusha a Pashu. So yes, means you become an animal if you tell lie. So that is the pun which Swami uses for this. So to drive home a very important point. So this is the, Ganesh, the basic framework which is ready for this sacrifice. Means the Pashu is ready. Imagine means the cosmic Purusha is waiting there as a sacrificial animal for this yajna. And we have got the paridhis, the boundaries, the fuel, everything is ready. So now the devas start the yajna. They means the mental faculties which are the devas, they start the yajna after this.
3: Actually, when I'm going through this particular portion of the yajna, I'm reminded of that beautiful poem that Swami tells. The purpose of an avatar. Avatarinchuta yenatalo ardhamemi. What is the meaning in an avatar coming down? Janulapai on the humanity. Preeti vatsalya parata toda. Means with all compassion and abundant love.
2: Affection.
3: Affection. వారి స్థాయికి దైవంబు దిగివచ్చు భువికి. వారి స్థాయికి మీన్స్ కన్సిడరింగ్ వి యాజ్ ఇన్ అ లోవర్ ప్లేన్, ద లార్డ్ డిసెండ్స్, హీ కమ్స్ డౌన్, స్టెప్స్ డౌన్ ఫ్రమ్ హిస్ ప్లేన్ టు అవర్ ప్లేన్. జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ మీన్స్ విత్ అన్ అవేర్నెస్ అబౌట్ బోత్ హ్యూమన్ అండ్ డివైన్. సో హీ ఈస్ ట్రైంగ్ టు అప్లిఫ్ట్ అస్ ఫ్రమ్ దట్ లెవెల్ ఆఫ్ మేబీ we are in the state of man or animal, we have to decide. So from there Swami is trying to raise our consciousness to the level of divinity. So the ultimate sacrifice Swami has done or God has done is coming down to our level and bringing us to his level. So we will deal with this the next portion of this Purusha Suktam in the next episode. We do request the listeners to explore into this beautiful concept of Purusha Suktam, because day in day out we keep chanting the mantra. Even it was an eye opener for us also, because every day namakam chamakam Purusha Suktam has been a regular activity, but never have we stopped there, paused and asked ourselves, what is this Sapta Syasan Paridhayaha?
2: And then one more thing, Ganesh, if you remember, when Swami actually started us, formally made us chant Vedic mantras, he used to always ask about Purusha Suktam only. And I remember he even used to make all our overseas students who are studying with us, all of them, he used to insist that you should learn Purusha Suktam. So it was, Purusha Suktam was like a very, very important mantra for Swami.
3: Exactly. I think slowly we are getting to understand how much of depth is there in this beautiful mantra. With these few thoughts, we do request the listeners to write to us, to listener@ssmediacenter.org, or you can WhatsApp your thoughts and ideas to 9393258258 through WhatsApp. So with these few words, we take leave of you, and with a prayer in our hearts that every thought, word and deed is his inspiration and motivation, let us close today's episode with the Kshama Prarthana Mantram.
4: Om Yadakshara Parabhrashtam Matra Heenantriyad Bhavet Tat Sarvam Kshamyatam Deva Narayana Namostute Visargabindu Matrani Padapadaksharani Cha Nyunani Cha Tiriktani Kshamasvasayishvara అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిషన్మయ దాసోయమితి మాం మత్వా క్షమస్వ సాయీశ్వర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర హరిః ఓం తత్స శ్రీ సాయీశ్వరార్పణమస్తు.
3: సాయిరామ్, హ్యాపీ లిస్నింగ్, స్టే ట్యూన్ టు ప్రశాంతి స్ట్రీమ్.
5: సాయిరామ్, you were listening to Veda Jignasa, an inquiry into the Vedas. This is a program where members of the Prashanti Vedam group delve deeper into the meaning and significance of Vedic mantras. Today's episode was first featured as part of Thursday live programs aired on Asia Stream. Dear listener, you can email us your feedback as always to listener@ssmediacenter.org. You can also WhatsApp us your feedback to this number, 9393258258. We'll continue the series same time next week. Thank you and Sai Ram.

Спасибо.

0: दिव्य जीव बुला रहा है,
1: डिवाइन बीइंग,
0: नाव या वाइट जुला रहा है,
1: मॉडर्न डॉक्टर्स,
0: ध्यानम चेतने హస్తములకు శోభ చేకూరుతుంది.
1: ద హ్యాండ్స్ విల్ హ్యావ్ రియల్ డెకరేషన్ ఓన్లీ త్రూ చారిటీ.
0: సత్యము చేతనే మాట అలంకారపడుతుంది.
1: ద వర్డ్ విల్ హ్యావ్ డెకరేషన్ ఓన్లీ బై ట్రూత్.
0: శాస్త్రము చేతనే చెవులు సౌందర్యవంతమవుతాయి.
1: ఇయర్స్ లుక్ రియలీ బ్యూటిఫుల్ ఆన్ లిసనింగ్ టు సీక్రెట్ టెక్స్ట్.
0: ఇంతకంటే మానవునికి సౌందర్యమైనటువంటి యొక్క నగలు మరొకటి లేవు.
1: దర్ నో అదర్ జ్యువెలరీ టు మ్యాన్ కైండ్.
0: మానవత్వమునకు తగిన భూషణములను చేకూర్చుకునుటే దివ్యత్వం యొక్క పవిత్రత.
1: ద రియల్ శాంక్టిటీ ఇన్ ద డివినిటీ లైస్ ఇన్ ఎక్వైరింగ్ ప్రాపర్ జ్యువెలరీ ఫర్ ద హ్యుమానిటీ.
0: మానవ దేహమే ఒక చిత్ర విచిత్రములతో కూడినటువంటి యొక్క సౌందర్యం.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ మిస్టీరియస్ అండ్ ఆల్ బ్యూటీ.
0: దైవ సృష్టి యొక్క రహస్యమును సామాన్యంగా మానవులు గుర్తించలేరు.
1: మ్యాన్ కెనాట్ రియలైజ్ ఆర్డినర్లీ ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్.
0: చెవులకు ఈ శ్రవణ శక్తి ఏ విధంగా చేకూరుతున్నది అనేటువంటిది ఎవ్వరు కూడాను చెప్పలేరు.
1: నో వన్ కెన్ సే హౌ ద లిజనింగ్ ఫ్యాకల్టీ ఇస్ గివెన్ టు ద ఇయర్.
0: కన్నులకు ఈ దృశ్య కల్పితమైనటువంటి దృశ్యాన్ని చూచేటువంటి శక్తిని ఏ విధంగా చేకూరుతున్నది అని కూడాను ఎవరూ దీనిని నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్ హౌ ద ఐ హ్యాస్ గాట్ దిస్ పవర్ టు సీ.
0: సర్వాంగముల యొక్క సౌందర్యం కూడాను ఒక సృష్టి యొక్క రహస్యమే.
1: ద బ్యూటీ ఆఫ్ ఆల్ దీస్ లిమ్స్ అండ్ ద సెన్సెస్ is the very secret of creation.
0: ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క అంగము ఏ విధంగా పనిచేయుచున్నది అనేటువంటి ఒక విషయాన్ని మాత్రమే డాక్టర్స్ గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: డాక్టర్స్ ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో హౌ ఎ సెన్స్ ఆర్గన్ ఎ లింబ్ ఫంక్షన్స్.
0: ఎందుకు ఈ విధంగా పనిచేయుచున్నవి అనేటువంటిది ఎవరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించటం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో వై ఇట్ వర్క్స్.
0: ఇది దీని యొక్క రహస్యము ఒక్క ఆత్మతత్వములకు మాత్రమే అర్థమవుతుంది.
1: ద సీక్రెట్ ఈజ్ అండర్స్టూడ్ బై ద ట్రూ సెల్ఫ్.
0: మానవ జీవితము షడ్ధాతువుల యొక్క స్వరూపం.
1: ది హ్యూమన్ లైఫ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ సిక్స్
0: పంచభూతములు. ఆత్మ ఈ ఆరింటి యొక్క చేరికనే జీవితం.
1: The human life is combination of five elements and the self.
0: దీనిని గుర్తించవలనన్న త్రిముఖ మార్గమునందు జ్ఞానమును ఆర్జించాలి.
1: To realize that, we have to acquire knowledge through these three paths.
0: తనయందు దైవమును ప్రకృతిని గుర్తించటము ఒక మార్గము.
1: One path is to realize the nature and the divine in one's own self. This is one path.
0: భగవంతుని యందు సృష్టిని తనను గుర్తించటము రెండవ మార్గము.
1: ద సెకండ్ పార్ట్ ఈజ్ టు రియలైజ్ ద నేచర్ అండ్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ ద డివైన్.
0: ప్రకృతి యందు తనను భగవంతుని కూడా గుర్తించటము మూడవ మార్గం.
1: ద థర్డ్ పార్ట్ ఈజ్ టు సీ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ గాడ్ ఇన్ నేచర్.
0: ఈ త్రిముఖ మార్గమునందు జ్ఞానమును ఆర్జించినప్పుడే ఆత్మజ్ఞానం అనేటువంటిది అర్థమవుతుంది.
1: ద నాలెడ్జ్ ఈజ్ ఎక్వైర్డ్ టు త్రీ paths, one can have true knowledge of the self.
0: ఈ యొక్క మార్గమనే ప్రజ్ఞ అని పిలుస్తూ వచ్చారు.
1: This path is called awareness or prajna.
0: Integrated awareness.
1: Integrated awareness.
0: ఈ మూడింటి యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Every human being must make an effort to know these three paths.
0: ఇది సర్వదా సర్వత్రా ఆచరింపదగినటువంటి యొక్క తత్వం.
1: దిస్ ఈస్ ద వన్ దట్ హ్యాస్ గాట్ టు బి ప్రాక్టీస్డ్ ఎట్ ఆల్ టైమ్స్ ఎవ్రీవేర్.
0: యూనివర్సల్ కాంప్లికేషన్.
1: ఇట్స్ యూనివర్సల్ కాంప్లికేషన్.
0: ఈ యొక్క తత్వాన్ని మానవుడు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ నేచర్.
0: ఇది గుర్తించినప్పుడే యూనివర్సల్ అప్లికేషన్ అంటారు.
1: When this is realized, it is called universal application.
0: ఇది సర్వత్ర సర్వకాలములు యందు కూడాను శాశ్వతంగా ఉండేటువంటిది.
1: This is permanent at all times, everywhere.
0: కాని అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వానికి మాత్రమే మనం నివారణ గావించడానికి పూనుకుంటున్నాం.
1: We are trying to solve the problems which are temporary and false.
0: ప్రపంచములో గొప్ప గొప్ప మేధావులైనటువంటి వారు తెలివితేటలు కలిగినటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యమును ప్రకటించేటువంటి వారు ప్రసించేటువంటి వారు జగత్తులో డాక్టర్స్ అనేక మంది ఉంటున్నారు.
1: There are many doctors in this world who are highly intelligent, great intellectuals with capacities.
0: కాని రోగ నివారణకు మాత్రమే వారు పూనుకుంటున్నారు కాని రోగి యొక్క నివారణకు ఏమాత్రం కూడా వారు ప్రయత్నం చేయటం లేదు.
1: They have concentrated themselves to cure the disease, but they don't think of the patient.
0: ఈనాడు రోగ నివారణ కంటే రోగి యొక్క మానసిక నివారణను పూనుకున్నప్పుడే రోగ నివారణ సహజంగా ఏర్పడుతుంది.
1: More than the cure of the disease, it's more important to make him free from the mental ills of the
0: patient. రోగానికి ట్రీట్మెంట్ చేస్తున్నారే కాని రోగికి ట్రీట్మెంట్ చేయటం లేదు.
1: The disease is treated and not the patient.
0: రెండు దినముల నుండి ప్రతి డాక్టర్ కూడాను దీని యొక్క రోగ నివారణ నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్లానులు వేస్తూ వచ్చారు.
1: Since 2 days, doctors have been planning for curative methods.
0: ఎన్ని రోగములు మేము చేపట్టాము, ఎన్ని రోగములు నివారణ జరిగింది అని రోగముల యొక్క సంఖ్య, నివారణ సంఖ్య, డెత్స్ యొక్క సంఖ్య ప్రకటిస్తూ వస్తున్నారు.
1: They have been expressing the number of patients they have treated, the number of diseases they have dealt, and the number of deaths.
0: Mana hospital lopala anni vidhamulainatundi oka rogamulu nivarana jarugutunnatundi anni vishayam lopala prati doctor kudanu oka doubt erpadutu vastundi.
1: Every doctor has a doubt now. How is it that all diseases are cured in our hospital?
0: Idi ye vidhanga jarugutundali?
1: How is it happening?
0: ఈ యొక్క అనుమానములకు చక్కని ఒక ఔషధము.
1: ఫర్ దీస్ డౌట్స్ దేర్ ఇస్ ఎ గుడ్ మెడిసిన్.
0: ఏ కార్యమైనా కూడాను పరిశుద్ధమైనటువంటి భావంతో సాత్విక శుద్ధమైనటువంటి చిత్తముతో మనం చేపట్టినప్పుడు ఇది తప్పక విజయం చేకూరుతుంది.
1: ఎనీ టాస్క్ అండర్టేకెన్ విత్ ప్యూర్ ఫీలింగ్ అండ్ ప్యూర్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: ఈనాటి మానవుడు స్వార్థమనేటువంటి జీవితమును way of life ga bhavistunnadu.
1: Man today has considered selfishness as way of life.
0: Idi world philosophy ga bhavistunnaru.
1: This he takes it as world's philosophy.
0: Kani tyagame nijamainatundi yokka philosophy ide world philosophy ga manam teeskovali.
1: But the true philosophy lies in sacrifice, which we have to take it as world.
0: Tyagamto manamu rogini muttinappudu రోగి యొక్క భావములు పరిశుద్ధంగా మారిపోతాయి.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద ఫీలింగ్స్ ఆఫ్ ది పేషెంట్ వుడ్ బి ప్యూర్.
0: మన దేహం చుట్టూ కూడా ఒక విధమైన డివైన్ వైబ్రేషన్ ఉంటుండాలి.
1: ఆల్ రౌండ్ ద బాడీ దేర్ ఆర్ డివైన్ వైబ్రేషన్స్.
0: ఒక బొటన వేలు చూస్తే ఈ బొటన వేలకు చుట్టూ కూడా ఒక లైట్ అనే వైబ్రేషన్ ఉంటుండాలి.
1: అరౌండ్ దిస్ థంబ్ దేర్ ఇస్ ఎ లైట్ ద డివైన్ వైబ్రేషన్.
0: ఇది ఎవరు కూడా చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know it clearly.
0: మన దేహము చుట్టూ కూడా ఒక విధమైనటువంటి వైబ్రేషన్ అనేటువంటి లైట్ ఉంటుండాలి.
1: All around our body there is a light.
0: ఇది ప్రతి మానవుడి కూడా ఉండేటువంటి సహజమే.
1: This is natural to every human being.
0: ఈ లైట్ కు ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం చేరినప్పుడు సర్వ విధములైనటువంటి ఒక శాంతిని చేకూరుతుంది.
1: When there is interrelationship between the aura, the peace is ensured.
0: భావం తద్ భవతిహి.
1: As is the feeling, so is this success.
0: ఈనాటి మానవుని యొక్క ఆహార విహారములు అతి చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.
1: The food and habits are very peculiar today.
0: మానవునికి రెండు ప్రధానమైనటువంటివి.
1: Two are important to man.
0: ఒకటి గుండె, రెండవది తల.
1: One the heart, the second head.
0: ఈ హెడ్ అనేటువంటిది ప్రాకృతమైనటువంటి విషయాలంతా విచారణ చేస్తూ వస్తుంది.
1: Head thinks of secular, worldly things.
0: ఇది అవుట్ సైడ్ యొక్క దీనిని ప్రకటింపజేస్తుంది.
1: ఇట్ ఎక్స్ప్రెసెస్ ఓన్లీ ది ఎక్స్టర్నల్
0: ఆబ్జెక్ట్ అవుట్లుక్స్.
1: ఇట్ హాస్ ఆబ్జెక్ట్ అవుట్లుక్స్.
0: కానీ గుండె సబ్జెక్ట్ అవుట్లుక్స్ ను చూస్తుంది.
1: బట్ ద హార్ట్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ సబ్జెక్ట్ అవుట్లుక్స్.
0: ఆబ్జెక్ట్ అవుట్లుక్స్ మాత్రమే ప్రవృత్తి మార్గము అన్నారు.
1: ది ఆబ్జెక్ట్ అవుట్లుక్స్ ఇస్ కాల్డ్ ది పాత్ ఆఫ్ ప్రవృత్తి.
0: ఈనాడు మనం ప్రపంచంలో చేసేటువంటి వ్యాపారములు కాని, ఆర్జించే విద్యలు కాని, సంపాదించే ధనము కాని, మానవుడు ఏ కర్మలు ఆచరించినప్పటికీ ఇవన్నీ కూడా ప్రవృత్తి మార్గములే.
1: ఆల్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ది ఎడ్యుకేషన్ అక్వైర్డ్ అండ్ ద మనీ, ఆల్ దాట్ రిలేట్స్ టు ది
0: ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటివే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం.
1: దిస్ ఎక్స్టర్నల్ నేచర్ రిలేట్స్ టు ది డిజైర్.
0: అరిషడ్ వర్గములతో కూడినటువంటిది ప్రవృత్తి.
1: ది ప్రవృత్తి, ది ఎక్స్టర్నల్ ఇస్ బౌండ్ బై దీస్ సిక్స్.
0: కనుకనే ఇవి నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉంటాయి.
1: హెన్స్ ది చేంజ్ కంటిన్యూస్లీ.
0: ఈ గుణములతో కూడినటువంటిదే కనుక దేహం కూడా మార్పు చెందుతూ ఉంటాయి.
1: As the body has got these qualities, it also changes.
0: కానీ హృదయము ఎప్పటికీ ఒకటిగా ఉంటుంది.
1: But the heart stands one only.
0: ఇది నివృత్తి మార్గము.
1: This is inward path.
0: దీని యొక్క గుణములు ఏమిటి?
1: What are the qualities of the inward path?
0: సత్యము, దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము.
1: The qualities of the inward path are the truth, compassion, love and sacrifice.
0: ఇలాంటి మానవతా గుణములు హృదయము నుండి ఆవిర్భవిస్తాయి.
1: Human qualities originate out of the heart.
0: ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి యొక్క గుణములు తల నుండి ప్రారంభిస్తాయి.
1: All external outlook comes out of the head.
0: కనుక మానవ జీవితం లోపల హార్ట్ అండ్ హెడ్
1: సో హ్యూమన్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ దీస్ టూ.
0: ఈ రెండింటినీ సమన్వయపరిచేటువంటిది హ్యాండ్.
1: దీస్ టూ ఆర్ ఇంటిగ్రేటెడ్ బై హ్యాండ్.
0: ఇదే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్కైండ్ ఇస్ మ్యాన్. హార్ట్, హెడ్ అండ్ హ్యాండ్, 3H.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్, 3H.
0: ఈ 3H అనేటువంటి ఒక తత్వాన్ని మానవుడు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ షుడ్ రియలైజ్ ద నేచర్ ఆఫ్ ది 3H.
0: అయితే ఈ మానవత్వం లోపల హృదయమునకు సంబంధించినటువంటి రోగములు రావడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ది హార్ట్ డిసీజెస్?
0: రోగములకంతా ప్రవృత్తి యొక్క ప్రతిబింబమే.
1: ఫర్ ది డిసీజెస్ అవుట్లుక్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ యొక్క ప్రాకృతమైనటువంటి విషయాల్లో మానవుడు సరైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
1: మ్యాన్ షుడ్ ఫాలో ప్రాపర్ పాత్ ఇన్ ద వరల్డ్.
0: ఈ రెండింటికి నీ ప్రధానమైనది రెండు ఆహారములు.
1: ఫర్ దీస్ టూ ఆర్
0: ఇవే పంచభూతములలోని రెండు పదార్థములు.
1: దీస్ ఆర్ ది టూ ఆర్ ది మెటీరియల్స్ ఇన్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: భిక్షాన్నం, దేహరక్షార్థం, వస్త్రం, శీత నివారణం.
1: ద ఫుడ్ ఈస్ పార్టేకన్ టు ప్రిజర్వ్ ద బాడీ.
0: దేహరక్షణకై ఫుడ్ అవసరము.
1: టు ప్రొటెక్ట్ ది బాడీ ఫుడ్ ఈస్ నెసెసరీ.
0: ఈ ఫుడ్ తో కూడినటువంటిదే జలము.
1: అసోసియేటింగ్ ద ఫుడ్ ఈస్ దేర్ ద వాటర్.
0: ఇవి రెండు ప్రధానమైనటువంటి స్థానాన్ని ఆశ్రయించాయి.
1: These two are very important.
0: మానవుడు త్రాగేటువంటి యొక్క నీరు యొక్క సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
1: The subtle form of water is life.
0: మానవుడు భుజించేటువంటి ఆహారం యొక్క సూక్ష్మ స్వరూపమే మైండ్.
1: The subtle form of food is mind.
0: కనుకనే ఈ మైండ్ కు ప్రాణమునకు సన్నిహిత సంబంధ బాంధవ్యం చేయాలి.
1: Thus there is close relationship between the mind and life.
0: ఎట్టి ఫుడ్, అట్టి హెడ్.
1: As is the food, so is the head.
0: కనుక మనం భుజించేటువంటి ఆహారాన్ని పురస్కరించుకుని మన థాట్స్, మన డిజైర్స్, మన యొక్క సంకల్పాలు అభివృద్ధి అవుతుంటాయి.
1: డిపెండింగ్ అపాన్ ద ఫుడ్ దట్ వీ టేక్ అవర్ థాట్స్ అండ్ అవర్ యాక్షన్స్.
0: చిన్న ఉదాహరణము,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ ఆహారం మనసుగా మారుతుందా అనేటువంటి విషయం లోపల ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతిని మనం చూడాలి.
1: టు నో దట్ ఫుడ్ విల్ అస్యూమ్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్, we should take the worldly experience.
0: Manam oka manta veskuntam.
1: Here is a flame, fire.
0: Etti mantalo atti poga.
1: As is the fire, so is the smoke.
0: Etti pogano atti megham.
1: As is the smoke, so is the cloud.
0: Etti megham atti varsham.
1: As is the cloud, so is the rain.
0: Etti varsham atti panta.
1: As is the rain, so is the harvest.
0: Etti pantano atti vanta.
1: As is the harvest, so is the cooking.
0: Etti vantano atti buddhi.
1: As is the cooking, we will have the intellect.
0: Kanaka manavuni yokka సహజ శక్తి అగ్నితో ప్రారంభమవుతుందని.
1: ద నేచురల్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ బిగిన్స్ విత్ ఫైర్.
0: ఆ అగ్ని యొక్క తత్వమే జఠరాగ్ని.
1: ద ఫైర్ ఈస్ కంటైన్డ్ ఇన్
0: ఫైర్. ఎప్పుడు కూడా చక్కగా సమతిత్వంతో ఉంటుండాలి.
1: The fire is maintained in equanimity.
0: అది సరైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడే బాడీ లోపల మన యొక్క టెంపరేచర్ 98.4 పర్ఫెక్ట్ గా ఉంటుంటది.
1: బికాస్ ఆఫ్ ద ఫైర్ ప్రెజెంట్ దేర్ ఇస్ పర్ఫెక్ట్ టెంపరేచర్ 98.4.
0: ఆ ఫైర్ లో ఇంకేమైనా కొన్ని పదార్థములు చేరినప్పుడు ఈ ఫైర్ అధికమైపోతుంది. అదే ఫీవర్.
1: Any other material added to the fire will increase the temperature.
0: దానిలో ఉన్నటువంటిది కొంచెం తగ్గిపోయినా తిరిగి మరి లో బ్లడ్ ప్రెషర్ వస్తుంది.
1: If the material is less, the temperature also comes down.
0: ఈ విధమైనటువంటి ఒక బ్యాలెన్స్ తో కూడినటువంటిది మానవుని యొక్క దేహం.
1: Human body centers around this
0: balance. మానవ జీవితమే ఒక బ్యాలెన్స్ లో ఉంటుండాలి.
1: Human life rests on this balance.
0: ఈ బ్యాలెన్స్ ఎప్పుడు చెడిపోతుండాలి?
1: When is the balance lost?
0: మన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకుంటున్నాం.
1: We are developing our intelligence.
0: తెలివితేటలు పెంచుకుంటున్నామే కానీ దాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
1: We are developing intelligence, but we are not making use it in the right path.
0: సక్రమమైన మార్గములో మన తెలివితేటలు ప్రవేశపెట్టినప్పుడే మన తెలివితేటలకు ఒక విలువ.
1: The intelligence will have a value if it is used along the right path.
0: ఈనాడు లోకములోపల అమితమైన తెలివితేటలు గలవారు ఉంటున్నారని మనం ప్రచారం సల్పుతున్నాము. మేధాశక్తి కలిగినటువంటి వారు వైజ్ఞానికులు ఎంతమందో ఉంటున్నారు.
1: Today in the world there are many intellectuals and scientists.
0: కానీ తెలివితేటలు ఉంటున్నాయి కానీ స్థిరత్వం లేదు, అక్కడ స్టడీ మైండ్ లేదు.
1: దేర్ ఈస్ ఇంటెలిజెన్స్ బట్ దేర్ ఇస్ నో స్టడీ మైండ్.
0: స్టడీ ఫర్ స్టడీ ఇది మనం నేర్చుకోవాల్సినటువంటిది. స్టడీగా ఉంటుండాలి ఎప్పుడు కూడా.
1: వీ హావ్ టు స్టడీ ఫర్ స్టడీ, దిస్ వీ హావ్ టు లెర్న్.
0: ఈ సమచిత్రాన్ని మనం ఏనాడు పోషించుకుంటామో ఆనాడు మనకు రోగమునే మనకు చేరం.
1: వెన్ యూ హ్యావ్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ విల్ నెవర్ ఫాల్ సిక్.
0: మన సమీపానికే అవి రావు.
1: దే విల్ నెవర్ బీ ఇన్ ప్రాక్సిమిటీ.
0: మన ఆహారంలో కొన్ని సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబించాలి.
1: వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్ ఇన్ రిలేషన్ టు ఫుడ్.
0: చాలా మంది డాక్టర్స్ అంతా ప్రోటీన్ చాలా అవసరం అంటుంటారు.
1: Many doctors say that proteins are very necessary.
0: ఈ ప్రోటీన్ అనేటువంటి దాంతో ఒక మాంసము గుడ్లు ఇలాంటివంతా తినవచ్చును అని చెప్తారు.
1: Under the proteins they say that meat, the eggs, they come under protein.
0: కానీ ఇలాంటి ప్రోటీన్ బాడీకి మాత్రమే శక్తిని అందిస్తుండాలి కానీ మనసును వికల్పం కల్పిస్తుంటుండాలి.
1: Such protein gives strength to the body, but it diverts the mind.
0: డాక్టర్స్ కేవలము స్థూలమైనటువంటి ఒక శరీరం యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Doctors are making an effort to know the gross structure of the body.
0: కాని సూక్ష్మదేహమైనటువంటి ఒక మనస్తత్వానికి వారు తగినటువంటి కృషి చేయటం లేదు.
1: They are not making an effort to know the subtle mind.
0: మానసిక సంబంధమైనటువంటి రోగములే ఈనాడు జగత్తులో అధికంగా కనిపిస్తున్నాయి.
1: There are many diseases that are due to the mind.
0: శారీరకంగా అభివృద్ధి అయ్యేటువంటి రోగముల కంటే మానసికంగా అభివృద్ధి అయ్యేటువంటి రోగములు చాలా కనిపిస్తున్నాయి.
1: More than the ailments out of the body, there are many of the diseases that are in the mind.
0: వేదాంతమునందు మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అన్నారు.
1: Basing on this, in philosophy it is said that is the mind that is responsible for attachment and bondage. For the bondage and the freedom, the very same mind is responsible.
0: మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: We should make use of the mind in the proper path.
0: దీనికి చక్కని ఉదాహరణ.
1: For this small example,
0: ఒక తలుపుకు దారం వేశాము.
1: Here we lock the door.
0: కానీ ఆ లాక్ లో కీ పెట్టి లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అవుతుంది, రైట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది.
1: ఇఫ్ యు టర్న్ ది కీ టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్ ఇట్ అన్లాక్స్, ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ ది రైట్ సైడ్ ఇట్ లాక్స్.
0: లాక్ అండ్ కీ సేమ్.
1: లాక్ అండ్ కీ ఆర్ సేమ్.
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్.
0: మన హృదయమే ఒక లాక్.
1: అవర్ హార్ట్ ఈస్ లాక్.
0: మన మైండ్ ఏ ఒక కీ.
1: ద మైండ్ ఈస్ ద కీ.
0: టర్న్ డివైన్ సైడ్ freedom.
1: If you turn towards the divine side, you get freedom.
0: Turn world side, this is bondage.
1: If you turn towards the world side, it leads to bondage.
0: Bandha mochamunaku manase karanam.
1: For freedom and bondage, mind is responsible.
0: Aarogyamunaku anarogyamunaku manaku mande karanam.
1: For health and ill health, mind is responsible.
0: Manasu sankalpa vikalpamulu chete kudinatvanti kanukane deenini sariyainatvanti margamlo pravesha pettali.
1: As mind is full of bundle of thoughts, we should put it in the right direction.
0: దీనికి ఆహారం అత్యవసరం.
1: For this food is essential.
0: సేమ్ మాంసంలో ఉండేటువంటి ప్రోటీన్స్ బేడల్లో ఉంటుండాలి, పాలలో ఉంటుండాలి, పెరుగులో ఉంటుండాలి, ఇవన్నీ ఎంతైనా ఉంటుండాలి, వెజిటబుల్స్ లో కూడా ఉంటుండాలి.
1: Proteins are present in the meat, not only that, that's also present in the curd and the milk and the butter.
0: కనుక కేవలము ఒక పథ్యము లోపల డాక్టర్స్ ఈనాడు చేయవలసినటువంటి ఆహారంలో సక్రమైన మార్గాన్ని అవలంబించినప్పుడు రోగములు కూడా సక్రమంగా జరిగిపోతుంటాయి.
1: దేర్ఫోర్ ఇన్ డైటరీ ప్రిస్క్రిప్షన్ ఇఫ్ యూ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్ ఇన్ ద ఫుడ్ ఇట్
0: నా ఉద్దేశము రోగమును ప్రారంభమైన తర్వాత ట్రీట్మెంట్ కి మనం ప్రయత్నిస్తున్నాం, కానీ రోగములే రాకుండా ఉండేటువంటి స్థితిని మనం కనిపెట్టాలి.
1: స్వామీస్ ఫీలింగ్ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యూరింగ్ ఆఫ్టర్ డిజీజ్ వన్ షుడ్ టేక్ కేర్ టు సీ దట్ వన్ వుడ్ నెవర్ ఫాల్ సిక్.
0: గర్భంలో ఉండినప్పుడే ఈ శిశువుకు ఇలాంటి జబ్బులు రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తగినటువంటి ట్రీట్మెంట్స్ అంతా కూడా ప్రభుత్వము డాక్టర్స్ ప్రచారం చేయాలి.
1: రైట్ ఫ్రమ్ ది డేస్ ఆఫ్ ది చైల్డ్ ప్రెసెంట్ ఇన్ ద మదర్స్ వూమ్ ద గవర్నమెంట్ షుడ్ అండర్టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిసైజింగ్ ద కేర్ హెల్త్ కేర్.
0: చిన్న బిడ్డలకు ఆ హార్ట్ జబ్బు వచ్చిందంటే ఎంత ప్రమాదము, ఎంత బాధ.
1: What danger it is if the child suffers from cardiac disease.
0: Ayyar chupadu vishayanni aa chinna bittalu chusthe entano aanandanga mudduga kanipistaru, kaani vaaru jabbu chusthe chaala bhayankaranga untuntaru.
1: Ayyar has shown the slide. The children are so cute but they suffer from diseases.
0: Yavariki sukamu, tallidalluku sukamu ledu, biddaku sukamu ledu, samajaniki sukamu ledu.
1: The parents are not happy, the child is not happy and the society also is not happy.
0: Kanuka గర్భంలో ఉండినప్పుడే ఈ బిడ్డలకు ఇలాంటి జబ్బులు రాకుండా ఉండడానికి తగినటువంటి ఉపాయం కనిపెట్టాలి.
1: Therefore a device must be known as to protect the child right from the day it lies in mother's womb.
0: దీనికి ఔషధములు లేకపోలేదు.
1: There no doubt there are medicines.
0: ఉన్నాయి.
1: There are.
0: కానీ మనం బద్ధకంగా ఉండటం చేత దీన్ని సక్రమమైన మార్గంలో వినియోగించటం లేదు.
1: Because of our laziness we are not making proper use of them.
0: గర్భంలో ఉండినప్పుడు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి ఇవన్నీ కూడా సక్రమైన రీతిలో వారికి తెలిపి ఆ ట్రీట్మెంట్ తగినటువంటి దోషాలు కూడా వారికి చక్కగా హెచ్చరించాలి.
1: When the child is in mother's womb, we should make use of all vitamins A, B, C, D and explain the diseases.
0: ఆ తల్లికి, అమ్మా నీవు విటమిన్ ఏ తీసుకోకపోతే బిడ్డ యొక్క కన్నులు కొంచెం ప్రమాదం కలుగుతుంది, దీంట్లో దోషం ఏర్పడుతుంది అని చెప్తే తల్లి తప్పక శ్రద్ధగా తీసుకుంటుంది.
1: If we inform the mother, if you don't take vitamin A, your child will suffer from eye complaints, mother will surely take vitamin A.
0: నెలకొక తూరి హాస్పిటల్కి పోయి చెకప్ చేయించుకోవాలి.
1: The mother should have monthly check-up in the hospital.
0: పుట్టిన తర్వాత ఆ బిడ్డతో జీవితమంతా అనుభవించే బదులు నెలకొక తూరి డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోవటం ఏం తప్పుంది.
1: Instead of feeling sad throughout the life, spending the time with the child, better to have monthly check-up.
0: ఇలాంటి ప్రచార ప్రబోధలు చక్కగా చేయాలి.
1: Such teachings and publicity should be done properly.
0: కాని పాపం డాక్టర్స్ చేయడానికి ఇందులో ఏమాత్రం అవకాశం ఉండదు.
1: బట్ డాక్టర్స్ హ్యావ్ నో స్కోప్ టు డూ.
0: తన దగ్గరికి వచ్చినటువంటి వారికి మాత్రమే డాక్టర్స్ బోధించవచ్చు.
1: డాక్టర్ కెన్ టీచ్ టు ద పేషెంట్ దట్ కమ్స్ టు హిమ్.
0: కానీ డాక్టర్స్ ఈనాడు చేయవలసినటువంటి ప్రయత్నం ఒక్కటి.
1: What doctors have to do today is one.
0: ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావాలి.
1: They have to bring force on the government.
0: ఎందుకనగా ప్రపంచంలో ఈ విధమైనటువంటి జబ్బులు అధికమైపోతున్నాయి కనుక ప్రభుత్వం యొక్క ప్రచారములు, ప్రభుత్వం యొక్క విధానములు కొంత మార్చుకోమని చెప్పాలి.
1: Since there are so many diseases, doctors should advise the government that they should change their procedure because of the diseases that are rampant.
0: అట్లు కాకుండా కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి ప్రయోజనం ఏమిటి?
1: Otherwise, there is no value in spending crores and crores of money.
0: ధనము నష్టము.
1: Money is lost.
0: కానీ ఆరోగ్యము కుదరటం లేదు.
1: But health is not ensured.
0: దీని లోపల కొన్ని కొన్ని నూతనమైనటువంటి యొక్క ఔషధాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: హియర్ దేర్ ఇస్ ఆల్సో ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మెడిసిన్స్.
0: ఈ నూతనమైన ఔషధాలంతా కూడాను యాంటీబయాటిక్స్ తో చేరుతున్నాయి.
1: దీస్ న్యూ మెడిసిన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంటీబయాటిక్స్.
0: ఈ యాంటీబయాటిక్ మెడిసిన్ అంతా కూడాను ఒకదానికి మరొకటిగా మార్పు చేస్తుండాలి.
1: ది యాంటీబయాటిక్స్ విల్ చేంజ్ వన్ ఇంటూ అనదర్.
0: ఒక ట్యూబర్క్లోసిస్ ఉంటుంది,
1: ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్,
0: దీనికి ఒక విధమైనటువంటి ఔషధాన్ని ఇస్తారు యాంటీబయాటిక్స్.
1: For this, an antibiotic is administered.
0: ఆ యొక్క రోగములకు సంబంధించినటువంటి యొక్క క్రిములను మాత్రమే చంపడానికి ఇస్తున్నారు.
1: The antibiotic is administered to kill the germs.
0: కానీ అది మరొక దాన్ని కూడా చంపుతుంది.
1: But it kills the different germs also.
0: మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సెల్స్ ను కూడా పాడు చేస్తుంది.
1: It destroys the cells that give health.
0: కనుక ఒక్క ఔషధమే రెండింటి మంచిని చెడ్డని కూడా పాడు చేస్తుంది.
1: So same drug does good and bad.
0: కారణం ఏమిటి? ఇది ఎలాంటిదంటే యాంటీబయాటిక్స్ అనేటువంటిది ఒక దోమ వంటిదిగా ఉంటుండాలి.
1: యాంటీబయాటిక్ మోర్ ఆర్ లెస్ లుక్స్ లైక్ ఎ మస్కిటో.
0: మస్కిటో
1: మస్కిటో
0: ఎట్లంటే మనం రాత్రి పండుకున్నాం.
1: సపోజింగ్ వీ స్లీప్ ఇన్ ద నైట్.
0: కానీ ఆ దోమ తెర లోపల ఏదో ఒకటి రెండు మస్కిటోలు ఉంటుండి మనల్ని కుట్టినాయి.
1: బట్ వెన్ దర్ వన్ ఆర్ టూ మస్కిటోస్ ఇన్ సైడ్ ద మస్కిటో కర్టెన్ దే షుడ్ బైట్ యూ.
0: రెండవ దినము ఫ్లిట్ తీసుకుని వచ్చేసి అన్ని మస్కిటోస్ ను కొట్టి చంపేసేస్తున్నాం.
1: సెకండ్ డే యూ మేక్ యూజ్ ఆఫ్ ఫ్లిట్ అండ్ అప్లై స్ప్రే. and kill all mosquitoes.
0: కరచి బాధ పెట్టినటువంటి మస్కిటో ఒకటి రెండు మాత్రమే.
1: After all, one or two mosquitoes.
0: కానీ ఈ ఫ్లిట్ అనేక మస్కిటోస్ అంతా చంపేసేసింది.
1: But the spraying of the flit will kill all mosquitoes.
0: అట్టనే జరుగుతుండాలి ఈనాడు ఆరోగ్య విషయంలో.
1: The same thing happens in respect of health.
0: ఒక మంచి కోసమని పోయి రెండు చెడ్డలు చేస్తున్నాం.
1: We think of one good and we do two bad things.
0: ఇంకా కొన్ని ప్రపంచంలో సహజంగా జరుగుతుంటున్నాయి.
1: Further, there are many things happening.
0: ఈ ఫ్రూట్ ట్రీస్ కు, వెజిటబుల్స్ ట్రీస్ కు, ఇంకా ప్యాడీకి, ఇవన్నిటికీ కొన్ని ఏమైనా రోగాలు వచ్చినప్పుడు దానికి డీడీటీ అని కొడుతున్నాం.
1: In these fruiting trees and vegetable trees, we apply DDT spray.
0: అందులో ద్రాక్ష తోటలు కూడా కొడుతుంటారు.
1: The spray is done even to grape yards.
0: ఈ డీడీటీ కొట్టిన చేత ఆ క్రిములు పోవటమే కాకుండా ఈ ఫలముల్లో కూడా డీడీటీ పవర్ ప్రవేశిస్తుంటుంది.
1: బికాస్ ఆఫ్ డీడీటీ స్ప్రే ఇట్ ఎంటర్స్ ఇన్
0: ఈ వెజిటబుల్స్ లో కూడా ఈ డీడీటీ పవర్ ప్రవేశిస్తుంది.
1: ద డీడీటీ పవర్ ఎంటర్స్ ఇన్ ద వెజిటబుల్ టూ.
0: అన్నింటిలో కూడా మనం తినే పదార్థాలు ఎందుకు ఈ యొక్క ఇది ప్రవేశిస్తుంటుంది.
1: ఇట్ గోస్ ఇన్ టు ఎవ్రీథింగ్ దట్ వీ ఈట్.
0: ఏదో శ్రీమంతులు దీని విషయాలు తెలిసినటువంటి వారు ఆ ఫలములు ఆ వెజిటబుల్స్ చక్కగా కడిగి తదుపరి దీన్ని వండుకుంటుంటారు.
1: ద రిచ్ పీపుల్ అండ్ ద పీపుల్ హూ హావ్ గాట్ నాలెడ్జ్ విల్ క్లీన్ దెమ్ వెల్.
0: కానీ బజారులో సంచరించేటువంటి బీదవాళ్ళు ఫలం కొంటారు అట్లనే తింటారు.
1: ద పూర్ పీపుల్ దట్ జస్ట్ వీ ఫైండ్ దెమ్ ఆన్ ద స్ట్రీట్ దే ఈట్ స్ట్రైట్ అవే.
0: ఇదంతా కొట్టిన మెడిసిన్స్ అంతా ఉంటుంటాయి.
1: ద ఫ్రూట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సచ్ మెడిసిన్స్ డీడీటీ.
0: దానివల్ల మరికొన్ని రోగాలు ప్రారంభమవుతున్నాయి.
1: That leads to many diseases.
0: కనుక రోగాలకంత మన అశ్రద్ధనే మూల కారణం.
1: Is laziness that is responsible for diseases.
0: Laziness is rust and dust.
1: Laziness is rust and dust.
0: Realization is the best and rest.
1: Realization is the best and rest.
0: అర్థాన్ని గుర్తించాలి.
1: We have to understand the meaning.
0: దీనికి కారణం ఏమిటని పెద్దగా గుర్తించాలి.
1: We have to understand the reason behind it.
0: నాకెందుకులే నాకెందుకులే అని ఎవరికి వారు దాన్ని తప్పించుకుని పోతున్నారు.
1: Each one simply neglecting it as other man's job.
0: కాదు కాదు ఈనాడు వాడికైనది రేపు నాకు కావచ్చు.
1: Today this man is suffering, tomorrow I may suffer.
0: దీనిని తన యందు ప్రకృతిని పరమాత్మని చూడేటువంటి ఒక జ్ఞానాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ద నాలెడ్జ్ టు సీ ద నేచర్ అండ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్
0: పరమాత్మను తనను చూచేటువంటి ఒక దృష్టిని గుర్తించాలి.
1: వన్ షుడ్ హావ్ ఎ విజన్ టు సీ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ గాడ్ ఇన్ నేచర్.
0: ఈ విధమైనటువంటి ఒక సమత్వం లోపలనే దీని యొక్క అభివృద్ధిని మనము చేయగలము.
1: ఓన్లీ ఇన్ దట్ ఈక్వాలిటీ విల్ డెవలప్ అండ్ ప్రోగ్రెస్.
0: ఈనాటి మానవత్వం లోపల
1: ఇన్ హ్యూమన్ క్వాలిటీ టుడే
0: జీవిత సమత్వం అనేటువంటిది ప్రజ్ఞ.
1: This equality is integrated awareness.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఆత్మకు పర్యాయ పదము.
1: This integrated awareness is synonym of the self.
0: కానీ ప్రజ్ఞ లేకుండా మానవుడు క్షణమైన జీవించడానికి వీలు కాదు.
1: Without this awareness, man cannot live for a moment.
0: ఈ ప్రజ్ఞాశక్తియే మన ప్రాణశక్తిని ఒక వైబ్రేషన్ ఒక విధంగా మొట్టమొదట గుర్తించాలి.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ద నాలెడ్జ్ టు సీ ద నేచర్ అండ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్
0: పరమాత్మను తనను చూచేటువంటి ఒక దృష్టిని గుర్తించాలి.
1: వన్ షుడ్ హావ్ ఎ విజన్ టు సీ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ గాడ్ ఇన్ నేచర్.

0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
1: యందు మూడు రకములైనటువంటి దైవత్వం ప్రకటితమవుతుంది.
0: ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద డివినిటీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ త్రీ ఫార్మ్స్.
1: పదార్థ రూపంలో ఒకటి,
0: వన్ రిలేట్స్ టు మ్యాటర్.
1: మైండ్ రూపంలో మరొకటి,
0: ద సెకండ్ ద ఫార్మ్ ద మైండ్.
1: ప్రజ్ఞా రూపంలో మరొకటి,
0: ద థర్డ్ వన్ ఆఫ్ అవేర్నెస్.
1: నిన్న చెప్పినట్టుగా ప్రతి దాని ఎందుకు ఈ మానవత్వం మూడింటి యొక్క త్రిపుటి ఏకమైపోతుండాలి.
0: As Swami said yesterday, in the human life we find all these
1: radiation, vibration, materialization.
0: All these three are noticed: radiation, vibration and materialization.
1: దీనినే మ్యాటర్,
0: this is called matter,
1: force,
0: the force,
1: conscience,
0: and then conscience.
1: ee conscience anetundi ekkada nunchi vastundadi,
0: where from you get the conscience.
1: Mana yokka pragna shakti adhikamga maaripothundadi anukunnam.
0: We think that awareness is increasing.
1: Telivitetulu adhikamga untunnayi anukunnam.
0: We think there's lot of intelligence.
1: ee telivitetulu kevalam prakrutamto vachinatundive kaani antarbhavam nunchi yerpadinatundive kaadu.
0: The intelligence has come from the outer world, not from the inner one.
1: ee knowledge ki atheetamainadi marokati untundadi.
0: But there's another one beyond knowledge.
1: దాని ఎవ్వరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: No one is making effort to know.
1: Knowledge, knowledge, knowledge.
0: We speak of knowledge.
1: ఈ knowledge వల్ల ఏమైపోతుండాలి?
0: What is happening because of knowledge?
1: ఎనర్జీని గుర్తించుకోలేకపోవటం చేత ఎనర్జీగా మారిపోతుండాలి.
0: As energy is not realized, it becomes allergy.
1: కనుక దీనికి అధికమైనటువంటి ఒక ఆత్మశక్తి ఒకటి ఉంటుంది.
0: దేర్ ఇస్ ఆత్మిక్ పవర్స్, పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అది ఎవ్వరు కూడా తెలుసుకోవటానికి కానీ, చూచుకోవటానికి కానీ, వర్ణించడానికి కానీ సాధ్యం కాదు.
0: It's not possible to inquire, to know.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గం నందు యథో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసుకు కాని వాక్కు కాని అతీతమైనటువంటిది.
0: సో ఇన్ స్పిరిచువల్ పాత్ ఇట్ ఈస్ సెడ్ that the true self is beyond the world.
1: ఎక్స్పెరిమెంటల్ కి ఏమాత్రం కూడా చిక్కేటువంటిది కాదు.
0: యూ కెనాట్ అండర్స్టాండ్ త్రూ ఎక్స్పెరిమెంట్స్.
1: ఓన్లీ ఎక్స్పీరియన్స్ మాత్రమే చిక్కుతుంది.
0: యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: ఒక చేతిలో చక్కెర తీసుకున్నాం.
0: హియర్ యూ టేక్ షుగర్.
1: ఆ చక్కెర నీ చేతిలో బాగా చూస్తున్నావు.
0: యూ సీ ది షుగర్ క్లియర్లీ.
1: దాన్ని నీటితో వేశావు.
0: యు మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
1: చక్కెర నీవు పట్టావు చేతిలో.
0: యు కాట్ హోల్డ్ ఆఫ్ షుగర్ ఆన్ హ్యాండ్.
1: చక్కెర నీవు చూచావు కన్నులతో.
0: యు హావ్ సీన్ ది షుగర్ విత్ యువర్ ఐ.
1: నీటితో వేసి బాగా కలిపిన తర్వాత
0: వెన్ యు స్టర్ ఇట్ అప్ ఇన్ వాటర్,
1: చేతికి చిక్కదు, కంటికి కనిపించదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్, నార్ కెన్ యూ సీ.
1: కానీ చక్కెర లేదని చెప్పగలవా?
0: బట్ కెన్ యూ డినై ద ప్రెసెన్స్ ఆఫ్ షుగర్?
1: ఉన్నది.
0: దేర్ ఈస్.
1: అది ఉన్నదని ఎప్పుడు చెప్పగలవు?
0: How do you declare the presence of sugar?
1: నేను నాలుక పైన వేసుకున్నప్పుడు ఉన్నది అని చెప్పగలను.
0: The moment you taste it in the tongue, you
1: నీ చేతులతో వేసినటువంటి చక్కెర నీ చేతికి చిక్కటం లేదు.
0: The sugar you have mixed with your hand, you cannot catch hold of it.
1: నీ చేతులతో చక్కెర నీ కంటికి కనిపించడం లేదు.
0: You don't see the very sugar which you have seen with your eye.
1: కానీ టంగ్ పైన వేసుకున్నప్పుడు చక్కెర ఉన్నది, అది ఎక్స్పీరియన్స్.
0: బట్ వెన్ ది సిరప్ ఇస్ టేస్టెడ్, యూ అక్సెప్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ షుగర్, దట్ ఇస్ ఎక్స్పీరియన్స్.
1: మన చుట్టూ గాలి ఉంటుంది.
0: దేర్ ఇస్ ఎయిర్ ఆల్ అరౌండ్ అస్.
1: గాలి లేకపోతే మనమే లేము.
0: When there's no air, we don't exist.
1: కంటికి కనిపించునా?
0: Do you find, see the eye? Can you catch hold of it?
1: గాలి లేదని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you deny the presence of air?
1: కాదు, ఉన్నది.
0: There is.
1: అట్టనే మనము దైవత్వం సర్వత్రా ఉంటుండాలి.
0: Similarly, divinity is present everywhere.
1: సర్వత్ర పాడిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వత్ర స్తుతిమల్లోకి సర్వమావృత్యసిద్ధతి. సర్వత్రా ఉన్నటువంటిది అది.
0: God is all pervading.
1: కానీ మనము దానిని తగినటువంటి యొక్క శ్రద్ధతో దానిని సరిగినటువంటి యొక్క పరిశోధన చేయటం లేదు.
0: We are not investigating this divine principle with all seriousness.
1: శ్రద్ధలైనా దానికి ప్రవేశపెట్టడం లేదు.
0: We don't have any steadfastness towards that.
1: అడిగినటువంటి వాడికి ఏమైనా చేయవచ్చు.
0: The one who has sincerity can do anything.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: The wisdom is acquired through this sincerity.
1: శ్రద్ధ కలిగినటువంటి వాడికి చిన్న నిప్పు చేతికిస్తే వాడు గొప్పగా దానిని ఫ్యాన్ వేసి విసిరి అనేక పెద్దగా ప్రజ్వలిల్లేటట్టుగా చేసుకోవచ్చు.
0: If you give small fire to a person, with all sincerity, he can grow into a flame.
1: శ్రద్ధ లేనటువంటి వాడికి తట్టడు నిప్పులు ఇచ్చినా కానీ ఏదో పక్కన పెట్టి దాన్ని ఆరిపోయి చేసుకుంటాడు.
0: ద వన్ వితౌట్ సిన్సిరిటీ, ఇన్ ఇఫ్ యూ గివ్ హిమ్ ఎ ఫ్లేమ్, హీ విల్ ఎక్స్టింగ్విష్ ఇట్.
1: కనుక అభివృద్ధి గావించుకోవటానికి, దాని అధోగతి పట్టించడానికి మన శ్రద్ధనే మూల కారణం.
0: ఐదర్ ఫర్ ప్రోగ్రెస్ ఆఫ్ డిటరేషన్, ఇట్ ఇస్ ది సిన్సిరిటీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ప్రతి మానవుడు కూడా తనకు తెలియనటువంటి విషయాన్ని శ్రద్ధతో పరిశోధన చేయాలి.
0: Every man must investigate to know that he does not know with sincerity.
1: మనము విత్తము అని ఒక పేరు ఉంటుంది భారతదేశంలో.
0: ఇన్ భారత్ దర్ ఇస్ అనదర్ నేమ్, విత్తము.
1: విత్తమనగా ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై విత్తము?
1: సంపాదించిన ధనము అనుకుంటున్నాం.
0: వీ థింక్ ద మనీ ఎర్న్డ్.
1: కానీ సంపాదించినదంతా విత్తమే.
0: ఆల్ దట్ ఈస్ ఎర్న్డ్ ఈస్ విత్త.
1: కానీ డబ్బు మాత్రమే కాదు.
0: నాట్ మియర్లీ మనీ.
1: మనం సంపాదించుకున్న ఆరోగ్యం కూడా విత్తమే.
0: ద హెల్త్ దట్ యు పొసెస్ ఈజ్ ఆల్సో మనీ.
1: మనం నేర్చుకున్న చదువు కూడా విత్తమే.
0: ఆల్ ద నాలెడ్జ్ ఈజ్ విత్తము.
1: సర్వము విత్తమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్తము.
1: ఆ విత్తము అనేటువంటి యొక్క శక్తి

0: మానవుని ప్రయత్నంతో ఆర్జించినటువంటిది.
1: ద వన్ దట్ ఈస్ ఎర్న్డ్ విత్ ఆల్ ది ఎఫర్ట్ ఈస్ దిస్ విత్త.
0: కనుక ఎవరి నుంచి మనం ఆర్జించాం?
1: ఫ్రమ్ హూమ్ హ్యావ్ యూ ఎర్న్డ్?
0: మనం చదివినటువంటి చదువు అంతా కూడా సమాజం ద్వారానే మనం నేర్చుకున్నాం.
1: వీ హావ్ లెర్న్డ్ ఆల్ దిస్ నాలెడ్జ్ ఫ్రమ్ సొసైటీ.
0: మన తెలివితేటలు మనం నేర్చుకున్నటువంటి స్పెషలైజ్ డాక్టర్స్ అంతా కూడా ఒక సమాజం నుంచినే మనం తీసుకున్నాము.
1: ది ఇంటెలిజెన్స్ అండ్ స్పెషలైజేషన్ ఆర్ రిక్వైర్డ్ ఫ్రమ్ సొసైటీ.
0: ఈ డాక్టర్ నేర్చుకున్నటువంటి కూడా ఈ వైద్యములకు సంబంధించినటువంటి విధానము ఏదో ఒక మహనీయుడు అనేక శ్రమలు పడి దానిని ఆర్జించినటువంటి దాన్ని మనం ఆర్జించి తద్వారా మనము దీన్ని అనుభవిస్తున్నాం.
1: ద మెడికల్ సైన్సెస్ హావ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్ బై ఎ గ్రేట్ మ్యాన్. వీ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ది డైలీ లైఫ్.
0: ఎవరో దీనిని అభివృద్ధి పరిచినటువంటి దాన్ని మనం అందుకోగలిగినాము, కానీ మనకు మనం అందుకోగలేము.
1: యు జస్ట్ రిసీవ్ ఫ్రమ్ ద వన్ హూ హావ్ ఆల్రెడీ డిస్కవర్డ్. యూ కెనాట్ ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్.
0: మనకు తెలియనటువంటిది ఎవరో మనకు తెలియజెప్పినప్పుడు వానికి మనం ఎంత గ్రాట్యుట్యూడ్ చెప్పాలి?
1: What amount of gratitude should you express?
0: నా టవల్ నేను కింద విడిచిపెట్టినప్పుడు ఎవడో ఒకరు చేతికి అందిస్తే థ్యాంక్స్ అంటున్నాం.
1: When the towel is dropped, if anyone hands over back, you say thanks.
0: నా టవల్ నాకు అందించినందుకు నేను థ్యాంక్స్ చెప్తుంటే నీకు ఇంత తెలివితేటలను ఇంత గొప్ప శక్తిని అందించినటువంటి ఈ సమాజానికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాం?
1: When the towel is handed brought back to me of my own, when I say thanks, what kind of thanks you are conveying?
0: మనం సమాజం నుంచినే అందుకుంటున్నాము.
1: We receive everything from society.
0: మన విద్యలు,
1: the education,
0: మన ధనము,
1: the money,
0: మన గుణము,
1: the quality,
0: మన సర్వస్వ శక్తులు,
1: all capacity,
0: అన్ని సమాజం నుంచినే మనం తీసుకుంటున్నాము.
1: All we receive from society.
0: కానీ మనం సమాజానికి దీనికి ప్రతిఫలంగా ఏమి అందిస్తున్నాము?
1: But what is it we are giving in return to society?
0: అది మనం చక్కగా గుర్తించాలి.
1: దట్ వీ హావ్ టు రియలైజ్ క్లియర్లీ.
0: అది గుర్తించుకున్న తర్వాతనే మన యొక్క శక్తులంతా కూడా సద్వినియోగపరచుకోవచ్చు.
1: ద మూమెంట్ వీ అండర్స్టాండ్ దిస్, వీ కెన్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సమాజ సహాయం లేకుండా ఏ శక్తిని కూడాను తాను సాధించలేడు.
1: నో మ్యాన్ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్ వితౌట్ ద అసిస్టెన్స్.
0: సమాజంలో పుట్టాము.
1: We are born in society.
0: సమాజంలో పెరిగాము.
1: We grow in society.
0: సమాజంలో జీవిస్తున్నాము.
1: We live in society.
0: సమాజంతోనే మన జీవితం అంతా కూడాను అభివృద్ధి అవుతుండాలి.
1: We progress in society.
0: సమాజమే లేకపోతే నీవే లేవు.
1: When there is no society, you don't exist.
0: ఒక్క చెట్టు అడవి కాదు.
1: Single tree will not make a forest.
0: ఒక్క మనిషి సమాజం కాదు.
1: Single person will not make society.
0: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
1: One house will not make a village.
0: అనేక ఇల్లు చేరినప్పుడే గ్రామం అవుతుంది.
1: Many houses make a village.
0: అనేక మంది చేరినప్పుడే సమాజం అవుతుంది.
1: Many make a society.
0: కానీ అనేక వృక్షములు చేరినప్పుడే వనం అవుతుంది.
1: Many trees make a forest.
0: కనుక మనం సమాజ జీవులము.
1: We are in society.
0: ఈ సమాజ జీవులము అనేటువంటి యొక్క సమదృష్టిని ఈనాడు మనము పోగొట్టుకున్నాం.
1: We have lost this social consciousness today.
0: వేస్టి వేస్టి వేస్టి.
1: We think of individual.
0: మనము సొసైటీతో ఉండాలి. సమష్టి స్వరూపణం మనము.
1: We should be in collective form, సమష్టి సొసైటీ.
0: నీవు పుట్టక పూర్వమే నీ తల్లిదండ్రులు ఉన్నారు.
1: Your parents were there even before you were born.
0: కాబట్టి నీ తల్లిదండ్రుల యొక్క సమాజం నుంచే నీవు పుట్టావు.
1: So you are born out of your parents that belong to society.
0: కనుక నీకు పూర్వమే ఉండినటువంటి వారికి నీవు దానికి తగినటువంటి యొక్క కృతజ్ఞత అందించాలి కదా.
1: Should you not show gratitude to your parents who are present before your birth?
0: మానవుల లోపల స్వార్థమే పెరిగిపోయి
1: today in human beings there is selfishness on the rise.
0: కొంత సమాజ దృష్టి అనేటువంటి విస్మరించి
1: దే ఫర్గాటన్ దిస్ సోషల్ మైండెడ్నెస్.
0: కృతజ్ఞత లేనటువంటి క్రూరులుగా తయారవుతున్నాం.
1: దే డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్, దే హావ్ బికమ్ క్రూయల్.
0: దానివల్లే మన యొక్క విద్య కాని, మన యొక్క శక్తి కాని, మన యొక్క బుద్ధి కాని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి అవకాశం లేకపోతుండాలి.
1: సో దర్ ఇస్ నో స్కోప్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇంటెలిజెన్స్.
0: వైద్యులు భగవత్ స్వరూపుడు.
1: డాక్టర్స్ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: వైద్యో నారాయణ హరిహి.
1: God is in the form of doctor.
0: Kanuka narayana narayana swarupulu varu.
1: That is the very form of God.
0: Narayana anaga emti?
1: What do you mean by narayana?
0: Narayana
1: narayana.
0: Nara means sanskritamlo water.
1: Nara in Sanskrit meant water.
0: Nayanam anaga kannulu.
1: Nayanam meant eyes.
0: Narayana swarupulanti doctors itarlu yokka kannu lopala neeru raakunda chuchukovali, adi narayana.
1: Doctors who are the very form of narayana should see that no one sheds a tear out of their eyes.
0: Nara nayanamulu itarlu kantidaralu kaarchukunda manam chuchukovali, adi narayana yokka tattvam.
1: They should see that no one would shed a tear. That is the essence of narayana.
0: కానీ ఇది మా చేత అవుతుందా అని మీరు సందేహించనక్కర్లేదు.
1: బట్ డోంట్ డౌట్ వెదర్ ఇట్స్ పాసిబుల్.
0: నీ శక్తి కొలది నీవు చేయి.
1: యూ డూ ఇట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: డూ యువర్ బెస్ట్ అంతే. దాని తర్వాత ఏమవుతుందో నీవు యోచించవద్దు.
1: బియాండ్ దట్ డోంట్ థింక్ ఆఫ్ ఎనీ.
0: సిన్సియర్ గా నువ్వు చేయి.
1: యూ వర్క్ సిన్సియర్లీ.
0: అదే డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్.
1: దట్ ఈస్ డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్.
0: ఈ రకమైనటువంటి దీని కింద మనం జీవితంలో మనం ప్రవేశపెడితే జగత్తంతకుడును నిత్య కళ్యాణ పచ్చన తోరణంగా ఉంటుంటాడు.
1: If we lead the life in such a way, the whole world will be.
0: ఈనాటి మానవునికి యొక్క దుఃఖమునకు అశాంతికి మూల కారణం ఏమిటి?
1: What is the reason behind the grief of mankind?
0: సులభంగా మనం చెప్పవచ్చు.
1: We can say easily.
0: ఈనాటి మానవుడు గడిచిపోయినటువంటి దానిని గురించి విచారం చేస్తున్నాడు.
1: Man bothers himself of the past today.
0: రాబోయే దానిని గురించి విచారం చేస్తున్నాడు.
1: హీ ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ద ఫ్యూచర్.
0: ఈ బలహీనత మనలో ఉండేటువంటి.
1: దిస్ ఈజ్ ద వీక్నెస్ అమంగ్ అస్.
0: గడిచిపోయిన దానిని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బ్రూడింగ్ ఓవర్ ద
0: పాస్ట్? ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. నాట్
1: పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్.
0: నాట్ కమ్ బ్యాక్.
1: డోంట్ కమ్ బ్యాక్.
0: ఫ్యూచర్ డాక్టర్ చెప్పాడు. ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్
1: Doctor made a mention of future.
0: Churchill yokka story kuda cheppadu ippudu.
1: He also said the story of Churchill.
0: Future.
1: Future.
0: Future enti emiti?
1: What do you mean by future?
0: Repu.
1: That is tomorrow.
0: Repu anedi entidi mana jeevithamlo no surety.
1: Tomorrow is not a surety in our life.
0: Future enti emi deeniki tagginatvanti oka sakshyam?
1: What is the witness for our future?
0: Future is not sure.
1: Future is uncertain.
0: ఏ నిమిషమో, ఎప్పుడు, ఎక్కడో.
1: ఎనీ మూమెంట్ వేర్ హౌ వీ కాన్ డిసైడ్.
0: కానీ ఈ యొక్క ఫ్యూచర్ విషయము, డు నాట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
1: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ద ఫ్యూచర్.
0: పాస్ట్ ఫ్యూచర్ రెండింటినీ వదిలిపెట్టి ప్రజెంట్ ను నీవు థింక్ చేయి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ లీవ్ ది పాస్ట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ లివ్ ఇన్ ద ప్రెసెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెసెంట్, ఇట్ ఇస్ ఆమ్ని ప్రెసెంట్.
0: పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుండాలి.
1: ద పాస్ట్ రిజల్ట్స్ ఆర్ ఇన్ ద ప్రెసెంట్.
0: ఫ్యూచర్ రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో ఉంటుండాలి.
1: ద ఫ్యూచర్ రిజల్ట్స్ ఆర్ ఆల్సో ఇన్ ప్రెసెంట్.
0: ఇప్పుడు ఏ విత్తనం నాటామో పూర్వం అదే వృక్షం వస్తుంది.
1: ద సీడ్ దట్ యు సో టుడే విల్ గివ్ ద ఫ్రూట్.
0: ఏ విత్తనం ఉండినో అది ఈనాడు వృక్షంగా ఉంటుండాలి.
1: ఇట్ ద ట్రీ ఆఫ్ టుడే హాస్ కమ్ అవుట్ ఆఫ్ ది సీడ్ యెస్టర్డే.
0: కనుక ప్రెజెంట్ లోపల పాస్ట్ ఫ్యూచర్ రెండు కూడా ఉంటుండాలి. So
1: in the present, the past and future are present.
0: కాబట్టి ప్రెజెంట్ నీవు సక్రమంగా చేయి.
1: సో యు థింక్ ఆఫ్ ది ప్రెజెంట్ ప్రాపర్లీ.
0: ఆ ప్రెజెంట్ నీవు సక్రమంగా తీసుకుంటే ఈ విచారానికి అవకాశమే లేదు.
1: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్ యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: పాస్ట్ ను చింతించుకుని ఫ్యూచర్ ను చింతించుకుంటూ ప్రెసెంట్ ను వదిలిపెడుతున్నాము, దాని వల్లే దుఃఖానికి గురి అవుతున్నాం.
1: వీ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్, వరీ అబౌట్ ద ఫ్యూచర్, దేర్ఫోర్ వీ సఫర్ ఇన్ ద ప్రెసెంట్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ వైద్య విధానం లోపల
1: ఇన్ ద మెడికల్ ప్రొసీజర్స్,
0: నేను డాక్టర్ కాదు,
1: స్వామి ఇస్ నాట్ డాక్టర్,
0: కానీ మీరందరూ డాక్టర్స్ కనుక కొంత విషయాన్ని కూడా మీరు చక్కగా యోచించాలి.
1: Since you are all doctors, you should think of this area also.
0: ఎవరెవరి స్వార్థాన్ని పురస్కరించుకుని వారు ఈ సబ్జెక్ట్ లోపల స్పెషలైజ్ చేస్తున్నారు.
1: Basing on the selfish interest, they specialize in an area.
0: ఉన్నది ఒకే హార్ట్.
1: Only one heart exists.
0: ఈ హార్ట్ లోపల 100 స్పెషలైజ్లు ఉంటున్నాయి.
1: In this heart there are 100 specialities.
0: ఒకరు చిన్న వాల్వ్స్, ఇంకోరు పెద్ద వాల్వ్, ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క స్పెషలైజ్ చేస్తున్నారు.
1: స్మాల్ వాల్, బిగ్ వాల్, ఈచ్ వన్ స్పెషలైజెస్ ఆన్ ది ఈచ్ ఆఫ్ ది వాల్వ్.
0: ఇంకో కొంత సెల్స్ మాత్రమే స్పెషలైజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు.
1: దేర్ ఆర్ సమ్ దట్ స్పెషలైజ్ ఆన్ సెల్స్.
0: ఈ సెల్స్ మాత్రమే స్పెషలైజ్ చేస్తుంటే ఇంకోటి ఏమైనా వచ్చిందంటే వాడు ఎక్కడ ఇంకో డాక్టర్ దగ్గర పోవాలి.
1: యాజ్ దే స్పెషలైజ్ ఆన్ సెల్స్, ఇఫ్ దర్ ఇస్ ఎనీ కాంప్లికేషన్ దే హావ్ టు కన్సల్ట్ డిఫరెంట్ డాక్టర్.
0: నా ఉద్దేశం ఏంటంటే ఈ స్పెషలైజ్ అనేటువంటి దాన్ని హార్ట్ ను ముక్కలు ముక్కలు చేయకుండా హార్ట్ అంతా ఒకటిగా మనం స్పెషలైజ్ చేయాలి.
1: దేర్ఫోర్ స్వామిస్ ఒపీనియన్ ఇస్ దట్ ది స్పెషలైజేషన్ షుడ్ నాట్ లీడ్ టు ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది హార్ట్, ఈ షుడ్ యూనిఫై ద హార్ట్.
0: ఒక్కదాని నీవు సెల్స్ చూడగలవు.
1: You can see a cell.
0: కాని వాల్స్ పనిచేయలేదంటే నీవు ఇంకో డాక్టర్ నీవే పంపాలి.
1: బట్ వెన్ వాల్స్ డోంట్ ఫంక్షన్ యూ షుడ్ డైరెక్ట్ హిమ్ టు అనదర్ డాక్టర్.
0: డాక్టర్ అయిపోయి కూడాను నీవు ఇంకో డాక్టర్ దగ్గర పంపటము ఇది అవమానం కదా.
1: బీయింగ్ ఎ డాక్టర్ యువర్ సెల్ఫ్ యూ డైరెక్ట్ ది పేషెంట్ టు అనదర్ డాక్టర్, ఈజ్ ఇట్ నాట్ షేమ్ఫుల్?
0: కనుక నీవు డాక్టర్ హార్ట్ స్పెషలైజ్ చేశావు.
1: యూఆర్ స్పెషలిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్.
0: అన్ని నీ చేతిలో పెట్టుకో.
1: ఎవ్రీథింగ్ యూ షుడ్ నో.
0: ఏ జబ్బు వచ్చినా నీవు నివారణ చేయడానికి పునుకో.
1: యూ షుడ్ బి ఏబుల్ టు క్యూర్ ఎనీ డిసీజ్.
0: ఆ రకమైనటువంటి దీని కింద ఉంటుండాలి.
1: You should be in that position.
0: Specialization chaala jagatne chaala idi chestu vastundadi.
1: This specialization is spoiling the world today.
0: Specialization undakoddu.
1: There should not be specialization.
0: General anitundi cheyali.
1: One should be general doctor.
0: Dantlo annintri endukodanu deenni manam aartherali.
1: Being a general doctor, you will be an expert in every area.
0: Inkokati mana heart manaki enta teach chestundado chakka yochincheyandi.
1: You also think of the heart that gives good teaching.
0: Kaani manam tired aipothunnamu.
1: But we are tired.
0: మనం చాలా విసిగెత్తుతున్నాము.
1: వీఆర్ డిస్గస్టెడ్.
0: చాలా వీక్ అయిపోతుంటున్నాము.
1: వీ బికమ్ వీక్.
0: కానీ దేనివల్ల?
1: వై?
0: నిర్విరామ కృషి చేస్తున్నాము, దాని వల్ల మనకు టైర్డ్ అయిపోతున్నాము.
1: బికాజ్ వీ డూ వర్క్ కంటిన్యూస్లీ, దేర్ ఫోర్ వీ గెట్ టైర్డ్.
0: మరి పిచ్చివాడా, నిర్విరామ కృషియే నీ యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యం అని హార్ట్ మనకు బోధిస్తుండాలి.
1: ది హార్ట్ టీచర్స్ దిస్ లెసన్, ది కంటిన్యూస్ వర్క్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ యువర్ లైఫ్. దట్ ఇస్ ద లెసన్ టాట్ బై ది హార్ట్.
0: కర్మానుబంధీని మనుష్యలోకే, మనుష్యులు ఇంతకుడు కర్మతో చేరినటువంటి వాడు.
1: ద హ్యూమన్ సొసైటీ ఈస్ బౌండ్ బై యాక్షన్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: ద బాడీ ఈస్ గిఫ్టెడ్ ఫర్ రైచియస్ యాక్షన్.
0: కనుకనే నీవు కర్మాచరణ కోసం నీవు జన్మించావు.
1: దేర్ ఫోర్ యు ఆర్ బోర్న్ ఫర్ యాక్టివిటీ.
0: కర్మ చేయవలసినటువంటి నీ కర్తవ్యము.
1: యూ షుడ్ పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని టైర్డ్ అయిపోయినామని నీవు ఇమాజినేషన్ కు అవకాశం ఇవ్వకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ ఇమాజిన్ దట్ యుర్ టైర్డ్
0: అని హార్ట్ మనకు బోధిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ద లెసన్ టాట్ బై ది హార్ట్.
0: ఎట్లా?
1: హౌ?
0: హార్ట్ నిరంతరము కొడుతూనే ఉంటుండాలి, పనిచేస్తూ. దీనికి రెస్ట్ లేదు.
1: హార్ట్ బీట్స్ కంటిన్యూస్లీ, ఇట్ హాస్ నో రెస్ట్.
0: అయితే దానికి ఒక రెస్ట్ ఉంది.
1: బట్ ఇట్ టూ హాస్ గాట్ ఎ రెస్ట్ సర్ నెక్స్ట్ ఎండ్.
0: టక్ టక్ టక్ టక్ టక్ టక్. ఈ టక్ టక్ రెండు టక్కులకు మధ్యలో ఒక రెస్ట్ ఉంటుండాలి. ఈ పని చేసి ఈ బ్లడ్ కొంచెము బ్యాడ్ బ్లడ్ గా మారిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ వర్క్ ద బ్లడ్ బికమ్స్
0: బ్యాడ్ బ్లడ్. అక్కడికి పోయి చేరుతుంది.
1: బ్యాడ్ బ్లడ్ రీచెస్ హార్ట్.
0: అక్కడ ఆ సెల్ ఫుల్ అయ్యేంత వరకు కూడా రెస్ట్ దానికి.
1: ద సెల్ విల్ బి అండర్ ద రెస్ట్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్.
0: ఫుల్ అయిన తర్వాత తిరిగి ప్రారంభం చేస్తుంది.
1: ద మూమెంట్ ఇస్ ఫుల్ ఇట్ స్టార్ట్స్ వర్క్.
0: అక్కడ నుంచి పంప్ కొట్టి
1: దెన్ ఇట్ పంప్స్ అప్
0: లంగ్స్ కు పంపిస్తుండాలి.
1: ఇట్ సెండ్స్ ఇట్ టు లంగ్.
0: ఈ లంగ్స్ అంతా కూడా అక్కడ ప్యూరిఫై చేస్తుండాలి.
1: లంగ్స్ ప్యూరిఫై ద బ్లడ్.
0: ఆ ప్యూరిఫై చేసి మరొక వైపు దీనికి పంపిస్తుండాలి.
1: దెన్ ఇట్ విల్ సెండ్ టు అనదర్ సైడ్.
0: ఇవన్నీ కూడా దానికి రెస్టే.
1: ఆల్ దిస్ అమౌంట్స్ టు రెస్ట్.
0: ఈ రెస్ట్ లేకుండా పోలేదు.
1: దేర్ ఈస్ నో డౌట్.
0: నా పనిలోనే నాకు రెస్ట్ ఉండాలని చెప్తుండాలి ఈ హార్ట్.
1: ది హార్ట్ టీచెస్ యూ ద లెసన్ దట్ దేర్ ఇస్ రెస్ట్.
0: పిల్లలు కూడా నేను చెప్తుంటాను.
1: దట్స్ వాట్ స్వామి టెల్స్ టు స్టూడెంట్స్.
0: స్వామి, 4 గంటలకు లేచి రాత్రి 11 గంటలకు వరకు మేము చదువుతుంటాము, మాకు రెస్టే లేదే అనుకుంటారు.
1: దే టెల్ స్వామి వీ గెట్ అప్ ఎట్ 4 o'clock అండ్ రీడ్ 11 o'clock ఇన్ ద నైట్. వీ హావ్ నో రెస్ట్.
0: రెస్ట్ అంటే ఏమిటి?
1: What do you mean by rest?
0: పడక వేసుకుని పండుకోవటం రెస్ట్.
1: Is it simply to lie down on the bed?
0: Change of work is rest.
1: Swami says, change of work is rest.
0: అదే విధంగానే ఇక్కడ చేంజ్ ఆఫ్ వర్క్ జరుగుతుంటుండాలి హార్ట్ లో.
1: Similarly, in the heart there is change of work.
0: ఈ యొక్క సెల్ ఫుల్ అయ్యేంత వరకు రెస్ట్ గా ఉంటుంది. అదైతేనే మరి తిరిగి పంప్ కొడుతుంటుంది.
1: ద సెల్ విల్ బి అట్ రెస్ట్ అంటిల్ ఇట్ ఈస్ ఫుల్. దేర్ ఆఫ్టర్ ఇట్ పంప్స్ అప్.
0: కనుక ఇంత సూక్ష్మంగా జరిగిపోతుంటుండాలి.
1: ఇట్ హ్యాపన్స్ ఇన్ ఎ సటిల్ వే.
0: ఈ బ్లడ్ సెల్స్ ఒక్కొక్క చిన్న సెల్స్ లో కూడా ఎంతో పని జరుగుతుంటుండాలి.
1: ఇన్ బ్లడ్ సెల్స్ ఇన్ ఎవ్రీ మైన్యూట్ సెల్ దర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ గోయింగ్ ఆన్.
0: ఎవరు కూడా ఈ యొక్క సృష్టి రహస్యాన్ని గుర్తించుకోలేరు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ నేచర్.
0: బాడీ అంతా బ్లడ్ సెల్స్.
1: ద బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ సెల్స్.
0: ఒక్క సెల్ లోపల ఏమిటిండదో అన్ని సెల్స్ లోపల కూడా అదే పవర్ ఉంటుండాలి.
1: వాట్ ఆల్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ సెల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అదర్ సెల్స్ ఆల్సో.
0: ప్యూరిఫై చేస్తుండాలి.
1: It purifies.
0: ఎంత దీన్ని యాక్షన్ చేస్తుండాలి.
1: ఇట్ ఆల్సో
0: తక్షణమే ఒకదానికొకటి త్యాగం చేస్తుండాలి. త్యాగం చేస్తుండాలి.
1: ఈచ్ సెల్ సాక్రిఫైసెస్ ఫర్ ద అదర్.
0: ఈ త్యాగం అనేటువంటిది మానవునికి బోధన చేస్తుండాలి.
1: ద లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ టాట్ టు హ్యూమానిటీ.
0: ఆ త్యాగం చేసినప్పుడే మనకు క్షేమం చేకూరుతుండాలి.
1: వెన్ వి సాక్రిఫైస్ ది వెల్ఫేర్ ఇస్ ఎన్షోర్డ్.
0: నా చేయి ఉంది. ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ దేర్ ఇన్ ద హ్యాండ్.
0: క్షణక్షణానికి ఇక్కడ బ్లడ్ దాన్ని వదిలిపెట్టి పోతుండాలి. త్యాగం చేస్తుండాలి.
1: ద మూమెంట్ After a moment the blood leaves that place, it sacrifices.
0: అది త్యాగం చేయకుండా బ్లడ్ అక్కడే గిరిపితే బాయిల్ ఏర్పడిపోతుంది.
1: If it does not sacrifice, the blood clots, you find the boil there.
0: అది మనకు రోగంగా రూపొందుతుంది.
1: That becomes the disease.
0: త్యాగం వల్ల ఎంత క్షేమం జరుగుతుంది.
1: Only out of sacrifice there will be security.
0: మన జీవితం అనేటువంటిది ముందుకు నడచాలనుకుంటే త్యాగం త్యాగం త్యాగం.
1: If we go ahead in life, the sacrifice is necessary.
0: న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: నో యాక్షన్ నో సొసైటీ నో పొజిషన్ నో వెల్త్ వుడ్ ఎన్ష్యూర్ దిస్ ఎటర్నిటీ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: అమృతత్వ మానసు
1: ఇట్స్ ఓన్లీ సాక్రిఫైస్. ఇట్ టేక్స్ యూ టు ఎటర్నిటీ.
0: ఇమ్మార్టాలిటీ. వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
0: రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: ఇమ్మోరాలిటీస్ మనం పోగొట్టుకోవాలి.
1: We should get rid of immorality.
0: Manamu pillalanta baaga telusunu swimming nerchukuntuntaru.
1: Students know this, they learn swimming.
0: Oka swimming pool lo padtaru.
1: Jump into the swimming pool.
0: Kaani mundunu jalamunu venukku nettinappude neevu munduku pothavu.
1: When you push the water behind you will be able to go ahead.
0: అది పుష్ చేయకుండా ఉంటే నీవు ఉన్న చోట్లే ఉంటావు.
1: ఇఫ్ యూ డోంట్ పుష్ వాటర్ లైక్ దాట్ యుల్ రిమైన్ దేర్ వేర్ యు ఆర్.
0: మనం నెట్టుతూ పోవాలి, అదే త్యాగం చేస్తూ రావాలి.
1: when you push behind the water, that is sacrifice.
0: మంచి కాని చెడ్డ కాని.
1: Either good or bad.
0: అన్నిటి త్యాగం చేయాలి.
1: Everything you have to sacrifice.
0: మన శరీరములో ఎంత గొప్ప ఫంక్షన్ చేస్తుందో అది యోచించేయండి.
1: What great task is undertaken by the body? Think of this.
0: మనము భుజిస్తున్నాం.
1: We eat, we take food.
0: ఇది ఏది కూడాను సెల్ఫ్లెస్ గా పని చేస్తున్నాయి.
1: Everything works selflessly.
0: ఈ సెల్ఫ్లెస్ అనేది దానికి ఈ పంచేంద్రియ యొక్క తత్వాన్ని చక్కగా ఉదాహరణగా తీసుకోవాలి.
1: ది సెల్ఫ్లెస్నెస్ వీ షుడ్ అండర్స్టాండ్ టేకింగ్ ది బాడీ.
0: ఈ టంబ్లర్ లో ఒక జ్యూస్ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ జ్యూస్ హియర్.
0: కానీ ఆ జ్యూస్ యొక్క టేస్ట్ ఈ టంబ్లర్ కు తెలియదు.
1: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ ఈస్ నాట్ రియలైజ్డ్ బై ద టంబ్లర్.
0: దానిలో ఒక స్ట్రా వేస్తాం.
1: వీ పుట్ ఎ స్ట్రా దేర్ ఇన్ ద టంబ్లర్.
0: ఈ స్ట్రా వేసేసి దాని నోట్లో పెట్టుకుంటాం.
1: త్రూ ది స్ట్రా and you keep it there in your mouth.
0: స్ట్రా ద్వారా మనం ఈ జ్యూస్ లోపల పీల్చుకుంటున్నాము.
1: త్రూ ద స్ట్రా యూ సిప్ ద జ్యూస్.
0: కానీ ఆ యొక్క జ్యూస్ యొక్క టేస్ట్ స్ట్రా కూడా తెలియదు.
1: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ ఈస్ నాట్ నోన్ టు ద స్ట్రా.
0: నాలుకొకటి మాత్రమే తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ద టంగ్ ద టేస్ట్.
0: నాలుకు టేస్ట్ చేస్తుంది కానీ తాను ఎంజాయ్ చేయటం లేదు.
1: టంగ్ మియర్లీ టేస్ట్ బట్ ఇట్ డజంట్ ఎంజాయ్.
0: అయ్యో ఇది తీయగుంటుంది అని లోపలికి జఠరాగ్ని పంపుతుంది.
1: ద టంగ్ ఎంజాయ్స్ ఇట్ టేస్ట్ ఫైండ్స్ ఇట్ స్వీట్ అండ్ సెండ్స్ ఇట్ ఇన్ ది స్టమక్.
0: ఏమైనా సరైన టేస్ట్ లేకపోతే తీసి బయటకు పంపించేస్తుంది.
1: ఇఫ్ ది టేస్ట్ ఈస్ నాట్ గుడ్ ఇట్ వామిట్స్.
0: తాను టేస్ట్ చూస్తున్నదే కానీ అనుభవించటం లేదు.
1: ఇట్ మియర్లీ టేస్ట్ ఇట్ డజంట్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మన హార్ట్ ఒక టంబ్లర్.
1: ద హార్ట్ ఈస్ ఎ టంబ్లర్.
0: దీంట్లో లైఫ్ అనేటువంటి జ్యూస్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ది జ్యూస్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఆ హార్ట్ కి ఏమి తెలియదు.
1: The heart doesn't know that.
0: Dantlo pipes anetvanti inta kuda straw vestundayi.
1: It puts the straw of pipe.
0: Adi sarvatra kuda nu supply chestuntundali.
1: It supplies all over.
0: Kani aa pipes kuda teliyadu.
1: But the pipes don't know this.
0: Kani buddhi adi test chestuntadi.
1: The intellect tastes it.
0: Is it good or bad? Is it right or wrong? Discrimination chestundi.
1: It discriminates whether it's good or bad, right or wrong.
0: Chestundi kani taanu kuda enjoy cheyadu.
1: It does, but it doesn't enjoy.
0: దానంతా లైఫ్ సోర్స్ దానికి పంపిస్తుంది.
1: ఇట్ సెండ్స్ టు ది లైఫ్ ఫోర్స్.
0: అదే సోర్స్ నాట్ ఫోర్స్.
1: దట్ ఈస్ ది సోర్స్ అండ్ నాట్ ఫోర్స్.
0: బయట నుంచి వచ్చేటువంటిది ఫోర్స్.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇస్ ఫోర్స్.
0: లోపల నుంచి వచ్చేది సోర్స్.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ ఇస్
0: సోర్స్ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ ది సోర్స్.
0: అదే స్ప్రింగ్.
1: దట్ ఈస్ ద స్ప్రింగ్.
0: ఆ స్ప్రింగ్ కి ఏ మాత్రం కూడా అడ్డు ఉండదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అబ్స్టకల్ టు ది స్ప్రింగ్.
0: అదే దైవం యొక్క సృష్టి యొక్క రహస్యం.
1: దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్స్ నేచర్.
0: ఎన్ని రకమైనటువంటి సెల్స్, ఎన్ని రకమైనటువంటి నర్వ్స్, ఎన్ని రకమైనటువంటి ఇవి ఎంత పని చేస్తున్నాయి.
1: ద సెల్స్ అండ్ ద నర్వ్స్ వర్క్ ఇన్ మెనీ వేస్.
0: ఒక తట్టు మజిల్స్ పెంచుతుండాలి.
1: దే డెవలప్ మజిల్స్ ఆన్ వన్ హ్యాండ్.
0: నర్వ్స్ కింద స్ట్రెంగ్త్ ఇస్తుండాలి.
1: ఇట్ ఆఫర్ స్ట్రెంగ్త్ టు ద నర్వ్.
0: ఒక తట్టు పంచేంద్రియం కూడా ప్రకటింప చేస్తుండాలి.
1: ఆల్ ది ఫైవ్ సెన్సెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
0: కన్నులను చూపుతుండాలి.
1: ద ఐస్ వాచ్
0: ఉండాలి. నాలుకకు రుచిస్తుంటుండాలి.
1: ద ఐస్
0: అంతా కూడా డివైన్ సోర్స్.
1: All these things are obtained out of the divine source.
0: అది ఎవ్వరు కూడా చెప్పలేరు.
1: No one can explain.
0: కానీ ఈనాటి మానవులంతా వైజ్ఞానికులంతా కూడా ఇది లా ఆఫ్ నేచర్ అంటున్నారు.
1: But the human beings and scientists today call it as law of nature.
0: ఈ లా అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got this law?
0: ఈ లా నిర్ణయకర్త ఒకరు ఉన్నారు కదా.
1: There's one that has decided this law.
0: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి. దీన్ని ఎవరు చేసిన వాడు ఒకరు ఉన్నాడు కదా.
1: It is a tumbler. There's certainly one that made this tumbler.
0: ఈ వెండి రెడీమేడ్ టంబ్లర్ గా రాలేదు.
1: This silver tumbler has not come on its own.
0: Silver bhagavat srushti.
1: The silver is God's creation.
0: Ee tumbler goldsmith srushti.
1: The tumbler is the creation of the goldsmith.
0: Kanuka deeniki prapanchamlo kudanu water and mud ee rendu kudanu bhagavat srushti.
1: In the world the water and the mud are God's creation.
0: Kani water mud rendu mix chesi potter create potter chestunnadu.
1: The water and mud are mixed by the potter, made into a pot and the
0: potter ku srushtikarta potter.
1: The creator of the pot is the potter.
0: కానీ పంచభూతములకు సృష్టికర్త భగవంతుడు.
1: The five elements are created by God.
0: ఇంకొకరు ఈ విధమైనటువంటి సృష్టిని చేయలేరు.
1: No one can
0: మానవత్వంలోనే ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ఎక్కువ వినియోగం చేస్తున్నారు.
1: But man relies on the physical faculties more.
0: అయితే ఈ ప్రాకృతమైనటువంటి రెండు శక్తులు కూడా ఉపయోగంగానే ఉంటున్నాయి.
1: However, the secular physical forces are also needed.
0: వైజ్ఞానికుడు సుఖాన్ని కోరినటువంటి వాడు ఏరోప్లేన్ కనిపెడుతుంటాడు.
1: ద సైంటిస్ట్ హూ ఇస్ ఆఫ్టర్ కన్వీనియన్స్ డిస్కవర్స్ ఏరోప్లేన్.
0: ధైర్య సాహసంతో ఉన్నటువంటి వాడు ఏరోప్లేన్ కనిపెడుతుంటాడు.
1: ద మ్యాన్ విత్ వేలర్ అండ్ కరేజ్ డిస్కవర్స్ ఏరోప్లేన్.
0: కానీ భయంగా ఉన్నటువంటి వాడు హెలికాప్టర్ దాంట్లో నుంచి పారాచ్యూట్ నుంచి కనిపెడతాడు.
1: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్ డిస్కవర్స్ పారాచ్యూట్ టు డ్రాప్ డౌన్.
0: బలహీనుడు పారాచ్యూట్ కనిపెడుతున్నాడు. ధైర్యవంతుడు ఏరోప్లేన్ కనిపెడుతున్నాడు.
1: మ్యాన్ ఆఫ్ కరేజ్ డిస్కవర్స్ ఏరోప్లేన్. ద మ్యాన్ అవుట్ ఆఫ్ ఫియర్ డిస్కవర్స్
0: పారాచ్యూట్. ఉపయోగములే.
1: బోత్ ఆర్ ఆఫ్ ఇమెన్స్ యూజ్.
0: అయితే ఒకటి ప్రమాదం తప్పించేటువంటిది, ఒకటి ప్రమాదం పుట్టించేటువంటిది.
1: వన్ లీడ్స్ టు ద డేంజర్, ద అదర్ వన్ హెల్ప్స్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ద డేంజర్.
0: కనుక మనం ప్రమాదమును తప్పించేటువంటి యొక్క దీని కింద మనం తగిన ప్రయత్నం చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి అవుట్ ఆఫ్ డేంజర్.
0: మనం ఎప్పుడు నిరాశకు చోటు ఇవ్వకూడదు.
1: వి షుడ్ నెవర్ బి ఫ్రస్ట్రేటెడ్ ఎట్ ఎనీ టైం.
0: నమ్మినా నమ్మకపోయినా నా యొక్క విషయంలో మీకు చెప్తున్నాను.
1: వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వామి ఇస్ టెలింగ్ ఆఫ్ హింసెల్ఫ్.
0: నాకు ఏ వరి కూడా లేదు.
1: స్వామి హాస్ నో వరి.
0: హాస్పిటల్ కడుతున్నామే.
1: Such a big hospital is built.
0: జోగారావు చెప్పేవాడు.
1: జోగారావు యూస్
0: స్వామి ఇంత పెద్ద ప్లాన్ వేశామే, మన బ్యాంకులో డబ్బు లేదే, ఎట్టి ఇది అవుతుంది, ఏమి చెబుతుంది అని చాలా భయపడేటువంటి వాడు.
1: జోగారావు యూస్ టు సే, వీ డిసైడ్ ఎ వెరీ బిగ్ ప్లాన్, దేర్ ఇస్ నో మనీ ఇన్ ద బ్యాంక్, హౌ డు వీ డూ దాట్.
0: మనం చేసేది మంచి కార్యము.
1: వాట్ ఎవర్ వీ డూ ఇస్ గుడ్ థింగ్.
0: మనం పరోపకార నిమిత్తమే మనం పాటుపడుతున్నాం.
1: వీఆర్ వర్కింగ్ ఫార్
0: నో ఎనీ సెల్ఫిష్ ఇన్ మీ.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఇన్ స్వామి.
0: కనుక అంత కూడా ప్రపంచం కోసం చేస్తున్నాము.
1: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ ద వరల్డ్.
0: నువ్వు ఈ బలహీనతకు చోటు ఇవ్వద్దు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్
0: సెల్ఫిష్నెస్. జరుగుతుంది.
1: ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
0: ఆ కాన్ఫిడెన్స్,
1: దట్ కాన్ఫిడెన్స్,
0: ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుంది? మనము మంచి కార్యం చేయడానికని సత్సంకల్పం వచ్చినప్పుడు ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది.
1: వెన్ యూ గెట్ దట్ కాన్ఫిడెన్స్, వెన్ యూ హావ్ గాట్ గుడ్ థాట్స్, ద గుడ్ విల్, యూ విల్ హావ్ ఎ కాన్ఫిడెన్స్.
0: ఇది టంబ్లర్.
1: Here is a tumbler.
0: దీంట్లో హాఫ్ కప్ వాటర్ ఉంటుండాలి.
1: Here there is half cup of water.
0: తృప్తికరంగా జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి మానవుడు హాఫ్ కప్ వాటర్ ఉంటుండాలని ఆనందిస్తాడు.
1: A man with satisfaction will feel very happy because the tumbler is half full of water.
0: తృప్తి లేనటువంటి వాడు అయ్యో హాఫ్ ఎంప్టీగా ఉంది అనుకుంటాడు.
1: The dissatisfied fellow says that the tumbler is half empty.
0: కనుక మనం ఎంటీకి మనం చోటు ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ ఎంప్టీనెస్.
0: ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అయినా కూడా మనం సంతృప్తి పడాలి.
1: వీ షుడ్ బి సాటిస్ఫైడ్ ఈవెన్ విత్ ద డ్రాప్ ఆఫ్ వాటర్.
0: ఆ విధమైనటువంటి తృప్తి ఉండినప్పుడు ఎంత పని అయినా మనం చేయొచ్చు.
1: విత్ దట్ సాటిస్ఫాక్షన్ వీ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: చాలా మంది డాక్టర్స్ అంతా నిన్నటి దినం కూడాను చాలా రిపోర్ట్ చెప్పారు. ఇది ఎట్ట సాధ్యం అవుతుంది, ఎట్ట సక్సెస్ అవుతుంది, ధనం కావాలి, ఎంతో ఏం చెయ్యాలి, మనం అంతా నూతనమైనటువంటి యొక్క పనిముట్లంతా కొనాలి, మనం లోన్ తీసుకుంటాం, లోన్కంతా ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంట్రెస్ట్ తర్వాత ఇంకా మనం సంపాదించేది ఏమిటి ఉంటుంది అని అనేక డౌట్స్ కింద వాళ్ళు కొంత ప్రబోధించుతూ వచ్చారు.
1: మెనీ డాక్టర్స్ సబ్మిటెడ్ ఇన్ ద రిపోర్ట్స్ యెస్టర్డే ఎక్స్ప్రెస్ దేర్ డౌట్స్. Lot of money is to be spent. There is lot of expenditure here. Even if you take the loan, interest has got to be paid.
0: కాకుండా ఈనాటి డాక్టర్స్ యొక్క పరిస్థితి కూడా చాలా పాపం కష్ట స్థితిలో ఉంటుండాలి.
1: The position of doctor is also difficult to a certain extent.
0: ఒక్క సీటు కావాలంటే 10 lakhs మనం కట్టాలి.
1: For one medical seat, one has to pay 10 lakhs.
0: ఈ 10 lakhs మనం డొనేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఈ 5 సంవత్సరం జరిగేదానికి తిరిగి ఒక 5 lakhs అయిపోతుంది.
1: After paying 10 lakhs as capitation, one has to pay 5 lakhs to pass the exam.
0: 15 lakhs kudutu thanu pass chesin tarvata sampayinchali kada.
1: He has to earn 15 lakhs which he has spent for his study.
0: Vaani manaslo ade untuntadi, nenu 15 lakhs spend chesanu, dani ettaina sampadinchali.
1: All this is there in his mind. I spent 15 lakhs to study this, I should earn it back.
0: Rajame papamu.
1: It's quite natural.
0: తల్లిదండ్రులు ఏ అప్పులో ఏ సప్పులో చేసి వీనికి సీట్ ఇప్పించారు.
1: పేరెంట్స్ బారోడ్ మనీ అండ్ దెన్ ఎడ్యుకేటెడ్ హిమ్.
0: ఆ వరిని కొంచెం తప్పించుకోవడానికి సహజంగానే వస్తుంటారు.
1: గెట్ హింసెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ వరీ హీ ఎర్న్స్.
0: కనుక ఈ తప్పు ఎలాంటిది?
1: వాట్ సార్ట్ ఆఫ్ మిస్టేక్ ఇస్ దాట్?
0: అనగా ఇక్కడ మరికొన్ని కొన్ని సర్దుబాటు చేయాలి.
1: హియర్ వీ హావ్ టు మేక్ సమ్ అడ్జస్ట్మెంట్.
0: ఈ మెడికల్ కాలేజీ లోపల,
1: ఇన్ మెడికల్ కాలేజెస్,
0: ఎవడో ఒకరు 10 లక్షలు ఇస్తే వాడినంతా కూడా చేర్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ అడ్మిట్ ఎనీ వన్ హూ పేస్ 10 లాక్స్.
0: దానికి అర్హుడైనటువంటి వాడినే చేర్చుకోవాలి.
1: వీ హావ్ టు అడ్మిట్ ఎలిజిబుల్ వన్.
0: ఆ శక్తి, ఆ యొక్క కెపాసిటీ, ఆ విధమైనటువంటి ఇంట్రెస్ట్, ఆ విధమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాడిని చేర్చుకోవాలి.
1: వీ హావ్ టు అడ్మిట్ ద వన్ విత్ దట్ కెపాసిటీ, విత్ దట్ నాలెడ్జ్ అండ్ ది ఇంట్రెస్ట్.
0: అలాంటి వాడు అభివృద్ధి వచ్చినప్పుడు చాలా బాగుపడతాడు.
1: వెన్ సచ్ పీపుల్ ఆర్ అడ్మిటెడ్ దే విల్ సర్టన్లీ బి గుడ్.
0: ఈనాడు అట్టివి జరగటం లేదు.
1: సచ్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ టుడే.
0: లాక్స్ అయినా ఇవ్వాలి, రికమెండేషన్ అయినా కావాలి.
1: ఐదర్ దే షుడ్ పే లాక్స్ ఆర్ షుడ్ హ్యావ్ రికమెండేషన్.
0: వాడు ఎన్ని 5 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి వాడు 12 సంవత్సరాలు తీసుకుంటాడు.
1: ద వన్ హూ హాస్ టు గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ 5 ఇయర్స్, హీ విల్ టేక్ 12 ఇయర్స్.
0: అలాంటి వాడిని చదివించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ సచ్ ఎ ఫెలో?
0: కనుక ఈ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మనం క్వాలిటీని కోరాలి కానీ క్వాంటిటీని చేరుకోవాలి.
1: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ షుడ్ థింక్ ఆఫ్ క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
0: పూర్వ కాలం లోపల ఎంతో శ్రమ పడేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ దే యూస్ టు వర్క్ హార్డ్.
0: 18 అవర్స్ డేకి 18 అవర్స్ చదివేటువంటి వాడు మెడికల్.
1: The medical graduate used to study for 18 hours in the olden days.
0: కానీ వాడు చక్కగా ఉత్తీర్ణుడు కాదు.
1: Unless they study, they never pass.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు,
1: but unfortunately today,
0: చదవనక్కర్లేదు,
1: they don't need to read.
0: పాస్ అవుతుంటాడు.
1: They are sure to pass.
0: ఇలాంటి డాక్టర్స్ రావటం వల్లే దేశంలో చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: Because of such doctors there's great danger.
0: అందరూ అట్ట కాదు, చాలా మంచి వారు ఉంటున్నారు.
1: All are not like that, there are many good people.
0: కనుక మన డాక్టర్స్ అంతా ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి?
1: సో వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ టు బి డన్ బై అవర్ డాక్టర్స్?
0: ఇలాంటి దాన్ని అంతా కొంచెం చక్క చేయాలి.
1: దే షుడ్ రెక్టిఫై సచ్ డిఫెక్ట్స్.
0: ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ద్వారా కూడా ఇవన్నీ కొన్ని మార్పులు తెప్పించాలి.
1: దే షుడ్ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ అండ్ బ్రింగ్ చేంజ్.
0: మీ డ్యూటీ,
1: దట్ ఈస్ యువర్ డ్యూటీ.
0: అప్పుడే దేశం బాగుపడుతుంది.
1: దెన్ కంట్రీ విల్ బి ప్రాస్పరస్.
0: ఇప్పుడు ఇన్ని హాస్పిటల్ కూడా మనకు అక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ మెనీ హాస్పిటల్స్.
0: ఎంత సులభంగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు.
1: యూ కెన్ ట్రీట్ ఈజీలీ.
0: నా ఉద్దేశము మీరు ధనం కోసం మీరు పాటు పడకండి, బాధపడకండి.
1: స్వామి ఒపీనియన్ ఇస్ యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద మనీ.
0: ప్రేమతో మీ యొక్క పేషెంట్ ను డ్యూటీ ఇస్ గాడ్ అని ప్రేమతో మీరు చేయండి.
1: యూ ట్రీట్ యువర్ పేషెంట్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ డ్యూటీ ఇస్ గాడ్.
0: ఈ లవ్ అనేటువంటిది కూడా ఏదో ఒకటి పుచ్చుకునేటువంటి యొక్క దీంతో కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: దిస్ లవ్ ఇస్ నాట్ మియర్లీ టు టేక్, ఇట్ షుడ్ బి గివ్ అండ్ టేక్.
0: నీవు దానికి ఛార్జెస్ చేయి.
1: యూ కెన్ చార్జ్,
0: కానీ చేసే సమయంలో ప్రేమతో చేయి.
1: బట్ వైల్ డూయింగ్ ఇట్ డూ ఇట్ విత్ లవ్.
0: ఇది సరైనటువంటి మార్గంగా ఉంటుంటారు.
1: దిస్ ఇస్ ది కరెక్ట్ పాత్.
0: అన్ని కేసులు కూడా సక్సెస్ అవుతాయి.
1: ఆల్ కేసెస్ ఆర్ బౌండ్ టు బి సక్సెస్.
0: మన ప్రేమను పట్టే పేషెంట్ కూడా చాలా ఆనందిస్తారు.
1: బేసింగ్ ఇన్ అవర్ లవ్ ద పేషెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
0: కనుక మనము స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే. ఈ రకమైన ప్రేమతో మనము జీవితాన్ని గడపాలి.
1: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ విత్ సచ్ లవ్.
0: కానీ కొంతమంది పాపం చాలా శ్రమపడి చాలా టైర్డ్ అయిపోతారు.
1: But many people work hard and they are tired.
0: అది నిజమే. దానికి తగిన విశ్రాంతి కూడా ఉంటుండాలి.
1: They need rest also.
0: మన అమెరికన్ డాక్టర్ చెప్పాడు.
1: The American doctor said.
0: స్వామి చెప్పిన దాన్ని అంతా కోట్ చేశాడు.
1: He quoted Swami profusely.
0: మనం మంచి మాటలు మాట్లాడాలి.
1: We should speak.
0: You cannot always oblige, you can speak always obligingly and not.
1: You cannot always oblige, you can talk obligingly.
0: మనం ఆ విధంగానే మనం మాటలు మంచిగా చెప్పాలి.
1: We should make use of good words.
0: మనము చేసే పనులు కూడా ప్రేమతో చెయ్యాలి.
1: వీ షుడ్ యాక్ట్ విత్ లవ్.
0: ఒక్కతూరి డాక్టర్ ని చూసేటప్పటికే అతను నవ్వుతుంటే పేషెంట్ కూడా చాలా శాంతిగా ఉంటాడు.
1: యాజ్ ద డాక్టర్ అప్రోచెస్ విత్ ఎ స్మైల్ ద పేషెంట్ విల్ హ్యావ్ ఆల్ పీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతింత ప్రదేశాల నుంచి ఇంత శ్రమలు పడి ఇంతెంతో దూరం నుంచి ఇచ్చి ఇక్కడ చేరారు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్.
0: కాన్ఫరెన్స్ అనేటువంటిది కానీ ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి.
1: దర్ ఆర్ మెనీ కాన్ఫరెన్సెస్ ఇన్ ద వరల్డ్,
0: మెనీ సింపోజియం,
1: వేరియస్ సింపోజియా.
0: కానీ జరుగుతుండాలే, కానీ అక్కడ నిర్ణయించినటువంటి ఒక్కటైనా కూడాను ముందు ఆచరించడానికి ప్రయత్నించడం లేదు.
1: దో దే టేక్ ప్లేస్ నాట్ ఈవెన్ వన్ డిసిషన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్.
0: మనది అట్ట కాదు.
1: అవర్ షుడ్ బి లైక్ దాట్.
0: మీరందరూ పూర్తి పూర్ణ హృదయలే వచ్చారు ఇక్కడే.
1: యు హావ్ కమ్ హోల్ హార్టెడ్లీ.
0: ఇక్కడ మనం నిర్ణయించుకున్నటువంటివన్నీ కూడా మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: ఆల్ అవర్ డెసిషన్స్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్.
0: ఏ విధమైనటువంటి భావాలతో మీరు ఇక్కడికి వచ్చి చేరారో అదే భావాలతో మీరు వెనుకపోతే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ రిటర్న్ బ్యాక్ విత్ ద సేమ్ ఫీలింగ్స్ యాజ్ యూ హావ్ కమ్ హియర్, వాట్ ఈస్ ది యూజ్?
0: ఆకలి అవుతుండాలి.
1: వీఆర్ హంగ్రీ.
0: హోటల్కి పోవాలని హోటల్కి పోయినావు.
1: యూ గో టు ద హోటల్.
0: హోటల్కి పోయినటువంటి వాడు నీవు ఆకలిని తీర్చుకొని ఆనందంగా రావాలి, కానీ అక్కడ నుంచి కూడా తిరిగి ఆకలితోనే వస్తే నీ హోటల్ పోయి ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యు గో టు ద హోటల్ యూ షుడ్ అప్పీజ్ యువర్ హంగర్, యూ షుడ్ ఈట్. ఇఫ్ యు ఆర్ స్టిల్ హంగ్రీ, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ గోయింగ్ టు ద హోటల్?
0: కనుక అక్కడ పోయి ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ గోయింగ్ టు ద హోటల్.
0: అదే విధంగానే మనం కాన్ఫరెన్స్ కు వచ్చాము.
1: సిమిలర్లీ వి హావ్ కమ్ టు ద కాన్ఫరెన్స్.
0: తెలుసుకోవాలని వచ్చాము.
1: వి హావ్ కమ్ హియర్ టు నో మెనీ
0: థింగ్స్. మనం ప్రబోధించాలని వచ్చాము.
1: వి హావ్ కమ్ హియర్ టు టీచ్ మెనీ థింగ్స్.
0: వచ్చిన వారం వచ్చినట్టుగా పోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ రిటర్న్ యాజ్ వి హావ్ కమ్,
0: అక్కడ నుంచి ఏదైనా ఒక మంచి సరుకును మీరు తీసుకుని పోవాలి.
1: యూ హావ్ టు క్యారీ విత్ యూ గుడ్ స్టఫ్.
0: అదే మీ ఎంకరేజ్మెంట్ తీసుకుని పోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దిస్ ఎంకరేజ్మెంట్.
0: ఇదే మీ యొక్క ఆనందము.
1: దిస్ హియర్ లైస్ యువర్ బ్లెస్.
0: ఈ ఆనందంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ హ్యాపీనెస్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: కనుక మీరు ఆనందంతో వెళ్లి
1: యూ రిటర్న్ హ్యాపీలీ.
0: చెప్పినటువంటి యొక్క ఇవన్నీ కూడాను అడ్వైజర్స్ అంతా కూడాను చాలా ఉత్తమమైనటువంటివి.
1: ఆల్ అడ్వైజర్స్ ఆర్ గుడ్.
0: మీ అనుభవాలు కూడా చాలా ఉత్తమమైనటువంటివి.
1: యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో ప్రెటీ గుడ్.
0: ఇలాంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ రావటం చాలా అదృష్టము.
1: It's a good luck to have experienced doctors.
0: అలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా వచ్చి
1: such a great doctor
0: మా ఆసుపత్రి విషయం లోపల చాలా సలహాలంతా ఇచ్చి
1: they give many advices to our hospital.
0: ఎన్నో విధమైనటువంటి యొక్క పూర్వం ఉన్నత స్థితికి తెప్పించడానికి తగినటువంటి యొక్క అభిప్రాయాలు కూడా అందించారు.
1: They have expressed opinions to take it to noble heights.
0: తప్పక వాటిని మేము అంగీకరించి మీ యొక్క అభిష్టానికి తగినట్టుగా మేము పురోభివృద్ధికి కూడాను తగిన కృషి చేస్తాం.
1: వి యాక్సెప్ట్ దెమ్ డెఫినెట్లీ, వి విల్ స్ట్రైవ్ హార్డ్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్.
0: నిన్న మీరు చెప్పినట్టుగా ఈ వాల్స్ అంతా కూడాను కొంచెం దీని విషయంలో కూడా మేము ఒక ప్లాన్ వేసుకున్నాము.
1: As you said yesterday about the walls, we devised a plan.
0: Inte kaakunda urology, neurology vishayamlo kuda nu chaala memu taginatvanti yokka plan kuda vestunnamu.
1: We are also devising a plan for urology and neurology.
0: మీకు తగినటువంటి యొక్క మీ అనుభవాలంతా కూడాను తప్పక మాకు అప్పుడప్పుడు అందిస్తూ.
1: బెటర్ యూ గివ్ యువర్ ఎక్స్పీరియన్స్ నౌ అండ్ దెన్
0: మా డాక్టర్స్ ని కూడా తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలంతా అందిస్తూ.
1: గివింగ్ ఎంకరేజ్మెంట్ టు యువర్ డాక్టర్స్
0: మీరు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి
1: విజిటింగ్ దిస్ ప్లేస్
0: చూచి ఆనందించాలని కూడా మేము ఆశిస్తున్నాము.
1: యు సీ అండ్ ఎంజాయ్ దట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ బై అస్
0: మీరు ఎప్పుడు కావాల్సినా కూడా రావడానికి ఆల్వేస్ వెల్కమ్ వెల్కమ్
1: యు కెన్ కమ్ ఎనీ టైమ్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్
0: మీరు ఎట్టి అభ్యంతరము పెట్టుకోకండి.
1: యు నీడ్ నాట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్
0: ఇది మీ హాస్పిటల్ మీ సొంతము.
1: దిస్ ఈస్ యువర్ ప్రాపర్టీ దిస్ యువర్ హాస్పిటల్
0: నాది కాదు
1: ఇట్స్ నాట్ స్వామి
0: నా ప్రాపర్టీ మీరే
1: స్వామిస్ ప్రాపర్టీ ఆర్ యూ ఓన్లీ
0: కనుక మీరు ఇక్కడ నుంచి ఇన్వైట్ కావాలనేటువంటి దీనికోసం మీరు కాచుకోకండి.
1: డోంట్ వెయిట్ ఫర్ ఇన్విటేషన్
0: ఎప్పుడు కూడా మీ ఇంటికి మీరు రావడం లోపల ఎట్టి అభ్యంతరము ఉండదు.
1: దేర్ నో అబ్జెక్షన్ టు కమ్ టు యువర్ ఓన్ హోమ్.
0: చాలా అందరూ గొప్ప గొప్ప అనుభవజ్ఞులైనటువంటి వారంతా వచ్చారు.
1: మెనీ ఎక్స్పీరియన్స్ పీపుల్ హావ్ కమ్.
0: ఏ కాన్ఫరెన్స్ లో కూడా ఈ విధమైనటువంటి ప్రశాంతంగా ఈ విధమైనటువంటి పవిత్రమైన హృదయాలతో వారి హృదయాల్లో ఉన్నటువంటి వెల్లడించేటువంటిది జరగదు.
1: ఇన్ నో కాన్ఫరెన్స్ దేర్ విల్ బి సచ్ పీస్ సీక్రెట్ ఐడియాస్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ ఓపెన్లీ.
0: ఈ కాన్ఫరెన్స్ లో పోయినా కానీ వాదోపవాదము ఊరికే పోట్లాడుతూ ఉంటుంటారు.
1: ఇన్ ఎవ్రీ కాన్ఫరెన్స్ దేర్ విల్ బి ఆర్గ్యుమెంట్స్.
0: ఇక్కడ ప్రశాంతంగా జరిగింది.
1: హియర్ ద కాన్ఫరెన్స్ కంక్లూడెడ్
0: పవిత్రంగా జరిగింది.
1: ఇట్స్ రియల్లీ సీక్రెట్.
0: మా సోమరాజు చెప్పినట్టుగా ఇది ఒక టెంపుల్ గా ఉంటుండాలి కానీ ఇది హాస్పిటల్ మాదిరి లేదు.
1: As Somaraju said, it is a temple but not a hospital.
0: కాబట్టి ఈ టెంపుల్ లోపల తగినటువంటి యొక్క ప్రార్థనలు జరగాలి.
1: So in this temple there should be prayers.
0: ఏమిటి ఈ ప్రార్థన?
1: What is this prayer?
0: పేషెంట్స్ అందరు కూడాను సక్సెస్ కావాలి. లోకస్థమస్త సుఖినో భవంతు లోకస్థమస్త సుఖినో భవ ఇలాంటి ప్రార్థన జరగాలి.
1: We should pray that there should be success in every case. This should be the prayer everywhere.
0: కనుక ఈనాడు ఎంతో ఆనందకరమైన యొక్క దీంట్లో జగత్తు కూడాను ఎంతో ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క విషయాలంతా జరిగినాయి.
1: టుడే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ వీఆర్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: మున్ముందు ఇంకా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఆరోగ్యవంతులై ఆనందవంతులై ఆదర్శ జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని వేగిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ ఆల్సో ది ఎంటైర్ హ్యుమానిటీ షుడ్ బి హెల్దీ పీస్ఫుల్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. స్వామి బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: भजन बिना सुख शांति नहीं
3: बिना सुख शांति नहीं
2: हरि भजन

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ సింపోజియంకు ఎన్నో విధములైనటువంటి యొక్క సేవలు పడి అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా ఇది జరిపి తీరాలనేటువంటి ఉత్సాహంతో పట్టుపట్టి ఏ ఒక్క విషయంలో కూడాను స్వామికి తొందర ఇవ్వకూడదనే ఉద్దేశంతో రాజీవ్ మహాజన చాలా శ్రమ పడ్డాడు.
1: టు ఆర్గనైజ్ దిస్ సింపోజియం, రాజీవ్ మహాజన్ వర్క్ వెరీ సిన్సియర్లీ. హీ వర్క్ వెరీ హార్డ్.
0: డే అండ్ నైట్ వేణుగోపాల్, రాజీవ్ మహాజన్ ఇద్దరు కూడా చేరి ఎన్నిన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు.
1: వేణుగోపాల్ అండ్ రాజీవ్ మహాజన్ వర్క్ డే అండ్ నైట్.
0: ఇది వారి సొంతదారిగా భావించుకుని ఎంతో దీనికి తగిన ప్రయత్నాలంతా చేశారు.
1: దే వర్క్ హార్డ్ యాజ్ ఎ పర్సనల్ వర్క్.
0: వీరు తగినటువంటి ఆయురారోగ్యంగా ఆనందంగా తగినటువంటి యొక్క అభివృద్దికి మార్గం చూపించి ఇంకా మున్ముందు ఇలాంటివంతా కూడా ఎంతైనా ప్రోత్సాహ ఉత్సాహాలు అందిస్తున్నారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను.
1: స్వామి బ్లెసెస్ దెమ్ లాంగ్ లైఫ్ అండ్ టు ఆర్గనైజ్ మెనీ సచ్ ఇన్ ఫ్యూచర్.
2: Sairam, you just heard the divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the valedictory session of the Cardiology Speciality Symposium held in the auditorium of the Sri Satya Sai Institute of Higher Learning, Prashanthi Nilayam, on the 7th of February 1993. Bhagwan Baba said that the scriptures declare as Vaidyo Narayano Harihi, that is, the doctor is verily God. In Sanskrit, the meaning of Narai is water and Ayana is eye. So a doctor who wipes the tears of patients is truly Narayana or God himself. And he went on to urge the doctors to treat duty as God and work as worship. So if doctors carry on their work in this spirit of love and genuine human concern for their patients, the world will be a happier place for all. Thank you and Sai Ram.

ఆశబ్దమే బ్రహ్మవాచికము, ఆ శబ్దమే బ్రహ్మవాచికము, సర్వము పుట్టు

0: What you see is temporary and destructible. It will disappear. But the Brahman is something which is permanent and which is indestructible. This indestructible aspect of Brahman is present and is spread all over the universe.
1: Indu kaladu anduledani sandehamu valadu chakri sarvopagatundu endendu vedaki chuchina andante kaladu. ఇది ప్రహ్లాదుని యొక్క వాక్యము.
0: దీస్ ఆర్ ప్రహ్లాదాస్ వర్డ్స్. టు థింక్ దట్ హీస్ హియర్, టు థింక్ దట్ హీస్ నాట్ దేర్, హీస్ ఇన్ సమ్ ప్లేసెస్ అండ్ హీస్ నాట్ ఇన్ అదర్ ప్లేసెస్, అండ్ టు థింక్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ హియర్ అండ్ నాట్ దేర్ ఈస్ నాట్ రైట్. గాడ్ ఈస్ ప్రెసెంట్ వేర్ ఎవర్ యూ థింక్ హీఈస్, వేర్ ఎవర్ యూ సెర్చ్ ఫర్ హిమ్, గాడ్ విల్ బి ఫౌండ్ దేర్. దీస్ ఆర్ ప్రహ్లాదాస్ వర్డ్స్.
1: ప్రేమస్వరూపులారా, ఇక్కడ కలడు, అక్కడ కలడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు అనేటువంటి యొక్క వాగ్వాదం అనేటువంటిది అనాది కాలం నుంచి కూడాను వెంటాడుచున్నటువంటి యొక్క విషయమే.
0: ప్రేమస్వరూపాస్, ది ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ ఇంప్లైడ్ ఇన్ అవర్ సేయింగ్ హీఈస్ హియర్ హీఈస్ దేర్, హీఈస్ నాట్ హియర్ హీఈస్ నాట్ దేర్, ది ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ ఇంప్లైడ్ ఇన్ దీస్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్.
1: దైవం మానుష రూపేణ అని మానవత్వం అనేటువంటిది ఈ లోకం నందు వ్యక్తమైనటువంటిది మొదలు దైవత్వం అనేటువంటిది గోచరం అవుతూనే వస్తున్నది.
0: యాజ్ ఇట్ హెస్ బీన్ సెడ్ గాడ్ ఇన్ ది form of a human being. Ever since human creation came on this earth, God has been manifesting himself and God was being seen in human form.

0: నిజముగా నిద్రించేటువంటి వ్యక్తిని అతి సులభంగా మనం లేపవచ్చును. మేలుకున్నటువంటి వ్యక్తిని మరింత సులభంగా కూడా నువ్వు మేల్కొల్పవచ్చును. కానీ నిద్ర వలే నటించేటువంటి వ్యక్తిని మేలుకొల్పుటకు ఎవ్వరి తరము కాదు.
1: If one is in deep sleep, forgetting his own body and himself, it is easy, it is possible to wake him up from his sleep. If one is himself awake, it is possible also to wake him up. But if one is pretending to sleep, just closing his eyes and fully aware, no one can wake him up from his pretended sleep.
0: అదే విధముగా నేను తెలిసినటువంటి మానవునకు అతి సులభంగా కూడా అర్థమయ్యేటట్టు చెప్పవచ్చు. తెలియనిటువంటి మానవునికి కూడాను తనకు బోధపడే రీతిగా మనము కొన్ని ఉదాహరణములు ప్రకటించి బోధించవచ్చును. కానీ తెలిసి తెలియనటువంటి యొక్క ఈ హాఫ్ నాలెడ్జ్ అని ఉంటుంటా చూడండి, ఇలాంటి వారికి చెప్పటము ఇది చాలా అసాధ్యం.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అన్ అండర్స్టాండబుల్ వే టు మ్యాన్ హూ నోస్ సంథింగ్ ఆల్రెడీ. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ బై గివింగ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ టు ఎ మ్యాన్ హూ డస్ నాట్ నో. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ కన్విన్స్ ఎ పర్సన్ హూ నోస్ హాఫ్ అండ్ హూ డస్ నాట్ నో ది అదర్ హాఫ్. సచ్ పీపుల్ హూ ఆర్ హాఫ్ నాలెడ్జబుల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్వే టు దెమ్ ఎనీథింగ్.
0: మనకు రెండు కన్నులు కలవు. ఈ రెండు కన్నుల ద్వారా మనము ఏదో కొంత భాగమును మాత్రమే చూడగలుగుతున్నాము, కానీ చూచేటువంటి యొక్క ముఖమునే మనం చూడలేకపోతున్నాం కన్నుల ద్వారా.
1: We have two eyes. With the help of these two eyes, we are able to see something in this creation. Remember, with these two eyes, we are not able to see the very face which those eyes contain.
0: కానీ ఈ కన్నులు మన దేహం నుండే ఉండినప్పటికీ మన పూర్ణ దేహాన్ని మనం చూడగలగలేకపోతున్నాము.
1: While these eyes are part and parcel of our own body, look, with the help of those eyes, we cannot see the total body.
0: మన దేహం యొక్క వీపును కూడాను మన కన్ను ద్వారా మనం చూడలేకపోతున్నాము.
1: The very back of our body is not being seen by our eyes.
0: మన ముఖమును మన వీపును మనం చూడాలనుకున్నప్పుడు కొన్ని రకములైనటువంటి ఒక ఆదర్శాన్ని ఆధారాన్ని మనం అందుకోవాలి.
1: If we want to look at our face with our eyes, or if we want to look at the back with our eyes, then we have to take recourse to some kind of an additional aid.
0: Aa samayamuna manamu mundu oka addamu veliku oka addamu niluvuta addamulu pettukoni mana madhya bhagamulo nilchukunnappudu mana mokamunu mana veepunu kudanu okke paryayam chuttaniki veelavutundi.
1: In that context, if we place one mirror in the front of us, one mirror behind us, and if we stand between these two mirrors,
0: kaluku varu chesetundi yokka pavitramainatundi samaja sevalu vishalamainatundi prema tattvamulu vari prabodhalu ee yokka lokanikanta kudanu divyamainatundi aakarshaneeyanga kudanu gochiristuntayi.
1: The kind of service they do, the broad vision and the broad prema they show to the community in their service to the community, they appear to the rest of the people as attracting them.
0: కనుక మొట్టమొదట ఈ విధమైనటువంటి చమత్కారం అనేటువంటిది ఈ సంస్కారంగా రూపొందింపజేసి సమాజం యొక్క సేవ చేయించేసేటువంటి యొక్క పరోపకారమైనటువంటి మార్గంలో ప్రవేశింపజేస్తుండాలి.
1: So the first thing which this chamatkara or the attraction does in bringing people to accept transformation, change themselves into better human beings, thereby do service to the community, this is the change which it is producing.
0: అప్పుడు ఈ సమాజ సేవ యందు తాను పాల్గొన్నప్పుడు మానవ సోదరత్వాన్ని దైవం యొక్క పితృత్వాన్ని కూడాను అభివృద్ధి గావించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
1: Thus, in that manner, as a transformed and elevated human being, when he does service to the community, it will be possible for him to realize and recognize the truth of the statement, brotherhood of man and fatherhood of God.
0: దైవం యొక్క విభూదులు అనగా చమత్కారం అనేటువంటిది ఇట్టివి అట్టివి ఇట్టివే చెయ్యాలి అట్టివి చెయ్యకూడదు అని నిబంధనలు ఏమాత్రం కూడా దానికి లేవు.
1: The kind of divine manifestations which have been called by the name chamatkara, which are the attractions which are shown as divine manifestations, no one can lay down a rule and say that they should be like this, that they should not be like this, and put such limitations.
0: Ano raniyan mahato mahiyan anu madalu ghanam varaku kudanu taan emaina cheyataniki adhikaranga untundali.
1: God is the infinitesimally small thing in small things. God is infinitely big in infinitely big things. From the tiny thing to the largest thing, He is capable and He has the power to do anything.
0: నిజముగా దైవత్వం అనేటువంటి దాంట్లో తన యొక్క శక్తి సామర్థ్యం అనేటువంటిది ఈనాడు లోకమునందు ప్రకటింప చేసేటువంటి చాలా స్వల్ప మార్గమే, స్వల్పం మాత్రమే.
1: Truly, in the divinity, in the abilities and powers which divinity has, what is being manifested today in the world is an extremely small fraction of what exists.
0: కనుక దైవత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవటానికి అధికారం అత్యవసరం.
1: To be able to recognize God, one should have the ability, one should have the right and power to be able to recognize God.
0: వైద్య మార్గమునందు రోగమును విషయం పరిశీలన చేసి దానికి తగినటువంటి యొక్క ఔషధములు అందించేటువంటి దాంట్లో డాక్టర్ కు తగినటువంటి అధికారం ఉంటుండాలి.
1: In matter of medicine, in matter of diagnosing diseases, and in matter of prescribing the appropriate medicine for a particular disease, it is only a trained doctor that has the right to do it.
0: భవనమును నిర్మించటము లేక వంతెనలు కట్టడము ఈ విధమైన ప్రక్రియందు అనుభవజ్ఞుడైనటువంటి యొక్క ఇంజనీర్ కు మాత్రమే అధికారంగా ఉంటుంటుంది.
1: To build a mansion or to build a bridge, it is only an experienced engineer that has got the right to do these things.
0: లాను పురస్కరించుకుని నీతి నిజాయితీగా ప్రవర్తించడానికి తగినటువంటి పాయింట్స్ అంతా కూడా ఒక లాయర్ కు మాత్రమే అధికారంగా ఉంటుంటుంది.
1: In the context of law, to be able to enforce legally correct things and to be able to ask for right things to be done, it is only the lawyer, the trained lawyer, who has got the right to do it.
0: ఒక పదార్థాన్ని విజ్ఞాన శాస్త్రంగా విచారం చేయడానికి ఒక సైంటిస్ట్ కు మాత్రమే అధికారం ఉంటుంటాడు.
1: To investigate a piece of matter and understand and expound its behavior, it is only the scientist that has the right to do it.
0: తమ అధికారమును పురస్కరించుకొని తమ మార్గములను ప్రవర్తించుకోవటంలో ఎట్టి అభ్యంతరము ఉండదు.
1: Depending upon their rights, depending upon their abilities and knowledge, for people to follow the paths in which they are entitled to follow by their training, there can be no objection.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు ఇంజనీరు డాక్టర్ తో పోట్లాటము, డాక్టర్ పోయి సైన్స్ తో పోట్లాటము, సైంటిస్ట్ వచ్చి ఇంకా ఆధ్యాత్మికతో పోట్లాటము ఈ విధంగా జరుగుతూ వస్తుంటుండాలి.
1: Unfortunately, today an engineer goes and quarrels with doctor in his field. A doctor goes and quarrels with the engineer in his field. A scientist goes and quarrels with the divinity in his field.
0: ఇవి అన్ని కూడాను కేవలం అధికారం లేని యొక్క వ్యక్తుల యొక్క ప్రభావంలో తప్ప సరియైనటువంటివి కానేరు.
1: All these can be classified as conduct on the part of individuals who have no right to do such things.
0: తమ మార్గములందు తమకు తగినటువంటి స్వాతంత్రాలు ఉంటుంటాయి. కానీ ఒక్కొక్క దాని యందు మరొకరు పురస్కరించుకుని ప్రవేశించడానికి ఎట్టి అధికారము లేదు.
1: Each one, according to his right and training, has complete freedom to follow his own path. But no one has the right to go into and stray into another's path in which he has no right.
0: కన్ను చూడగలదే కానీ వినడానికి వీలు కాదు.
1: The eye can only see, the eye cannot hear.
0: నాలుక మాట్లాడగలదే కానీ వినడానికి వీలు కాదు.
1: The tongue can only speak, the tongue cannot hear.
0: చెవు వినగలదే కాని చూడడానికి కానీ మాట్లాడడానికి సాధ్యం కాదు.
1: ది ఇయర్ కెన్ ఓన్లీ హియర్, ది ఇయర్ కెన్ నైదర్ సీ నార్ స్పీక్.
0: కనుక అదే విధంగానే ఈనాడు అపూర్ణమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం చేత సైంటిస్ట్ పోట్లాటం ఇది అనధికారమే తప్ప అధికారం కానేరు.
1: In that manner, today, what is described as divinity and the aspects of divinity, which are complete aspects of divinity, for a scientist to claim that he can understand and he can unravel and quarrel with such aspects.
0: ఇది కేవలం ఒక అసూయ ప్రభావమే, బుద్ధివాదమే, నిరీశ్వరవాదమే.
1: This is simply a manifestation of jealousy, a manifestation of intellect, and a manifestation of intelligence in a field where it does not work.
0: ఇది సరియైనటువంటి హేతువాదం కానేరదు.
1: This cannot be called proper rational or reasoning.
0: దీనికి అవకాశవాదం అని కూడాను పేరు పెట్టవచ్చు.
1: This can also be described as opportunism.
0: కనుక మనం ఇట్టిదానికి ఏమాత్రం కూడాను మన మనస్సును ఇవ్వక ప్రశాంతమైనటువంటి రీతిగా పవిత్రమైన భావం చేత మన సత్యాన్ని మనం అనుసరించడం అత్యవసరం.
1: It is necessary therefore that we should not lend our minds to think in such paths, and it is necessary for us, without lending our minds to waver in those paths, to acquire peace and be peaceful and do our work.
0: నాకు ఎట్టి వారిపైన కూడాను, ఎట్టి విధి ఎట్టి సమయం నందు కూడాను, ఎట్టి భావములు కూడాను, భేదభావములు నాకు లేవు.
1: ఫర్ మీ ఐ హావ్ నో సచ్ ఫీలింగ్స్ అగెన్స్ట్ ఎనీ వన్ ఆఫ్ ఎనీ కైండ్ అండ్ అట్ ఎనీ టైమ్.
0: కానీ భక్తులకు అర్థమయ్యేటువంటి నిమిత్తమై నేను ఈ విషయంలో ఈనాడు దిగవలసి వచ్చిందే, కానీ లేకపోతే ఈ విషయాన్ని నేను ఏమాత్రం కూడా నువ్వు పట్టించుకోను.
1: బట్ ఇన్ ఆర్డర్ దట్ ది డివోటీస్ మే అండర్స్టాండ్ టుడే ఇట్ హెస్ బికమ్ నెసెసరీ ఫర్ మీ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్, బట్ ఫర్ దట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బాదర్ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ అట్ ఆల్.
0: దివ్యాత్మ స్వరూపులారా, గుంత త్రవ్వుతూ పోతుంటుంటే దాని మట్టి అంతా ఎక్కడ పడుతుంది? గుట్టగా తయారవుతుంటారు. కనుక ఈ విధంగా కిందికి తీసుకుని పోయేటువంటి వాళ్ళు కొంతమంది పోతుంటే పైకి పెరిగేటువంటి గుట్ట పైకి పెరుగుతూనే ఉంటుంటారు. కనుక ఈనాడు వారు తీసేటువంటి గుట్ట మట్టి అంతా కూడాను మున్ముందు గుట్ట మట్టిగా తయారు కావడానికే చేస్తున్నారు.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇఫ్ వన్ గోస్ ఆన్ డిగింగ్ ఎ పిట్, వేర్ విల్ ఆల్ ది మడ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది పిట్ గో? దట్ మడ్ హ్యాస్ టు బి పుట్ అసైడ్ అండ్ దట్ విల్ గ్రాడ్యువల్లీ రైజ్ ఇన్ టు బికమింగ్ ఎ హైయర్ అండ్ హైయర్ మౌండ్. ఇన్ ది సేమ్ మేనర్ సచ్ ఆఫ్ దోస్ హు ఆర్ డిగింగ్ పిట్స్ టుడే, ఆల్ ది అర్త్ దట్ దే ఆర్ రిమూవింగ్ విల్ కమ్ టుగెదర్ అండ్ విల్ గ్రో ఇన్ టు ఎ హ్యూజ్ మౌండ్ ఇన్ డ్యూ కోర్స్.
0: కానీ ముక్కు జబ్బు ఉన్నటువంటి వాడి యొక్క ముక్కు దగ్గర ఒక చక్కని సుగంధమైనటువంటి పుష్పాన్ని పెట్టినా వానికి ఏమాత్రం కూడా ఆ సుగంధం యొక్క తత్వం అర్థం కాదు.
1: ఇఫ్ యూ టేక్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ డిజీజ్ ఇన్ హిస్ నోస్ అండ్ హీ కెనాట్ పర్సీవ్ ఫ్రాగ్రెన్స్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ వెరీ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అండ్ పుట్ ఇట్ నియర్ హిస్ నోస్, హీ కెనాట్ పర్సీవ్ ది ఫ్రాగ్రెన్స్.
0: అదే విధముగానే ఆ ముక్కు జబ్బులు ఉన్నటువంటి వాడికి అందరు కూడాను ఈ ముక్కు జబ్బు ఉన్న వానికే ఓటు వేస్తుంటారు.
1: In that context, all people who have got a diseased nose of that kind and who cannot perceive fragrance will keep on supporting and voting for that man who has got a bad nose.
0: ఇవన్నీ ఇక్కడను ఒక రకమైనటువంటి రోగములే తప్ప ఇది ఒక యోగములు కానీ భోగములు కానీ కానేరవు.
1: All these things should be classified as one kind of diseases. They cannot be called either yoga or bhoga.
0: కృష్ణుడు, రాముడు, క్రైస్తు ఇలాంటి వారందరూ కూడాను ఆనాడు ఈ విధమైనటువంటి యొక్క చమత్కారములు చూపారని కూడాను అన్ని రకములైనటువంటి గ్రంథములు మన భారతీయ పవిత్రమైనటువంటి చరిత్ర ఎందుకు కూడాను మనకు అర్థమవుతున్నాయి.
1: దట్ ఇన్ ది డేస్ ఆఫ్ కృష్ణ, ఇన్ ది డేస్ ఆఫ్ రామ అండ్ ఇన్ ది డేస్ ఆఫ్ క్రైస్ట్ దట్ దే హావ్ ఆల్ షోన్ సచ్ అట్రాక్టివ్ థింగ్స్ వాట్ వీ హావ్ కాల్డ్ చమత్కార హాస్ బీన్ మేడ్ ఎవిడెంట్ టు అస్, which have been called miracles, have been made evident to us in our scriptures, in our texts and in our sacred history even of this land.
0: రాముడు అనేక రకములైనటువంటి ధర్మ మార్గమునందు తాను ప్రవేశించి ఇటువంటి చమత్కారముల ద్వారా సర్వమును కూడా దిగ్విజయం గావిస్తూ వచ్చాడు.
1: రామ ఎంటర్డ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ మెనీ ఇన్స్టెన్సెస్ అండ్ త్రూ సచ్ చమత్కారాస్, త్రూ సచ్ మిరకిల్స్ అండ్ త్రూ సచ్ మేనిఫెస్టేషన్స్ హీ డిడ్ అక్వైర్ విక్టరీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ కేసెస్.
0: దీనికి ఒక్క ఉదాహరణము,
1: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్
0: మన పవిత్రమైనటువంటి చరిత్రలయందు కోతుల చేత లంకకు వంతెన కట్టించాడు, ఇది సాధ్యమయ్యేటువంటి విషయమా మానవుల చేత?
1: ఇన్ అవర్ సేక్రెడ్ హిస్టరీ ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ రామ విత్ ది హెల్ప్ ఆఫ్ మంకీస్ బిల్ట్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ది ఓషన్. ఈజ్ దిస్ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు డూ విత్ ది హెల్ప్ ఆఫ్ మంకీస్?
0: ఆ దేశకాల పరిస్థితిని పురస్కరించుకుని అది ఆ కాలమునకు అత్యవసరము.
1: If we look back at the conditions that existed at that time and depending upon the circumstances in the country at that time, this was necessary in that context.
0: Krishnudu oka teevramainatunti yokka gaadamainatunti varsham cheta prajalu peedimpabadutunnatunti samayam nandu taanu oka chitukana vreli paina kondanu etti varandarni kaapadinatunti oka miracle.
1: Krishna, when people were suffering from some trouble of heavy rain, did lift a mountain on a small finger of his, the little finger of his, and this is cited as a miracle in our scriptures.
0: Ramudu chesinatundi vantane krishnudu cheyaledi ani cheppani krishnudu devudu kadani manam angikarinchukunda pothunnama?
1: By saying that the bridge which Rama constructed was not constructed by Krishna in his life, so Krishna is not God. Is that logic? Is that what we say?
0: Kani Shankaracharya varu tane yokka bhakta samrakshana nimittamai oka abala తన ఇంటి యందు బిచ్చము లేకపోయినను ఏదో ఒక ఉసిరికాయ ఉండటం చేత, మనోవాక్కాయముల చేత, ప్రేమ చేత ఆ యొక్క శంకరాచార్యులకు అర్పితం గావించటం చేత బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది అని మన ప్రాచీన గ్రంథములే మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: We have a legend about Shankaracharya. Shankaracharya, with a view to help one of his devotees, the story says that when she had nothing, by his miracle, by his power, Shankaracharya made golden gooseberries rain for her, and that is how he helped his devotee.
0: ఇది కేవలము ఒక అతీతమైనటువంటి ఒక మిరకిల్ గా భావించుకొని శంకర పీఠముల వారందరూ కూడాను దీనిని ఒక ప్రత్యేకంగా కూడాను వ్యాఖ్యానం చేస్తూ కూడాను వస్తుంటారు.
1: Recognizing this story of Shankara having produced golden berries for the sake of a devotee as an extraordinary miracle, all those who are connected with the pitas of Shankara, they make very big story out of this.
0: Kani atti vyaktile ee naadu Ramulu gadiyaralu ivvaledi, Krishnudu gadiyaralu ivvaledi, Shankaracharyulu gadiyaralu ivvaledi, Satyai Baba gadiyaralu ivvatam idi daiva tattvam kaadu untaru.
1: The very same people who have extolled this miracle of Shankara today ask the questions, Rama never created and given watches, Krishna never created and given watches, and Shankara never created and had given watches. Is Satya Sai Baba, who is creating watches and giving, he is not God, therefore he is not God.
0: Nijamuga idi telivu takkuvainatundi matale tappa Krishnudu giri maatrame ettadu kaani usirikayala varsham kurpinchada Krishnudu devudu ani etla oppukunnadu.
1: This is really being foolish and argumentative. One can say Krishna lifted a mountain on his finger. Krishna did not produce golden gooseberries. So Krishna is not God. Can we argue like that? It's being very foolish.
0: Kaadu. Aa deshakala paristhitini puraskarinchukoni aya pannulu cheyavalsi vastundi. Aa naadu veediki gadiyaralu avana anusaranga undetuvantivi.
1: No. This cannot be, depending upon the circumstances and upon the needs of the country and the people. At that time, certain things had to be done. In the time of Krishna, people did not need watches, and that is no useful thing at all.
0: నిజముగా ఆనాడు కృష్ణావతారం నందు కాని బుద్ధావతారం నందు కాని శంకరాచార్య అవతారం నందు కాని ఎవరైనా గుమ్మడికాయలు తోటకూరను అడిగారా?
1: Truly, at the time of Krishna, when the avatar was Krishna, or at the time of Shankara, or at the time of Buddha, were the times such, did anyone ask for the production of a pumpkin or for the production of some leafy vegetable?
0: Kani duradrishtavashat ee naadu kaligum lopala alanti daridrulu kuda bayil deernaru.
1: Due to our misfortune, today in Kali Yuga, there are also such foolish people.
0: కనుక మనం నిజముగా దైవత్వాన్ని గురించి మనం చేసుకోవాలనుకుంటే మనలో ఉన్నటువంటి సందేహం నివారణ అయ్యే నిమిత్తమై ఈ రకమైనటువంటి యొక్క మాటలు చెప్పవలసి వచ్చిందే కానీ ఇది నిజంగా మానవుని యొక్క బుద్ధులు అనేక రకముగా ప్రవహిస్తుంటాయి, కొంతవరకు నువ్వు ప్రసరిస్తుంటుంటాయి. కనుక వాటిని మనం ఏమాత్రం కూడా ఆధారంగా తీసుకోకూడదు. మన హృదయం యొక్క విశ్వాసాన్ని మన యొక్క అతను టీఏపాయ్ చెప్పాడు, ఆత్మవిశ్వాసము నిజముగా వారికి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి యొక్క విశ్వాసం అత్యవసరమైనటువంటిది. కానీ ఇంకా అన్యమైనటువంటివి ఏమాత్రం కూడా మనము దానిని ఆరగించకూడదు, దానిని అనుభవించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: Truly, today, with a view to remove some possible doubts in the minds of various people, I am obliged to speak these words. But these are not necessary. It is enough if man can succeed, as T.A. Pai has told us, to promote self-confidence. That is all what is wanted. Without self-confidence, it is not possible to utter these words.
0: మన విశ్వాసములు మనం ఆధారం చేసుకుని పోవాలి, కానీ పరుల విశ్వాసములపైన ఏమాత్రం కూడా మనము తగినటువంటి అనుసరణ చేయకూడదు.
1: We should proceed on the basis of our own faith. We should never try and move further on the basis of somebody else's faith.
0: Satya Sai yokka tattvamulanta kudunu nidarshanamule kaani pradeshanamulu kaaneravu.
1: All aspects of Satya Sai can only be manifestations. They are not exhibitionist in their nature.
0: Idi kevalam dhanam teeskoni ticketlu pettukoni pradarshincheetuvanti yokka peeda margamulu kaaneravu.
1: These are not exhibitions. These are not paths by which we take money and attract people by exhibition.
0: Divyatma swarupulara idi marok reetiga manamu aadhyatmika reetilo manamu kontha varakunu vicharana chesinappudu idi nijamuga satya sai yokka parikshalu kaaneravu, bhaktulaku parikshalu.
1: Truly, if we examine this situation along the proper and spiritual path, we will come to the conclusion that this is not a testing time or test for Satya Sai. This is a testing time and test for the devotees of Satya Sai.
0: Manamu danyamunu pandinchi konni konni prantamulu yandu intiki techukune puramu turpu postuntam gatti ginjalanta krinda padutuntai oti ginjalanta gali kottukoni potuntai.
1: When we harvest our paddy, the grain which consists of also hollow covers only, we want to get rid of them, and therefore we take this grain and we pour it down against the wind so that the wind may blow off the empty covers and we have the hard grain with us.
0: Aa gatti ginjala maatrame manamu bastaluku nimpukoni mana basaku techukuntuntam gaani otu ginjalanta kuda mana vadile pettuntam.
1: It's only the hard grain which has withstood the wind that is blowing will be filling our bags and we bring it home. We leave behind all the hollow grain.
0: Kanuka ee nirishravadana ainatundi gaali lopala ఎవరు గట్టి గింజలుగా నిలుస్తారు, ఎవరు ఓటు గింజలుగా వెళ్లిపోతారు అనేటువంటిది ఇప్పుడు పరీక్ష.
1: సో ఇన్ దిస్ విండ్, ది ఫెయిత్లెస్ విండ్ దట్ ఈస్ బ్లోయింగ్, హూ విల్ రిమైన్ యాజ్ హార్డ్ గ్రెయిన్ అండ్ హూ విల్ బి బ్లోన్ అవే బై దిస్ విండ్ యాజ్ హాలో గ్రెయిన్? దట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ దిస్ టెస్ట్.
0: ఇలాంటివంతా యుగ యుగంలో కూడా నువ్వు వస్తున్నటువంటి యొక్క విషయములే.
1: Such things have been coming from time to time, and at all times from time immemorial they have been coming.
0: Nijamuga ee vatavaranamu satya sai nijamuga daivattam aneetundi dani kodunu chakkaga dudabartu vastunnaru.
1: Truly the environment that exists today and what is filling the air is establishing firmly that satya sai's aspects are truly divine.
0: Ramavataramanandu రామచంద్రుడు సాక్షాత్ అవతారమూర్తి అయినప్పటికీ అనేక మంది వశిష్ట, వామన, విశ్వామిత్ర, జమదగ్ని ఇలాంటి మహర్షులు అంతా కూడాను ఉండినప్పటికీ ఈ మహర్షుల పైన ఏమాత్రం కూడాను విచారణ అనేటువంటిది ప్రయత్నం చేయక ఒక రామచంద్రుడి విషయం మాత్రమే ఇలాంటి పరిశోధనలు ప్రారంభమైనాయి.
1: ఇన్ ది టైమ్ ఆఫ్ రామా, అట్ ది టైమ్ వెన్ రామావతార్ వాస్ ప్రెసెంట్, although there were several other great people, great saints like Vasishtha, Vishwamitra, Jamadagni, great rishis, all the tests and all the trouble was given to Rama and not to Vishwamitra or Vasishtha.
0: Agastya Maharishi maha shaktivantudu,
1: Agastya the great rishi,
0: Bhagiratha maha shaktivantudu
1: has great power, Bhagiratha has also had great power,
0: Bharadwajana maha shaktivantudu, Vishwamitra maha shaktivantudu, Vasishtha maha shaktivantudu, kani ainappatikini veeriki ye maatram kodanu vee sambandhamki ye maatram kodanu poonukonaka okka rama tattvam nandu maatrame ilanti parishodhanalanta kodanu prarambhamayyayi.
1: Bharadwaja had great powers, Vishwamitra had great powers, many of the rishis had extraordinary powers, but nobody ever tried to bother and question the powers of these people. Only the test was for the powers of Ramachandra.
0: Inka Krishna avataram nandu kudanu kavalsinatvanti dushta shaktulanta kuda untunnayi, anek shaktivantulainatvanti varanta untunnaru, kani vaari paina e maatram kudanu ee yokka paricharyalu poonukonaka oka Krishnuni yandu maatrame parishodhanalu prarambhincharu.
1: Even at the time of Krishna, there were many other people with divine powers, with great powers. And there were also bad people who were wanting to test these divine powers. But they did not go at the powers of other people. They wanted only to challenge the powers which Krishna had.
0: ఈనాడు కూడాను లోకంలో అనేక మంది ఉండినప్పటికీ ఎవరి దగ్గరికి పోయినా కూడాను ముందు సత్య సాయి బాబాను చూసుకొని రండి. కనుక ఒక సత్య సాయి పైన ఇలాంటివంతా కూడాను కొంత చమత్కారములు ప్రారంభమవుతున్నాయంటే ఇది కూడా నువ్వు దైవత్వం అనేటువంటి సత్యము సత్యము సత్యం అనేటువంటిది ఇదవుతుందా.
1: Today also, wherever you may go, wherever anyone is challenged, the first thing they say is, go and test Satya Sai Baba. This is the first thing they say.
0: Anaga, andarikante kudunu Satya Sai Baba adhika sthanamlo unnadu anetundi spashtam avutu vastuntundadi.
1: This makes it unquestionably clear that Satya Sai Baba is in a position much higher than all these things.
0: Divyatma swarupulara, okaru nammina nammakalekapoyina, ఒకరికి విశ్వాసం ఉండినా లేకపోయినా ఎవరెవరి విశ్వాసము వారిని ఆశ్రయిస్తుంది, ఆనందిస్తింపజేస్తుంది. కనుక మన మన విశ్వాసమును మనం ఆధారంగా చేసుకోవటానికి విశాలమైనటువంటి ప్రేమ.
1: టుడే ఆల్సో wherever you may go, wherever anyone is challenged, the first thing they say is, go and test Satyasai Baba. This is the first thing they say.

0: పెట్టుకోవాలి.
1: దివ్యాత్మ స్వరూపాస్ వెదర్ ఎనీవన్ ఎల్స్ బిలీవ్స్ ఆర్ నాట్, వెదర్ ఎనీవన్ ఎల్స్ హ్యాస్ ఫెయిత్ ఆర్ నాట్, ఇట్ షుడ్ నాట్ మ్యాటర్ టు యూ. ఈచ్ వన్స్ ఫెయిత్, ఈచ్ వన్స్ బిలీఫ్ ఈజ్ వాట్ మ్యాటర్స్ టు హిమ్. అండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఎవ్రీ వన్ షుడ్ ట్రై అండ్ యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ బ్రాడనింగ్ యువర్ ప్రేమ.
0: ఆధ్యాత్మిక మార్గం లోపల తమ తమ విశ్వాసములను పురస్కరించుకుని ఉంటుంటాయి, కానీ పరుల యొక్క పరిశోధనలు ఇక్కడ ఏమాత్రము పనికిరావు.
1: In the spiritual path, all that you can enjoy depends upon one's own faith. It does not depend upon what another man wants to investigate or understand.
0: Kanuka mottamota mana vishwasamunu baddham chesukoni mana yokka ananda margamunu anusaristu mana jeevitattvamainatundi yokka bodhanalu సాధ్యమైనంత వరకును సమాజంలో మనం చాటుతూ సమాజ సేవ యందు విశాలమైనటువంటి భావన మనం పెంచుకుని సర్వులు కూడాను ఒక సర్వీసుని బిడ్డలుగా మనము విశ్వసించి సాధించటము అత్యవసరము.
1: ది ఫస్ట్ థింగ్ దట్ వన్ హ్యాస్ టు డూ దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ టు సెక్యూర్ వన్స్ ఓన్ ఫెయిత్ అండ్ దేర్ బై విత్ హ్యావింగ్ సెక్యూర్డ్ వన్స్ ఓన్ ఫెయిత్ ఫాలో ది పాత్ ఆఫ్ బ్లిస్, సర్వ్ ది కమ్యూనిటీ ఇన్ ది పాత్ ఆఫ్ బ్లిస్ అండ్ రియలైజ్ గాడ్.

0: After acquiring what particular good quality did God come down in order to save and in order to help Prahlada that day?
1: Ye gunambu ganinchi ye tenchenu naadu peda kuchelu prova veda charitudu.
0: By acquiring what particular good quality did God come down to give help and save the poor Kuchela?
1: Ye gunambu ganinchi ye tenchenu naadu Dhruva Kumaruni saaka Vaikuntha vaasi.
0: By acquiring what particular good quality did the Vaikunthavasi God come down that day to help the young Dhruva?
1: Aa gunambe ganinchi amaravanyudu Arthajanathanathudu Anathanathudu Sri Satya Sai Nathu Sri Nathu Sri Satya Sai Nathu Sri Nathu Lokanathu Satchidananda Murti Putapati Satchakravarti.
2: అటువంటి పవిత్రమైనటువంటి యొక్క నిర్మల నిస్వార్థమైనటువంటి యొక్క విశాలమైనటువంటి ప్రేమతత్వంతో వచ్చినటువంటి యొక్క తత్వమే ఈ సత్యసాయి యొక్క తత్వం కానీ, నారో మైండ్తో కానీ, స్వార్థము లేక విధమైనటువంటి యొక్క అహంకారము అసూయాభావముతో వచ్చినటువంటి తత్వం కాదు. కనుక ఇట్లాంటి దానికి మనం ఏమాత్రం కూడా వెరవనక్కర్లేదు. మన యొక్క పవిత్రమైనటువంటి భావాన్ని ఈ సమాజంలో చాటి సత్యముగా మనము ఒక విధమైనటువంటి లైఫ్ ఈ ఛాలెంజ్ మీట్ ఇట్ అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనటము అత్యవసరమని కూడాను ఈనాడు మీకు ప్రత్యేకంగా మీరు బోధించవలసి వచ్చింది.
0: బై అక్వైరింగ్ ది వెరీ సేమ్ నోబుల్ క్వాలిటీస్ సత్యసాయి ఇస్ గాడ్ కమ్ డౌన్ ఫ్రమ్ హిస్ అబోర్డ్ ఆఫ్ హెవెన్ టు సేవ్ మ్యాన్ కైండ్ అండ్ టు బి ఏబుల్ టు టెల్ యూ వాట్ ఈస్ గుడ్ కాండక్ట్ and to be able to tell you to give up your selfishness, to give up your ego, give up your bad qualities, broaden your vision and serve humanity in order to make you do that and make you realize that life is a challenge and meet it. That is how Satya Sai has come as an avatar.
1: Life is a dream, realize it. Life is game, play it. Life is love, enjoy it.
2: Kanuka manam nijamga andaru kudanu ఒక దైవాంశ సంభూతులే. మీరందరూ కూడాను దైవతత్వం కలిగినటువంటి వారే. కనుక మీరు మానవులు మానవులని ఎందుకు అని బలహీనతలు కావాలి? దైవత్వాన్ని మనం విశ్వసించి నేను దైవము దైవము దైవము అనేటువంటి యొక్క పవిత్రమైన దైవ భావాన్ని మనం పెంచుకొని ఈ సమాజంలో మనం సాధించడానికి పూనుకోవాలి.
0: ట్రూలీ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్పెక్స్ ఆఫ్ గాడ్. All of you have divinity in you. Why do you feel the weakness by thinking that you are human? With this great courage that there is divinity in every one of you, you must be able to meet the challenge of life and serve the community in a divine manner.
2: ప్రశాంతమైనటువంటి వాతావరణం చేత మన యొక్క పవిత్రమైన భారతదేశమునందు చక్కని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి. కానీ విప్లవాన్ని కలిగించటమో లేక అరాజకాన్ని సృష్టించటమో మనం ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
0: In the peaceful atmosphere of our country, we should be able to promote peace by a broad vision. We should not undertake

0: raising revolution or raising anarchy in this peaceful country.
1: కనుక నిజముగా సర్వులు కూడాను భగవత్ స్వరూపులనేటువంటిది అనేక పర్యాయం చెప్తాను. You are not one person, but three. The one you think you are, the one others think you are, the one you really are. అటువంటి తత్వాన్ని మనం పొందాలి. మనం దేహరీతిగా సేవ చేయాలి, మనసు రీతిగా మంచి భావాన్ని పెంచుకోవాలి, ఆత్మరీతిగా ఆనందంగా సాక్షిభూతుడిగా నిలచాలి.
0: I have told you several times that all are forms of God and there is God present in every human being. And I have also told you that you are not just one person, you are three persons. The one who you think you are, the one others think you are, and the one you really are. These are the three aspects in you. And realizing this, you should be able to serve and recognize the divinity in you.
1: Nijamuga manavudu devudu, jeevude devudu. కాని ఇట్టి మానవుని కొంతమంది అంగీకరించుకోలేక విశ్వసించుకోలేకపోతున్నారు.
0: ట్రూలీ మ్యాన్ ఇస్ గాడ్, ది జీవా హూ లివ్స్ ఇన్ మ్యాన్ ఈజ్ గాడ్. సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అక్సెప్ట్ ది జీవా, ది హ్యూమన్ బీయింగ్ యాజ్ గాడ్.
1: మరికొంతమంది లివింగ్ పర్సన్ గాడ్ కాదు అని చెప్పినట్టున్నారు, ఇంకా శవ మా గాడ్.
0: Some others say that a living person cannot be God. Then do they mean that a dead person, a corpse can be God?
1: కనుక మనము శివమే ఒక పవిత్రమైనటువంటి యొక్క మంగళకరమైనటువంటి జీవతత్వంలో మనం భావించాలి. కానీ కొంతమంది శవాన్నే గాడ్ అనుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ కర్మ వాళ్ళు పోని. మనం శివమే గాడ్ అనుకోవాలి, మనం సజీవమే గాడ్ అంతేకాని నిర్జీవం గాడ్ కాదు.
0: వీ షుడ్ యాక్సెప్ట్ లైఫ్, ది స్పిరిట్ ఆఫ్ లైఫ్, ది జీవా ఇన్ వన్ యాజ్ గాడ్. There are some people who do not accept life as God. They think that a dead person is God, death is God. Let them, it is their misfortune. We should recognize the Shivam, the life in us, as God.
1: Inka konni konni vipareetamainatunte yokka margalu kuda nu kotta mandi anusaristu vastuntaru.
0: Also, some people are prescribing paths which are extraordinary and which are very unusual.
1: Nijamga ee naadu meeku arthamayye nimittamu మీ హృదయంలో ఉన్నటువంటి సంశయాలు ఒక నివారణ చేసే నిమిత్తమే నేను ఈ విషయాన్ని చెప్తున్నానే కాని వేరొక ఉద్దేశం కాదని కూడా మీరు భావించాలి.
0: ట్రూలీ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ దీస్ థింగ్స్ సో దట్ యూ మే అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. ఇట్ ఈస్ నాట్ విత్ ఎనీ అదర్ మోటివ్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ దీస్ థింగ్స్.
1: కొన్ని కొన్ని ప్రాంతముల యందు క్షామము లేక ఒక అనావృష్టి, అధిక వృష్టి, కొంతవరకు ఈ భూకంపాలు ఇలాంటివంతా జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ వేరియస్ ప్లేసెస్ సమ్ టైమ్స్ వీ గెట్ డిఫికల్టీస్ యాజ్ డ్రౌట్, యాజ్ ఫ్యామిన్, ఆర్ యాజ్ ఎన్ ఎర్త్క్వేక్ విచ్ ఆర్ కాజింగ్ ట్రబుల్.
1: ఇలాంటివంతా కూడాను ప్రకృతి యొక్క సహజ గుణములుగా కూడాను ప్రవర్తిస్తూ ఉంటాయి.
0: Such things, famines, drought, earthquake, these are all natural manifestations of creation.
1: ఇది శబ్ద స్పర్శ రూప రసగంధాదులంతా కూడాను ప్రకృతి యొక్క లక్షణాలే.
0: All the five aspects, the five senses through which we perceive matter, namely hearing, touch, smell, seeing and so on, these are all natural qualities of creation.
1: ఇవి కేవలం ఆయా ప్రాంతముల యొక్క భక్తి ప్రపత్తుల ద్వారా నివారణ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
0: There are opportunities, there are chances by devotion and by faith to get rid of these things and to alleviate such suffering.
1: కనుకా ఇవి మన యొక్క ప్రేమ భక్తుల ద్వారా ఎంతవరకు నేను కూడా మనం సాధించడానికి కూడా తగిన అవకాశం కూడా ఉంటుంటాయి.
0: There are opportunities by which through our prema, through our faith, we can alleviate the suffering coming from such natural causes.
1: కాని ఈ విధమైనటువంటి అవాంతరాలంతా కూడాను, ఈ ప్రళయాలు, ఈ భూకంపాలు, ఈ యొక్క అధిక వస్తే అనావృష్టిలు కూడాను ఎందుకు లోకంలో రావాలి అని కూడాను మనము ఆశిస్తుంటాము, ఎందుకు రావాలి అని చెప్పిన మనము కొంతవరకు జిగుప్సు పడుతుంటాము. కానీ మనకు ఈ బుద్ధులు ఎందుకు రావాలని మనం జిగుప్సు పడుతున్నామా?
0: Sometimes we ask the question, why these calamities, why these earthquakes, why these excesses, why do they come, why should they come and trouble people? We ask such questions. Are we asking ourselves the question, why does man have these bad qualities, why do we get these bad qualities? He doesn't ask such a question.
1: ఇలాంటి వంతా కూడాను కొన్ని కొన్ని వారి వారి ప్రారంభాన్ని అనుసరించి, వారి వారి భక్తి ప్రపత్తులను అనుసరించి రావచ్చును, దాని నివారణ చేసుకోవచ్చును. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఏమాత్రం కూడా సందేహం ఉండదు.
0: సచ్ కెలామిటీస్ కెన్ కమ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్, డిపెండింగ్ అపాన్ ది జనరల్ పాపులర్ బిలీఫ్స్ అండ్ ఫెయిత్స్. దే డూ కమ్. వెన్ దే కమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై చేంజింగ్ దేర్ క్వాలిటీస్, వన్ కెన్ ఎలివియేట్ ది సఫరింగ్ దేర్ ఫ్రమ్.
1: కానీ ఇలాంటి సహజమైనటువంటి యొక్క ప్రకృతి లక్షణాలు మనం పెంచుకోకుండా, సాయిబాబా భూకంపాలు ఎందుకు రాకుండా చేయకూడదు, సాయిబాబా ఎందుకు ఈ అధిక వృష్టి అనావృష్టి కలగకుండా చేయకూడదు అని అనుకుంటాము. ఇది సహజమే, ఇది కోరవచ్చును, తప్పేమీ లేదు.
0: Without realizing the nature of these natural calamities, some people ask the question, why does not Sai Baba remove these earthquakes? Why does not Sai Baba remove these excesses or this famine and doubt?
1: ఇతరు దేవుడైతే ఇది ఎందుకు చేయకూడదని అనటంలో సరే దాన్ని ఒప్పుకుందాం. కానీ వాళ్ళు విశ్వసించారు చూడవు, నిరూపమైనటువంటి దేవుడు, ఆ దేవుడు ఎందుకు చేయకూడదు ఇవన్నీ, దాన్ని మాత్రం వారు ప్రశ్నిస్తున్నారా? వారు విశ్వసించినటువంటి దేవుడు చేయగలుగుతున్నాడా? కాదు కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి హేతువాదంగా వచ్చేటువంటిది కానేది, ఇది కేవలం అవకాశవాదంగా చేసుకోవటము, ఇది కేవలం లోకంలో జరగవలసినవన్నీ జరుగుతూనే ఉంటుండాలి. ఎంతకాలమైనా కూడా మనం దేహరీతిలో ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు. ఆయా ప్రకృతి యొక్క లక్షణాలను పురస్కరించుకుని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు వస్తుంటాయి, పోతుంటాయి. దీన్ని మనం రెండింటి కూడాను ఒక సాక్షిభూతుడిగా ఉంటుండి రెండింటిని సాధించేటువంటి యొక్క ధీమతను మనం సాధించుకోవాలి తప్ప, దీనికి కృంగటము దానికి పొంగటం అనేటువంటిది ఈ యొక్క చిత్తవృత్తులు మాత్రం అరికట్టుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: It seems probable that they ask a question, if Sai Baba is God, why does he not prevent the earthquakes? Why does he not prevent the famine? And why does he not prevent these excesses? It appears probable. But such of those who do not accept God in a human living form, they do accept God in a formless way, in a formless power. Why does not that God, in whom they have faith and belief, why does he not prevent such earthquakes and such droughts? Why don't they ask such a question of the God in whom they have belief?
1: ఇలాంటి అర్థం లేనిటువంటి ఒక ప్రశ్నలకంతా కూడాను మనం జవాబులు ఇవ్వటం వ్యర్థం. దీనికంతా కూడాను మనం ఏ విధమైనటువంటి దీంట్లో కూడాను పాల్గొనటం కూడాను ఒక కాలం వ్యర్థం కూడాను. కనుక మనము మన మన సాధనలు మనం సాధించుకుంటూ, మన యొక్క భక్తి ప్రపత్తులు మనం అభివృద్ధి గావించుకుంటూ, భారతదేశమే కాకుండా సర్వదేశముల యొక్క కూడాను శాంతి భద్రతలను మనము కోరాలని చెప్పిన కూడాను ఈనాటి పవిత్రమైన దినందు నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను.
0: ఇట్ ఈస్ యూస్లెస్ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ to try and provide answers to such meaningless questions. Instead of trying to provide answers for such meaningless questions, I am hoping that all of you will strengthen your faith and will promote good in the whole, not only in our country, but also for the benefit of the entire humanity all over the world. This will be my message on this auspicious day to you.
1: మీరు నిత్య ప్రార్థనలు చేయుదురు, సమస్త లోక సుఖినో భవంతు. సర్వ జీవులు కూడాను సుఖంగా ఉంటుండాలి, శాంతిగా ఉంటుండాలి. సర్వ దేశములు కూడాను ప్రశాంతమైనటువంటి అన్ని సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకుని ఒక్క ఫ్యామిలీగా జీవించాలని కూడాను మీరు ప్రార్థన చేయటము చాలా అత్యవసరం.
0: ఈవెన్ ఇన్ యువర్ డైలీ ప్రేయర్ యూ షుడ్ ప్రే దట్ ఆల్ ఇండివిజువల్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్ should live well, should be happy, and all the countries of the world should come together, should have a peaceful life. That is the kind of prayer, and the breadth of your prayer should extend to the entire world and all living beings.
1: Manam vyaktigatamainatundi premane kaakunda samasti premanu kodanu manam kontha varaku sadhinchadaniki ponukovali.
0: We should also try and achieve not simply individual prema, but a prema that would extend to the entire community and humanity.
1: ఎట్టి వారైనా కూడాను మనవారే, మనము దూషించేటువంటి వారు కూడాను మనవారే అనేటువంటి ఒక సహన భావాన్ని మనం పెంచుకోవాలి.
0: We must have the forbearance and the feeling to recognize whatever people they may be, even people who blame you, that they are your own people. That kind of forbearance should be promoted by you.
1: కేవలం అజ్ఞానం చేతను లేక తెలియనటువంటి తత్వం చేతను కొంతవరకు నువ్వు పెడమార్గంలో పట్టవచ్చును. మన టీఏ పాయే చెప్పాడు, కొన్ని సంవత్సరం వరకు కూడాను తాను పుట్టబత్తికి రాలేదు, నేను దీన్నంత నమ్మను, నేను రాను అని అనేక రీతిలుగా వాదించారు. ఈనాడు వచ్చి పరమ భక్తుడిగా ఉంటున్నాడు. అదే రీతిగానే అందరూ కూడాను తెలియనటువంటి సమయం లోపల కానీ, విశేషత్వం గోచరం కానటువంటి సమయంలో కానీ ఎన్నో రీతిలుగా ప్రవర్తించవచ్చును. వారిపైన మనం ద్వేషం పెట్టుకోకూడదు, వారిని మనం ద్వేషులని భావించుకోకూడదు. వారిపైన కోపతాప ఈశాచూ దంభం కూడాను మనం ఏమాత్రము సాధించుకోకుండా, వారు కూడాను మన బ్రదర్స్, మన సిస్టర్స్ గా భావించుకుని అందరి యొక్క మంచిని కూడాను ఆశించాలని కూడాను ఈ యొక్క జన్మోత్సవ దినము ప్రధానమైనటువంటి సందేశాన్ని అందిస్తూ, ఈ పవిత్రమైనటువంటి మార్గంలో ఆదర్శవంతమైన జీవితంగా కూడాను మీరు నిలిచాలని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Many people may be out of their ignorance. Or maybe out of the fact that they do not have information and full knowledge about things, they may say so many things. In fact, just a little while ago, our TFI has said that for many years, he did not believe what was in Puttaparthi and he did not come to Puttaparthi. Today, after knowing what there is here, he has started coming to Puttaparthi and he has turned into a faithful devotee. This is a thing which should not drive you to develop hatred against people who either out of ignorance or out of lack of knowledge talk ill of us. We should never develop hatred against them. We should regard them as our own people and promote love. This is the message I am giving you on this auspicious day. We should regard all of them, whatever they may say about us, either of their ignorance or lack of knowledge, as our friends, as our brothers, as members of the same family. You should never exhibit any kind of hatred on these people.
1: దివ్యాత్మ స్వరూపులారా, కొన్ని నిమిషం లోపల రవిశంకర్ యొక్క గానము వాయిద్యము చక్కగా మృదుమధురంగా ఉంటుంటుంది. భగవంతుడు కూడాను గానప్రియుడు గానలోలుడు కనుక ఆ హృదయానికి ఆనందంగా ఆకర్షించేటట్టుగా తాను పవిత్రమైనటువంటి తన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వాయిద్యాన్ని అందిస్తాడు. దానిని శ్రవణం చేసి మీరు విన్నటువంటి విషయాలను ఏమాత్రం కూడాను తర్క వితర్కములకు చోటు ఇవ్వకోకుండా మీ హృదయాన్ని భద్రం చేసుకుని మీ యొక్క అభిమానాన్ని కాని మీ ప్రేమను కాని మీ విశ్వాసాన్ని కాని బలపరుచుకుంటూ రావాలని కూడాను నేను ఆశిస్తున్నాను. కొన్ని భజన గీతలు పాడి మన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం.
0: Whatever you have listened to or whatever expressions have been given to you this noon, you should not make them part of an argument in your own minds. I am blessing you so that you will develop faith by whatever you have listened to this evening. In a few moments, Ravi Shankar will be giving a musical concert. God loves music, and I hope Ravi Shankar will give you some very attractive music. We will bring this discourse to a close after blessing you and after singing a few bhajans.

ನಟನ ಮನೋಹರ ನೀಲಕಂಠ ಹರಿ ನಟ ನಟನ ಮನೋಹರ ನೀಲಕಂಠ ಹರಿ ನಟನ ಮನೋಹರ ನೀರಜ.

ਕੰਮ ਗੁਣ ਸਜਣਾ ਨਟਨ ਮਨੋਹਰ ਨੀਲ ਕੰਠ ਹਰਿ ਨਟਨ ਮਨੋਹਰ ਨੀਰਜ ਦਲ ਨਯਨਾ ਨੀਰਜ

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, the auspicious Devi Navaratri celebrations at Prashanti Nilayam will commence tomorrow with the traditional Kalash Sthapana during the morning hours inside the Bhajan Mandiram at around 8 o'clock. We'll be having the regular morning session in Sai Kulwant Hall, 8 to 9 a.m. Vedam chanting, 9 to 9:30 bhajans, followed by Mangal Aarti and Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting, followed by bhajans at 5:15 p.m. The evening session in Sai Kulwant Hall will conclude with Mangal Aarti at 6 o'clock, followed by Bhagwan's Divya Darshan. After the Mangal Aarti at 6 p.m., as a part of the Navaratri Puja, Kumkum Archana will be held inside the Bhajan Mandiram. All devotees are welcome to witness and participate in the puja proceedings inside the Bhajan Mandiram. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasalato Prashanti Nilayamlo Devi Navaratri Mahotsavalaki Shrikaram Chudutu Repati Udyam Bhajan Mandiramlo 8 గంటలకు సాంప్రదాయక కలశ స్థాపన జరుగుతుంది. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం యథావిధిగా 8 గంటల నుండి 9 గంటల వరకు వేద పఠనంతో, 9 గంటల నుండి 9:30 వరకు భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమై 5:15 నుండి భజనతో కొనసాగి 6 గంటలకు మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. 6 గంటలకు మంగళహారతి అనంతరం భజన మందిరంలో నవరాత్రి పూజా కార్యక్రమాల్లో భాగంగా జరగబోయే కుంకుమార్చన కార్యక్రమాన్ని వీక్షించదలిచిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. జై సాయిరాం.

0: So Bhargav, in our previous episode, we were actually trying to understand how this yajna is conducted and what are the different elements that are included in this yajna to make it a complete phenomenon, if you can call it so. Because
1: the constituents of the yajna, what are the different materials, what are the different components of these yajna which go into making the Vedi, is called the Vedi, means the Homagundam. And different fuel, the offerings, all those things, what all those things are described. So we also did a little bit of study on this and we found some interesting insights into this. So let's share, Ganesh, about this. But before that, if we let us chant this next verse which we are going to take up today.
2: Saptasyasan paridhayah trisapta samidhakritah devayadyajyan tanvanah abadhnan purusham pashum.
1: It talks about the different dimensions of the Homagundam which is being made. I think before that, when we go to the previous verse which we had covered last week, it talks about the different, what are the different seasons, how they depict the Homagundam as such. So if you remember, it said that the spring season, the Vasantaritu, is something which makes the place where the yajnam is happening the main groundwork for the yajnam to happen. And then the summer, Idma, Grishma, Idma. Idma is again, there are different ways of lighting the fire, the fuel to light the fire. So one of them is Idma, and it is written in the ancient text is that the Idma fire is done with 21 sticks tied together. So that is the second one. And the third one, if you recollect, we discussed in the last episode, was that the Sharad Ritu or the autumn is the final havis, the final culmination of whatever you offer. You offer ghee, clarified butter, you offer rice, you offer grains, all that you do in the third stage.
0: The final harvest that a farmer gets out of his effort.
1: Yeah. Yes. And when we talk about the fire, we really hit upon a very interesting discourse of Swami, where Swami is talking about the different types of fires and how they are differentiated from each other. I think we should listen to Swami also about what he talks about these different types of fire.
0: Yes, and this discourse is a very beautiful discourse because Swami goes into the depth of how to conduct a yajna. And very clearly he mentions this is in the year 1982, 21st of October, during the Dasara celebrations. Swami, the initial discourse, initial day of the 7-day festival. So Swami is telling that everything has a certain procedure. For example, an engineer wants to build and he follows certain procedure to make the architecture complete. In the same way, a painter has a certain procedure to make the painting complete.
1: Yes.
0: In the same way, a yajna has a certain procedure. And Swami is telling that according to the ancient texts, what is mentioned there, for example, the dimensions of the yajna kunda, the items that are being used in the sacrificial fire. So all these constitute the yajna. So Swami is telling we have followed what has been mentioned in the ancient texts to the word. I think that alone tells us that how much importance and significance Swami is giving for the Vedic texts. I think being the Veda Purusha, Swami is telling us that you should respect when you are doing something, we should do it to utmost perfection.
1: And one more interesting thing Swami highlights is that the fire which you use in the Homakunda is different from the fire which you use in your kitchen for cooking. Is different from the fire which is used to burn a corpse, a funeral pyre. So that differentiation is there, and this fire is sacred. That is why it needs all these different
0: elements
1: to be followed strictly according to the scriptures.
0: Yes.
1: So
0: yes,
1: we'll listen to Swami on this.
0: Yes.
3: So every deed or every bit of action in this world, there are important. And there is a way of doing it. అతి నీల పద్ధతులు ఉల్లంఘించినప్పుడు అతి కార్యమునందు మనం విజయాన్ని
4: సాధించలేదు.
3: మానవుడు తన కార్యమునందు విజయం సాధించగలిగినప్పుడు ఒక పద్ధతిని ఒక నియమమును అనుసరించడం తప్పదు.
4: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు కెరీ ఆఫ్ సక్సెస్ అండ్ అటైన్ సక్సెస్ అండ్ అచీవ్మెంట్ దెన్ హీ ఈజ్ రాంగ్ దట్ డజంట్ బి ద ట్రూత్.
3: ఒక ఇంజనీర్,
4: ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్,
3: ఇతను తన యొక్క విద్యయందు కొన్ని విధములైన పద్ధతులను కొన్ని విధములైన నియమములను తాను అనుసరిస్తూ అభ్యసిస్తూ ఆచరిస్తూ వచ్చాడు.
4: Now this engineer, in the course of his taking up his course on engineering, he is bound by what he learned, the methodology, the system, and
3: other than I do. ఏ విధమైనటువంటి పునాదులు వేయాలి అనేటువంటిది ఆ ఇంజనీర్ యొక్క
4: పద్ధతి. A building consisting of a certain number of stories
3: to be built,
4: which is the size, which is
3: appropriate. ఒక పెయింటర్ కూడాను తన యొక్క పెయింట్ పద్ధతి లోపల ఎంత ఎత్తునకు ఎంత లావుగా ఉంటుండాలి అనేటువంటిది ఒక విధమైనటువంటి పద్ధతిని తాను అనుసరిస్తూ వస్తుంటాడు.
4: లైక్ వైజ్ ఎ పెయింటర్ ఈజ్ బౌండ్ బై దిస్ ethical sense of it, the aesthetic sense of it, where he has to see the proportion of the figure that is entering into portrait.
3: కనుక ఈ ప్రపోజల్ నేటువంటి యొక్క పద్ధతిని తాను ఉల్లంఘించినప్పుడు తాను చిత్రించినటువంటి చిత్రాలు కానీ లేక తాను వేసినటువంటి పునాదులు కానీ ఇవి భద్రంగా ఉండలేదు, ఆకర్షణీయంగా ఉంటుండదు.
4: బట్ ఫర్ ద సెన్స్ ఆఫ్ ప్రపోజల్ ద పెయింటర్ ఆల్ ద నాలెడ్జ్ ద ఇంజనీర్ హ్యాస్ టు హ్యావ్ విత్ రిగార్డ్ టు ద సైజ్ ప్రాపర్ వాట్ ఎవర్ ఐదర్ ఆఫ్ దీస్ మే అండర్టేక్ విల్ నాట్ ఎండ్ అప్ ఇన్ సక్సెస్.
3: అదే విధముగానే ఈ యజ్ఞమునకు హోమగుండం, దీనికి ఒక వేదిక. ఈ వేదిక కూడా కొన్ని శాస్త్రోక్తమైనటువంటి పద్ధతి ఉంటుంది.
4: ఇన్ ద సేమ్ మేనర్ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞ యు హ్యావ్ ద సాక్రిఫిషియల్ సెట్ అండ్ దిస్ ఇన్ టర్న్ యు నీడ్ ద ప్రాపర్ డాస్ ఫర్ దిస్ పర్పస్ అండ్ ద వేదాస్ హావ్ లేడ్ డౌన్ సర్టెన్ స్క్రిప్చర్స్ ఇన్ ద బైబిల్.
3: ఈ యజ్ఞ వేదికకు కొన్ని విధమైనటువంటి యొక్క ప్రవచనం ఉంటుంది. ఈ ప్రవచన ప్రకారమే ఈ వేదికను నిర్మించవలసిందే కానీ కొంతను ధిక్కరించి ఈ వేదికను నిర్మించినప్పుడు ఈ యజ్ఞం యొక్క ఫలితము ఏమాత్రం కూడా ఉంటుంది.
4: Now this stage, which we call Vedic Yajna, is wrong, has to be constructed with regard to a certain set of dimensions. Any violation of these would result in negative consequences.
3: Arani yandu adhar bhavishnatunti agni, agniye swaha, indraye swaha, ane swaha karamla cheta, dani, ee yuk yajni vedika yandu unchi, dani raghanimpa jesi, tadwara, అగ్ని అనేక రకములుగా రూపొందింపజేస్తూ వస్తారు.
4: సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ పిట్ ఇస్ దట్ యు స్టార్ట్ ఫైర్ ఇన్ ఎ స్మాల్ వే అండ్ బై చాంటింగ్ మంత్రాస్ డిఫరెంట్ వన్ యు ట్రై టు బ్రింగ్ అప్ దిస్ ఫ్లేమ్ దిస్ ఫైర్ ఇన్ ఆల్ స్కూల్స్.
3: ఈ అగ్ని మూడు విధములైనటువంటి అగ్నిగా ఉంటుంది.
4: సో దిస్ ఫైర్ ఈజ్ అ ప్రీ డిస్క్రిప్షన్.
3: దక్షిణాగ్ని అని ఒకటి,
4: వన్ ఈజ్ దక్షిణాగ్ని.
3: రెండవది గార్హ సత్యం అని ఒకటి,
4: ద సెకండ్ ఈజ్ గార్హ సత్యం.
3: ఈ విధమైనటువంటి గార్హపత్యం అనగా ఏమిటి, దక్షిణాగ్ని అనగా ఏమిటి?
4: What is the meaning of these Garhapatya and Dakshinagni?
3: Avahaniyam anil mudavati.
4: The third is
3: Avahaniyam.
4: Avahaniyam.
3: Ee mudindinatta antarathamalanu manam gurtinchinappude ee homu yokka vishishtata kani dhyanam kani manam artham chesukovachu.
4: It's only when we understand the meanings and the significance of these three words will we be in a position to appreciate in fullness the significance of the sacrificial star.
3: Agni ఒక్కటే కదా, దీనికి ఈ పేరు ఎందుకు, ఇంత వ్యత్యాసం ఎందుకు అని మనం సందేహించవచ్చు.
4: యు మస్ట్ హావ్ ఎ డౌట్ ద స్టార్ ఆఫ్టర్ ఆల్ ఇస్ వన్, వై సచ్ డిఫరెన్షియేషన్, వై సచ్ డిమార్కేషన్.
3: ఒక చిన్న ఉదాహరణ,
4: స్మాల్ ఎగ్జాంపుల్.
3: మనము గృహమునందు వంటలు వండుకునే సమయంలో పొయ్యందు అగ్నిని రగిలింప చేస్తాం.
4: Now we know that in the house when you want to cook something we try to light the stuff.
3: ఇది కేవలము అసత్వమైన ఆహారములను పదార్థములను తత్వం గావిస్తుంది.
4: ఇంకా
3: రెండవ అగ్ని మరణించినటువంటి ఒక దేహం
4: పరిస్థితి ఎందు కాత్మలు అనేటువంటి స్వరూపంలో అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటారు.
5: ఫైర్ ఇన్ అనదర్ ఫామ్ ఈజ్ ద ఫైర్ విచ్ రిడ్యూసెస్ ద డెడ్ బాడీ ఆర్ ఎ కార్ప్స్ ఇన్ టు యాష్.
4: అయితే మన ఇంటి ఎందు కొయ్యిలో మరిగినటువంటి యొక్క అగ్ని ఎందు రొట్టెలు కాల్చుకుంటాం, అనేక పదార్థములను మనం పరిపక్వం భావించుకుంటాము. అయితే శ్మశానం నందు ఉన్నటువంటి అగ్ని ఎందు రొట్టెలు కాల్చుకునే వారు ఎవరైనా ఉంటున్నారా?
5: But then the fire that we have in the kitchen of the house is used to bake roti for chapati. But the fire which you have in the cemetery of the burial ground is used for a different purpose.
4: Ikkada katra agni antunnam.
5: In the first place we have
4: nishana agni antunnam.
5: The first place in the house we talk about it as
4: smashana agni anetuvantidi kevalamu amangalamainatuvantidani.
5: The second one is smashana agni, which is something which is not desirable, inauspicious.
4: Inka rendintiki madhyam unnatundi yokka ee konni homagni.
5: And then we have the third one in this category, the homagni.
4: Ee homagni ne yajna vishnu ani yajnam valla కద్దరింగేటువంటి యొక్క అగ్నియే విష్ణు స్వరూపమని దీనిని భావిస్తూ వచ్చారు.
5: నౌ ది థర్డ్ వన్ హోమాగ్ని ఈజ్ వన్ వేర్ వి ట్రై టు ఇన్వోక్ ద బ్లెసింగ్ ఫర్ ద లార్డ్ అండ్ ట్రై టు ఫర్దర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఫైర్.
4: యజ్ఞమైనందుకు అనగా ఏమిటి? ఈ యజ్ఞమేటి ఎందు అనేక విధమైనటువంటి యొక్క ప్రజ్వరిల్లుతూ ప్రకాశవంతంగా ప్రకటించేటువంటి యొక్క స్వరూపము విష్ణు స్వరూపమని భావిస్తూ వచ్చాము.
5: Now, even as this fire of flame blazes forth, we liken it to the glory and the grandeur of Vishnu.
4: మనం నమస్కరించుతున్నాము కాని మనం వండుకునేటువంటి అగ్ని కాని ముఖాన్ని అగ్ని కాని మనం నమస్కరించుకోలేదు.
5: This fire in the sacrificial pit we bow down to and pay our obeisance. But the fire in the cemetery, but the fire in the house, we really don't bother. The fire which you have in the house for cooking purposes is not the home agni.
4: అక్కడ మంత్రం ఉచ్చరించుకోలేదు.
5: Don't chant mantras there.
4: కానీ హోమాగ్ని ఎందు మాత్రమే మనము ఆ దేవతల పేర్లు ఉచ్చరించి ఆ దేవతల యొక్క పేర్లతో మనము ఆవాహన గావిస్తున్నాము, అర్థం గావిస్తున్నాము.
5: Only when we sit in front of this homagni, do we think, do we chant the name for the Lord, the different forms of Godhead, and do our worship.
4: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణ.
5: There is another example to illustrate.
4: పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అక్కడక్కడ కొన్ని కొన్ని పోస్ట్ బాక్సెస్ పెట్టి అందులో ఎవరైనా సమీపంగా ఉండేటువంటి వారు పోస్టులు అందులో వేసుకుంటారు.
5: మరి పోస్టల్ డిపార్ట్మెంట్ caters to the needs of the people by erecting these post office boxes, and people in the neighborhood could make use of them by dropping letters in these.
4: డిపార్ట్మెంట్ వారు ఆయా కాలం నుండి పోయి దాన్ని పోస్టులు తీసుకుని ఎక్కడ పంపాలో అక్కడ పంపుతూ ఉంటారు.
5: బట్ ద క్లియరెన్స్ టైమ్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ద పోస్ట్ మెన్ కమ్.
4: ఇది కేవలము ఒక డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటిది.
5: అండ్ దెన్
4: ఒక శాఖకు సంబంధించినటువంటిది.
5: అండ్ ద లెటర్స్ ఆర్ డెలివర్డ్ ఇన్ డ్యూ కోర్స్. నౌ దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోస్ట్ డిపార్ట్మెంట్.
4: అయితే మనం కూడా ఆ పోస్ట్ బాక్స్ లోనే మనము ఇంట్లో చేసుకుని అదే కలరే ఇచ్చి అదే కోర్టును మనము గావించి మరి ఇంట్లో పెట్టుకుని పోస్టు వేస్తే అది ఎక్కడైనా వెళుతుందా?
5: Supposing we want to extend the service to our own house, we tend to erect a post office box in the midst of our house, we keep dropping letters into the same, will we have the desired result?
4: Kanaka post department vaarikunnatundi yokka pettakunu maname maname nirminchukunnatundi pettakunu enta vyathyasam undado adhe vidhamugane oka grahamundu మనము రగిలించుకొని తద్వారా అగ్ని ద్వారా పెంచుకునేటువంటి యొక్క అగ్నిని రోజుగుండంలో మంత్రోచ్చరణ చేస్తూ ఈ అరణి ద్వారా దగ్గరిల్లేటువంటి అగ్నిని అంత విశ్వాసం ఉంటుంది.
5: ఇన్ ద సేమ్ మేనర్ వి హ్యావ్ దిస్ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద పోస్ట్ ఆఫీస్ బాక్స్ డైరెక్టెడ్ బై ద పోస్టల్ డిపార్ట్మెంట్ అండ్ వాట్ వి కాల్ ద పోస్ట్ ఆఫ్ పోస్ట్ బాక్స్ ఇన్ అవర్ ఓన్ హౌస్. In the same manner, the fire in the house, the fire in the homagni are two different things altogether. In front of the second one, we sit, chant the names of the Lord and do our worship.
4: Garha katyamu anaga vidhi. Guhasthudu nitya jeevitamu lokala taanu అగ్ని ద్వారా ఆచరించేటువంటి సర్వ కర్మలకు ఇది గార్హాగ్ని అంటున్నారు.
5: దిస్ వర్డ్ గార్హపత్య హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ఇట్. a householder, in the course of his day-to-day activity, sits in front of such a fire in the house and then makes his worship.
6: Anaga Grihastudu, Nitya Jeevitamulo, ఏదో తన కొన్ని రగిలించుకోవటము, చలిమంటలు వేసుకోవటము, ఊదత్తులు రగించుకోవటము, ఇంకా ఇంకా ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమం జరుపుకోవటము, ఈ విధమైన క్రియలు కంటే కూడా వ్యాహ పత్యము ఉన్నారు.
5: వాట్ ఆర్ ద హౌస్ హోల్డర్ డస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ డే టు డే యాక్టివిటీ బై వే ఆఫ్ కుకింగ్ హిస్ ఫుడ్, బై వే ఆఫ్ లైటింగ్ అగర్బత్తి అండ్ సచ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ హిస్ డైలీ రొటీన్ గోస్ అండర్ ది నేమ్ ఆఫ్ హిస్ గార్హ పత్య, ద పార్దర్.
6: ఆహార నియమము అనేటువంటిది ఇదియే. అందులోనే సర్వ మంత్రులను అర్పితము గావించి హోమం చేస్తుంటారు.
5: విసర్జన ఆవాహనీ
6: కేవలం దేవతార్చనకు మాత్రమే దీనిని ఉపయోగపెడతారు.
5: ఇట్ ఈస్ యూజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వర్షిపింగ్ ఆఫ్ ద డెడ్.
6: దైవార్చనకు మాత్రమే దీనిని ఉపయోగిస్తారు.
5: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ అటెండింగ్ గాడ్.
6: ఇంకా దక్షిణాగ్ని అనగా అది
5: విసర్జన ఇది దక్షిణాగ్ని
6: అనగా అమంగళకరమైనటువంటి కార్యములు ఆచరించటం, ఆ అగ్ని వినియోగించుకోవటం ఇది దక్షిణాగ్ని.
5: ఈ దక్షిణాగ్ని స్టాండ్ ఫర్ ద పార్ట్ విచ్ ఈస్ యూజ్ ఫర్ ఇన్ఆస్పీషియస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ గుడ్.
6: సర్వసామాన్యంగా ప్రతి మానవుడు కూడాను దక్షిణ తన పెట్టుకోకూడదని, దక్షిణ ప్రయాణం మంచిది కాదని మన నిత్య జీవితంలో భారతీయులకు ఇది ఒక సాంప్రదాయంగా ఉంటుంది.
5: ఇట్స్ బీన్ ఎ ట్రెడిషన్ హ్యాండెడ్ డౌన్ టు ద భారతీయర్ ఫ్రమ్ బీయింగ్ బియాండ్ దట్ వన్ షుడ్ నాట్ రెస్ట్ విత్ హిస్ హెడ్ టువర్డ్స్ ది సౌత్, వన్ షుడ్ నాట్ అండర్టేక్ ఎ జర్నీ విచ్ ఇస్ నాట్
6: అపవిత్రమని అమంగళమని దీనిని భావిస్తూ ఉంటారు.
5: వేర్ ఇస్ ద ఫీలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ డిజైరబుల్ దట్ ఇస్ ఇన్ఆస్పీషియస్.
6: కనుక ఈ అగ్ని మూడు విధములుగా విభజించి ఇందులో దక్షిణాగ్ని కాని గార్హపత్యం కాని ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టక ఆహ అగ్ని అనేటువంటి దానిని మాత్రమే నియమంగా తీసుకుని వీళ్ళు ఆచరిస్తూ వస్తారు.
5: దేర్ఫోర్ వాట్ వీ నౌ నోటిస్ దట్ వీ డోంట్ లెట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ దక్షిణాగ్ని క్రీపింగ్, వీ డోంట్ లెట్ దిస్ గార్హపత్య క్రీపింగ్, వీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఆవాహ అగ్ని ఫర్ ద సేక్.
6: ఈ యజుర్వేదంలో రెండు విధములైనటువంటి యొక్క పద్ధతులు ఉంటుందని
5: then there are two steps in this methodology.
6: These are sampradayamulu ani cheptochaaru.
5: Now these two are being called sampradaya.
6: Brahma sampradayam ani okati, Aditya sampradayam ani rendavadi.
5: The first is the Brahma sampradaya and the second is the Aditya sampradaya.
6: Brahma sampradayam ani entundi Krishna yajurveda.
5: The first one Brahma sampradaya is the Krishna yajurveda.
6: Aditya sampradayam ani Shukla yajurveda.
5: The second one Aditya sampradaya is the Shukla yajurveda.
6: ఇందులో ఈ యజుర్వేదమునందు ధనుర్వేదము అనేటువంటిది ఒక ఉపవేదముగా ఉంటుండాలి.
5: సబ్ యూనిట్ ఆఫ్ ది యజుర్వేద వి హావ్ ది ధనుర్వేద.
6: ఈ ధనుర్వేదమునకు నాలుగు విధములుగా భావిస్తూ వచ్చారు.
5: అండ్ ధనుర్వేద ఇన్ టర్న్

దైవాధీనం జగత్ సర్వం సత్యాధీనం దేవతం.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనాది కాలం నుండి మన భారతదేశము తరతరముల నుండి ప్రపంచంలో ప్రతి దేశములకును అనంతమైన ఆధ్యాత్మిక తత్వమును ప్రబోధిస్తూ వచ్చింది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ భారత్ హ్యాస్ బీన్ పాసింగ్ ఆన్ ద స్పిరిచువల్ మెసేజ్ టు ఎవ్రీ కంట్రీ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: తరతరముల నుండి సుస్థిరమైన శాంతి భద్రతను చేకూర్చడానికి ఆధ్యాత్మిక తత్వమే ప్రధానమైనటువంటి ప్రసారంగా విశ్వసిస్తూ వచ్చింది.
1: భారత్ కాన్స్టెంట్లీ బిలీవ్ ఓవర్ జనరేషన్స్ ఫర్ పీస్ అండ్ సేఫ్టీ స్పిరిచువాలిటీ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కానీ భారతీయుడు కూడాను అత్యంత భక్తి ప్రపత్తులతో దివ్యమైన భావములతో నవ్యమైనటువంటి జీవితంలో సుస్థిరమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క స్థిరత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ వచ్చింది.
1: భారత్ హ్యాస్ బీన్ మేకింగ్ వెరీ సిన్సియర్ ఎఫర్ట్ విత్ ఆల్ ద సిన్సియరిటీ అండ్ డివోషన్ టు డెవలప్ ది కైండ్ ఆఫ్ నావల్ డివైన్ ఫీలింగ్స్ టు ఎస్టాబ్లిష్ స్టెబిలిటీ అండ్ పీస్.
0: కానీ కాల ప్రభావం చేత, కలియుగ ప్రభావం చేత ఈనాటి మానవత్వము ఆత్మవిశ్వాసము లేక అన్య విశ్వాసమును అభివృద్ధి పరుచుకొని అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యాప్తికై అనేక విధములుగా ప్రాకుడారుతున్నారు.
1: As the effect of the Kali age with the passage of time, people have lost the self-confidence. They repose confidence in other aspects which are fleeting and temporal.
0: పశుపక్షులకు ఉన్నటువంటి విశ్వాసం కూడాను ఈనాడు మానవునికి లేకుండా ఉన్నది.
1: The confidence possessed by birds and bees are not noticed in mankind.
0: ఒక చిన్న పక్షి లేత కొమ్మపై వాలినప్పుడు ఆ కొమ్మ అటు ఇటు ఊగుతుంది.
1: When a small bird rests on a small branch, the branch starts tossing, moving.
0: కానీ ఆ చెట్టు కొమ్మ ఊగినప్పటికీ ఈ పక్షి ఏమాత్రం కూడాను అదరదు, బెదరదు.
1: In spite of the fact that the branch starts to move, the bird is not fear-stricken.
0: కారణం,
1: reason,
0: ఆ పక్షి ఆ కొమ్మను ఆధారం చేసుకోలేదు.
1: Bird has not relied on the branch.
0: తన రెక్కలపైన ఆధారపడటం చేతనే ఈ కొమ్మ ఏ విధంగా ఊదినప్పటికీ ఊగినప్పటికీ తాను ఏమాత్రం కూడాను భయభ్రాంతులకు గురి కావటం లేదు.
1: Bird depended its strength on the wing and not the branch, whatsoever it might swing in other way.
0: పక్షి తన రెక్కలను ఆధారం చేసుకుని విశ్వసించినప్పటికీ ఈనాటి మానవుడు తన హృదయాన్ని తన ఆత్మతత్వాన్ని విశ్వసించగా తాను అనేక విధమైనటువంటి యొక్క దిగులకు గురి అవుతున్నాడు.
1: Even the bird has got total reliance on its wings, but not man, on his heart and the spirit and the soul, and therefore he suffers.
0: కనుక మానవుడు అనేక ప్రసంగములు వింటున్నాడు, అనేక గ్రంథములు పఠిస్తున్నాడు, అనేక పెద్దల ఉపన్యాసములకు ప్రవేశిస్తున్నాడు. ఇన్ని జరిగినప్పటికీ ఈనాటికి కూడాను ఆత్మవిశ్వాసం అనేటువంటిది దృఢంగా లేకపోతున్నది.
1: In spite of the fact that man has gone through several sacred texts, he has listened to several of the discourses and the lectures and the talks, yet he has not developed the self confidence.
0: Vintunnanta varaku matramu aanandamuga talalupatam edo tamaku sikarinchinattiga bhavinchatam ilantivi jarugutu undadi kaani vishwasinchi aatralo pettetundi vyakti okkadaina kanipinchatam ledu.
1: We nod our heads as we listen to the discourses and pretend as if we have received something, but we have not developed full faith and have taken to practice all those things that we heard.
0: ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మానవునికి ఎట్టి సందేహములకు అవకాశం ఉండదు.
1: Man with self-confidence will never doubt at any point of time.
0: ఎట్టి భయభ్రాంతులు చేకూరినప్పటికీ తాను దిగులొందక అడుగిడక ఆత్మవిశ్వాసం పైన ఆధారపడి ఉంటాడు.
1: He will not be afraid of any situation. He will not be agitated or disturbed. He proceeds with all self-confidence.
0: అన్నింటినీ ఎదుర్కొని తాను అనేక విధములైన ధైర్య సాహసంతో ముందంజ వేస్తున్నాడు.
1: He faces all challenges of time and resists with all courage and
0: valor. ఆధ్యాత్మిక మార్గమునందు మాత్రము వెనుకంజ వేస్తున్నాడు.
1: But in the spiritual field, he is proceeding backward.
0: అనాది కాలము నుండి భారతీయ సంస్కృతి పవిత్రమైన ఆత్మవిశ్వాసమనే ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తున్నది.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద కల్చర్ ఆఫ్ భారత్ డిపెండెడ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్.
0: ఈ ఆధునిక యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఆత్మవిశ్వాసం అనేటువంటిది దినదినమునకు తరిగిపోతున్నది.
1: విత్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
0: ప్రతి మానవునికి ఈ విశ్వాసం అత్యవసరం.
1: ఎవ్రీ మ్యాన్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ ఆనందం అనేటువంటిది కేవలం విశ్వాసం ద్వారానే మనకు లభ్యమవుతున్నది.
1: యు అటైన్ ది బ్లిస్ఫుల్ స్టేట్ అవుట్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఓన్లీ.
0: ఏ చిన్న కార్యమునందైనా కూడా విశ్వాసం లేకుండా మనకు ఆనందం ఏమాత్రం కూడా లభ్యం కాదు.
1: యు కెనాట్ అకంప్లిష్ ఎనీ స్మాల్ టాస్క్ ఇఫ్ యు డోంట్ హావ్ కాన్ఫిడెన్స్.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ లీడ్ అవర్ లైఫ్ బేసింగ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈనాడు విజయదశమి.
1: టుడే ఇస్ విజయదశమి.
0: ఇది పవిత్రమైన పర్వదినం యొక్క సమాప్తి.
1: దిస్ ఇస్ ది కంక్లూజన్ ఆఫ్ ది సేక్రెడ్ ఫెస్టివల్.
0: సమాప్తి అనగా సర్వప్రాప్తులు కూడా చేకూర్చినటువంటి సమాప్తి.
1: సమాప్తి ది కంక్లూజన్ ఇస్ ద వన్ దట్ గివ్స్ యూ డిజర్వ్డ్నెస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్.
0: మరొక వైపు దీనిని చక్కగా విచారించి చూసినప్పుడు
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఇన్ అదర్ డైరెక్షన్
0: చీటి శరీరము వదలనటువంటి దినమే ఈ దినము.
1: ఇట్ ఇస్ ద డే వెన్ షిర్డి లెఫ్ట్ ది మార్టల్ కాయిల్.
0: విజయదశమి దినమే శిర్డి తన దేహాన్ని వదలి తన ఆత్మస్వరూపాన్ని అనేక విధమైనటువంటి సంచారం సరిపి తదుపరి 8 సంవత్సరములకు ఇక్కడ ప్రవేశించింది.
1: ఇట్ ఇస్ ఆన్ దిస్ డే ఆఫ్ విజయదశమి ద షిర్డి లెఫ్ట్ ది బాడీ అండ్ ఆఫ్టర్ 8 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇట్ హాస్ టేకెన్ బర్త్ ఓవర్ హియర్.
0: మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని గుర్తించుకోవాలన్న ఈ ఒక్కటి మాత్రమే చాలు.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ రియలైజ్ ఇఫ్ యూ వాంట్ టు నో ద డివినిటీ విద్ ఇన్ హ్యుమానిటీ.
0: తనను తాను గుర్తించుకోలేనటువంటి మానవుడు ఎన్ని గుర్తించి ప్రయోజనమేమిటి.
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ నోయింగ్ ద రెస్ట్.
0: ఏ ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నదని ప్రతి మానవుడు కూడాను తెల్లవారు లేచిన తక్షణమే న్యూస్ పేపర్ తీసుకుని విచారం చేస్తుంటాడు.
1: We go through the newspaper every day to know what's happening all over the world from dawn to dusk.
0: Desa desamulo yokka vishayamulanu kala kalamulo yokka vishayamulanu kuda gurtinchadaniki prayatnistunnadu kaani tana nundi unnayatuvacche oka vishwasanni tana ye maatrame gurtinchukovatam ledu.
1: He wants to know what's happening in every country every moment of time but he has not developed confidence within himself.
0: Evarnu chusinappudiki nee evaru nee ekkadi nunchi vachavu ani prashnistam.
1: If you meet anybody we go on questioning who are you where do you come from.
0: కానీ మానవుడు తనను తాను గుర్తించుకోవడం లేదు తనకు తాను ప్రశ్నించుకోవడం లేదు నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి సత్యాన్ని ఏ మాత్రం విచారించడం లేదు.
1: But no one is putting on to one's own self a question like this who am I where do I come from.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం మాత్రమే లేకపోవడం చేత ఎన్ని సాధనలు చేసుకున్నను ప్రయోజనం ఉండదు.
1: Without self confidence whatever spiritual path in deva you may proceed and undertake that's all useless.
0: దీనికి తగినట్టుగా ఆహార విహారములు కూడా చాలా మార్పు చెందుతూ వస్తుంది.
1: We also find changes in our food and habits.
0: ఈ మానవత్వం లోపల ఒక చిత్తశుద్ధి లేకపోవడం మూల కారణము ఆహారమే.
1: For the absence of the purity of heart, the food is the main cause.
0: పాండవులు విజయం సాధించిన తర్వాత
1: after Pandavas conquered one over
0: కృష్ణుడు ఈ పాండవులందరికీ కూడాను
1: Krishna has taken these Pandavas
0: tanam tata ayinatunte va daggara teesukoni velli shanti parvadanni bodhisthu vacharu.
1: Has taken them Pandavas to the grandfather Bhishma acharya to listen to shanti parva message.
0: Kani Bhishma kudanu chaala aanandinchadu.
1: Bhishma was ecstatic.
0: Andaru nishabdamga undinatunte samayam lopala
1: there was silence all over pervading.
0: Ee yokka pitamahudu ayinatunte yokka ఇతను అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాడు.
1: ది గ్రాండ్ ఫాదర్ స్టార్టెడ్ టీచింగ్
0: వీటన్నీ కూడా శ్రద్ధాభక్తితో వింటున్నారు.
1: దే వర్ ఫాలోయింగ్ విత్ ఆల్ సిన్సెరిటీ అండ్ డివోషన్.
0: ఈ భీష్ముడు బోధించేటువంటి పర్వతమే శాంతి పర్వము.
1: ది టీచింగ్ ఆఫ్ భీష్మాచార్య ఈ శాంతి పర్వ.
0: నాయన మానవుడు అంటే ఈ విధంగా జీవించాలి ఈ విధంగా నివసించాలి ఈ విధంగా బ్రతకాలి అని బోధిస్తున్నాడు.
1: భీష్మాచార్య స్టార్టెడ్ టీచింగ్ దట్ హ్యుమానిటీ హస్ గాట్ టు లివ్ లైక్ దిస్. I've got to lead their life this way.
0: Prashantanga andaru shravanam chestunnatundi samayam lopala Draupadi pakkuna navvindi.
1: When all were listening to the message of Bhishmacharya in all steadiness and rapt attention Draupadi laughed at once.
0: Kani aame sadarva gaurvamulu kodanu gurtinchinatundi vyakti.
1: He has all the respect and esteem.
0: మహా గొప్ప గుణం కలిగినటువంటి వ్యక్తి.
1: He is the one of noble virtues.
0: సంఘ సంస్కారాలను చక్కగా గుర్తించినటువంటి వ్యక్తి.
1: He has fully realized the cultural values.
0: విచిత్ర జ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తి.
1: He has got the sense of discretion.
0: వివేకము కలిగినటువంటి వ్యక్తి.
1: He is highly intelligent.
0: విచిత్ర కలిగినటువంటి వ్యక్తి.
1: He has discrimination.
0: ఇలాంటి వ్యక్తి ఈ సభ లోపల నవ్వడానికి కారణం ఏంటని భీమునికి కోపం వచ్చింది, అర్జునికి కోపం వచ్చింది, ధర్మరాజు తల వంచుకున్నాడు, అందరికీ అవమానకరమైనటువంటి యొక్క చర్య జరిగిందని చాలా బాధపడుతూ వచ్చారు.
1: భీమ అర్జున వర్ వెరీ ఫ్యూరియస్. ధర్మజ బెంట్ హిస్ హెడ్ ఇన్ షేమ్ వాచింగ్ ద్రౌపది లాఫింగ్ ఇన్ ద కాంగ్రిగేషన్.
0: కానీ ద్రౌపది నవ్వడానికి కారణం ఏంటో భీష్ముడికి తెలుసు.
1: భీష్మ నోస్ వై ద్రౌపది లాఫ్.
0: మెత్తగా ద్రౌపదిని దగ్గరికి పిలిచాడు.
1: He called her Draupadi to come close to him.
0: Bidda,
1: Tai,
0: nee navunaku lokulu aneka vidhamaina arthamulu bhavichukuntunnaru.
1: People will go by varied interpretations for your laughter.
0: Lokulu kaakudu.
1: The people you know is our crowd.
0: Kaani satyanni gurtinchukoleka manavulu ee vidhamaina tundi oka cheriyalu punukuntuntaru.
1: They don't realize the actual facts and the truth. They misunderstand.
0: Nee navunaku kaaranam emto neevu chakkaga cheppi vaari sandeshanni కొంతవరకు అందించమన్నాడు.
1: ఎక్స్ప్లెయిన్ ద రీజన్ వై యూ హావ్ స్మైల్డ్ సో దట్ దే విల్ అండర్స్టాండ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: అప్పుడు భీష్ముని యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని తాతగారు,
1: భీష్మ వాంటెడ్ టు నో, షీ స్టార్టెడ్ టెల్లింగ్ ఓ
0: గ్రాండ్ ఫాదర్, బోధించుకున్నటువంటి బోధనలన్నీ కూడాను దుర్మార్గులు దుష్టులైనటువంటి కౌరవులకు బోధించవలసినటువంటి.
1: ఓ గ్రాండ్ ఫాదర్, ఆల్ యువర్ టీచింగ్ షుడ్ బి మెంట్ ఫర్ ద వికెడ్ అండ్ క్రూయల్ పీపుల్ దేర్.
0: కానీ నా పతులు చాలా ధర్మాత్ములు.
1: మై హస్బెండ్స్ ఆర్ వన్ ఆఫ్ రైచియస్నెస్,
0: పవిత్రమైన హృదయులు.
1: దే హావ్ సేక్రెడ్ హార్ట్,
0: నిశ్చలము నిస్వార్థము కలిగినటువంటి హృదయులు.
1: దే ఆర్ సెల్ఫ్లెస్ విత్ స్టడీ ఇన్ మైండ్.
0: అలాంటి వారికి ఈ బుద్ధులు బోధించడంలో అవసరం లేదు.
1: దే డోంట్ నీడ్ యువర్ టీచింగ్.
0: ఇంతకాలం నీవు కౌరవులకు అధిపతిగా ఉంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ బీన్ ది హెడ్ ఆఫ్ కౌరవ ఆర్మీ.
0: కౌరవులకు సైన్యాధిపతిగా ఉంటున్నావు.
1: యు హావ్ బీన్ ది,
0: ఈ బోధనలన్నీ కూడా నువ్వు కేవలం కౌరవులకు ఎందుకు బోధించలేదు?
1: యు హావ్ బీన్ ది హెడ్ ఆఫ్ ది కౌరవస్ ఆర్మీ, వై డిడ్ యు నాట్ టీచ్ దెం దెన్?
0: నీ సర్వ బోధనలు కూడా నువ్వు ఆచరణీయ పెట్టినటువంటి యొక్క పాండవులకు మాత్రమే బోధించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ఇన్ సిగ్నిఫికెన్స్ దట్ యు హావ్ టేకెన్ దిస్ ఆపర్చునిటీ టు టీచ్ పాండవర్ హు ఆర్ ఫాలోయింగ్ యువర్ మెసేజ్
0: అని నాకు నవ్వు వచ్చింది అన్నారు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ ఐ స్మైల్.
0: అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు,
1: దెన్ భీష్మ స్టార్టెడ్
0: టెల్లింగ్, అమ్మా నీవు నవ్వటం లోపల కారణము యథార్థము ఉంటున్నది.
1: Yes, it's true that you laughed with a significance.
0: Aithe nenu intakaalamu kauravulaku samipamlo undatam cheta, kaurava sanghamlo cheratam cheta, kauravula yokka bhojanam bhoncheyatam cheta, kauravula yokka dustangamnu koottam cheta, naa bhavamulanni kudunu, naa raktamanthey kudunu dubhavamainatundi raktamto koodi undi.
1: I can understand why you smile, Draupadi. So long I lived in the company of Kauravas. I have partaken the food in their company. Therefore my blood is full of their emotions and feelings and wickedness.
0: Vari aaharamnu bhujinchatam cheta anyaya akrama anachara asatyamulato kudinatundi aaharam nenu tinatam cheta naa raktam kudanu anyayanga maaripoyindi.
1: My blood is full of injustice because it has come out of the food that is partaken, purely out of the falsehood and utter lies and cruelty.
0: Kanuka ee raktam yokka prabhavam chetana naa manasu kudanu malinyamaipoyindi.
1: Because of this blood my mind is polluted.
0: Intakaalamu kavulu chesetundi doshamu tappu ani telisukodanu variki ee matram kudu buddhi cheppalekapoyanu.
1: Knowing fully well Kauravas are on the wrong side, I could not correct them.
0: Kaani naa adrushtavashattu,
1: as good luck would have it,
0: adrudainatundi vaadu ee ammunu vichchadam cheta naa dehamlo unnatundi raktamanta kudunu ee 56 dinamulaku gaanu kaaripoyindi.
1: Because of the arrow shot by Arjuna, all that blood came out of my body.
0: ఆ రక్తం అంతా ఇప్పుడు కారిపోవటం చేత అడుగునున్నటువంటి పవిత్రమైన రక్తము ఈనాడు బయటపడుతుందని.
1: బికాస్ ఆఫ్ ది లాస్ ఆఫ్ బ్లడ్, ద ఫీలింగ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ బినీత్ హావ్ స్టార్టెడ్ కమింగ్ అప్ నౌ.
0: ఇప్పుడు నాకు సద్భావంలోని ఇప్పుడు వెలుపల వస్తున్నాయి.
1: ఆల్ గుడ్ సెంటిమెంట్స్ స్టార్టెడ్ కమింగ్ అప్.
0: ఇంతకాలము రాకుండా పోవడానికి కారణము ఆ చెడ్డ యొక్క ఆహారం యొక్క దోషమే.
1: ద గుడ్ థాట్స్ హావ్ నాట్ కమ్ అప్, హావ్ నాట్ ఫౌండ్ దేర్ వే బికాస్ ఆఫ్ దట్.
0: ఈ మాలిన్యమైనటువంటి రక్తం దీన్నంతా అణగద్రొక్కి ఉంది.
1: It's only the dirty blood that has subdued.
0: ఈ సంగతుల యొక్క మనసుకు ప్రభావాన్ని ఈ విధంగా మార్చివేసింది.
1: It is the mistake of the company that has affected my mind.
0: కనుకని ఈ యొక్క విషయాన్ని గుర్తించి విదేశీయులు కూడాను మొదట ఉంచుకున్నాను ఏ విధంగా చెప్తూ వచ్చారు. Tell me your company, I shall tell you what you are.
1: This fact is recognized by foreigners also, who said, tell me your company, I shall tell you what you are.
0: మనం ఎలాంటి వారి సంబంధం చేర్చుకుంటామో అలాంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
1: As is the company, so you become, so you think and act.
0: కనుక ఈ భీష్ముడు చాలా సత్యవ్రతుడు.
1: భీష్మ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
0: తండ్రి కోసమే సర్వ శత్రువులు కూడా ఆచరిస్తూ సర్వ విధమైనటువంటి కష్టములకు గురి అవుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, సస్టెండెడ్ హెవీ లాసెస్ అండ్ డిఫికల్టీస్ ఫర్ హిస్ ఫాదర్.
0: అడ్డు తగినటువంటి యొక్క దుఃఖములను, విచారములను, కష్టములను తాను చాలా అన్ని విధాలు కూడా ఎదుర్కొన్నాడు.
1: హీ కుడ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ ద డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్.
0: వాటిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి వాడే భీష్ముడు.
1: భీష్మ కుడ్ రెసిస్ట్ అండ్ స్టిల్ ప్రొసీడ్ అహెడ్.
0: అలాంటి భీష్ముడికి ఈ విధమైన స్థితికి గతి రావడానికి కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది ప్రెసెంట్ ఫ్లైట్ ఆఫ్ భీష్మ? వై
0: ఈ దురాచార సంబంధమైనటువంటి యొక్క ఆహారం నేను భుజించిన చేతనే నాలో దుర్భావం అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ ఫుడ్ పార్టేకెన్, దట్ హాస్ లెడ్ టు ది సిచ్యువేషన్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ దేర్.
0: కనుక నేను ఈనాటి ధర్మమును ఆనాడు బోధించలేకపోయాను.
1: దేర్ఫోర్ హీ కుడ్ నాట్ టీచ్ ధర్మ ఇన్ దోస్ డేస్.
0: ప్రతి బోధకుడును కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకుని
1: every teaching has to be passed on basing on the
0: దేశకాల పరిస్థితులను పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ది టైమ్ అండ్ స్పేస్
0: ఈ విధమైన బోధనలు ప్రారంభమవుతుంటాయి.
1: ద టీచింగ్ హ్యాస్ టు బి మేడ్ రిలెవెంట్ టు ది పొజిషన్.
0: అర్జునుడు కృష్ణుడు 64 సంవత్సరములు కలిసిమెలిసి ఉండేటువంటి వారు.
1: అర్జున అండ్ కృష్ణ మూవ్ టుగెదర్ ఫర్ 64 ఇయర్స్.
0: కానీ ఏనాడు కూడాను భగవద్గీతను గురించి ఎప్పుడు కూడా కృష్ణుడు అర్జునుతో బోధించలేదు.
1: అట్ నో అదర్ పాయింట్ ఆఫ్ టైమ్ కృష్ణ నెవర్ టాట్ ఎనీథింగ్ టు అర్జున.
0: కానీ సమయం రావాలి.
1: దే హ్యాడ్ టు వెయిట్ ఫర్ టైమ్.
0: దేనికైనా కూడా ఒక విధమైన కాలమును ప్రసన్నత చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద టైమ్ ప్రాపర్ టైమ్ షుడ్ కమ్.
0: కనుకనే కాలం చాలా అత్యవసరము.
1: టైమ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: కాలకాల ప్రపన్నానాం కాలా కిమ్న కరిష్యతి అని కాలమును మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడే ఈ కాలమే మనం సంరక్షిస్తూ వస్తుంది.
1: వెన్ యు టేక్ టైమ్ యాజ్ ఐడియల్ యు విల్ బి ప్రొటెక్టెడ్.
0: కనుక కాలం కోసం నేను ఇంత కాచుకున్నాను.
1: ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ టైమ్
0: అని చెప్పి తన ఆహారం యొక్క పరిస్థితుల యొక్క ప్రభావాన్ని చక్కగా ఈ సమావేశంలో ప్రబోధిస్తూ వచ్చాడు భీష్ముడు.
1: భీష్మ వెంట్ ఆన్ టెల్లింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఫుడ్ దట్ హి హస్ పార్టేకెన్ అండ్ ద థాట్స్ దట్ హావ్ కమ్ దేర్ బై.
0: కనుకనే మానవుల యొక్క భావములు పవిత్రమైనట్టుగా ఉండినప్పటికీ కొన్ని సంఘ దోషం చేత అవన్నీ కూడా అడుగు పడిపోతున్నాయి.
1: థాట్స్ మే బి సీక్రెట్ బికాస్ ఆఫ్ ద మిస్టేక్ దట్ లైస్ ఇన్ ద కంపెనీ. The thoughts are subdued.
0: ఎన్నో పవిత్రమైన విషయాలు మీరంత శ్రవణం చేశారు.
1: You have been listening to many sacred things.
0: ఎన్నో పవిత్రమైన గ్రంథములు మీరు పఠించారు.
1: You have gone through many sacred texts.
0: పవిత్రమైనటువంటి యొక్క దర్శనాలు చేసుకున్నారు.
1: You could also have sacred darshan.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: అవన్నీ కూడాను మీ ఆహార పరిస్థితుల యొక్క ప్రభావం చేత అన్ని అట్టడుగున పడిపోయాయి.
1: Because of the effects of the food, all of them have been neglected.
0: ఈ సమయం వచ్చేటప్పటికి ఆ రక్తం అంతా కూడాను కూలిపోయింది.
1: At the right time, the blood is lost.
0: అప్పుడే సద్భావములు పైన పడుతున్నాయి.
1: దెన్ గుడ్ థాట్స్ కుడ్ ఎమనేట్.
0: కనుక మనలేందు ఉన్నటువంటి ఒక సద్భావములకు రావడానికి కూడా కొన్ని దుర్భావములు అడ్డుపడుతుంటాయి.
1: ఫర్ ది గుడ్ థాట్స్ టు ఎక్స్‌ప్రెస్ దెంసెల్వ్స్ బ్యాడ్ థాట్స్.
0: ఈ దుర్భావములను దూరం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి ప్రతి మానవుడు.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు డిస్పెల్ ది బ్యాడ్ థాట్స్.
0: మనం ఒక గృహము నిర్మించుకున్నాం.
1: వి హావ్ బిల్ట్ ఎ హౌస్.
0: ఈ గృహమునకు ఒక సింహద్వారం పెట్టుకున్నాం.
1: వి హావ్ ఎ మెయిన్ డోర్.
0: తిరిగి గాలి రావడానికి పోవడానికి కిటికీలు అమర్చుకున్నాం.
1: ఫర్ ది విండ్ టు పాస్ ఆన్ ఫ్రీలీ హర్ విండోస్.
0: కానీ ద్వారం అమర్చుకున్నామని బజార్లో పోయేటువంటి పందులు గాడులు అంతా కూడా లోపల వదలం.
1: బికాస్ యు హావ్ మెయిన్ డోర్ యు విల్ నాట్ పర్మిట్ ఆల్ ది వేవర్డ్ డాగ్స్ అండ్ పిగ్స్.
0: నీ మిత్రులు నీ బంధువులు మాత్రం వచ్చినప్పుడే ఈ తలుపు తెరుచుకుంటావు.
1: యు ఓపెన్ ది డోర్ టు పర్మిట్ యువర్ రిలేషన్స్.
0: అదే విధంగానే ఈ దేహో దేవాలయతో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయమునకు
1: బాడీ ఇస్ ద టెంపుల్.
0: అనేక విధమైనటువంటి కిటికీలు ఇంద్రియములుగా ఉంటున్నాయి.
1: సెన్సెస్ ఆర్ ది విండోస్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ ద బాడీ.
0: మనలో ఉండినటువంటి మనస్సు ప్రభావము సింహద్వారంగా ఉంటుంది.
1: మైండ్ ఇస్ ద మెయిన్ డోర్ టు దిస్ మ్యాన్షన్.
0: ఎవరికి అందులో ప్రవేశం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని నిత్యాదిత్య పరిశీలన చేయాలి.
1: వన్ హ్యాస్ టు ఎంక్వైర్ హూ ఇస్ టు బి పర్మిటెడ్ ఇన్ అండ్ హూ ఇస్ నాట్ టు బి పర్మిటెడ్.
0: కనుక ఈనాడు అట్టి పరిశీలన చేయక, విచారణ చేయక ఎవరు పడితే వారు పోతుందంటే లోపల ప్రవేశిస్తూనే ఉన్నారు.
1: టుడే నో వన్ ఎంక్వైర్స్, నో వన్ ఇన్వెస్టిగేట్స్.
0: దుర్మార్గులు, దుష్టులు, దుష్టజాతకులు కూడా ఇందులో ప్రవేశిస్తున్నారు.
1: ఆల్ వికెడ్ క్రూయల్ పీపుల్ ఆర్ పర్మిటెడ్ టు గెట్ ఇన్.
0: కనుకనే దీనికి అడ్డు లేనటువంటి ఒక పరిస్థితులు ఏమిటం చేతనే జీవితం కూడా ఒక విధమైన అడ్డు మీరినటువంటి జీవితంగా మారుతుంది.
1: సిన్స్ దేర్ నో లిమిట్స్ హియర్ ది హోల్ థింగ్ హస్ బికమ్ లిమిట్లెస్.
0: ప్రతి దానికి నశ్రేయో నియమం వినా.
1: ఫర్ ఎవ్రీథింగ్ డిసిప్లిన్ ఇస్ ఎసెన్షియల్.
0: ప్రతి దానికి కూడా ఒక నియమం ఉండాలి.
1: Everything should be under restriction.
0: అందరినీ మనం చేరకూడదు.
1: We should not join
0: anybody. అందరితోనూ సంభాషించకూడదు.
1: We should not talk to anybody.
0: అందరితోనూ స్నేహం చేయకూడదు.
1: We should not develop friendship with anybody.
0: మనం నిత్యానిత్యం పరిశీలన చేసి వీడు మంచివాడా కాదా అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: We have to examine and find out the truth whether the person is good or not.
0: అయితే ఎవరిని నీ ద్వేషం చేయవద్దు.
1: Although don't hate anybody.
0: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరి ఎందుకు నీవు దేశభావం పెట్టుకోకూడదు.
1: డోంట్ డెవలప్ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీబడీ.
0: కానీ ప్రేమభావం చేత హద్దు మీరి లోపల ప్రవేశించక చేయకూడదు.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ లవ్ డోంట్ పర్మిట్ ఎవ్రీబడీ టు గెట్ టు జాయిన్ యువర్ కంపెనీ.
0: ఎంతో అంతగా ఉంటుండాలి.
1: వి అండర్
0: పరిమితమైన దీంట్లో మనం సంభాషణ చెప్పాలి.
1: యూ షుడ్ కాన్వర్స్
0: పరిమితమైనటువంటి ఒక స్నేహాన్ని చేసుకోవాలి.
1: యూ షుడ్ లిమిటెడ్
0: పరిమితమైనటువంటి కనెక్షన్ మనం పెట్టుకోవాలి.
1: యూ షుడ్ కనెక్షన్స్ కాంటాక్ట్స్ అండ్ రెస్ట్రిక్షన్స్.
0: ఈ పరిమితి మీరిన తర్వాత అది చాలా మనం అద్దు మీరిపోతుంది.
1: బట్ ఇఫ్ ఇట్ క్రాసెస్ ఆల్ లిమిటేషన్స్ ఇట్ విల్ బి
0: దీన్ని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ దేర్ ఆఫ్టర్.
0: మానవుడు మానవత్వాన్ని కొంతవరకు కాపాడుకోవాలి.
1: మ్యాన్ మస్ట్ అప్హోల్డ్ ద హ్యూమన్ వాల్యూ.
0: ఈనాటి మానవుడు మానవతా విలువలను కాపాడుకోలేకపోవడం చేతనే ఇన్ని విధమైనటువంటి దురాచారంలో గురి అవుతున్నాడు.
1: దేర్ ఆర్ ఈవిల్ ప్రాక్టీసెస్ బికాజ్ మెన్ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రిజర్వ్.
0: మానవుడే పుట్టి మానవతా గుణములను మానవుడే ప్రవేశించుకుందా లేకపోతే ఇంకా మానవుడే పుట్టినందుకు ప్రయోజనం ఏమిటి?
1: హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వెన్ ఆర్ నో హ్యూమన్ వాల్యూస్ అట్ ఆల్ వాట్ ఫర్ ద బర్త్.
0: కనుక మానవుడే పుట్టినందుకు మానవతా గుణములను మనం పోషించుకోవాలి.
1: హ్యావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్
0: మొట్టమొదటి అదే సత్యము.
1: దట్ ఈస్ ద ట్రూత్.
0: ఈ సత్యాన్ని మనం సంరక్షించుకోవాలి.
1: వీ హావ్ టు ప్రొటెక్ట్.
0: రెండవది ధర్మము.
1: సెకండ్
0: ధర్మాన్ని మనం ఆచరించాలి.
1: ప్రాక్టీస్ ధర్మ.
0: దీన్ని పురస్కరించుకుని వేదమునందు సత్యం వద ధర్మం చెర అన్నారు.
1: దేర్ఫోర్ వేదా సేస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: ఈ రెండు తర్వాత శాంతి.
1: దెన్ కమ్స్
0: శాంతి. మానవునికి ఒక ప్రధానమైన ఆభరణము.
1: పీస్ ఈస్ ద ప్రెషస్ జ్యువెల్ టు మ్యాన్కైండ్.
0: ఈ శాంతియే లేకపోయినా ఏమాత్రం కూడా మనకు సౌఖ్యం లేదు.
1: Without peace there is no happiness in this world.
0: కనుకని త్యాగరాజు శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు.
1: సో త్యాగరాజు సెడ్ without peace there is no happiness.
0: ఈ అన్నింటికి ప్రేమ ప్రధానము ప్రాణము.
1: For everything love is life and is
0: కనుక సత్యము ధర్మము శాంతి ప్రేమ ఈ నాలుగింటిని కూడా మానవతా గుణములుగా మనము స్వీకరించి తద్వారా మన మానవతా గుణములను అభివృద్ధి గావించుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ రిసీవ్ దీస్ సేక్రెడ్ హ్యూమన్ వాల్యూస్ ద ట్రూత్ ధర్మ peace and love and develop within.
0: ఈనాడు ఏ మానవుని ఎందుకుడను మానవుడిగా ఆకారంగా కనిపిస్తున్నాడు కానీ మానవతా గుణములు ఆచరణలో లేకుండా పోతున్నాయి.
1: Today everyone is a human being in form but not in practice of human values.
0: ఆకారంలో మానవుడు ఆచారంలో రాక్షసునిగా ఉంటున్నాడు.
1: He is a human being in form but in practice he is a demon.
0: కనుకనే మానవాకారంతో ఉన్నప్పుడు మానవతా గుణములు మనం సంరక్షించుకోవాలి.
1: Having had this human form we should have human quality.
0: ఆ హ్యూమన్ క్వాలిటీస్ మనం సంరక్షించుకోవాలి.
1: వి హావ్ టు ఫాస్టర్ ది హ్యూమన్.
0: ఈనాటి మానవుని యందు మానవతా గుణములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ టుడే.
0: కొన్ని కొన్ని పరిస్థితుల యందు కొన్ని కొన్ని ప్రదేశం యందు అప్పుడప్పుడు ఒక విధమైన షోగా కనిపిస్తుంటాయి.
1: ఎట్ సర్టన్ ప్లేసెస్ వి ఫైండ్ జస్ట్ ఎగ్జిబిషన్ షో.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఏది ఒక్కటి కూడా మన హృదయం నుంచి ఆవిర్భవించాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఇదేమి ఎగ్జిబిషన్ కాదు ప్రదర్శించడానికి.
1: ఇట్స్ నాట్ ఎగ్జిబిషన్ ఆర్ షో.
0: ఈ మానవతా గుణములు నిదర్శనం కానీ ప్రదర్శనం కాదు.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఎవిడెన్స్ ఇన్ నిదర్శన.
0: ఆచరణలో పెట్టి రక్తంలో ప్రవేశపెట్టాలి.
1: దట్ వి ప్రాక్టీస్ దే షుడ్ బి ఇన్
0: యువర్ బ్లడ్. పర్యంతం కూడా దీన్ని సంచరింప చేయాలి.
1: ఇట్ షుడ్ పెర్కొలేట్ ఆల్ యువర్ బాడీ.
0: ఏ మాట చెప్పినా
1: whatever it says
0: ye pari chesina
1: whatever
0: ye talampu talchina
1: whatever
0: manavata gunamulu manu chakaga vicharinchukovali.
1: Human value should be reflected.
0: ee naadu ye maatramu vicharinchadandi.
1: Today we don't
0: ఏది తలచినా ఏది చెప్పినా ఏది చూచినా స్వార్థము స్వప్రయోజనము స్వార్థము స్వప్రయోజనమే.
1: వాట్ ఎవర్ ఇస్ సెడ్ వాట్ ఎవర్ ఇస్ థాట్ వాట్ ఎవర్ ఇస్ డన్ సెల్ఫిష్నెస్ ఇస్ అల్టిమేట్. ఈ
0: స్వార్థ స్వప్రయోజనం చేతనే మానవతా గుణములు పూర్తి శూన్యమైపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
0: కనుక మానవతా గుణములను సంరక్షించుకోవడానికి మొట్టమొదట ఆహార విహారములు అత్యవసరము.
1: దేర్ఫోర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ దే హావ్ గాట్ టు బి ఎగ్జామిన్డ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హ్యూమన్ వాల్యూ.
0: కనుక నేను ఫుడ్ సరైనటువంటిదిగా మనకు ప్రవేశపెట్టుకోవాలి.
1: సో ఫుడ్ యూ పార్ట్ should be proper.
0: Puttu elanti do head alanti.
1: As is the foot so is the head.
0: Head elanti do God alanti.
1: As is the head so is
0: kaabatti foot head and God. Ee moodinti oka connection manam chakkaga gurtinchukovali.
1: We should understand the connection behind these three foot head and God.
0: Idi ee vidhanga untundali.
1: How is the relation?
0: Chinna udaharana meeku telusunu.
1: Small example.
0: Kanta balapulu velugutunnayi.
1: You find the bulb or here
0: balapulu velthiristundadi.
1: You get light.
0: కానీ వెలుతురిస్తుంది అది బల్బు.
1: Yes, you get the light.
0: ఈ బల్బు మనకు ప్రధానమనుకుంటే దాని లోపల వైర్ చేరాలి.
1: It's not the bulb that's most important, that should be wire there.
0: వైర్ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దాంట్లో కరెంట్ కూడా ప్రవేశించాలి.
1: It's not enough if there is wire, there should be current flow.
0: కాబట్టి ఈ కరెంట్ అనేటువంటిది ఎక్కడ ప్రవేశిస్తుంది? బల్బు లో ప్రవేశిస్తుంది.
1: The current will get into the bulb there.
0: ఈ బల్బు లో ప్రవేశించినప్పుడు బల్బు ప్రకాశాన్ని అందిస్తుంది.
1: There after you get the light.
0: ఆ ప్రకాశమే ప్రేమ.
1: That light of the bulb
0: ee prema anetundi prakasham manaku raavalante
1: in order to have this light of love
0: shanti anetundi bulb undali.
1: We should install the bulb of peace.
0: Ee shanti anetundi bulb manam undalanante
1: In order to have the bulb of peace,
0: ధర్మము అనేటువంటి వైర్ ప్రవేశించాలి.
1: We should connect it with the wire of dharma.
0: ఈ ధర్మము అనేటువంటి వైర్ లోపల సత్యము అనేటువంటి ఒక కరెంట్ ప్రవేశించాలి.
1: The current satya has to flow within the wire.
0: సత్యమే కరెంటు, ధర్మమే వైరు, శాంతమే బల్బు, ప్రేమనే ప్రకాశము.
1: Therefore dharma is a wire, shanti is the bulb, love is light,
0: truth is current,
1: truth is the current.
0: కనుకనే దాని లేకుండా అయినపోతే ఈ బల్బు యొక్క ప్రకాశమే మనం అందుకోలేము.
1: వితౌట్ దిస్ ట్రూత్ ద కరెంట్ యు కాంట్ గెట్ ద లైట్.
0: కనుక మన హృదయం అనేటువంటి దాని యందు ప్రేమ అనేటువంటి ప్రకాశించాలంటే దీనికి ధర్మము, సత్యము, శాంతి మూడు కూడా తోడుగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు హావ్ ద లైట్ ఇన్ అవర్ హార్ట్ వి షుడ్ హావ్ పీస్ అండ్ ధర్మ.
0: ఇవన్నీ కూడా మానవత్వంలో త్రికరణ శుద్ధిగా ఉండాలి.
1: దేర్ షుడ్ బి ప్యూర్.
0: మీకు అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్
0: ఆత్మకు కుమారుడు హృదయం. అహం
1: అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మకు సన్ అనేటువంటి వాడు ఈ యొక్క అహం.
1: అహం ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: అహం యొక్క కుమారుడే ఈ యొక్క మనస్సు.
1: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ అహం.
0: మనసు యొక్క కుమారుడే వాక్కు.
1: టాక్ ఆర్ వాక్ ఇస్ ద సన్ ఆఫ్ మనస్.
0: కాబట్టి ఈ ఆత్మ అనేటువంటి దాని వల్ల మనకు ఈ అహం అనేటువంటి కుమారుడు పుట్టింది.
1: అహం ఇస్ బాండ్ టు దిస్ ఆత్మ.
0: ఈ అహం అనేటువంటి కుమారుడికి మనస్సు అనేటువంటి యొక్క కుమారుడు పుట్టాడు.
1: మైండ్ ఇస్ బాండ్ టు దిస్ అహం.
0: కనుక ఆత్మకు అహం కుమారుడు, మనసు గ్రాండ్ సన్.
1: దేర్ఫోర్ అహం ఇస్ ది సన్ ఆఫ్ ఆత్మ వైల్ ద మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
0: ఈ మనసుకు పుట్టినటువంటి వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: ద స్పీచ్ ఫ్యాకల్టీ ఆర్ టాక్ ఇస్ ద గ్రేట్
0: గ్రాండ్ సన్. గ్రాండ్ సన్, సన్ అండ్ ఫాదర్ మూడు నలుగురు కూడా ఒక కుటుంబీకులే కదా.
1: దేర్ఫోర్ ది గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ అండ్ ఫాదర్ బిలాంగ్ టు ది సేమ్.
0: ప్రతి మానవుని యందు కూడాను హృదయం అనేటువంటిది ఉంటుంది. అహం అహం అహం.
1: దేర్ఫోర్ అహం ఇస్ ప్రెసెంట్.
0: ఈ అహం కూడాను ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: అహం హస్ ఆత్మ హస్ ఇట్స్ ఆరిజిన్.
0: ఈ అహం నుంచి వచ్చినటువంటి యొక్క మనస్తత్వం కూడాను ఆత్మ నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: ద మైండ్ ఇస్ ఆల్సో ద ప్రోడక్ట్ ఆఫ్ ఆత్మ.
0: ఈ యొక్క మనసు నుంచి వాక్కు కూడాను ఆత్మ నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: అండ్ టాక్ ఆల్సో ఆత్మ.
0: దీనిని మనం మొట్టమొదటి గుర్తులో పెట్టుకోవాలి.
1: యు హావ్ టు కీప్ దిస్ ఇన్
0: యు. కుటుంబీకులం మేమందరం కూడాను.
1: వి బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
0: కనుక నీకు ఆత్మ కుటుంబీకుల్ని.
1: వి బిలాంగ్ టు ద ఫ్యామిలీ.
0: వాక్కు కూడాను ఆత్మ భావంలో ప్రవేశించాలి.
1: అండ్ ఆల్ అవర్ టాక్ షుడ్ బి ఆత్మ.
0: మనసు కూడాను ఆత్మ భావంలో ప్రవేశించాలి.
1: మైండ్ షుడ్ ఎంటర్టైన్.
0: అహం కూడాను ఆత్మ భావంలో ప్రవేశించాలి.
1: అహం ఆల్సో షుడ్ హావ్ ఆత్మ.
0: ఈ మనస్సు, అహము, వాక్కు మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి ఆత్మగా ఉన్నప్పుడే నీవు పూర్తి మానవుడిగా అవుతావు.
1: దెన్ దేర్ ఇస్ టోటల్ యూనిఫికేషన్ ఆఫ్ అహం, ద మైండ్ అండ్ ద టాక్. దెన్ యూ విల్ హావ్ ది
0: దీనిని పురస్కరించిన వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మముదచ్చతి పూర్ణస్య పూర్ణమాయా పూర్ణమేవ వశిష్యతి. ఈ పూర్ణమైనటువంటి యొక్క మానవత్వం మనకు ప్రాప్తించాలంటే ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ఇన్ ఆర్డర్ టు హావ్ ది టోటాలిటీ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ హావ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: హృదయం నుంచి వచ్చినటువంటి యొక్క మనస్సు యొక్క ప్రభావము మాటలో ప్రవేశించాలి.
1: అండ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్
0: ది మాటలో ప్రవేశించినటువంటి సత్యము క్రియతో ఆచరించాలి.
1: ద ట్రూత్ విచ్ ఇస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్ ఇన్ యాక్షన్.
0: కనుకనే ఆచరణ చాలా అవసరమైనటువంటిది.
1: సో ప్రాక్టీస్ ఇస్ వెరీ
0: ఈ ఆచరణ మనసు నుంచి వచ్చేటువంటిది.
1: యు కెన్ ప్రాక్టీస్
0: ఈ మనసు అహం నుంచి వచ్చేటువంటిది.
1: మైండ్ హస్ కమ్ అవుట్ ఆఫ్ అహం.
0: అహం ఆత్మ నుంచి వచ్చేటువంటిది.
1: అండ్
0: ఈ మూడింటి అంతటిలో ఆత్మభావమే ఉండినప్పుడు ఏ విధమైనటువంటి దోషములు మనం చేయలేము.
1: When Atma is underlying principle in all these three, there is no scope to commit any mistake.
0: కానీ ఈనాడు మనసు కానీ వాక్కు కానీ క్రియ కానీ ఆత్మతో ఎటు సంబంధము లేకుండా ఉండదు.
1: Today the mind and the speech have nothing to do with Atma, the source.
0: మనస్ అన్యత్.
1: Mind is different.
0: వచస్ అన్యత్.
1: Talk is different.
0: కర్మ అన్యత్.
1: Deeds are different.
0: దురాత్మనం.
1: Only wicked man does like
0: that. అందువల్లనే మానవుడు దురాత్మడైపోతున్నాడు.
1: Therefore man has become wicked.
0: మనస్ ఏకం. వచస్ ఏకం. కర్మ ఏకం. మహాత్మనం.
1: It's only noble man who will have harmony in thought, word and deed.
0: కనుకని నీవు ఈనాడు తికరణ శుద్ధిగా లేకుండా పోవటం చేతనే ఇన్ని విధమైన కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, దేశం యొక్క అశాంతి కూడా మూల కారణమైపోతుంది.
1: Because of the absence of purity of thought, word and deed, the whole country is facing
0: జాతీయత భావాలను మనం పెంచుకోవాలి.
1: We should develop the spirit of
0: జాతీయత సంస్కృతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of
0: జాతీయత సంస్కారాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should practice ancient culture.
0: కానీ జాతీయత భావమే ఈనాడు మానవుని హృదయమందు ఏమాత్రం కూడా ఉండటం లేదు.
1: We have no national feelings today.
0: నా దేశము,
1: మై కంట్రీ,
0: నా బర్త్ ప్లేస్,
1: మై బర్త్ ప్లేస్,
0: నా యొక్క భాష,
1: మై లాంగ్వేజ్
0: అనేటువంటి ఒక భావం మానవులో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ హావ్ సచ్ ఫీలింగ్స్ టువర్డ్స్ మదర్ టంగ్.
0: ఇది నా మాతృదేశము.
1: ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నాది మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు. ఎడగొట్టి నుడువనేరిని బతికిన పీనుంగకండు వస్తుందని కలడా.
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ వుడ్ నాట్ డిక్లేర్ that this is my mother tongue, this is my motherland, this is my religion, is there anyone who doesn't say so?
0: ఏ మాత్రం కూడా మారవని ఎందుకు కనిపించట్లేదు.
1: There are no patriotic feelings today.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనదో గుర్తించడానికి ప్రయత్నించినప్పుడు దాని యొక్క మహత్తరమైన శక్తి మనకు అర్థమవుతుంది.
1: When once we understand the cultural values of Bharat, we know how sacred this
0: అడు అడుగునకు క్షణమునకు కణకణమునందు కూడాను ప్రవేశించినటువంటి భారతీయ సంస్కృతి.
1: Culture of Bharat has gone into every cell, in every step of human activity.
0: మన దేహంలో ప్రసరించేటువంటి ప్రతి రక్తకణమునందు కూడాను భారతీయ సంస్కృతి ఉంటుండాలి.
1: In fact, there's culture of Bharat in every cell of our
0: body. ఒక్కొక్క కణమునందు కూడాను ఒక్కొక్క రూపంగా ధరించి ఉంటుండాలి.
1: It has taken a form in every cell of our body.
0: కాబట్టి నీ రూపం ఒకటి కాదు.
1: So you are not one.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: You have got 1,000 heads, 1,000 eyes and 1,000 feet and hands.
0: కాబట్టి భగవంతునికి ఒక చేతిలో ఒక కాలులో ఒక తలలో ఉండేటువంటి వాడు కాదు.
1: God has not limited himself to any particular part of the body.
0: అనేకత్వంతో కూడినటువంటి ఏకత్వమే భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat speaks of unity in diversity.
0: కాబట్టి ఈ యూనిటీని మనం చక్కగా కాపాడుకోవాలి.
1: So to protect and improve this unity.
0: దేశములు వేరువేరుగా ఉండొచ్చు.
1: Countries are different.
0: కానీ కంట్రీస్ డిఫరెన్స్ గా ఉంటుండాలి. కానీ ఆర్త్ ఈజ్ వన్.
1: Countries are different, but earth is one.
0: Stars are many, but sky is one.
1: Stars are many, but sky is one.
0: Jewels are many, but gold is one.
1: Jewels are many, but gold is one.
0: Cows are many, but milk is one.
1: Cows are many, but milk is one.
0: ఈ విధమైనటువంటి సంస్కృతిని భారతీయ సంస్కృతి ప్రబోధిస్తూ వచ్చింది.
1: This is the culture of Bharat that has been propagated.
0: దేశములు వేరువేరుగా ఉండవచ్చు.
1: Countries may be
0: అన్ని దేశములకు భూమి ఆధారమైనటువంటిది.
1: Earth is the same base for all nations.
0: అట్టి ఆధారమైనటువంటి భూమి తత్వాన్ని మనం ఈనాడు విస్మరిస్తున్నాము.
1: We have forgotten the very base principle of earth.
0: ఈ ప్రకృతి తత్వాన్ని మనం విస్మరించడం చేతే పరమాత్మ తత్వం కూడా విస్మరిస్తున్నాము.
1: Since we have got forgotten the nature
0: ఈ భౌతికమైన లౌకికమైన పారమాత్మికమైన తత్వాన్ని ఏమాత్రం మీరు యోచించడం లేదు.
1: We are not bothered. We don't seem to understand this spiritual.
0: ఈ లౌకికాన్ని భౌతికాన్ని త్యజించాలి.
1: We have to give up the worldly feelings, worldly thoughts.
0: పారమాత్మికాన్ని విశ్వసించాలి. ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ మానవతా విలువలు.
1: The truth, the peace, righteousness, love are human values.
0: ఈ విలువలను పోషించుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
1: We have to protect and develop the human values.
0: ఈ విలువలను మనకు అభివృద్ధి కావడానికి ఆహారం చాలా అవసరము.
1: To develop the human values, food is very essential.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు వేరుగా భావించకండి.
1: Don't consider different way.
0: మీరు దీనికి ఏమాత్రం కూడా ప్రదత్తం తీసుకోకూడదు.
1: Don't take distorted version.
0: ముఖ్యంగా ఈనాడు విజయదశమి. ఈనాడు మీరు ఒక విధమైనటువంటి యొక్క ప్రతిజ్ఞను మీరు పట్టాలి.
1: Today take an oath now.
0: ఏమిటి ఆ ప్రతిజ్ఞ?
1: What's that?
0: ధూమపానము.
1: Smoking.
0: చూసారా? ధూమపానము, మద్యపానము,
1: డ్రింకింగ్,
0: మాంస భక్షణ.
1: And
0: ఈ మూడింటిని మనం త్యజించుకుంటే మనలో పవిత్రమైన హృదయాలు ప్రవేశిస్తాయి.
1: Give up these three bad habits, smoking, drinking and meat eating. Then you'll have sacred thoughts.
0: చాలా మందికి తెలియదు.
1: Many don't know.
0: ఈ ధూమపానం వల్ల అనేక విధమైనటువంటి యొక్క దుష్టగుణములు ప్రారంభమవుతున్నాయి.
1: Smoking is responsible for many bad things.
0: ఇంతే కాదు, దుష్ట రోగములు కూడా ప్రారంభమవుతున్నాయి.
1: You will also suffer from deadly diseases.
0: ఒక్కతూరి స్మోక్ చేసేటువంటి వాడు బాగా పీల్చుకుని తెల్లటి వస్త్రం పైన అట్టు గాలి ఉంచుకుని పచ్చగా కలర్ మారిపోతుంటాడు.
1: A smoker, if he blows air on white handkerchief, he will find black spots.
0: క్యాన్సర్ కు మూల కారణము.
1: Smoking is main cause for cancer.
0: కరుగని ఈనాడు ఆ స్మోకింగ్ వల్ల ఆరోగ్యమో పాడైపోతుండాలి.
1: You are ruining your health because of smoking.
0: మానసిక పవిత్రత కూడాను పాడైపోతుండాలి.
1: And mental sacredness is gone.
0: ఇంకా మద్యపానము.
1: And then drinking.
0: ఈ మద్యపానం అనేటువంటిది మహా పిశాచం.
1: Drinking is really demonic.
0: తనం తానే మరిపింపజేస్తుంది.
1: It makes you forget yourself.
0: తాను ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడనేటువంటి గుర్తించడానికి వీలు కానటువంటి రీతిగా మార్చుతుంది.
1: You are intoxicated, you don't know your
0: mind. నేను మాట్లాడుతున్నానేటువంటిది కూడా తనకు తెలియదు.
1: You don't know as you talk.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మత్తునిగా మారుస్తుంది.
1: It gets you intoxicated.
0: ఉన్మత్తునిగా మారుస్తుంది.
1: Makes you forget yourself.
0: ఈ ఉన్మత్తుడైన తర్వాత మానవుడు ఇంక ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంటాడు?
1: When you are lost, how do you expect to conduct properly?
0: మద్యపానాన్ని ఏమాత్రం కూడా చింత చేర్చకూడదు.
1: So never drink. Give up this drinking habit.
0: Inka ee rendintini dooram cheyatam valla maamsa bhakshana
1: and then meat eating, non vegetarian.
0: Maamsa bhakshana anetundi
1: non vegetarian food.
0: Neede oka dehamu.
1: Yours is a body.
0: Paanchabhautikamaina dehamu.
1: It has got senses.
0: Idi oka aaharam tho koodinatundi dehamu.
1: It's made up of food.
0: Idantha kandaram tho koodinatundi dehamu.
1: It's full of muscle.
0: ఈ దేహం అనేటువంటి పాంచభౌతికము.
1: ఇట్ హస్ గాట్ సెన్సెస్.
0: మరణపు కొంప.
1: ఇట్ డర్టీ.
0: రోగమున బ్రగ్గెడు సేవక కంప.
1: ఫుల్ ఆఫ్ డిసీజ్.
0: జాతి సంచలనము పొందు దుంప.
1: పెరినేట్స్ లైక్
0: భవసాగర మీద కలిగిన కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ అందులో
0: అమ్ముల పదలమ్మ మనమెప్పు దలంప.
1: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్.
0: నేను నిశ్చలమని నమ్మబోకు మనక.
1: నెవర్ కన్సిడర్ ద బాడీ పర్మనెంట్ ఓ మైండ్.
0: ఇదే ఒక మాంసబద్ధతో కూడినటువంటి దేనికి తిరిగి మాంసం వేరే వేయటం.
1: ద బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ టిల్ యు వాంట్ ఫ్లెష్ ఆర్ ద మీట్.
0: మనిషి యొక్క మాంసం ఎవరైనా భుజిస్తున్నారా?
1: Will anyone eat the human flesh?
0: ఎందువల్ల?
1: Why?
0: ఈ యొక్క మాంసం భుజించినటువంటి దేహంలో కనుక దీన్ని ఎవరు భుజించారు?
1: బికాస్ ద బాడీ హాస్ ఈటెన్ దట్ ఫ్లెష్, దేర్ఫోర్ నోబడీ రిలీషెస్ ఇట్.
0: ఇది చాలా దుష్టమైనటువంటి దేహము.
1: దిస్ బాడీ సో మీన్
0: పవిత్రమైన ఆహారాన్ని మనం చేర్చాలి.
1: యు షుడ్ పార్టేక్ సేక్రెడ్ ఫుడ్.
0: సాత్వికమైన పదార్థాన్ని మనం ప్రవేశించాలి.
1: యు షుడ్ అక్సెప్ట్ గుడ్ ఫుడ్.
0: తద్వారానే పవిత్రమైన కర్మల్లో మనం ఆచరించడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ టేక్ ద గుడ్ డీడ్స్.
0: కనుక మనకు గుడ్ డీట్స్ రావడానికి, గుడ్ థాట్స్ రావడానికి ఆహారం చాలా అవసరము.
1: ఫర్ గుడ్ డీట్స్ గుడ్ థాట్స్ ఫుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: భీష్ముడైనటువంటి మహాజ్ఞానియే ఈ ఆహారం చేత తాను పూర్తి చెడిపోయాడు.
1: భీష్మ హస్ స్పాయిల్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ ఫుడ్ యు నో.
0: ఈ కర్మల ఫలితం చేతనే 56 దినములు ప్రాణం ఉండి కూడాను అంపసైన పైన జీవించుకుంటూ వచ్చాడు.
1: యాజ్ ఎ కాన్సిక్వెన్స్ టు హిస్ యాక్షన్స్ హి హాడ్ టు లై డౌన్ ఆన్ ఎ బెడ్ ఆఫ్ యారో.
0: చాలా పవిత్రమైనదిగా నేను తీసుకోవాలి. సమ్యక్ దృష్టి,
1: వి హావ్ టు థింక్ ఆఫ్ గుడ్ లుక్స్.
0: సమ్యక్ భావము,
1: గుడ్ థాట్స్.
0: సమ్యక్ కర్మ,
1: గుడ్ యాక్షన్.
0: సమ్యక్ సాధన
1: అండ్ గుడ్ పాత్.
0: ఈ పవిత్రమైన నేత్రములు మనం తీసుకోవాలి.
1: అండ్ యు షుడ్ గో బై ది సేక్రెడ్ లుక్స్.
0: ఈ పవిత్రమైన దృష్టి ఎక్కడ నుంచి వస్తుంది?
1: సీక్రెట్ విజన్, హౌ టు గెట్ ఇట్.
0: ఈ సృష్టిలో మార్పు లేదు,
1: దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ క్రియేషన్.
0: సృష్టిలో ఉంటుంది. ఈ పవిత్రమైన భావాల వల్లనే పవిత్రమైన దృష్టి కూడా అభివృద్ధి అవుతుంటుంది.
1: నథింగ్ రాంగ్ విత్ ది క్రియేషన్, ఎవ్రీథింగ్ లైస్ ఇన్ యువర్ విజన్.
0: కనుక నీ దృష్టిని పవిత్రమైన దీతిగా తీసుకో.
1: మేక్ యువర్ విజన్ ద సైట్.
0: చెడ్డవి నీవు చూడకుండా చూసుకో.
1: డోంట్ లుక్ ఎనీ బ్యాడ్ థింగ్.
0: ఎవరిని కూడా చెడ్డ దృష్టితో నీవు చూడద్దు.
1: డోంట్ కాస్ట్ బ్యాడ్ లుక్స్ ఆన్ ఎనీ.
0: ఎవరి విషయాలు కూడా చెడ్డ విషయాన్ని వినవద్దు.
1: డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హియరింగ్.
0: ఎవరి దగ్గర చెడ్డ మాటలు మాట్లాడవద్దు.
1: డోంట్ స్పీక్ ఇన్ ఎ బ్యాడ్ వే.
0: చెడ్డ తలంపు నీలో తలవద్దు.
1: డోంట్ ఎంటర్
0: చెడ్డ పనులు చేయవద్దు.
1: డోంట్ డూ బ్యాడ్ డీడ్స్.
0: ఈ విధంగా ఉండినప్పుడు ఇంతకంటే మానవతా పరిస్థితి మరి ఎక్కడ ఉంటుంది?
1: మోర్ దెన్ దిస్ దేర్ ఇస్ నథింగ్ టు సే టు ఇంప్రూవ్ వన్స్ ఓన్.
0: మానవుడు చాలా పవిత్రమైనటువంటి వాడు.
1: మ్యాన్ ఇస్ హైలీ సీక్రెట్.
0: మానవుడే దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: కనుక ఈ దేవునితో సమానమైన మానవత్వాన్ని ఇంత మన్నపు కొంపగా మనం మార్చుకోవటం ఎందుకు?
1: హ్యూమన్ హూ ఇస్ డివైన్ టోటలీ హస్ బీన్ రాటెన్ టోటలీ.
0: ఇది నిరర్థకమైన జీవితంగా ఎందుకు మార్చుకోవాలి?
1: లైఫ్ హస్ బికమ్ వేస్ట్ఫుల్.
0: వద్దు వద్దు, ఎవరిని మనం బాధించకూడదు.
1: వుడ్ నాట్ హర్ట్
0: ఎవరిపైన చెడ్డ భావం రాకూడదు.
1: వుడ్ నాట్ హావ్ బ్యాడ్ ఫీలింగ్.
0: అప్పుడే మన యొక్క జీవితము చాలా ఉత్తమమైన జీవితంగా వస్తుంటుంది.
1: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి సో నోబుల్ ఎక్సాల్టెడ్.
0: కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ద లైవ్స్ క్రియేటెడ్
0: జన్మించినటువంటి దీని లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: కానీ కొంతమంది దయా దాక్షిణ్య రహితులైపోయి రాక్షసుల కంటే హీనంగా మారిపోయి మనుషులను కూడా చంపుతున్నారు.
1: Some don't have kindness, compassion. They kill fellow human beings.
0: ఇది రాక్షస కృత్యమే కాని మానవతా పనులు కాదు.
1: That demonic activities but not human activities.
0: నీవు మానవుడై పుట్టి రాక్షసుగా మారిపోతున్నావు.
1: You are a man but you act like a demon.
0: తాత్కాలికంగా చేసేటువంటి పనులు మాత్రమే నీవు చూస్తూ ఆనందిస్తున్నావు.
1: You consider temporary.
0: కానీ భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదమైనటువంటి యొక్క కర్మను నీకు అందిస్తుంది.
1: There lies greatest danger that lies ahead.
0: కనుక ముందు చేసినటువంటి దాన్ని చక్కగా విచారించేసి చేసుకోవాలి.
1: ఎగ్జామిన్, ఇన్వెస్టిగేట్ బిఫోర్ యూ యాక్ట్.
0: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మని ముసళ్ళ పండగ.
1: దేర్ లైస్ ద డేంజర్ ఆఫ్ అడ్వాన్సింగ్.
0: మసలలేవు కర మసకలు మోమున మడతల బతక తన నరచి కదా. ముసిలికోటి అని పసివారని నిన్ ముంచి ముంచి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడాలి తోలు బొమ్మ.
1: దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్ దెన్ యూ కెనాట్ సీ ప్రాపర్లీ. The body cannot move properly. Everybody will start calling you old monkey.
0: In fact, we are
1: not happy. We are not happy.
0: We are not happy. We are not happy. And
1: after all, we are acting like a toy.
0: We are not a toy.
1: We are not a toy.
0: సజీవమైనటువంటి యొక్క సస్వరూపులము.
1: వి హావ్ గాట్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: దైవతత్వానితో కూడినటువంటి వారము.
1: వి ఆర్ ఫుల్లీ డివైన్.
0: ఇటు దైవాకారం కలిగినటువంటి మానవత్వాన్ని ఎందుకు మీరు దుష్ట మార్గంలో ప్రవేశపెట్టున్నారు?
1: హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: దుష్ట ప్రవర్తనలో ప్రవేశపెట్టున్నారు.
1: హి ఇస్ ప్రొసీడింగ్
0: ఇన్ దుష్ట మార్గంలో ప్రవేశపెట్టున్నారు.
1: ఇన్ రాంగ్ మెథడ్.
0: మంచిది కాదు, మంచిది కాదు. ఈనాడు పవిత్రమైనటువంటి విజయదశమి.
1: టుడే సీక్రెట్ డే ఆఫ్ విజయదశమి.
0: ఈ విజయదశమి లోపల సప్తాహం ముగించినటువంటిది.
1: ఇట్ ఇస్ డే ఆఫ్ కన్క్లూజన్ ఆఫ్ 7 డేస్.
0: ఈ సప్తాహంలో సప్త స్వరములు కూడా మనకు పవిత్రం కావాలి.
1: ఆల్ ద 7 ట్యూన్స్ ఆఫ్
0: సప్త లోకములు కూడా పవిత్రం కావాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి
0: సప్త స్వరములు కూడా పవిత్రం కావాలి.
1: ఆల్ ట్యూన్స్ బి సీక్రెట్.
0: సప్త సిత్తములు కూడా పవిత్రం కావాలి.
1: అండ్ దెన్ ఆల్ సెక్స్ షుడ్ బి సీక్రెట్.
0: కనుకనే మన జీవితాన్ని పవిత్ర సజీవమైనటువంటి యొక్క సస్వరూపులము.
1: వి హావ్ గాట్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: దైవతత్వానితో కూడినటువంటి వారము.
1: వి ఆర్ ఫుల్లీ డివైన్.
0: ఇటు దైవాకారం కలిగిన మానవత్వాన్ని ఎందుకు మీరు దుష్ట మార్గంలో ప్రవేశపెట్టున్నారు?
1: హ్యూమన్ బీయింగ్.

0: స్వప్రయోజనం కోసం చేసినటువంటి కాదు.
1: దీస్ రిచువల్స్ ఆర్ నాట్
0: కళ్యాణం కోసం ఆచరించేటువంటివి.
1: ఇట్ ఇస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: సర్వులకును క్షేమంగా ఉంటుండాలి.
1: ఇట్ డిజైర్స్ ద హ్యాపీనెస్ ఫర్ ఆల్.
0: సర్వులకును ఆనందంగా జీవించాలి.
1: లెట్ ఎవ్రీబడి బి బ్లిస్ఫుల్.
0: ఎవరికి మనం బాధలు కలిగించకూడదు.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: కనుకనే ఆనాడే వ్యాసుడు ఈ 18 పురాణములంతా కూడా చదివి కట్టగడబడికి రెండు పదములతో బోధిస్తూ వచ్చాడు.
1: వ్యాస హావింగ్ కంపోజ్ 18 ఎపిక్స్ బ్రాట్ ఫార్వర్డ్ 2 సెంటెన్సెస్
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఈ రెండింటినీ బోధిస్తూ వచ్చాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ కంపోజ్ బై వ్యాస ఇస్ బ్రాట్ డౌన్ టు 2 సెంటెన్సెస్
0: హింసించకూడదు.
1: నెవర్ హర్ట్ ఎనీబడి.
0: ఏ క్రిమికీటి కాదును కూడా హింసించకూడదు.
1: డోంట్ హర్ట్ ఎవెన్ ఇన్సెక్ట్.
0: ఎందుకంటే అన్నింటి ఎందుకు దేవుడు ఉన్నాడు.
1: బికాజ్ దేర్ ఇస్ గాడ్ ఇన్ ఎవ్రీ క్రియేషన్.
0: దీన్ని ప్రశ్నించుకుని త్యాగరాజ్ చెప్పాడు, చీమలో బ్రహ్మలో శివకేశవాదములలో ప్రేమ మీద వెలిసి ఉండే బిరుదు వహించిన రామనన్ను ప్రోవరా అన్నాడు.
1: దేర్ఫోర్ త్యాగరాజు సెడ్ ఓ రామా ఇస్ ప్రెసెంట్ ఇన్ అండ్ ఇన్ బ్రహ్మ. యు ఆర్ ప్రెసెంట్ ఇన్ శివ అండ్ కేశవ.
0: కానీ ఇంత ప్రబోధించినటువంటి త్యాగరాజు కూడాను కష్టము లోపల సర్వమును మర్చిపోతుంటాడు.
1: But Chagaraju could not bear the suffering and the difficulties in his lifetime.
0: అనేక కష్టములు కలిగినాయి.
1: He faced the problem.
0: Sanisha chala badalaku guri chesadu.
1: Sanisha made him suffer.
0: అనేక హింసలకు గురి అయిపోయినాడు.
1: He was put to suffering.
0: ఆ సమయంలో తనకు ఒక విధమైనటువంటి పాత వాసన.
1: Old traits started appearing.
0: ఈ పాత వాసన అడుగుపడి ఉంటుంటాది.
1: Never there latent.
0: బయటపడింది.
1: They exhibited.
0: బయటపడి రాముల పైన కోపం వచ్చింది.
1: He was so angry with Rama.
0: Rama. నేను ఇంతే నిరంతరం కూడా నా రోమరోమము రామనామాన్ని స్మరిస్తున్నది.
1: ఎవ్రీ హెయిర్ రిసౌండ్స్ విత్ యువర్ నేమ్.
0: క్షణము అణువణు కూడా రామనామాన్ని స్మరిస్తున్నది.
1: ఎవ్రీ సెల్ ఎవ్రీ మూమెంట్ ఇస్ ఫిల్డ్ విత్ యువర్ నేమ్.
0: ఇలాంటి పరిస్థితిలో నన్ను ఎందుకు ఈ కష్టములకు గురి చేశావు?
1: భక్తి లేదా? ఐ డోంట్ హావ్ డివోషన్.
0: కాదు కాదు, నాలో భక్తి ఉన్నది.
1: దేర్ ఇస్ డివోషన్ ఇన్ మీ.
0: మీలోనే శక్తి లేదు అన్నాడు.
1: యూ డోంట్ హావ్ పవర్.
0: చూసారా, ఈ దుర్మార్గము కట్టగలబడికి దోషం కూడా భగవంతుని పైన వేస్తుంది.
1: అండ్ ఇట్ లీడ్స్ ఎ సిచువేషన్ దట్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
0: నాలో భక్తి ఉన్నది.
1: దేర్ ఇస్ డివోషన్ ఇన్ మీ.
0: తనను తాను సమర్థించుకోవటం మానవుడికి సహజమే.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ టు సపోర్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: తక్షణమే మరి ధ్యానంలో కూర్చున్నాడు.
1: హి సాట్ ఇన్ మెడిటేషన్.
0: చీ చీ చీ. ఎంత దుర్మార్గుని నేను.
1: వాట్ ఎ బ్యాడ్ పర్సన్ ఐ యామ్.
0: రాముడు ఎంత శక్తి గలవాడు.
1: రాముడు ఇస్ వెరీ పవర్ఫుల్.
0: నాలోనే భక్తి దోషం ఉంటుండాలి.
1: సమ్ మిస్టేక్ ఇన్ మై డివోషన్
0: వచ్చాడు.
1: దెన్ హి సెడ్
0: కపివారది దాటున
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్
0: కలికి రోడ్.

0: will intelligent Bharata of all the people will he serve you? Rama, the power of Rama is so great and mighty.
1: ఈ గొప్పదనమే లేకపోతే లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఆదిశేషుడు.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష.
1: అలాంటి వాడు కూడా నీ పాదసేవ చేస్తున్నాడే.
0: ఇస్ ప్రెసింగ్ యువర్ ఫీట్ సర్వింగ్ యూ.
1: ప్రపంచమంతా కూడా నువ్వు ఆశించి ఆకర్షించేటువంటి లక్ష్మీదేవి.
0: లక్ష్మి
1: ఆమె నీ పాదసేవకు రాలేనిదే. నీలో శక్తి లేకపోతే ఆమె పిచ్చి
0: మనిషిన్.
1: కాదు కాదు, నాలో బుద్ధి తక్కువైపోయి నేను ఈ విధంగా ప్రవర్తించాను.
0: ఐఎమ్ ఫూలిష్, దేర్ఫోర్ ఐ స్టార్టెడ్ బ్లేమింగ్ యు.
1: నా సత్యాన్ని నేను మర్చిపోయాను.
0: ఐ ఫర్గాటన్ మై ట్రూ నేచర్.
1: నీ పవిత్రతను కూడా నేను మర్చిపోయాను.
0: ఐ ఫర్గాటన్ యువర్ సెక్యూరిటీ.
1: అపవిత్రత కావటం చేతనే నిన్ను ఈ విధంగా నిందిస్తూ వచ్చాను.
0: బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ మైండ్ ఐ స్టార్టెడ్ బ్లేమింగ్.
1: రామా, నీ యొక్క గొప్పతనం మరొక చోట ఉన్నదా?
0: యువర్ గ్రేట్నెస్ ఇస్ నాట్
1: అని రాముడు వర్ణించాడు.
0: అండ్ దెన్ హి స్టార్టెడ్
1: అదే విధంగానే
0: లైక్ వైస్
1: ఒకానొక సమయంలో జీసస్ కూడాను
0: ఎట్ వన్ టైమ్ జీసస్
1: క్రూసిఫై చేస్తున్నారు చేసినారు.
0: He was crucified.
1: ఆ బాధను భరించుకోలేక
0: he could not bear suffering.
1: భగవంతుడా, ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తున్నావు?
0: Oh God, why do you punish me like this?
1: అన్నాడు.
0: He said so.
1: తక్షణమే సత్యాన్ని గుర్తించుకున్నాడు.
0: Immediately has known the truth.
1: ఇది నీ సంకల్పం.
0: Is your will.
1: పుట్టించినది నీవు.
0: You are cause for my birth.
1: పోషించినది నీవు.
0: Your sustainer.
1: రక్షించినది నీవు.
0: And your
1: నీకు ఏది ఇష్టమో అదే చేసుకో.
0: Let your will prevail.
1: నీ ఇష్టానికి నేను విరుద్ధంగా నేను మాట్లాడను.
0: I won't act against your will.
1: అది నా యొక్క పద్ధతి.
0: That's my procedure.
1: కనుక నిన్ను నిందించడము నా యొక్క దోషమే.
0: To blame you is my mistake.
1: అని చెప్పి తన దోషాన్ని తాను గుర్తించుకున్న తక్షణమే అశరీరవాణి పలికింది. All are one, my dear son. Be alive to everyone. అని.
0: When he recognized his own mistakes, he could hear the ethereal voice.
1: ప్రతి మానవుడు కూడా తన దోషాన్ని తాను గుర్తించిన తక్షణమే కూడా దైవత్వం అక్కడే సాక్షాత్కరిస్తుంది.
0: When once we recognize our own mistakes, the divinity would manifest.
1: ఈనాటి మానవుడు తన దోషాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Man today is not knowing his own mistakes.
1: పరుల్లోని దోషాన్ని వెతుకుతున్నాడు.
0: హి ఫైండ్స్ ఫాల్ట్స్ విత్
1: అస్. పరుల్లోని దోషాన్ని వెతకడానికి సహస్ర నేత్రాలు తప్పించుకుంటున్నాడు.
0: హి హస్ థౌసండ్ ఐస్ టు ఫైండ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
1: పరుల దోషాన్ని వెతకడానికి

0: ఇన్ని దిద్దులంతా ఎందుకు?
1: Why do you exert, strain yourself?
0: ఇన్ని నేత్రములంతా నీకెందుకు?
1: Why are you bothered?
0: నిన్ను నీవు వెతుకు.
1: Search yourself.
0: నీ దోషాన్ని నీవు వెతుకు.
1: Find out your
0: own. దోషాన్ని పరిహారం గావించుకో.
1: And see that you correct yourself.
0: ధన్యుడైపోతావు, పుణ్యుడైపోతావు.
1: Then you will be meritorious and virtuous one.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiment of love.
0: ముఖ్యంగా మీరు పోషించుకోవాల్సినటువంటి ప్రేమ తత్వం ఒకటే.
1: Most importantly you should develop love.
0: ఆ ప్రేమ యందే శాంతి, ధర్మము, సత్యము, సర్వము ఇమిడి ఉంటుండాలి.
1: In fact, there in love lies all the rest of the human value.
0: ప్రేమతో చేయి.
1: Whatever you may do, do it with love.
0: నీవు సత్యంతో పలుకు.
1: Speak truth always.
0: ఈ సత్యమంతా ప్రేమతో ఇముడ్చు.
1: And speak truth with love.
0: సర్వం కూడా సత్యము ప్రేమతోనే ఇముడ్చాలి.
1: Everything should be clubbed with this truth and love.
0: నీ యొక్క జీవితం యొక్క విలువ.
1: There lies the human value.
0: మానవతా విలువలు ఎక్కడ ఉంటున్నాయి?
1: Human values.
0: మానవుని యందే ఉంటుందది.
1: Human values within the human being.
0: మానవుని యందు ఉన్నటువంటి విలువలను ఎక్కడో మనం బయట వెతుకుతుంటే ఏమాత్రం మనకు లభ్యం కాదు.
1: We are in search of human values outside. It is impossible.
0: మన హృదయమంతా కూడా గొప్ప వాటర్ ట్యాంక్.
1: Our heart is a very big water tank.
0: ఈ వాటర్ ట్యాంక్ లోపల ప్రేమ అనేటువంటి జలము నింపుకో పూర్తి.
1: And fill the tank with the water of love.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదు ఇవన్నీ కూడా ట్యాప్స్.
1: All the five senses are the taps.
0: కనుక ఈ ట్యాంక్ లో మనం ప్రేమరసాన్ని నింపుకుంటే ప్రతి ట్యాప్ లో కూడా ప్రేమరసమే వస్తుంది.
1: When the tank is filled with the water of love, you will draw the same love.
0: దుర్గుణములు, దురాలోచనలు, దుష్టంగములు, దుష్టేష్టలైనటువంటి వాటర్ నింపుకుంటే ఈ ట్యాప్ లో కూడా దుర్భావములే వస్తుంటాయి.
1: When the tank is filled with bad thoughts, bad feelings, bad behavior, bad
0: sentiments, you get draw same out
1: of the tank. As is the feeling, so is the reaction and the behavior.
0: మన భావాన్ని ఉత్తమమైన భావంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: Let us have noble feelings.
0: మన కర్మలు ఉత్తమమైనటువంటి కర్మలుగా ఆచరించాలి.
1: Let our actions be noble.
0: మన సంకల్పం ఉత్తమమైనటువంటి సంకల్పంగా అభివృద్ధి పరచుకోవాలి.
1: Let our thoughts be high and exalted.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with
0: love. End the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువలు.
1: These are the true human values.
0: కానీ ఈనాడు మానవతా విలువలను చెప్తున్నాం 10 మందికి.
1: Today we speak of human values.
0: కానీ ఆచరణలో మాత్రం శూన్యంగా కనిపిస్తుంది.
1: But we don't seem to practice any.
0: అది నేను భావించేటువంటి బాధపడేటువంటిది.
1: That makes Swami feel sad.
0: వింటున్నారు. ఒక్కటైనా మీరు ఆచరణలో పెట్టకూడదా?
1: యూ హావ్ బీన్ లిజనింగ్ సో మెనీ, డోంట్ యూ ప్రాక్టీస్?
0: 10 మందికి మీరు బోధించే బదులు నీకు నీవు బోధించుకొని సుఖపడు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ అదర్స్, వై డోంట్ యూ టీచ్ అంటూ యువర్ సెల్ఫ్?
0: నీవు 10 మందికి చెప్పే బదులు నీకు నీవు ఆచరించడానికి ప్రయత్నించు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ అదర్స్, ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్.
0: అది లేకుండా గొప్ప పేరుగా మనం ప్రచారం చేస్తున్నామంటే ఇది సరైనటువంటిది కాదు.
1: Without resorting to practice, you are just publicizing.
0: పంట పండని భూమి 10 ఎకరములేన.
1: A barren land, 10 acres, what for?
0: కొంచెమైన చాలు మంచి భూమి.
1: Fertile land, even a fraction is good.
0: ఎందుకు ఈ ప్రచారం అనేటువంటి ఒక పెద్ద పంట పండని భూములు?
1: Why this teaching propagation barren land?
0: నీ ఆచరణ అనేటువంటి దాంతో ఒక్క చిన్న భూమి గాని మంచి భూమిగా పెట్టుకుంటే చాలు, అది నీకు సర్వస్వం అందిస్తుంది.
1: Practice fertile land and a fraction little is enough.
0: కనుక మనము హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి. హృదయమే మనకు ప్రధానమైనటువంటి క్షేత్రము.
1: Our heart is the main field.
0: ఈ హృదయ క్షేత్రం లోపల ఏ మాలిన్యం కూడా చేరకుండా చూసుకోండి.
1: The field of human heart should be free from all pollution.
0: అప్పుడే మనం పవిత్రమైనటువంటి జీవులుగా తయారవుతాం.
1: Then our lives would become sacred.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine
0: love. ఉన్నటువంటి దుర్భావాన్ని దూరం చేసుకోండి.
1: Give up all bad feelings.
0: నా స్థానం లోపల పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని నింపుకోండి.
1: Instead fill it up with the spirit of love.
0: ఎన్ని ఉపన్యాసములు చెప్పి ఏమి ప్రయోజనము?
1: What is the use of lecture?
0: ఎన్ని వేదములు చదివి ఏమి ప్రయోజనము?
1: What is the use of
0: ఎన్ని శాస్త్రములు పఠించి ఏమి ప్రయోజనము?
1: What is the use of reading?
0: అన్ని నాకు తెలుసుకుంటారు చాలా మంది.
1: Many things that they know all.
0: తెలుసుకునేందుకు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of
0: ఒక్కటైనా ఆచరణలో పెట్టినదామా?
1: Have you practiced at least one?
0: ఆచరణలో లేనటువంటి విద్యలు అన్ని కూడా నిరర్థకమైనటువంటి.
1: ఆల్ ది నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ ప్రాక్టీస్డ్ ఇస్ యూస్లెస్.
0: ఆ ఆచరణలో పెట్టినప్పుడు ఒక్కటైనా చాలు మనకు సంపూర్ణంగా ఆనందాన్ని ఇస్తుంది.
1: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్, దట్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: మనకు రోగం వచ్చింది.
1: We suffer from it.
0: రోగం వచ్చేస్తే రోగ నివారణ కోసం అన్ని మందుల పేర్లు మనం చెప్పుకుంటే రోగ నివారణ అవుతుందా?
1: When we are sick, if you go on repeating the names of medicines, will you be cured?
0: ఆకలిగా ఉంటుందాది.
1: You are hungry.
0: పంచపచ్చ పదార్థములను ఉచ్చరించుకుంటే మన పొట్ట నిండుతుందా?
1: You go on repeating the menu card of the delicious items.
0: లేదు లేదు.
1: No.
0: బ్యాంకులో కోట్ల కొద్ది రూపాయలు ఉంటున్నాయి.
1: క్రోడ్స్ ఆఫ్ మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
0: ఈ బ్యాంకులో కోట్ల కొద్ది రూపాయలు ఉన్నాయని స్మరించుకుంటుంటే మన జోబులో ఒక కాసైన వచ్చి పడుతుందా?
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ ది బ్యాంక్ డిపాజిట్స్, కెన్ యూ బి ఫ్రీ ఫ్రమ్ పావర్టీ?
0: పడదు.
1: నో.
0: కనుక మనం చింతించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
1: యువర్ థాట్ ఈస్ యూస్లెస్.
0: ఇదియే హనుమంతుడు విభీషణుడికి బోధించినటువంటిది.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ హనుమాన్ టు విభీషణ.
0: విభీషణుడు చూచాడు హనుమంతుడు.
1: హనుమాన్ మెట్ విభీషణ.
0: విభీషణుడు హనుమంతుడి దగ్గరకు వచ్చి చాలా బాధపడ్డాడు.
1: విభీషణ ఫెల్ట్ సాడ్ ఇన్ ఫ్రంట్
0: ఆఫ్ హనుమంత. ఎంత అదృష్టవంతుడవో నీవు
1: హనుమాన్, హౌ లక్కీ యు ఆర్.
0: కానీ జన్మం కోతి జన్మము.
1: బట్ యువర్ మంకీ వై.
0: కానీ నీ చంచలత్వం చాలా ప్రధానమైనటువంటిది.
1: బట్ దిస్ వేవరింగ్.
0: అలాంటి చంచలత్వం కలిగినటువంటి మానవస్ కలిగినటువంటి కోతికి నిన్ను దగ్గర చేసుకున్నటువంటి రాముడు నన్ను ఎందుకు చేర్చుకోలేదు?
1: Rama could have your company, the monkey with wavering nature.
0: Yento kalam nunchi nenu Ramanamani smaristunnanu.
1: I've been chanting the name of Rama.
0: Nannu enduku daggara chesukole.
1: How is that he has not come, asked me to come close to him?
0: Appudu cheptunnadu Hanumantudu.
1: Then Hanuman started.
0: Vibhishna, nee Ramanamani smarinchukotam naaku telusunu.
1: Vibhishna, I know that you are chanting Rama's name.
0: Kaani nee smaristu unnave kaani.
1: You chant, that's all.
0: Aa telustunnava?
1: Are you practicing?
0: Enni vidhalu nee charinchi prayojanam enti?
1: What is the use of this chanting?
0: Nee aacharinchu.
1: You practice.
0: Nee aacharanalo ledu.
1: You don't practice.
0: కేవలం మానసికంగా చింతిస్తున్నావు.
1: You are only thinking.
0: కనుక రామనామాన్ని స్మరించినంత మాత్రం ప్రయోజనం కాదు.
1: It's not enough if you think and chant.
0: ఆత్మ.
1: రా ఆత్మ స్పిరిట్.
0: మా అనగా చేరటము.
1: మా జాయినింగ్ దేర్.
0: ఆత్మ అనేటువంటి యొక్క చిత్తం ఈ మా అనేటువంటి చేరినప్పుడే ఇది రామ అయిపోతుంది.
1: Therefore joining, merger in ఆత్మ is Rama.
0: కనుక నీవు రామనామం స్మరిస్తున్నావు గానీ రామ చర్యలు కూడా నీవు పాటించు.
1: యు చాంట్ రామాస్ నేమ్ బట్ యు షుడ్ పార్టిసిపేట్ ఇన్ మిషన్.
0: అన్నాడు చెప్పాడు హనుమంతుడు.
1: దెన్ హనుమాన్ సెడ్ దట్ డే,
0: ఓ విభీషణ,
1: ఓ విభీషణ,
0: నీకంటే గొప్పవాడు మనకు లేడు.
1: దట్ నో బడీ గ్రేటర్ దెన్ యు.
0: ఈ సత్యాన్ని విని తక్షణమే
1: ద మూమెంట్ యు హర్డ్ ది ట్రూత్
0: తన సోదరుడైనటువంటి యొక్క విభీషణుడు రావణాసుని కూడా త్యజించాడు.
1: హీ హాస్ గివెన్ అప్ హిస్ ఓన్ బ్రదర్స్ లైక్
0: పరిగెత్తిపోయాడు, పరిగెత్తిపోయాడు రామ రామ రామ అని సముద్రాలు దాటిపోయాడు.
1: Vibhishna ran all along across the ocean saying Rama.
0: Bhishmudu kante Vibhishnudu chaala goppa vaadu unnadu.
1: And Vibhishna is greater than Bhishma.
0: Endukante Bhishmudu telusunu Kauravulu chesetundi tappu pani.
1: Bhishma knows that Kauravas are on wrong side.
0: Kaani vaarini vadalaledu.
1: But he did not.
0: Vaarini bodhinchaledu. Vaaru sarina margamlo teppinchaledu.
1: He did not correct them.
0: Kaani Vibhishnudu.
1: But Vibhishna
0: tana sodalaku bodhinchadu. Idi tappu, idi cheyakoodu ani.
1: He told them frankly that they are wrong.
0: బోధించిన తర్వాత తిరిగి తన్ను కూడా వాళ్ళు వదిలిపెట్టాడు.
1: గివెన్ అప్ దేర్ కంపెనీ.
0: వదిలాడు, రాముని శరణం చొచ్చాడు.
1: అండ్ హి సరెండర్డ్ టు రామ.
0: రాముని పాదాలపైన పడ్డాడు.
1: హి ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: ఆ పాదాలు పడేటప్పటికీ నేను నీవాడు, నేను నీవాడు, నేను నీవాడు అని వచ్చాడు.
1: హి ఫెల్ అట్ హిస్ ఫీట్ సేయింగ్ ఐ యామ్ యువర్స్, ఐ యామ్ యువర్స్.
0: లక్ష్మణుడు చేరాడు.
1: లక్ష్మణ వాస్ దేర్.
0: ఇంకా అనేక మంది జాంబవంతులు వీళ్ళందరూ ఉంటున్నారు.
1: జాంబవాన్, అదర్స్ వర్ దేర్.
0: సుగ్రీవుడు కూడా వచ్చాడు.
1: సుగ్రీవ కేమ్.
0: స్వామి,
1: స్వామి,
0: ఇది రాక్షసుల యొక్క స్వభావం.
1: దిస్ నేచర్ ఆఫ్ ఎ డెమన్.
0: రాక్షసులు మీరు నమ్మకూడదు.
1: డోంట్ బిలీవ్ దిస్ పీపుల్.
0: వీళ్ళు సోదరుడైనటువంటి రావణ్ని వదిలిపెట్టి నీ దగ్గరికి రావడానికి ఏదో ఒక స్వార్థం ఉంటుండాలి.
1: దేర్ మస్ట్ బి సమ్ సెల్ఫిష్ అల్టీరియర్ మోటివ్ ఫర్ విభీషణ టు లీవ్.
0: కనుక ఇతను తక్షణమే వెనక్కి పంపించమన్నాడు.
1: ఆస్క్ హిమ్ టు రిటర్న్.
0: అప్పుడు రాముని చెప్పాడు.
1: దెన్ రామాసే,
0: నీవాడని ఒక పర్యాయం ఏ వాడైనేమి ఏరుదు వాని అన్నాడు.
1: Once if you say I am yours, let him be anybody, I will take care of him.
0: ఎవరేమైనా చెప్పండి. వాడు నావాడు అని వచ్చిపోయాడు కాబట్టి వాడిని నేను ఏమాత్రం వదలనున్నాడు.
1: లెట్ హిమ్ ఎనీబడి సరెండర్ టు మీ టోటలీ.
0: ఇది ఏ భగవంతుని యొక్క కృపారసము యొక్క ప్రభావము.
1: దిస్ ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ హిస్ ఇన్ఫినిట్
0: కంపాషన్. నీవాడు అని ఒక్కతూరి మనం అంటేమా, నీవాడుగా నీవు బ్రతుకు.
1: దెన్ వన్స్ వీ డిక్లేర్ ఐ యామ్ యువర్,
0: భగవంతుడు ఎప్పుడు కూడా నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటాడు.
1: దేర్ ఆఫ్టర్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ప్రొటెక్ట్ యూ, ఇన్ యూ, విత్ యూ.
0: కానీ ఆ విశ్వాసం మీలో పూర్తి దృఢంగా లేదు.
1: అండ్ దట్ ఫెయిత్ ఇస్ నాట్ స్ట్రాంగ్ ఇన్ యూ.
0: ఈ నమ్మకం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి.
1: ద ఫెయిత్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: నమ్మకమైన రెండు నయనమ్ము లేని అంధులైరి నేడు అవనియంది.
1: ద మోడర్న్ పీపుల్ హావ్ బీన్ టోటలీ బ్లైండ్ హావింగ్ లాస్ట్ టు ఐ.
0: మనం అంధులు కాకూడదు.
1: వి షుడ్ నాట్ బి బ్లైండ్.
0: దీని నమ్మి మనం ఆచరించితే నేను ఆనందించాలి.
1: వి షుడ్ ప్రాక్టీస్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ ఎంజాయ్.
0: దానితో ఆ విధమైనటువంటి యొక్క ఆచరణలో మనం పడేటప్పటికి అన్ని విధాలా తానే చూసుకుంటాడు.
1: త్రూ ప్రాక్టీస్ వి విల్ బి అష్యూర్డ్ ఆఫ్ డివైన్ హెల్త్.
0: కనుక ఆ నమ్మకాన్ని మనం బలపరుచుకొని దురభ్యాసం దూరం చేసుకుని సత్సంగం చేరి సద్భావం పెంచుకొని సచ్చింతంలో నిలిచి సర్వేశ్వరుని చేరాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ అస్ టు డెవలప్ గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ యాక్షన్స్ అండ్ మర్జ్ అల్టిమేట్లీ ఇన్ ది డివైన్.

وَلِلْمُؤْمِنِينَ.